ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెర్ట్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 24వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు నెల 12వ తేదీ బుధవారం. శ్రోతలకు శుభోదయం. మా ప్రసారాలకు స్వాగతం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఇలవెలసిన భూమి దేశభక్తి గీతం.

మీరింతవరకు ఇలవేదం వెలసిన భూమి దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05 వస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: మీరింతవరకు భక్తిరంజన కార్యక్రమంలో ప్రణమామి గణనాయకం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన భక్తి పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇప్పుడు విందాం వినదగు మాట. వ్యాఖ్యాత శ్రీ ఎం కృష్ణారావు.
1: బ్రహ్మగ్నే చ సురాపే చ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా రాజన్ కృతజ్ఞే నాస్తి నిష్కృతి. బ్రహ్మహత్య చేసిన వానికి, సురాపానము చేయువానికి, దొంగకు వ్రతభంగము చేసిన వానికి ఏమైనా ప్రాయశ్చిత్తము చెప్పవచ్చునేమో, కానీ కృతజ్ఞునికి ఏ విధమైన ప్రాయశ్చిత్తమే లేదని శాస్త్రం చెప్తుంది. పరస్పరం సహాయం చేసుకోవడం మానవ ధర్మం. సహాయం పొందినప్పుడు ప్రత్యుపకారం చేయడము కర్తవ్యం. ఇది లేకపోయినా కనీసం చేసిన సహాయాన్ని స్మరించుకోవడం మాత్రం వదలరాదు. అయితే ఈనాటి పరిస్థితి ఉపకారం చేయుట లేదు, చేసిన ఉపకారాన్ని స్మరించుట లేదు. కాకపోగా అపకారం చేయుట పెరుగుచున్నది. కృతజ్ఞత యొక్క స్థానాన్ని కృతజ్ఞత ఆక్రమిస్తున్నది. కృతజ్ఞతకు సమానమైన పుణ్యప్రదమైనది లేదు, కృతజ్ఞతకు సమానమైన పాపప్రదమైనది లేదు. దీనికి సంబంధించిన ఒక చిన్న కథ. బ్రాహ్మణ వేషములో ఉండిన ఒక యువకుడు అడవిలో పోతూ ఉంటాడు. అప్పుడతడు ఆకలి కొని ఉంటాడు. అటూ ఇటూ చూస్తాడు. అదే అడవిలో వేటాడే బోయగుంపు కనపడుతుంది. అక్కడికి నడిచినాడు. వాళ్లతో కలిసి తిన్నాడు. వాళ్ళు చెప్పింది చేసినాడు. మందమతి అయి అక్కడే ఉండి హింసామార్గములో నడిచినాడు. ఆ పనిలోనే ముందుకు నడిచినాడు. అయినా వేషము మార్చలేదు. ఒకరోజు వేటకై బయలుదేరి ఒక ప్రాణి కొరకు వెతుకుతూ వెళ్ళుచుండగా దప్పిక అయింది. అలసి ఒక చెట్టు కింద మొదలు వద్ద కూర్చుండినాడు. ఆ యువకునికి పక్షి భాష తెలుసు. అదే చెట్టుపై ఉండిన ఒక పక్షి దప్పికగున్న యువకునికి అతిథి సత్కారం చేయదలిచి కిందకు వచ్చి యోగక్షేమాలు విచారించి సహాయము చేయుటకై దగ్గరలోనే ఒక నది ఉన్నది, ఆ ప్రక్కనే పండ్ల చెట్లు ఉన్నవి. అక్కడ ఆకలి దప్పిక తీర్చుకొని నది ఆవలగట్టులో తన స్నేహితుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళమని, అది కూడా సహాయం చేస్తుందని సలహా ఇచ్చింది. బ్రాహ్మణ వేషములో ఉండిన ఆ యువకుడు ఆశతో అటువైపుకు చేరుకున్నాడు. అప్పటికి చీకటి పడింది. వెన్నెల ఉండింది. ఆవలిగట్టులో ఉన్న పక్షి నిద్రిస్తూ ఉండింది. ఆ వెన్నెల వెలుగులో ఆ పక్షి యువకునికి సుందరంగా కనిపించింది. అప్పటికే కడుపు నిండిన యువకుడు బోయవాని సహవాసం చేసి ఉండినందువల్ల తన కడుపు నిండి దప్పిక తీర్చుటకు సలహా ఇచ్చిన పక్షి ఉపకారం మరిచి ఈ పక్షి రేపటికి ఆహారంగా ఉంటుందిలే అనుకొని నిద్రించుచుండిన పక్షిని చంపి దానిని తీసుకొని వెళ్ళినాడు.

వైపు నుండి ఉండిన పక్షి తన స్నేహిత పక్షిని చూచుటకు మరోరోజు ఉదయం రాగా అక్కడ రక్తపు మరకలను చూచి కోపగించుకొని యువకుణ్ణి వెతుకుతూ వచ్చి ఆ యువకుని కనుగొని, వీడు కృతజ్ఞుడు, వీటిని బతుకనివ్వరాదు అని అనేక విధములుగా అతన్ని హింసించి చంపింది. ఆ యువకుని శవం అడవిలో పడుంది. ఆ శవాన్ని పీక్కు తినడానికి అనేక క్రూర జంతువులు వచ్చినాయి. కానీ దగ్గరికి వచ్చి కృతజ్ఞుని మాంసం తినకూడదు అని వెనక్కి వెళ్ళినాయట. కృతజ్ఞత ఎంత క్రూరమైనదో ఈ కథ వల్ల తెలుస్తుంది. మన పెద్దలు, ఇంకా మనకు తెలిసినవారు, తెలియనివారు ఎందరో మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపకారం చేసేవారు వేల కొలది ఉంటారు. ఇది భారత సాంప్రదాయము సనాతనమైనది, సదా నూతనమైనది. అజ్ఞాత వివశులై, అహంకారగ్రస్తులై, కృతజ్ఞులై పతనము కాకుండా వివేకముతో, విచక్షణా జ్ఞానముతో సమాజానికి కృతజ్ఞతతో సేవ చేస్తూ సర్వేజనాస్తుకి.

0: ఆ శవాన్ని పీక్కు తినడానికి అనేక క్రూర జంతువులు వచ్చినాయి. కానీ దగ్గరికి వచ్చి కృతఘ్ని మాంసం తినకూడదు అని వెనక్కి వెళ్ళినాయట. కృతజ్ఞత ఎంత క్రూరమైనదో ఈ కథ వల్ల తెలుస్తుంది. మన పెద్దలు, ఇంకా మనకు తెలిసిన వారు, తెలియని వారు ఎందరో మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపకారం చేసేవారు వేల కొలది ఉంటారు. ఇది భారత సాంప్రదాయము సనాతనమైనది, సదా నూతనమైనది. అజ్ఞాత వివశులై, అహంకారగ్రస్తులై, కృతజ్ఞులై పతనము కాకుండా వివేకముతో, విచక్షణా జ్ఞానముతో సమాజానికి కృతజ్ఞతతో సేవ చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు అని కాంక్షించే మన ప్రవృత్తి కొరకు సాధన చెయ్యాలి. ఇప్పటి కాలంలో చేసిన సహాయానికి థ్యాంక్స్ చెప్పి ముగిస్తాం. అల్ప ఉపకారానికి కొన్ని సమయాల్లో అతిగా అభినందన తెలిపే పద్ధతి ఉంది. అయితే మానవ శరీరాన్ని ఇచ్చి, సుందరమైన అంగాలను ఇచ్చి, తినడానికి సువాసనలతో కూడిన ఆహారమిచ్చి, నీరు ఇచ్చి, ఇంతకు మించి మహామేధస్సునిచ్చిన, ఉపకారం చేసిన ఆ అనంత గుణ పరిపూర్ణుడైన, సర్వశక్తి సంపన్నుడైన ఆ భగవంతునికి మనము చేసే ప్రత్యుపకారం అతడు చెప్పినట్టు నడుచుకోవడమే. దీనివల్ల మనకు శ్రేయస్సే కలుగుతుంది.
1: మీరింతవరకు వినదగు మాట విన్నారు వ్యాఖ్యాత శ్రీయం కృష్ణారావు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో అధిక పాల దిగుబడికి అజొల్లా ఉపయోగం. రైతు సోదరులకు వివరాలు తెలియజేస్తున్నారు శ్రీయే హేమంతరాజు.
2: రైతన్నలకు నమస్కారం. ఈరోజు అధిక పాల దిగుబడికి అజొల్లా ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. తక్కువ పెట్టుబడితో అధిక పాల దిగుబడి సాధించినప్పుడే పాడిపోషణ లాభసాటిగా ఉంటుంది. తగినంత పచ్చగడ్డి దొరకని పరిస్థితుల్లో తక్కువ ఖర్చుతో పెరిగే అజొల్లా పాడి పరిశ్రమకు ఎంతో ఉపయోగపడుతుంది. రైతులు ఇళ్ల దగ్గరే తక్కువ విస్తీర్ణం, తక్కువ ఖర్చుతో దాణాకు ప్రత్యామ్నాయమైన అజొల్లాను పెంచవచ్చు. నీటిపై తేలియాడుతూ వేర్లు కాండం లేకుండా కేవలం మాకులతో పెరిగే నాచు మొక్క అజొల్లా. అజొల్లా పెంచే విధానం, సూర్యరశ్మి పాక్షికంగా ప్రసరించే విధంగా చెట్ల నీడలో 2.25 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు, 10 సెంటీమీటర్ల లోతు నీరు నిల్వ ఉండేలా పాలిథిన్ షీట్ను పరచుకోవాలి. షీట్ పైన 20 నుంచి 25 కిలోల జల్లాడ పట్టిన సారవంతమైన మట్టిని వెదజల్లాలి. ఆ తర్వాత 20 లీటర్ల నీటిలో 5 కిలోల ఎండిన ఆవు పేడను వేసి 2 నుంచి 3 రోజుల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నీటిని పాలిథిన్ షీట్పై వేసిన మట్టిపై చల్లి 10 సెంటీమీటర్ల వరకు నీళ్లు నింపాలి. నీళ్లపై కిలో అజొల్లా కల్చర్ను చల్లాలి. వారం 10 రోజుల తర్వాత ప్రతిరోజు 1 కిలో నుంచి 2 కిలోల వరకు అజొల్లా నాచు లభిస్తుంది. ఇందులో లభించే పోషకాలు, కిలో దాణాలో 1 కిలో అజొల్లాను కలిపి పాడి పశువులకు ఇవ్వవచ్చు. 2 కిలోల అజొల్లాలో ఉండే పోషకాలు కిలో దాణాలో ఉండే పోషకాలతో సమానం. 1 కిలో అజొల్లాలో మాంసకృత్తులు 25 నుంచి 35%, అమైనో ఆసిడ్లు 7 నుంచి 10%, బీటా కెరోటిన్ 1380 యూనిట్లు, కాల్షియం 67 మిల్లీగ్రాములు, సోడియం 0.26 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 5 మిల్లీగ్రాములు, విటమిన్ B12 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణం అవుతాయి. ఈ కాజోలను పెంచడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, వారం 10 రోజులకొకసారి పాలిథిన్ షీట్పై ఉండే నీరు తగ్గిన మేరకు కొత్త నీటిని నింపుకోవాలి. 2 నెలలకొకసారి 5 కిలోల పాత మట్టిని తీసివేసి కొత్త మట్టిని చేర్చాలి. 6 నెలలకొకసారి పూర్తిగా మట్టిని, నీటిని తొలగించాలి. ఈ విధంగా

ఆరు నెలల పాటు ఒకే చోట అజొల్లాను పెంచవచ్చు. తరచూ 50 గ్రాముల లవణ మిశ్రమాన్ని కలపడం వలన అజొల్లాలో లవణ శాతం పెరుగుతుంది. ఇక దీనివల్ల ప్రయోజనాలు ఏమంటే, 1 కిలో అజొల్లా తయారీకి 1 రూపాయి మాత్రమే ఖర్చవుతుంది. 1 పాడి పశువుకు రోజుకు 1 కిలో వరకు అజొల్లాను అందించవచ్చు. 2 కిలోల అజొల్లాలో ఉండే పోషకాలు కిలో దాణాలో ఉండే పోషకాలతో సమానం. దీనితో పాల దిగుబడి 20% వరకు పెరుగుతుంది. పాలలో SNF వెన్న శాతం పెరుగుతాయి. దీనితో లీటరు పాలపై 1 రూపాయి నుంచి 2 రూపాయల వరకు అదనంగా లభిస్తుంది. ఈ అజొల్లా పెంచడానికి ప్రభుత్వం ఏ విధంగా ప్రోత్సహిస్తుందంటే, ఇంటి దగ్గర తక్కువ విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకునేందుకు 3,250 రూపాయలు ఖర్చవుతుంది. ప్రభుత్వం అజొల్లా పెంపకాన్ని ప్రోత్సహించడానికి 90% రాయితీ అందిస్తుంది. రైతు కేవలం 10% అంటే 325 రూపాయలు చెల్లిస్తే అజొల్లా పెంపకానికి అవసరమయ్యే యూనిట్ను పశుసంవర్ధక శాఖ పాడి పోషకులకు అందిస్తుంది. మరి రైతు సోదరులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అజొల్లా పెంపకాన్ని చేపట్టాలని ఆశిస్తున్నాము. ఇప్పుడు సుబాబుల్ సాగు గురించి చూద్దాం. సుబాబుల్ సాగుతో చాలా ప్రయోజనాలున్నాయి. సుబాబుల్ పంట చెరకు, పశుగ్రాసం, పనిముట్లకు కలప, కాగితపు గుజ్జుకు ఉపయోగించుకొని లబ్ధి పొందవచ్చు. విత్తనాలు సులభంగా మొలకెత్తుతాయి. వర్షాభావ పరిస్థితుల్లో కూడా ఈ పంట బాగా పెరుగుతుంది. గాలిలో ఉన్న నత్రజనిని ఉపయోగించుకొని మొక్కలకు అందచేస్తుంది. ఎక్కువసార్లు పిలక పంట తీసుకోవచ్చు. మన రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఈ సుబాబుల్ పెరుగుతుంది. ఇందులో రకాల విషయానికి వస్తే, మెట నేలల్లో హవాయిన్ కామన్, హవాయిన్ జెయింట్, K8, K28 రకాలను, నీటి వసతి గల నేలల్లో అయితే హవాయిన్ జెయింట్, K636 రకాలను రైతు సోదరులు పెంచుకోవచ్చు. నేలలో అయితే అన్ని రకాల తటస్థ నేలల్లో కూడా ఈ సుబాబుల్ పెరుగుతుంది. క్షార ఆమ్ల నేలల్లో ఈ పంట పెరగదు. తేమ నిలుపుకునే నేలలు ఈ పంటకు చాలా అనుకూలం. బంజరు భూములు, చెరువు, పొలాలు, కాలువగట్లు, అటవీ వ్యవసాయంగా కూడా దీన్ని నాటుకోవచ్చు. ఇక నాటే పద్ధతి, ఎకరాకు 666 నుంచి 1000 మొక్కలను నాటాలి. మొక్కల మధ్య దూరం 2×2 మీటర్లు, 2×3 మీటర్లు ఉండేలా చూసుకోవాలి. మొక్కల మధ్య మొదటి సంవత్సరం అంతరపంట సాగు చేసుకోవచ్చు. కలపకైతే 2 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. అదే కాగితపు గుజ్జుకైతే 4 నుంచి 5 సంవత్సరాల సమయం పడుతుంది. ప్రస్తుతం అన్ని ఎరువుల్లో ఈ కల్తీ చాలా జరుగుతూ ఉంది. మరి ఈ ఎరువుల్లో కల్తీని గుర్తించే పరీక్షలు ఏమంటే, 1 పరీక్ష నాళికలో కానీ సన్నని మూతిగల ఏదైనా నిలువు గాజు పాత్రలో కానీ 4 నుంచి 5 గ్రాముల ఎరువును తీసుకొని దానికి 10 మిల్లీలీటర్ల డిస్టిల్డ్ వాటర్, శుద్ధమైన నీటిని కలపాలి. ఆ ద్రావణం ఇప్పుడు చెప్పబోయే లక్షణాలకు భిన్నంగా ఉంటే అవి కల్తీ ఎరువులుగా అనుమానించి ఖచ్చితమైన నిర్ధారణ కోసం వ్యవసాయ అధికారి ద్వారా సమీప ప్రయోగశాలలకు రైతు సోదరులు పంపుకోవచ్చు. లక్షణాలు ఏమంటే, యూరియా నీటిలో పూర్తిగా కరిగి రంగులేని ద్రావణం ఏర్పడుతుంది. దీన్ని తాకితే చల్లగా ఉంటుంది. అమ్మోనియం సల్ఫేట్, కొద్దిగా గోధుమ రంగులో ఉన్న ద్రావణం ఏర్పడుతుంది. అమ్మోనియం క్లోరైడ్, మ్యూరేట్ ఆఫ్ పొటాస్, ఎరువులను నీటిలో బాగా కలిపితే రంగు లేని చల్లని ద్రావణం తయారవుతుంది. కాల్షియం అమ్మోనియం నైట్రేట్, ఎరువును నీటిలో కలిపినట్లయితే మడ్డిగా చల్లగా ఉండే ద్రావణం ఏర్పడుతుంది. డై అమ్మోనియం ఫాస్ఫేట్, ఎరువును నీటిలో కలిపినప్పుడు అడుగు భాగాన మడ్డి ఏర్పడుతుంది. 19-19-19 ద్రావణం మడ్డిగా చల్లగా ఉంటుంది.

0: దీనికి గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం కలిపితే కొద్దిగా గోధుమ రంగులో ఉండే శుద్ధమైన ద్రావణంగా మారుతుంది.
1: మీరింతవరకు సేద్యపు శుద్ధుల కార్యక్రమంలో అధిక పాల దిగుబడికి అజోల్లా ఉపయోగం రైతు సోదరులకు వివరాలు తెలియజేశారు శ్రీ ఏ హేమంతరాజు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానం తోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో డీజీపీతో పాటు 1300 మంది పోలీసు అధికారులు పాల్గొంటారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల నిర్వహణ, మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. అలాగే పోలీస్ స్టేషన్ల పనితీరు, నమోదవుతున్న కేసులు, క్షేత్రస్థాయిలో శాంతి భద్రతల పరిస్థితిపై తన వద్ద ఉన్న నివేదికలను ముఖ్యమంత్రి సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని బోధి పెవిలియన్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 ఏర్పాట్లు, నిర్వహణపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ డిసెంబర్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొంటారని చెప్పారు. పోటీలకు అనుగుణంగా హైదరాబాద్లోని క్రీడా మైదానాల్లో మౌలిక వసతులను మెరుగుపరచాలని ఆదేశించారు. క్రీడా మైదానాలను శాశ్వత ప్రాతిపదికన అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం అందిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానంతోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫారెస్ట్ అకాడమీలో తొలిసారిగా నిర్వహించిన డిజిటల్ ఎక్సలెన్స్ హ్యాకథాన్ 2026 విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులు 6 బృందాలుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై ఉప ముఖ్యమంత్రి స్పందిస్తూ సాంకేతికతను అటవీ పరిరక్షణతో అనుసంధానించే కార్యక్రమాలు అటవీ శాఖలో డిజిటల్ పరివర్తనకు బలమైన పునాది వేస్తాయని తెలిపారు. మానవ వన్యప్రాణి సంఘర్షణ వంటి కీలక సమస్యలకు సాంకేతిక పరిష్కారాలను అభివృద్ది చేసే దిశగా ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండలో సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారుల రక్షణ కోసం వినియోగించే ట్రాన్స్పాండర్లను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ట్రాన్స్పాండర్ల ద్వారా సముద్రంలో పడవ ఎక్కడ ఉందో తెలుసుకోవడంతో పాటు తుఫాన్ హెచ్చరికలు, సందేశాలను పంపే అవకాశం ఉంటుందని తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం 50 ఏళ్లకే పింఛను, వేట విరామ సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: వేటకెళ్లారు, అలల్లో సముద్రం వచ్చింది, తప్పిపోయారంటే ఒరిస్సాలో తేలేరని, ఒకళ్ళు మొన్న కూడా విశాఖపట్నం ప్రాంతాల్లో బోట్లో వెళ్ళిన రాకపోవడం, ఇలాంటి వరుస సంఘటనలు జరుగుతున్న సందర్భంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మత్స్యకార సోదరుల కోసం, వారి రక్షణ కోసం

0: ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటా ఉన్నాయి. ఈ రోజు 20 రూపాయలు కూడా ఎన్డీఏ ప్రభుత్వంతో తన విషయాన్ని నేను చెప్తున్నాను. వేటకెళ్లి సముద్రగాలంలో వలల్లాగి వెన్నొంగిపోతుందని చెప్పి 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ కూడా మనం ఇవ్వడం కూడా జరిగింది.
1: ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్, కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి నిన్న వినతిపత్రం అందజేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో నవోదయ విద్యాలయాలు లేని ప్రాంతాల్లో గ్రామీణ విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని కేంద్ర మంత్రికి వివరించారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేయాలని కోరారు. 2027-28 విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా ప్రవేశాలు, విద్యాబోధన ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో 20 సూత్రాల పథకం అమలుపై జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్తో కలిసి ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లంకా దినకర్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే జలజీవన్ మిషన్, అమృత్ పథకాల ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించాలని తెలుపుతూ
2: ప్రధానమంత్రి ఆవాస యోజన, గ్రామీణ సడక్ యోజన, అలాగే అగ్రికల్చర్ యాక్టివిటీకి సంబంధించినటువంటివి, టూరిజం యాక్టివిటీకి సంబంధించినటువంటి జల్జీవన్ మిషన్, అలాగే అమృత్, ఇట్లాంటి స్కీమ్స్ అన్నిటి మీద కూడా కేంద్ర ప్రాయత పథకాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాల మీద సమీక్ష నిర్వహించడం జరిగింది. బాపట్ల అనగానే ఇవాళ రాష్ట్రానికే ఆదర్శంగా నిలబడుతున్నటువంటి ఒక పర్యాటక రంగ అభివృద్ధి ఏదైతే ఉందో ఆ అంశంకి సంబంధించి ఏ కార్యాచరణ జరుగుతుంది, వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అందరితో కూడా సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించడం జరిగింది.
1: ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో తల్లి బిడ్డల ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రాంతీయ ఆసుపత్రికి కేటాయించిన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ఈ వాహనాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం, అనంతరం తల్లి బిడ్డలను ఉచితంగా, సురక్షితంగా ఇళ్లకు చేర్చడంతో పాటు అవసరమైన సమయంలో ఆసుపత్రులకు రవాణా సౌకర్యం కల్పిస్తాయని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ నెల 15న సంగారెడ్డిలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ఏర్పాట్లపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని 33 జిల్లాల్లోనూ ఏకకాలంలో కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 1,06,28,092 కార్డులు ద్వారా 3,43,00,000 మంది ఆహార భద్రతా పరిధిలో ఉన్నారని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డులతో ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, లబ్ధిదారుల సౌలభ్యం మరింత పెరుగుతాయని చెప్పారు. వాతావరణం. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటు మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటు మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలో 4 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి రాజబాబు తెలిపారు. ఒంగోలులో కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ నిన్న మాట్లాడుతూ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని ప్రజలు

లో నింపేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా ఈరోజు సైకిల్ ర్యాలీ, ఈ నెల 14న మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. క్రీడాస్ఫూర్తి ప్రతిబింబించేలా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ను నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యువత ఆలోచనలకు సాంకేతిక పరిజ్ఞానం తోడైతే అటవీ సంరక్షణలో సరికొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ తెలిపారు. మత్స్యకారుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక చావడి సంభాషణ. ఇందులో పాల్గొంటున్నారు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి. అనంతరం న్యాయ సలహాలు. సమాచార హక్కు చట్టం గురించి న్యాయవాది శ్రీ ఎం గురుస్వామి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్. నిర్వహణ కె శృతి ప్రియాంక. 8:15 ఆంగ్లం వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 కృష్ణా జిల్లా సమాచార లేఖ వింటారు. రచన ఎస్ సునీల్. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం సమకూర్చిన చిత్రంలోని పాటలు వింటారు. 9:30 డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కస్టమైజ్ స్పాన్సర్డ్ ప్రోగ్రాం ఈ ఉదయం 9:30 ప్రసారమవుతుంది. 9:45 చిత్రసీమ సినిమా పాటలు. 10:00 సముద్ర మంథన్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్త విభాగ సమర్పణ. 10:13 వివిధ భారతి కార్యక్రమాలు. 12:00 హిందీలోను 12:05 ఆంగ్లంలోనూ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు. 12:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఇక మధ్యాహ్నం 2:00 ఆంగ్లంలోనూ 2:15 హిందీలోనూ వార్తా ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 2:30 నుంచి సాయంత్రం 5:00 వివిధ భారతి కార్యక్రమాలు. సాయంత్ర ప్రసారంలో 5:00 చిత్రసీమ సినిమా పాటలు. 5:30 లేపాక్షి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. సాయంత్రం 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం. 6:10 ప్రాంతీయ వార్తలు. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 పల్లె ప్రాంతాల కార్యక్రమంలో శ్రీమతి డి వీరనారమ్మ బృందం మరియు శ్రీ డి వెంకటరాముడు పాడిన జానపద గీతాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. ఈ కార్యక్రమం నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:00 రసధ్వని. 8:15 పార్లమెంట్ రివ్యూ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది. 8:30 తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. 8:40 సినీ గీతం. 8:45 రూపశిల్పి రూపకం వింటారు. నిర్వహణ శ్రీ డి ప్రభాకర్ రెడ్డి. 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి. 9:16 స్పాట్లైట్. 9:30

అటిక 10 గంటలకు క్వశ్చన్ అవర్ ఇన్ పార్లమెంట్ ఫాలోడ్ బై రాగం తానం పల్లవి. 10:45 ఇంద్రధనస్సు కార్యక్రమం. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కాస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో విడదీయలేని అంతర్భాగమని మన దేశం స్పష్టం చేసింది. బ్యాంకులు కృత్రిమ మేధను సమగ్రంగా వాడుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. జూరండ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. కేరళ రాష్ట్రం పేరును మార్చడం కోసం కేరళ పేరు మార్పు బిల్లు 2026ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. లోక్సభ ఈ బిల్లును నిన్న ఆమోదించింది. అలాగే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును కూడా ఈరోజు రాజ్యసభ చేపట్టే అవకాశం ఉంది. లోక్సభలో మైన్స్ అండ్ మినరల్స్ అభివృద్ధి నియంత్రణ సవరణ బిల్లును ప్రవేశపెడతారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల ఆందోళన కారణంగా నిన్న కూడా పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు మళ్లీ అంతరాయానికి గురయ్యాయి. లోక్సభ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సవరణ బిల్లును ఆమోదించగా రాజ్యసభ ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును ఆమోదించింది. కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. వివిధ తీర్పు సంఘాలకు చెందిన చైర్పర్సన్లు, సభ్యుల అర్హతలు, సేవా నియామకాల్లో పారదర్శకత, స్వయం ప్రతిపత్తిని, సామర్థ్యాన్ని పెంపొందించడంతో పాటు తీర్పు సంఘాల నిర్వహణ పనితీరు మెరుగుపరచడం ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. అలాగే ఒక జాతీయ ట్రైబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్టంలో ప్రతిపాదించారు. కేరళ పేరు మార్పు బిల్లు 2026ను లోక్సభ ఆమోదించింది. రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలని ఈ బిల్లులో ప్రతిపాదించారు. దీనికి సంబంధించి కేరళ శాసనసభ 2024 జూన్లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అనేక అంశాలపైన ప్రతిపక్షాల గందరగోళం మధ్య ఎలాంటి చర్చ లేకుండానే ఈ రెండు బిల్లులు ఆమోదం పొందాయి. విద్యార్థుల నిరసనపై చర్చ నుంచి ప్రతిపక్షాలు పారిపోతున్నాయని, ఈ అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. పార్లమెంట్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై సమాధానం ఇచ్చేందుకు హోంమంత్రి అమిత్ షా కూడా సిద్ధంగా ఉన్నారని, అయితే ప్రతిపక్ష సభ్యులు సభను సజావుగా సాగనివ్వడం లేదని రిజిజు అన్నారు.
1: राहुल गांधी जी कई दिनों से गृह मंत्री अमित शाह का जवाब मांग रहे हैं सदन में. अब जब सरकार तैयार है, गृह मंत्री जी पूरे घटनाओं का बहुत डिटेल में जवाब देने के तैयार है, फिर राहुल गांधी जी भाग रहे हैं. मैंने इसलिए सदन में कहा कि भागना नहीं है.
0: अरुणाचल प्रदेश भारत देश में विडदीयरानी अंतर्भागमनि ई निर्विवाद वास्तवानेदी मार्चलेदनि मन देश मरोसारि स्पष्टं चेसिंदि. న్యూఢిల్లీలో నిన్న మీడియాతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, భారత్ చైనా మధ్య సరిహద్దు ప్రాంతాలకు సంబంధించిన విషయాల్లో చైనాతో ద్వైపాక్షిక సంబంధాల సమగ్ర అభివృద్ధికి ఈ ప్రాంతాల్లో శాంతి భద్రతలను కాపాడుకోవడం అత్యంత ముఖ్యమని మన దేశం ఎప్పుడూ చెబుతుందని అన్నారు.
2: भारत और चीन के बीच सीमावर्ती क्षेत्रों से जुड़े मामले में हमने हमेशा चीन के साथ चर्चाओं में यह बात पर जोर दिया है कि हम इन मुद्दों को बेहद

0: गंभीर मानते हैं द्विपक्षीय संबंधों के समग्र विकास के लिए सीमावर्ती क्षेत्रों में शांति और स्थिरता बनाए रखना बहुत आवश्यक है। लाइन ऑफ एक्चुअल कंट्रोल पर गलतफहमी और गलत आकलन से बचने और बाकी बचे हुए मुद्दों को सुलझाने के लिए स्थानीय कमांडर स्तर की बैठकें और अन्य तंत्रों सहित मौजूदा कूटनीतिक माध्यमों का उपयोग जारी रखा जाएगा।
1: వాస్తవాధీన రేఖను కాపాడే విషయమై ప్రస్తుతం అమల్లో ఉన్న యంత్రాంగాల ద్వారా చర్చలు కొనసాగిస్తున్నామని జైస్వాల్ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనే శీర్షికన వెలువరిస్తున్న పుస్తకాన్ని విడుదల చేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. ఈ ఆత్మకథ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జీవన ప్రస్థానం గురించిన వ్యక్తిగత వివరాలను తెలియజేస్తుంది. కోవింద్ బాల్యం నాటి అనుభవాలు, పోరాటాలు, విజయాల నుంచి మొదలుకొని విశిష్టమైన ప్రజాజీవితం, దేశ 14వ రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవల వరకు ఈ గ్రంథంలో వివరాలను పొందుపరిచారు. వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎంతో ఘనంగా గర్వంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను కోరారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను షేర్ చేస్తూ దేశ స్వాతంత్ర్య సమరయోధులకు నివాళులు అర్పించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అంతేకాకుండా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని కూడా ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు.
2: हर घर तिरंगा, हर घर तिरंगा, हर मन तिरंगा, आइए हर घर पर तिरंगा लहराइए।
3: भारत माता की जय।
4: वंदे मातरम्।
5: वंदे
4: मातरम्।
5: वंदे
4: मातरम्।
1: స్వాతంత్ర దినోత్సవానికి ముందు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న హర్ ఘర్ తిరంగా ఉద్యమం విశేష స్పందన పొందుతోంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నూతన ఆవిష్కరణలు, జవాబుదారీతనం, కస్టమర్ల నమ్మకంపై స్పష్టమైన దృష్టితో భారతీయ బ్యాంకులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను సమగ్రంగా వాడుకోవాలని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. ముంబైలో ఫీడ్బ్యాక్ సదస్సును ఉద్దేశించి ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ కస్టమర్ సర్వీస్, ఫైనాన్షియల్స్ సమానత్వం, కార్పొరేట్ సామర్థ్యం, మోసాలను గుర్తించే పద్ధతులను మెరుగుపరచడం ద్వారా కృత్రిమ మేధస్సు బ్యాంకింగ్ రంగాన్ని మార్చివేయగలదని చెప్పారు. అదే సమయంలో డేటా ప్రైవసీ, సైబర్ ముప్పులు, కృత్రిమ మేధస్సు ఆధారిత నిర్ణయాలపై అతిగా ఆధారపడడం వంటి నష్టాల గురించి కూడా బ్యాంకులు అప్రమత్తంగా ఉండాలని గవర్నర్ చెప్పారు. కర్కిడక వావు పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని కేరళలో ఈరోజు తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు పితృతర్పణాలు అర్పిస్తున్నారు. మలయాళ మాసమైన కర్కిడకంలో వచ్చే అమావాస్య రోజును ఆత్మశాంతి కోసం, ఆధ్యాత్మిక విముక్తి కోసం కర్మలు నిర్వహించేందుకు అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. అనేక ఆలయాల్లో ఈ కార్యక్రమాలు తెల్లవారుజామున 3:30 నుంచి ఉదయం 5 మధ్య జరిగాయి. ఉత్తరాఖండ్లో ప్రతికూల వాతావరణం నెలకొన్నప్పటికీ చార్ధామ్ యాత్ర ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతోంది. తీర్థయాత్ర 2వ దశ ప్రారంభమవుతుండటంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది. కేదార్నాథ్, బద్రీనాథ్ ధాములలో పూజలు చేసేందుకు దేశవ్యాప్తంగా భక్తులు అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఉన్న హిమాలయ పుణ్యక్షేత్రాలకు ప్రయాణం కొనసాగిస్తున్నారు. ఋతుపవనాల వల్ల భారీ వర్షాలు తట్టుకునేలాగా ఏర్పాట్లు చేశామని, సందర్శకులందరికీ సురక్షితమైన రాకపోకలు సాగేలా చూస్తున్నామని శ్రీ బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ చైర్మన్ హేమంత్ ద్వివేది తెలియజేశారు. చార్ధామ్ యాత్రలో భాగంగా ఉత్తరాఖండ్లో కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునేత్రి అనే 4 ప్రధాన తీర్థయాత్ర కేంద్రాలను సందర్శిస్తారు. షిమ్లాలోని చౌరా మైదాన్ వద్ద సుమారు 50 టిబెట్టన్ పురుషులు, మహిళలు, వృద్ధులు 24 నిరాహార దీక్ష శాంతి నిరసన ప్రారంభించారు. టిబెట్టన్ ఉద్యమం పట్ల అంతర్జాతీయంగా శ్రద్ధ పెట్టాలని, అలాగే టిబెట్టన్ భాష, సంస్కృతి, మతపరమైన గుర్తింపును దెబ్బతీసే ప్రయత్నాలు వ్యతిరేకించాలని కోరుతూ రీజనల్ టిబెటన్ విమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరుగుతోంది. చైనా ప్రభుత్వ విధానాలకు నిరసనగా జూలై 2వ తేదీన న్యూయార్క్లోని యునైటెడ్ నేషన్స్ ప్రధాన కార్యాలయం వెలుపల ఆత్మాహుతి చేసుకున్న లోప్సాంగ్ రంగ్జన్ జ్ఞాపకార్థం ఈ నిరాహార దీక్ష నిర్వహిస్తున్నట్లు నిరసన ప్రదర్శనకారులు తెలియజేశారు. డ్యూరాంట్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135వ సంచికలో భాగంగా గౌహటీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో నిన్న జరిగిన గ్రూప్ ఎఫ్ చివరి మ్యాచ్లో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సీఐపై 3-1 గోల్స్ తేడా.

0: తో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకెళ్ళింది. గ్రూప్ దశలో నార్త్ ఈస్టర్న్ క్లబ్ అజయంగా నిలవడం విశేషం. ద హైలాండర్స్ ఆడిన 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించి గ్రూప్ ఎఫ్ విజేతగా తమ గ్రూపు దశ పోరాటాన్ని ముగించింది. విశేషాలు మరొకసారి. దేశంలో వివిధ తీర్పు సంఘాల పనితీరును మెరుగుపరిచే 2026 ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లును పార్లమెంట్ ఆమోదించింది. కేరళ రాష్ట్రం పేరును కేరళంగా మార్చే బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెడతారు. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో విడదీలేని అంతర్భాగమని మందేశం స్పష్టం చేసింది. బ్యాంకులు కృత్రిమ మేధను సమగ్రంగా వాడుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పిలుపునిచ్చారు. డ్యూరాంట్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్ 135 సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం.

ఈనాటి హేమావతి కార్యక్రమంలో సమాచార వేదిక, చావడి సంభాషణ, అనంతరం న్యాయ సలహాలు. సమాచార హక్కు చట్టం గురించి న్యాయవాది శ్రీ ఎం గురుస్వామి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. కార్యక్రమం ముందుగా ఒక పాట విందామా?

పాట విన్నారు. ఇప్పుడు విందాం సమాచార వేదిక. రాష్ట్రంలో ప్రసిద్ధి చెందినటువంటి పుణ్యక్షేత్రం కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం శ్రావణ మాస శోభను సంతరించుకుంటుంది. శ్రావణ మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 13వ తేదీ నుంచి సెప్టెంబర్ నెల 11వ తేదీ వరకు మంగళవారం శనివారాలలో విశేష పూజలు వాహనాల సేవలు ఉంటున్నట్టు వారు పేర్కొన్నారు. శ్రావణ మాసంలో భక్తులు ఒకే రోజు అనగా మంగళవారం శనివారాలు కసాపురం నేమకల్లు మురడి ఆలయాలను సందర్శిస్తున్న నేపథ్యంలో వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు ఈ సందర్భంగా ఆలయ కమిటీ వారు తెలిపారు. విద్యార్థుల సామర్థ్యాలను దృష్టిలో ఉంచుకుని ఉపాధ్యాయులు వారిని సరియైన రీతిలో తీర్చిదిద్దాలంటూ డీఈఓ అయూబ్ హుసేన్ పేర్కొన్నారు. నిన్నటి రోజు జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్, ఇన్స్పైర్ మన విద్యార్థి విజ్ఞాన్ మంథన్ తదితర వైజ్ఞానిక పోటీలకు విద్యార్థులను ఎలా తీర్చిదిద్దాలన్న అంశంపై సైన్స్ ఉపాధ్యాయులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాల నుంచి విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో విద్యార్థులు బహుమతులు సాధించి జిల్లాను అగ్రగామిగా నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో సైన్స్ సెంటర్ క్యూరేటర్ బాలమురళీకృష్ణ, అధికారి నరసింహారెడ్డి, జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ జిల్లా సమన్వయకర్త తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల బోధనాసుపత్రిలో పనిచేస్తున్నటువంటి పీజీలు, హౌస్ సర్జన్లు, సీనియర్ రెసిడెంట్లు సమ్మెబాట పట్టడంతో ఆసుపత్రికి వస్తున్న రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసినట్టు సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి, ఆర్ఎంఓ డాక్టర్ హేమలత తెలిపారు. దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉంది. క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితులపై పారదర్శకంగా అధ్యయనం చేయండి, ప్రభుత్వానికి నివేదికలు అందగానే యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని జిల్లా రైతులకు అండగా నిలవాలంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు పయ్యవల కేశవ్ సూచించారు. జిల్లాలో సూపర్ ఎల్నినో పరిస్థితులపై క్షేత్రస్థాయిలో పర్యటనకు వచ్చిన ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం విసి పాలడుగు సత్యనారాయణ, డీన్ సంపత్ కుమార్తో కలిసి శాస్త్రవేత్తల బృందం నిన్నటిరోజు అనంతపురం క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిశారు. అనంతపురం జేఎన్టీయు, జర్మనీ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న బీటెక్లో ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. నిన్నటిరోజు 3 విద్యార్థులు ప్రవేశాలు పొందారు. సిఎస్సి విభాగంలో 2, ఈసీఈ విభాగంలో 1 చేరారు. ఇన్ఛార్జ్ రిజిస్టర్ ఆచార్య దుర్గాప్రసాద్, అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య సురేష్ బాబు ప్రవేశ పత్రాలను అందజేశారు. అనంతపురంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ కొండయ్య హఠాన్ మరణం చెందారు. ఆయన తన నర్సింగ్ హోంలో నిన్నటి సాయంత్రం రోగులను పరీక్షిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. సిబ్బంది వెంటనే ఆయన ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షలు నిర్వహిస్తుండగానే ఆరోగ్యం విషమించి మృతి చెందారు. ఆయన మృతికి వైద్య జిల్లా వ్యాప్తంగా వైద్యులందరూ కూడా తమ శ్రద్ధాంజలి ఘటించారు. అలాగే ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, వైద్యులు మాధవరావు, గుత్తా రవీంద్ర, మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, లోక్సత్తా జిల్లా అధ్యక్షులు వేలూరి అశోక్తో పాటు పలువురు ప్రముఖ వైద్యులు కూడా నివాళులర్పించారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్కు మంగళవారం జిల్లాలో 5 కేంద్రాల్లో జరిగింది. 1535 మందికి గాను 1427 మంది హాజరయ్యారు. 112 మంది గైర్హాజరైనట్టు డీఈఓ అయూబ్ హుసేన్ తెలిపారు. జంగాలపల్లి, ప్రసన్నాయపల్లి మధ్య ఉన్నటువంటి రైల్వే గేట్ మరమ్మతుల ప్రక్రియలో భాగంగా 3 రోజుల పాటు మూసివేస్తున్నట్టు దక్షిణ తీర రైల్వే సెక్షన్ ఇంజనీర్ శశిధర్

0: తెలిపారు. రేపటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు రాకపోకలను రద్దు చేస్తున్నారు తెలిపారు. కావున వాహన చోదకులు ఇతర మార్గాలలో తమ గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. 16వ తేదీ నుంచి వాహనాలు యథావిధిగా నడపవచ్చునంటూ ఆయన తెలిపారు. ప్రజలు సహకరించాలని కూడా విజ్ఞప్తి చేశారు. రానున్న 5 రోజులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో చిరు జల్లులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త నారాయణస్వామి తెలిపారు. 5 రోజుల్లో పగటి వేళల ఉష్ణోగ్రత 34.8 డిగ్రీల సెల్సియస్ గాను 37.3 రాత్రిపూట 24.9 డిగ్రీల సెల్సియస్ గా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. పడవల నుంచి వాయువ్యం దిశగా గాలుల తీవ్రత గంటకు 13 కిలోమీటర్ల వేగంతో వీస్తాయన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు భూమిలో తగిన తేమ ఉన్నట్లయితే ప్రత్యామ్నాయ పంటలైనటువంటి జొన్న, పెసర, సజ్జ, అలసంద, కొర్ర తదితరులను విత్తుకోవచ్చునంటూ శాస్త్రవేత్తలు వెల్లడించారు. సత్యసాయి స్ఫూర్తితో జమ్మూ కాశ్మీర్ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలకు మరింత విస్తృతం చేస్తున్నట్టు ఆ రాష్ట్ర స్థాయి సంస్థల అధ్యక్షులు నిన్నటిరోజు పుట్టపర్తిలో తెలిపారు. సమాచార వేదిక విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి Form 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం Form 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం Form 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం Form 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను July 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్
0: ఇప్పుడు విందాం చావడి సంభాషణ. పాల్గొంటున్నారు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి.
4: ఎప్పుడు రంగప్ప చావడి దగ్గర లేడు, ఏమో ఈ మధ్య అబ్బా రానే రాకోకుండాడు. పద తాలు ఒకసారి ఇంటి దగ్గర పోయి చూసే వద్దాం, మాట్లాడిచ్చిపోతే నాకే పొద్దు పోదు. ఒకసారి ఇంత సౌండ్ పెట్టినాడు బా చూడు బి అంటున్నాయి. రంగప్ప ఏంది సామి ఇంత సౌండ్ పెట్టినావు? ఏం పెళ్లి మంటపం అనుకోండి అట్లా పెట్టినావు నువ్వు?
5: ఓ మదప్పన్న, ఏ అప్పా ఇప్పుడు వచ్చినావు? నేను వస్తాడు కదా.
4: నువ్వు వస్తే గానీ ఏం ఇంత సౌండ్ పెట్టిన చూడు గీ అంటున్నాయ్యా. ఏం లోపలికి డాన్స్ గానీ ఎత్తన్నావా ఏం కథ?
5: నాకు అదోటి తక్కువ.
4: మళ్ళీ లేకపోతే ఏమో ఎగరలాన్నట్లే సౌండ్ వస్తుంది, అంత గట్టిగా పెట్టినావు.
5: అయ్యో ఏందోప్ప, ఇది స్వాతంత్ర దినోత్సవం ఏందో ఉందంట కదప్ప.
4: వస్తుంది లేక 3-4 రోజులు ఉందంటే
5: అది స్కూల్లో డాన్స్ ఏమయ్యాలంటే పిల్లల్లో దానికి ఇంట్లో ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. మంచి మాట మంచి కినపడలేదంటే
4: మరి అట్లే ఉందప్ప. నాకే బయటికి ఆ నుంచి పిలుస్తా అంటే నీకు వినపడలే, నాకు నాకే వినపడలే. అసలు
5: బంధువులంతా ఫోన్ చేస్తాడారు ఏందో మాట్లాడాలని. ఏ నేను పడుకోకుండా అయ్యో అని పెట్టినారంటే ఈ పిల్లలు. ఏ ఈ పిల్లనాయలు ఇట్లా అడుగుతారండి నేను? అదేందో జెండా చూపించి ఆ రంగు ఏంది, ఈ రంగు ఏంది, నా రంగులంటే నేను చెప్తానన్నా అదేమిటికి ఇదేమిటికి అంటే కాదన్న. వాళ్ళ అయ్యవార్లు అనుకోకుండా నన్ను అడిగితే నాకేం పని?
4: అరేపా అయ్యవార్లను అడగలేలే, ఏమో నువ్వు బాబాయ్ కదా నిన్ను అడిగింటాడు, నువ్వు చెప్పకూడదా దానికల్లా మొహమాటం వేళ నీకే?
5: కాదన్నా నాకు తెలిస్తే కదన్నా నువ్వు మళ్ళా ఇట్లా మాట్లాడతావు.
4: తెలిసి చెప్పలేదేమో అనుకుంటాను.
5: అయ్యో లేదప్ప, దానికే నేనే వచ్చి అడుగుదాంలే, చావుడికాడికి వస్తావు కదా అనుకుంటే ఇంకెట్లా నువ్వే వచ్చినావు కాదు. ఏందన్నా ఎట్టెట్లా ఇదంతానో?
4: బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ళు పరిపాలించినారు మన.
5: నాకు అదేమో తెలుసులే.
4: నీకు తెలుసు కదా, అదే చెప్పకూడదు.
5: ఏంటి పరిపాలన చేసినారని తెలుసులేప్ప, మిగతా ఏం తెలుసు కానీ
4: ఆ స్వాతంత్రం రావడానికి ఎంతో మంది బలిదానాలు చేసినారయ్యా.
5: అంటే చనిపోయినారనా?
4: చనిపోయినారు, త్యాగాలు చేసినారు. అంటే ఒక రోజు కాదు, దాదాపు 200 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారనమాట. కొంతమంది ఈస్ట్ ఇండియా కంపెనీ ముందు పరిపాలించింది.
5: అంటే బ్రిటిష్ వాళ్ళకంటే ముందు,
4: ఒక 75 సంవత్సరాలు

0: వీళ్ళు పరిపాలించినారు బ్రిటిష్ వాళ్ళు. వాళ్ళు పరిపాలించిన తర్వాత వాళ్ళ నుండి విముక్తి కావాలని చెప్పేసి ఈ గాంధీజీ లాంటి ఎందరో మహానుభావులు ఎంతోమంది పోరాడి తెచ్చుకున్న స్వరాజ్యం ఇది మంది.
1: ఏందో వాళ్ళు వచ్చి నిమ్మలంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోయినారు కదా.
0: అంటే ఇప్పుడు నీ స్థలంలోకి వచ్చి ఇంకెవరన్నా వచ్చి నిన్ను అజమాయి చేస్తే నీకు ఎట్లుంటుందయ్యా? నువ్వేమంటావు?
1: ఎట్లా నర నరాలు ఇట్లా వస్తుంది కోపము.
0: అదే మనకు కూడా వచ్చే భారత జాతికి అంతా వచ్చిన కోపమే ఈ స్వాతంత్ర సమర యోధులు.
1: ఓహో, లవంగాల వ్యాపారం చేసుకోకుండా మన మీదకే ఇబ్బంది పెట్టినారంటో.
0: అట్లా సన్నగా లవంగాల వ్యాపారం అంటూ చేసుకుంటూ మన తలపైన చేతులు పెట్టినారు చివరికి.
1: దానికే లేపో రేగిండిది కాదన్నా. ఎక్కువ మంది గాంధీజీ నెహ్రూను ఇల్లే చెప్పుకుంటా అంటారు కదా, ఇంకా ఉండారా?
0: చాలా మంది ఉన్నారా పైగాను. వారిలో బాలగంగాధర తిలక్ గాని, సుభాష్ చంద్రబోస్ కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, భగత్ సింగ్ కానీ, ఇక మన మన్యం వీరుడు అల్లూరి సీతారాం రామరాజు ఉన్నాడు కదా, ఆయన కానీ వీళ్ళంతా ప్రాణాలు ఒడ్డి మనకు స్వాతంత్రం తెచ్చినారయ్యా.
1: అంటే ఇంతమంది పాల్గొన్నారు దాంట్లో.
0: వాళ్ళంతా దశాబ్దాలుగా పోరాడితే గానీ బ్రిటిష్ వాళ్ళు ఎల్లగొట్టలేకపోయినాం అన్నమాట.
1: వెళ్ళిపోయినారు. మళ్ళీ ఎట్లా మళ్ళీ మనల్ని ఎవరు పరిపాలన చేస్తా?
0: ఇప్పుడు మనల్ని మనమే పరిపాలించుకుంటాం రంగప్ప. మన నాయకుడిని మనలో నుండి ఎన్నుకుంటాం అన్నమాట. మనల్ని మనమే సరిదిద్దుకుంటాం. దీన్నే మనం స్వరాజ్యము అంటాం అన్నమాట.
1: ఓహో, అంటే ఇప్పుడు ఎమ్మెల్యే సార్లు మంత్రులు
0: మనలాంటి వాళ్ళే. వాళ్ళంతా మనం ఓటేస్తే గెలిపించిన వాళ్ళంతా గెలిచి మనం పరిపాలించడానికి మనం నాయకుని ఎన్నుకుంటున్నాం మనలోండే.
1: ఓహో, అంటే దీన్ని స్వరాజ్యం అంటారు?
0: స్వరాజ్యం. రేపొద్దున నువ్వు కూడా ఎమ్మెల్యేగా ఎన్నిక కావచ్చు.
1: నువ్వేయులేప ఓటు నాకి.
0: ఫస్ట్ నా ఓటే పడుతుంది ఆయన
1: కాదన్నా. అప్పుడంటే బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడేమే మనకి ఇంకా పగ్గాలు ఇడిచిపెట్టినారు. ఇంకా మనం ఎట్లన్నా చేసుకోవచ్చు కదా.
0: ఇప్పుడే మన బాధ్యత మరింత పెరిగింది రంగప్ప. స్వాతంత్రం పొందడం ఎంత గొప్పో దాన్ని కాపాడడం కూడా అంతకంటే గొప్ప అన్నమాట.
1: నిజమేలేనో. ఇప్పుడు
0: దీన్నే దేశ సేవ అని కూడా అంటారు.
1: నాలుగు దుడ్లు ఉండేది కాదప్ప, దాన్ని దాచిపెట్టేది కూడా చాలా ప్రధానమే.
0: ఇట్లా నీకు ఎంతసేపు దుడ్లు దాచిపెట్టుకోవడమే, అది కూడా కరెక్టేలే, కానీ దీంతో పోల్చద్దు నువ్వు.
1: నాది ఈ మట్టి బుర్ర అన్న. ఇది
0: మాది వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మంచి బుర్ర అయ్యాను. ఇది మట్టి బుర్ర అంటే మంచి బుర్ర అని అర్థము.
1: యాదో లేకపోయింది మొన్న పుచ్చుకుంటుండే వాళ్ళం కానీ కాదు. దేశ సేవ బాధ్యత అన్ని చాలా ఇంటివి. ఎట్టట్లది
0: దేశ సేవ అంటే బార్డర్లో గన్ను పట్టుకొని నిలబడడం ఒకటే కాదు రంగప్ప.
1: అంటే అది కూడా కాదా?
0: ఆహా, ఇప్పుడు మన రైతులందరూ తక్కువ నీటితో వ్యవసాయం చేయడం కూడా దేశ సేవే. ప్రతి ఒక్కరూ వాళ్ళ పరిధిలో చేసేది కూడా దేశ సేవే.
1: ఇప్పుడు నేను స్ప్రింక్లర్ వేసినాను, అది కూడా దేశ సేవ.
0: స్ప్రింక్లర్ వేయడము దేశ సేవ. అంటే తక్కువ నీటితో వ్యవసాయం చేయడం కూడా రైతుల పరంగా చేసే దేశ సేవ.
1: ఎట్టట్లన్నా?
0: వనరుల్ని మనం పొదుపుగా వాడితే భవిష్యత్తు తరాల వారికి అందించడం కూడా దేశ సేవ అంటున్నా.
1: ఓహో, జనాలు పెరుగుతున్నారు కానీ భూమి పెరగదు.
0: అట్లా
1: ఇప్పుడు నీళ్ళన్నీ అయిపోతే ఏం చేస్తావు?
0: ఇప్పుడు వర్షాలు రాలేదు, ఉన్న నీటితో మనం పంటలు పండిస్తే నువ్వు దేశానికి అన్నం పెట్టిన వాడు అవుతావు, సేవ చేసిన వాడు అవుతావు కదా.
1: ఇప్పుడు బాగా అర్థమైంది.
0: అట్లా అన్నమాట. ఇదొక్కటే కాదప్ప, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడము, మరుగుదొడ్లను ఉపయోగించడము, పర్యావరణాన్ని కాలుష్యం చేయకపోవడము, రోడ్లను శుభ్రంగా ఉంచుకోవడము, ఇంకోటప్ప ఓటు వేయడం కూడా దేశ సేవే.
1: ఓట్లు అంటే గుర్తొచ్చా? మన మా ఊర్లో ఎంతమంది ఉంటే అందరూ ఓట్లు వేసినారు. ఆ యాడు పట్టణంలో ఉంటున్నాయి,
0: టౌన్ లో
1: వేయలేదంటే మళ్ళీ సరిగ్గా చాలా.
0: ఇదేప్ప, చదువుకున్న వాళ్ళకి అన్నీ తెలుసు కానీ ఓటేసేకి మాత్రం బద్ధకం చూడప్ప. హక్కుల గురించి మాట్లాడతారు కానీ బాధ్యతలు తెలియకోకుండా పోతుంది మన వాళ్ళకి.
1: ఎట్లా మళ్ళీ వాళ్ళు ఇవన్నీ తెలుసుకోవాలంటే? మళ్ళీ
0: ఇంకా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇంకా చదువుకున్న వాళ్ళకి చెప్పాల్సి వచ్చి రావడం మనకు కొంచెం బాధకరమే. ఇందాక ఏదో మూడు రంగుల జెండా అడిగితే అది ఏమి?
1: అదే చూడు, మాటల్లో
0: మాటల్లో మర్చిపోయారు. అది చెప్దాం అనుకోని నువ్వు ఏడాడుకో పోతువి.
1: మరి చెప్పు దాని గురించి ఎట్లా, నేను ఏం చెప్పాలి పిల్లలకి? మళ్ళీ
0: అట్లా చెప్తానులే. నువ్వు ఇంకా దాని గురించి ఏమైనా చెప్తావేమో అని అడుగుతా, వెయిట్ చేస్తాను. నేను కూడా నువ్వు చెప్పట్లే. సరే నేను చెప్తాను. నిన్ను ఇప్పుడు జెండాలో పైన కేసరి రంగు ఉంటుంది, అదైతే
1: కేసరి బాధ
0: కాదయ్యా. కేసరిలో రంగు వేస్తారు, ఆ కలర్ ఉంటుందని చెప్తాను. ఆరెంజ్ కలర్ అంటారు. ఇంక ఇంగ్లీష్లో చెప్పాల్సి వస్తుంది నీకైతే.
1: పైన ఆరెంజ్ అని చెప్పు, మాకేం తెలియదా ఇంగ్లీష్?
0: అట్లా కాదప్పా, కేసరి బాధ అయితే రంగు బాగా గుర్తుంటుంది చెప్తే అంతే. కేసరి రంగు ఉంటుందే, అది త్యాగానికి బలిదానానికి గుర్తు అన్నమాట. ఇంకా తెలుపు రంగు ఉంది, ఇది శాంతికి నిజాయితీకి గుర్తు. ఇంకా ఆకుపచ్చ ఉంది, ఇదంతా ఏపుగా పెరిగి మన పాడి పంటలకు గుర్తు అన్నమాట. ఇంకా మధ్యలో అశోక చక్రం ఉంటుంది, దాంట్లో 20 సైకిల్ చక్రము. అశోక చక్రం అదే, సైకిల్ చక్రం కాదు.
1: నాకు అదే కనబడింది లేనో.
0: నీకు అన్ని అట్లే కనపడుతుంటాయి. దాంట్లో 24 ఆకులు ఉంటాయి. అంటే 24 గంటలు మనం పని సంస్కృతిని అలవర్చుకుంటే దేశం ముందుకు వెళ్తుంది అని చెప్పడానికి అన్నమాట. అంత అర్థంతోనే జెండా రూపకల్పన చేశారన్నమాట.
1: ఎవరు చేసిండేది?
0: మన పింగళి

0: ఆయన మన తెలుగు వాడే
1: కాదన్న, అందరూను ఆంధ్రులు ఆరంభ సూరులు అని మొదలు పెడతారు, మధ్యలో విడిచిపెడతారు అంటారు. ఈ పొద్దు ప్రపంచం గుర్తించింది, అట్లా జెండా కనిపెట్టినాను.
0: నిజమే కదా, మన ఆంధ్రులకి అందరికి గర్వకారణం అదంతా.
1: చాలా సంతోషంగా ఉందినట్లేను.
0: దేశంలో ప్రతి పిల్లవాని చదువు కూడా అందరూ బాధ్యులమే అనమాట.
1: అందరూ
0: చదువు, కనీసం 5 మందిలో కనీసం 4 అన్నా చదువుకుంటే దేశం ముందుకు వెళ్తుంది అనమాట. ఎట్లా శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం ముందుకు పోవాలంటే నువ్వు చదువుకోవాలా, వివేక విజ్ఞానం కలగాలన్నా చదువుకోవాలా, మంచి నాయకునికి ఓటేయాలన్నా నువ్వు
1: చదువుకోవాలా.
0: అట్లా స్వాతంత్రం అయితే మనకు 1947 ఆగస్టు 15 వచ్చింది, కానీ మన దేశాన్ని ప్రతిరోజు మనమే చేయి చేయి కలిపి నిర్మించుకోవాలి రంగప్ప.
1: ఓన్లేనా, గుడి ఎంత నిమ్మలంగా బాగా నీట్గా పెట్టుకుంటామో మన దేశాన్ని కూడా మనం అట్లా పెట్టుకోవాలి.
0: చాలా బాగా చెప్పారు రంగప్ప. అయినా ఈ ఆగస్టు 15 అనేది ఒక తేదీ కాదు, ప్రతిరోజు మనం చేయాల్సిన బాధ్యత అనమాట.
1: తెలుసుకోవాలి ఇట్లా
0: అది సరే. కానీ మనము ఈ సందర్భంగా మా భరతమాతను స్మరించుకుంటూ మనం భరత్ మాతాకి జయ అందామా?
1: నువ్వు అనన్నా, నేను చెప్తాను.

0: గుడి ఎంత నిమ్మలంగా బాగా నీట్ గా పెట్టుకుంటామో మన దేశాన్ని కూడా మనం అట్లా పెట్టుకోవాలి.
1: చాలా బాగా చెప్పారు రంగప్ప. అయినా ఈ ఆగస్టు 15 అనేది ఒక తేదీ కాదు, ప్రతిరోజు మనం చేయాల్సిన బాధ్యత అనమాట.
0: తెలుసుకోవాలి ఇట్లా
1: అది సరే. కానీ మనము ఈ సందర్భంగా మా భరతమాతను స్మరించుకుంటూ మనం ఒక భారత్ మాతాకి జై అందామా?
0: నువ్వు అనన్నా, నేను చెప్తాను.
1: సరే, భారత్ మాతాకి
0: జై,
1: భారత్ మాతాకి
0: జై,
1: భారత్ మాతాకి
0: జై. నో, మా పిల్లలు డాన్స్ ఎట్లేస్తాడో చూసిపోదురా, మళ్ళీ
1: చూస్తారా ఏదన్నట్టు చెప్తారా వానికి.
2: మీరు ఇంతవరకు చావడి సంభాషణ విన్నారు. పాల్గొన్నారు శ్రీ బి మధుసూదన్ రెడ్డి మరియు శ్రీ వి చలపతి. ఇప్పుడు విందాం ఒక పాట.

0: పాట విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: సైబాల్
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్.
2: హేమవతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ఇప్పుడు విందాం న్యాయ సలహాలు. సమాచార హక్కు చట్టం గురించి న్యాయవాది శ్రీ ఎం గురుస్వామి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక.
3: శ్రోతలకు నమస్కారం. ఈనాటి న్యాయ సలహాలు కార్యక్రమంలో ఈరోజు మనం సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకుందాం. సమాచార హక్కు చట్టం అంటే ఏంటి, అసలు ఈ సమాచార హక్కు చట్టం ద్వారా ఎవరికి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని మనకు తెలియజేయడానికి మన స్టూడియోకు ఈరోజు న్యాయవాది ఎం గురుస్వామి గారు విచ్చేశారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గురుస్వామి గారు.
4: నమస్తే సార్.
3: లాయర్ గారు చెప్పండి, అసలు సమాచార హక్కు చట్టం అంటే ఏంటి?
4: సమాచార హక్కు చట్టం అంటే ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల నుంచి మనకు కావలసినటువంటి సమాచారాన్ని మనము తీసుకోవడానికి గతంలో 2005 కంటే ముందు మనకు ఎటువంటి హక్కు అనే ఉండేది కాదు. ఈ 2005 సంవత్సరం మనకు చట్టం కాక మునుపు గతంలో MKSS అంటే మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన, ఇది రాజస్థాన్లో స్టార్ట్ అయినటువంటిది. అదేవిధంగా రైతులు కార్మికులు ఎన్నో ఉద్యమాలు పోరాడి దానికి సంబంధించినటువంటి ఈ చట్టము సమాచార హక్కు చట్టం రూపకల్పన కావడానికి MKSS అనే సంస్థ, దానికి తోడు ఎన్సిపిఆర్ అంటే నేషనల్ క్యాప్టెన్ ఫర్ ది పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్, ఈ రెండు
3: స్వచ్ఛంద సంస్థలు
4: కార్మిక ఉద్యమాలు, ఈ రెండు ఉద్యమాలు కలిసి ఈ సమాచార హక్కు చట్టం అనే ఈ చట్టం యొక్క ఆవిర్భావానికి దారితీసినటువంటి ఈ రెండు సంస్థలు ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు.
3: అంటే 2005 సంవత్సరంలో
4: కంటే ముందు
3: సమాచారం అయితే దొరికేది కాదు, మనకు
4: దొరికేది కాదు. 1975 సంవత్సరంలో రాజనారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సమాచారము ఇవ్వడం అనేది ప్రాథమిక హక్కుగా కాన్స్టిట్యూషన్లో ఉంది కాబట్టి ఇవ్వాలని ఈ విషయాన్ని పదే పదే పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అదేవిధంగా 1982 ఎస్పి గుప్తా వర్సెస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈ కేసులో కూడా సమాచారం ఒక ప్రాథమిక హక్కుగా అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి గతంలో జరిగినటువంటి ఈ MKSS తర్వాత NCPR ఈ సంస్థ ఈ సంస్థల యొక్క ఉద్యమాలు రైతులు కార్మికులు చేసినటువంటి ఆధారంగా సమాచార హక్కు చట్టము మొట్టమొదటగా తమిళనాడు రాష్ట్రంలో 1997 రూపకల్పన జరిగింది. తర్వాత గోవా రాష్ట్రంలో 1997 స్టార్ట్ అయ్యింది. అదేవిధంగా 2000 సంవత్సరంలో రాజస్థాన్లోన, తర్వాత మహారాష్ట్రలో 2000 సంవత్సరం, కర్ణాటకలో 2000 సంవత్సరంలో, ఢిల్లీలో 2001, తర్వాత అస్సాం రాష్ట్రంలో 2002, జమ్మూ అండ్ కాశ్మీర్లో 2003 ఈ సమాచార హక్కు చట్టం రూపకల్పన దాల్చింది. తర్వాత ఈ 2005 సమాచార హక్కు చట్టం ఎప్పుడైతే సంపూర్ణంగా తయారైందంటే 150 అమెండ్మెంట్స్ జరిగిన తర్వాత దేశంలో ఉభయ సభలు, లోక్సభ అండ్ రాజ్యసభ, ఎప్పుడైతే 2005 మే నెలలో ఈ సమాచార హక్కు చట్టం పూర్తిగా రూపకల్పన దాల్చింది, అప్పటి నుంచి ఇది మనకు ప్రజల్లోకి వచ్చి ఈ సమాచార హక్కు చట్టాన్ని ప్రజలు ఉపయోగించుకుంటున్నారు మన ఇండియాలో.
3: ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి లాయర్ గారు?
4: ఈ చట్టంలో ఉదాహరణకు ఒక రైతు, అతనికి సంబంధించినటువంటి భూములు, దానికి సంబంధించినటువంటి అడంగలు కానీ, అతనికి ఏ సంవత్సరంలో భూమి హక్కు కల్పించబడింది, తన దగ్గర సపోజ్ అతనికి తగినటువంటి భూమికి సంబంధించిన ఆధారాలు లేవనుకోండి, అతను తన వ్యక్తిగత అవసరాల కోసం అని చెప్పి సమాచార హక్కు చట్టం ద్వారా ఒక అర్జీని సంబంధిత తహసీల్దార్ గారి కార్యాలయంలో అర్జీ ఇవ్వచ్చు. కానీ ఆ అర్జీకి ఒక 10 రూపాయలు విలువ కలిగినటువంటి కోర్ట్ ఫీజ్ స్టాంప్ కానీ, లేదా 10 రూపాయలు విలువ 10 రూపాయలను కూడా అతను ఇవ్వ ప్రత్యక్షంగా కానీ 10 రూపాయల సొమ్ముని చెల్లించి, అంటే ఆ చట్టం ద్వారా సెక్షన్ 6161 కింద 63 కింద 41 4 క్లాస్

0: టూ కింద ఇతను ఏం చేస్తాడంటే ఒక 10 రూపాయలు ఫీజు చెల్లించాల్సి వస్తుంది. అంటే సమాచారం తీసుకోవడానికి సంబంధిత కార్యాలయంలో ఇచ్చి అర్జీని ఇచ్చిన తర్వాత అర్జీని స్వీకరించినటువంటి అధికారిని మనము తహసీల్దార్ అని అనము. తహసీల్దార్ కార్యాలయంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే ప్రజా సమాచార అధికారి అని అంటారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఒక పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అనే, అంటే ఎవరైతే తహసీల్దార్ ఉంటారో అక్కడ ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారి అంటే కాకుండా ఆ ఉన్నటువంటి అధికారుల్లో సీనియర్ అసిస్టెంట్ కానీ డిప్యూటీ తహసీల్దార్ కానీ తహసీల్దార్ కార్యంలో ఎవరో ఒకరికి ఆ హోదా కల్పించిన అధికారి ఆ విధులు నిర్వర్తించాల్సి వస్తుంది ఈ చట్టం ద్వారా. అతను అర్జీ ఇచ్చిన తర్వాత ఆ అర్జీని స్వీకరించినటువంటి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఏ కార్యాలయంలోనైనా కూడా 30 రోజుల లోపల అతనికి సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. అది అతని యొక్క బాధ్యత.
1: 30 రోజులు గడువు
0: 30 రోజులు గడువు ఒక అర్జీకి ఈ చట్టం ప్రకారం. 30 రోజులు గడువు ఎప్పుడైతే దాటిన తర్వాత ఒకవేళ అతను సంబంధిత అధికారి ఇవ్వకపోతే అతను దానిపైన అప్పీల్ చేసుకోవడానికి అప్పీలేట్ అథారిటీ అంటే అప్పీల్ ఒక అధికారి అని ఒక అధికారి ఉంటారు. అతనికి 30 రోజులు దాటిన తర్వాత నాకు ఇంతకాలంలో ఇవి చేశాను, దీనికి సంబంధించినటువంటి సమాచారము సంబంధిత సమాచార అధికారి గారు ఇవ్వలేదని చెప్పేసి అప్పీలు సెక్షన్ సమాచార హక్కు చట్టం సెక్షన్ 19 ప్రకారము ఒక అప్పీల్ని పెట్టుకొనవచ్చు. దాన్ని అప్పీల్ స్వీకరించిన అధికారి అతను 30 రోజుల లోపల మరీ ఏం చేయాలంటే ఇతనికి నోటీసు, సమాచార అధికారి దరఖాస్తుని ఎవరైతే స్వీకరించారో అతనికి నోటీస్ పంపించి ఒక తేదీ సమయం నిర్ణయించి వారి ఇరుపక్షాలను పిలిపించి సమాచారం ఎందుకు ఇవ్వలేదు అన్నాడు కానీ లేదంటే సమాచారం ఇప్పించడానికి కూడా అప్పీలేట్ అధికారికి ఈ చట్టం ద్వారా విధులు నిర్వర్తించడానికి కల్పించే అధికారాలు ఉంటాయి.
1: లాయర్ గారు, మరి ఆర్టీఐ ద్వారా ఎలాంటి సమాచారాన్ని మనం పొందవచ్చు?
0: వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని తీసుకొనవచ్చు. ఇప్పుడు ఒక వ్యక్తికి అవసరమైనటువంటి సమాచారం ఇందాక మనం చెప్పుకున్నాం కదా, తహసీల్దార్ కార్యాలయంలో అతనికి సంబంధించిన పట్టాదారు పాస్బుక్, తన యొక్క అడంగలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి దానికి సంబంధించిన సమాచారం తీసుకోవచ్చు. లేదా థర్డ్ పార్టీ సమాచారాన్ని అంటే ఎప్పుడైనా కూడా వ్యక్తిగతమైనటువంటి, ఇప్పుడు ఒక కలెక్టర్ గారు అనుకోండి, కలెక్టర్ గారి పేరు మీద ఏదైనా కలెక్టర్ కార్యాలయంలో పనిచేసినటువంటి ఉద్యోగస్తుల వివరాలను అడగొచ్చు. ఆ విధంగా కాకుండా వ్యక్తి యొక్క పేరు మీద ఎప్పుడూ కానీ దరఖాస్తు పెట్టడానికి, అంటే వ్యక్తి పేరు మీద ఒక రాంబాబు ఇతను ఏం పనిచేస్తున్నాడు, ఇతని గురించి కావాల ఇన్ఫర్మేషన్ అంటే వ్యక్తిగతమైన సమాచారం కాదు,
1: గారి వివరాలు ఇవ్వాలంటే కాదు
0: కాదు, అతని యొక్క హోదా కలిగినటువంటి తహసీల్దార్ గారి యొక్క జీతము దానికి సంబంధించినట్టు ఇవ్వచ్చు. ఆ తహసీల్దార్ స్థానంలో ఒక రాంబాబు లేకపోతే పుల్లయ్య ఎవరో ఉన్నారనుకోండి, అతని పేరు మీద మనం దరఖాస్తు పెడితే అది చెల్లుబాటు కాదు. సెక్షన్ 8 సమాచార హక్కు చట్టం ప్రకారము పర్సనల్గా వ్యక్తిగతమైన సమాచారాన్ని ఇవ్వడానికి కుదరదని చెప్పి స్పెసిఫిక్గా రాశారు. నీకు దానికి సంబంధించి ఒక అధికారపరమైనటువంటి సమాచారాన్ని తీసుకోవచ్చు, కానీ వ్యక్తిగతమైన సమాచారాన్ని తీసుకోవడానికి సమాచార చట్టం ఒప్పుకోదు. ఇప్పుడు గణాంకాలు, స్టాటిక్ ఫండ్స్, ఆడిట్ కానీ దానికి సంబంధించి మీకు ఈ ఎస్సీ ఎస్టీ కులాలు కానీ లేకపోతే బీసీస్ కానీ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఒక హాస్టల్స్ కానీ దానికి సంబంధించి ఏదన్నా అన్నప్పుడు వీళ్ళందరికీ బడ్జెట్ ఎంత కేటాయించారు, ఈ సంవత్సరంలో ఎంత నిధులు, లేదంటే కానీ హాస్టల్స్లో మీరు నెలవారీగా పిల్లల కోసం ఎన్ని ఖర్చులు పెట్టారు, ఎంత డబ్బులు పెట్టారు హాస్టల్స్లో, ఆ విధంగా అడగవచ్చు. కానీ ఒక్కొక్క పేరు మీద ఏది కానీ సమాచారాన్ని అడగడానికి మనకు సమాచార చట్టము అంగీకరించదు.
1: వ్యక్తిగత వివరాలను పొందడానికి అర్హత లేదు.
0: ఇప్పుడు మీరే ఉన్నారు రేడియో స్టేషన్లలో, మీ పేరు మీద ఏదైనా సమాచారం ఇవ్వమంటే ఇవ్వడానికి లేదు. అంటే అది వ్యక్తిగతమైన సమాచారం, అంటే విధిలో అతను చేస్తున్నటువంటి విధులు ఏదైనా కూడా, ఒక ఎంపీడీఓ అనుకోండి, ఒక ఉదాహరణకి మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్, అతని యొక్క జీత భత్యాల గురించి అడగొచ్చు. కానీ ఎంపీడీఓ స్థానంలో ఉన్నటువంటి ఒక పేరుతో దాన్నే వ్యక్తిగత సమాచారం ఆ విధంగా అడగడానికి వీల్లేదు, చట్టం అంగీకరించదు.
1: అయితే లాయర్ గారు, ఈ ఆర్టీఐ దరఖాస్తు చేస్తున్నప్పుడు ఎందుకు ఈ దరఖాస్తు చేస్తున్నారు అనేది మనం ఏమైనా కారణం చెప్పాల్సి ఉంటుంది అందులో?
0: ఎప్పుడూ కానీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆర్టీఐ దరఖాస్తు ఉన్నటువంటిది, ఈ దరఖాస్తు నేను పలానా అవసరాల కోసం అన్నది ఎప్పుడూ కానీ మనం వివరించాల్సిన అంటే అవసరం లేదు. ఈ చట్టంలో ఏం చెప్తుంది, నీకు ఏదైతే సమాచారం అవసరమో ఆ సమాచారం గురించి మాత్రమే అడగాలి, అంతవరకే. కానీ ఈ మనము అర్జీ తీసుకున్నటువంటి, మన అర్జీని ఎవరైతే తీసుకున్నటువంటి అధికారి మనల్ని ప్రశ్నించే అధికారం కూడా అధికారికి ఉండదు.

0: సమాచార అధికారికి, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్కి, నువ్వు ఎందుకు పెట్టావు ఈ సమాచారం, నీకు ఎందుకు ఇవ్వాలి అడిగే హక్కు కూడా అతనికి లేదు. కేవలం మనము ఇచ్చిన అర్జీ దరఖాస్తు మేరకే మనం అడిగినటువంటి విషయాలు, ఏదైతే సమాచారాన్ని అడుగుతున్నామో ఆ సమాచారాన్ని అది వ్యక్తిగతమా కాదా అని డిసైడ్ చేసి, అది వ్యక్తిగతమైన సమాచారం అయితే ఒకవేళ అతను ఇవ్వడానికి కుదరదని చెప్పేసి మనకు సమాధానం ఇవ్వచ్చు. లేని పక్షంలో సమాధానము మనకు ఏదైతే అడిగిన సమాచారం కంపల్సరీ తప్పనిసరిగా ఈ చట్టం ప్రకారం ఇవ్వవలసిన బాధ్యత అర్జీని స్వీకరించిన అధికారికి తప్పనిసరిగా ఉంటుంది.
1: బాగుంది లేరు గారు. మరి దరఖాస్తు చేసేటప్పుడు సమాచార హక్కు చట్టం గురించి మీరు దానికి సంబంధించి ఫీజు 10 రూపాయలు ఫీజు చెప్పారు. అంటే కోర్టు ఫీజు స్టాంప్ ద్వారా చెల్లించవచ్చు, డీడీ ద్వారా చెల్లించవచ్చు,
0: లేదంటే ధనం రూపంలో 10 రూపాయలు కూడా ఇచ్చి చలన తీసుకోవచ్చు.
1: అవును, ఐపీఓ గారికి ఇచ్చి,
0: పిఐఓ గారికి, పౌర సమాచార అధికారి
1: పిఐఓ గారికి ఇచ్చి మనం సమాచారం తీసుకోవచ్చు. అయితే
0: కానీ మనము దరఖాస్తు ఇచ్చినప్పుడు కంపల్సరీ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి. మీరు వ్యక్తిగతంగా వెళ్ళి ఒక కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయంగా, ప్రభుత్వ కార్యాలయంలో, కొన్ని కార్యాలయాల్లో మనం ఇచ్చి వ్యక్తిగతంగా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్, అంటే సమాచార అధికారి ఎవరైతే ఉంటారో ఆఫీస్కి సంబంధించి, అతనికి ఇచ్చిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి రిసీవ్డ్ అని. లేదంటే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించారనుకోండి, అప్పుడు మనకు అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది, అది మనకు ఆధారం. అంటే అతనికి ఇచ్చినట్టు ఒక ఆధారం కావాలి, ఏ డేట్లో ఇచ్చినా అప్పటి నుంచి క్యాలిక్యులేషన్ కావాలి కదా 30 రోజులు. అందువల్ల అని చెప్పేసి అక్నాలెడ్జ్మెంట్ అనేది వాళ్ళకి తీసుకున్నటువంటి రసీదు అనేది డెఫినెట్గా మనకు ఉండాలి. అది లేకపోతే మనం మరీ తర్వాత ఆ సమాచారం ఇవ్వకపోతే దాని పైన మనం అప్పీల్, ఫస్ట్ అప్పీల్కి కానీ రెండో అప్పీల్కి కానీ, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి కానీ, తర్వాత సెంట్రల్ కమిషన్కి కానీ వెళ్ళడానికి మనకి కాలపరిమితి అనేది మనం లెక్క పెట్టుకోవడానికి వీలు పడదు.
1: మరి దరఖాస్తులో ఎంత మేరకు, అంటే ఎన్ని అంశాలపై సమాచారం అడగవచ్చు?
0: ఇన్ని అంశాలని ఎక్కడా కానీ మన దరఖాస్తులో ఉండదు. అది ఎక్కడా కానీ స్పెసిఫిక్గా చట్టంలో
1: ఎంత
0: సమాచారం కోరవచ్చు. సమాచారం కోరిన తర్వాత సమాచారం ఇచ్చేటప్పుడు ప్రతి పేజీకి కూడా మనం 2 రూపాయలు చొప్పున మనం చెల్లించాల్సి, రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఒక పేజీకి 2 రూపాయలు, ఒక పేపర్లో 2 వైపులు అనుకోండి, అప్పుడు 4 రూపాయలు మనం రుసుము చెల్లించాల్సి వస్తుంది. ఫ్రీగా సమాచారం ఇవ్వాలని లేదు. ఒకవేళ 30 రోజులు దాటిన తర్వాత అప్పీలేట్ అధికారి ఎవరైతే అప్పీలు స్వీకరించిన అధికారి, సమాచార అధికారికి ఉత్తర్వులు ఇవ్వచ్చు, మీరు ఆలస్యం కారణంగా అతనికి ఉచితంగా మీరు సమాచారాన్ని ఇవ్వండి అని చెప్పే అధికారము అప్పీలేట్ అధికారి గారికి ఉంటుంది.
1: మరి అసిస్టెంట్ పిఐఓ అంటారు కదా ఇప్పుడు, అంటే సహాయ సమాచార అధికారి.
0: అవును.
1: అతని పాత్ర ఏంటి ఈ చట్టంలో? ఈ పిఐఓ యొక్క బాధ్యతలు ఏంటి అసలు?
0: పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అంటే పౌర సమాచార అధికారి. ఈ పౌర సమాచార అధికారి ఏం చేస్తారంటే, అర్జీని తీసుకున్న తర్వాత ఏదైతే మన సమాచారాన్ని మన అర్జీలో ఉంటుందో ఆ సమాచారాన్ని వెతికి అతనికి సహాయం చేయడానికి అసిస్టింగ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అని ఆయన ఉంటారు. అతను ఈ సమాచారం సేకరించి ఇవ్వడానికి, పొందుపరచడానికి సహాయకారిగా ఉంటాడు. అంతే తప్ప అతనికి ఎటువంటి ప్రత్యక్షమైన పరోక్షంగా ఉన్నటువంటి అధికారాలు ఏమీ ఉండవు.
1: బాగుంది లేరు గారు. అయితే అంటే దరఖాస్తు చేసుకున్నాక ఒక సమాచారం కోసము, సమాచారం మనకు అక్కడ దొరకకపోతే, సంబంధించిన అధికారి సమాచారం ఇవ్వకపోతే ఆ అధికారిపై ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు?
0: మీరు ఒక ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో మీ సమాచారం దరఖాస్తు పెట్టారు, ఎక్కడికి సంబంధించి, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, అక్కడి నుంచి ఏం చేస్తారంటే సెక్షన్ 6(3) కింద ఏం చేస్తారంటే, ఒక ఆ అర్జీని కలెక్టర్ గారు ఏం చేస్తారంటే బదిలీ చేస్తారు. తీసుకున్నటువంటి వాళ్ళ ఆఫీసులో అది అక్కడికి సంబంధించి కాకపోతే వారు ఏం చేస్తారంటే బదిలీ చేస్తారు దరఖాస్తుని. సెక్షన్ 6(3) క్లాస్ 3 కింద ఆ సమాచారం ఉన్నటువంటి మన అర్జీని బదిలీ చేస్తారు. బదిలీ ఆ అర్జీని స్వీకరించినటువంటి అధికారి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ లేదు అని చెప్పేసి దాన్ని పూర్తిగా రిజెక్ట్ చేయడానికి కానీ, దాన్ని తిరస్కరించడానికి కానీ ఎటువంటి అధికారము, ఆ సమాచారం స్వీకరించినటువంటి పౌర సమాచార అధికారికి అధికారం లేదు. చట్టంలో స్పెసిఫిక్గా పొందుపరిచారు, మీ దగ్గర సమాచారం లేకపోతే ఈ సమాచారం ఎక్కడుంది తెలుసుకొని ఆ సంబంధిత శాఖకి, ఆ డిపార్ట్మెంట్కి పంపించాల్సిన బాధ్యత మనము అర్జీని తీసుకున్నటువంటి అధికారికి ఉంటుంది.
1: చాలామంది అంటుంటారు అంటే సమాచారం కోరినా ఇవ్వలేదు, అధికారుల నిర్లక్ష్యం అని ఆరోపిస్తుంటారు. అలాంటప్పుడు ఒక వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి అంటే ఇది సమాచారం కావాలని అక్కడ దరఖాస్తు చేసినప్పుడు వారు స్పందించకపోతే ఏం చేయాలి?
0: సమాచారం స్పందించకపోతే తీసుకున్నటువంటి వ్యక్తి, నేను అందువల్లనే ముందుగా మీకు చెప్పాను, అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి.

0: ఆ డేట్ నుంచి మనం ఏం చేయాలి, 30 రోజులు దాటినా కూడా సమాచారం ఇవ్వకపోతే అప్లేట్ అథారిటీకి వెళ్ళాలి, ఫస్ట్ అప్లేట్ అథారిటీ. అక్కడ కూడా మనకు న్యాయం చేయకపోతే సెకండ్ అప్పీల్కి స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్, రాష్ట్ర స్థాయి సమాచార హక్కు కమిషన్ అని ఉంది, అక్కడికి మనము అప్పీల్ చేసుకోవాల్సి వస్తుంది. రెండో అప్పీల్, ఒకవేళ మీకు ఇచ్చినటువంటి సమాచారం కూడా మీకు సాటిస్ఫాక్షన్ సంతృప్తికరంగా లేదు, అసంపూర్తిగా సమాచారం ఇచ్చారనుకోండి, అప్పుడైనా కూడా మీరు అప్పీల్కి వెళ్ళడానికి రైట్ ఉంటుంది సెక్షన్ 19 ప్రకారం. ఇప్పుడు మీరు ఏదో అడిగారు సమాచారం, ఆ సమాచారం పూర్తిగా ఇవ్వలేదు, అడంగల్ 2000 సంవత్సరం నుంచి కానీ, లేకపోతే మీరు అడంగల్ కానీ, లేకపోతే పట్టాదారు పాస్బుక్కి సంబంధించి కానీ, హెల్త్ డిపార్ట్మెంట్ లేదా హాస్టల్కి సంబంధించి ఏదైనా ఫండింగ్ బడ్జెట్ వివరాలు కానీ మీకు ఏది ఇవ్వలేదు, మీరు తీసుకున్నటువంటి సమాచారం మీకు సంతృప్తికరంగా లేకపోయినప్పటికి కూడా అప్పీల్కి వెళ్ళొచ్చు.
1: అయితే లాయర్ గారు, ఇప్పుడు ఒక కేసు విచారణలో ఉందనుకోండి, ఆ కేసుకు సంబంధించిన సమాచారాన్ని మనం కోరవచ్చా?
0: కోరవచ్చు, కోరవచ్చు త్రూ కోర్టులో, కోర్టు ద్వారానే, కోర్టులో చట్టంలో స్పెసిఫిక్గా ఉంటుంది. మీరు ఆ సమాచారాన్ని కావాలనుకున్నప్పుడు అక్కడి నుంచి తెప్పించుకోవడానికి ఇప్పుడు ఉన్నటువంటి సెక్షన్ 94 బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఆ డాక్యుమెంట్స్ మనం తెప్పించుకోవచ్చు. లేని పక్షంలో పాత చట్టం ప్రకారం సెక్షన్ 91 సిఆర్పిసి కింద కోర్టులో మనం అర్జీ వేసి కోర్టు ద్వారా తెప్పించుకోవచ్చు ఆ సమాచారాన్ని.
1: సమాచార కమిషనర్ అలాగే ఉప కమిషనరు ఇలాంటి వాళ్ళు ఉంటారు, వారికి ఎలాంటి అధికారాలు ఉంటాయి?
0: సమాచార కమిషన్ అంటే రాష్ట్ర స్థాయి సమాచార కమిషన్కి సంబంధించినటువంటి అధికారాలు 2004 2019 సవరణలో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో ఈ సవరణ ద్వారా పదవీ కాలము, వారి యొక్క జీతభత్యాలు, వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కానీ సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ కానీ ఇచ్చారు ఇందులో 2019. వీరి యొక్క పదవీ కాలము స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వచ్చేసి 5 సంవత్సరాలు ఉంటుంది. వీరు రెండవ అప్పీల్ను స్వీకరించేదానికి అధికారం ఉంటుంది. ఒకటి, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వారు సెక్షన్ 20 ప్రకారము పెనాల్టీస్ వేయచ్చు, అంటే ఏదైనా పనిష్మెంట్స్ ఇవ్వచ్చు. అంటే ప్రభుత్వ అధికారులు ఎవరైనా కానీ సమాచారం ఇవ్వకుండా రిఫ్యూజ్ చేసినా, లేకుంటే అబద్ధపు సమాచారము ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, అటువంటి అధికారులపైన, ఎవరైతే పౌర సమాచారే అటువంటి అధికారులపైన పెనాల్టీస్, దానికి సంబంధించిన శిక్షలు, అంటే చట్టంలో ఏదైతే ఉంటుందో దాని ప్రకారము చేయడానికి వారికి అధికారం ఉంటుంది స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. కానీ ఫస్ట్ అప్లేట్ అథారిటీకి మాత్రం ఉండదు. స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ 2019 స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ రాష్ట్ర స్థాయి సమాచార కమిషన్ల నియామకాలు, తర్వాత ఆ రెండవ అప్పీలు స్వీకరించే వారి యొక్క అధికారుల యొక్క పదవీ కాలము, దానికి సంబంధించినటువంటి చట్టంలో 2019 సవరణలో అయ్యాయి. దీని ప్రకారము రాష్ట్ర స్థాయి సమాచార కమిషన్ల యొక్క విధుల్లో భాగంగా సెక్షన్ 18, 19, 20 సెక్షన్ 18 వచ్చేసి సమాచార అధికారి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ మీద ఫిర్యాదులు కూడా ఒకేసారి డైరెక్ట్గా నేరుగా మనము రాష్ట్ర స్థాయి సమాచార కమిషన్కి సెక్షన్ 18 కింద ఫిర్యాదులు కూడా చేయడానికి చట్టంలో ఉంది. సెక్షన్ 19 ప్రకారం అయితే రెండవ అప్పీలు మొదటి అప్పీలు ఎక్కడైతే ఇక్కడ లోకల్ బాడీలో, అంటే మనం ఎక్కడైతే అర్జీ ఇచ్చుకుంటామో అక్కడ ఫస్ట్ అప్పీల్ అయితే అవుతారు, రెండో అప్పీలువే. సెక్షన్ 20 ప్రకారము ఫెనాల్టీస్ అంటే పనిష్మెంట్స్ ఏదైనా కూడా ఫైన్ వేయడమా, లేకపోతే ఫైన్ కూడా 250 రూపాయల నుంచి దాదాపుగా 25,000 వరకు సమాచార అధికారికి, తర్వాత అప్పీలేట్ అధికారికి కూడా ఫెనాల్టీస్ విధించే అధికారము రాష్ట్ర స్థాయి కమిషన్కు ఉంది.
1: బాగుంది లాయర్ గారు, మరి ఇంత అంటే పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ చట్టం ప్రవేశపెట్టినప్పుడు ఇందులో ఏమైనా పరిమితులు కూడా ఏమైనా కల్పించబడ్డాయా?
0: పరిమితులు అంటే ఇందులో ఒకటే,
1: ఏమైనా మినహాయింపులు ఏమైనా?
0: మినహాయింపులు అంటే కేవలము వ్యక్తిగత సమాచారాన్ని సెక్షన్ 8, ఇంకా కాల పరిమితి అంటే 30 రోజులు. కానీ రాష్ట్ర స్థాయి కమిషన్కి మాత్రం కాల పరిమితి అంటూ లేదు. మనం అర్జీ పంపించిన తర్వాత, మన అప్పీల్ పంపించిన తర్వాత ఇంత లోపల విచారణ చేయాలనేది ఈ చట్టంలో, సమాచార హక్కు చట్టంలో కొన్ని శాఖల నుంచి మనము సమాచారం తీసుకోవడానికి వీలు పడదు. ఆ శాఖలు ఏమేమంటే, ఇంటెలిజెన్స్ బ్యూరో ఒకటి, రీసెర్చ్ అనలిటిస్ట్ వింగు, తర్వాత సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, తర్వాత డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఈడి, డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ అంటే దేశ భద్రత సంబంధించి, తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్, వీటి నుంచి, వీటికి, ఈ శాఖలకి నుంచి మనం ఎటువంటి సమాచారం తీసుకోవడానికి లేదు.

0: తర్వాత మరి ఈ క్రిటికల్ ఎగ్జెంప్షన్ అనేది ఎక్స్క్లూషన్ ఇందులో ఉంది. కరప్షన్కి సంబంధించి అలిగేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అవి హ్యూమన్ రైట్స్ యొక్క వైలేషన్ని హ్యూమన్ రైట్స్ యొక్క వాటిని వైలేట్ చేస్తున్నది కాబట్టి ఈ మెయిన్ వచ్చేసి అవినీతి లంచగొండితనాన్ని రూపుమాపడానికి వీటి యొక్క పారదర్శకత కోసం అని చెప్పేసి ఈ సమాచార చట్టం అనేది రూపకల్పన జరిగిందని మనము ప్రస్ఫుటంగా మనకు అర్థమవుతుంది చెప్పవచ్చు దీని గురించి మనం 2005 నుంచి.
1: ఇందాక చెప్పారు మీరు అంటే అప్పీల్కి వెళ్తే చాలామందికి అప్పీల్ గురించి తెలియదు, అప్పీల్ ఒకసారి వేసే ఊరికే ఉంటారని చెప్పేసి. అయితే ఫస్ట్ అప్పీల్ అంటే ఏంటి, అది ఎన్ని రోజులు దాఖలు చేయాలి, సెకండ్ అప్పీల్ ఎన్ని రోజులు ఉంటుంది, థర్డ్ అప్పీల్ వరకు ఎన్ని అప్పీల వరకు మనం వెళ్ళొచ్చు సమాచారం కోసం?
0: ఇక్కడ ఫస్ట్ అప్పీల్ అనేది మనము సమాచార అధికారికి ఒక శాఖలో మనము ఇచ్చినప్పుడు 30 రోజులు గడువు కాలం దాటిన తర్వాతనే ఫస్ట్ అప్పీల్కి వెళ్ళాలి.
1: 30 రోజులు దాటిన తర్వాత
0: మళ్ళీ రెండోది వచ్చేసి ఆ 30 రోజులు దాటిన తర్వాత ఫస్ట్ అప్పీల్కి వెళ్తే ఫస్ట్ అప్పీల్ స్వీకరించినటువంటి అధికారి మనకు 30 రోజుల లోపలే, మరి అతను కూడా ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ, 30 రోజుల లోపలే మనము సమాచారాన్ని స్వీకరించిన అధికారికి అర్జీదారుడికి, లేదంటే అర్జీదారుడు అంటే అప్పీలేట్కి, అప్పీలెంట్కి, అప్పీల్ ఎవరైతే ఇస్తారో అతనికి, వీరిద్దరికి నోటీసులు పంపించి ఆ కాలపరిమితి లోపల దాన్ని విచారించి సమాచారాన్ని ఇవ్వమని ఉత్తర్వులు ఇచ్చే అధికారం ఫస్ట్ అప్పీలేట్ అథారిటీకి ఉంటుంది. ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ యొక్క అధికారాలు అతని యొక్క ఉత్తర్వులను కూడా ఉల్లంఘించి సమాచారం ఇవ్వకపోతే సమాచారాధికారి గారు, అప్పుడు ఈ అప్పీలెంట్ ఎవరైతే అర్జీదారుడు ఉంటారో ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ మీద, తర్వాత పిఐఓ పబ్లిక్ పౌర ఫస్ట్ మొట్టమొదటి అర్జీ ఇచ్చుకుని వీళ్ళిద్దరి మీద కూడా కలిపి సెకండ్ అప్పీల్కి వెళ్ళడానికి 30 రోజుల తర్వాత అర్జీదారుడికి హక్కు ఉంటుంది. అప్పుడు ఈ రెండింటి కాలపరిమితి దాదాపు 60 రోజులు, అంటే దాకా ఒక మనకు అక్నాలెడ్జ్మెంట్ ఇవన్నీ పోస్టల్ డిలేకి ఇవన్నీ కలిపి ఒక 70 రోజుల తర్వాత సెకండ్ అప్పీల్కి డైరెక్ట్గా స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్కి వెళ్ళొచ్చు, లేదా రెండవ అప్పీలు జిల్లా అధికారికి కూడా, జిల్లా అధికారి అంటే కలెక్టర్ స్థాయి అధికారికి కూడా అక్కడ మనం రెండవ అప్పీలు పెట్టుకోవడానికి కూడా మనకు చట్టం కల్పించింది, వీలు కల్పించింది. ఒకవేళ అప్పుడు సెకండ్ అప్పీల్ డైరెక్ట్గా మనం స్టేట్ కమిషన్కి వెళ్ళకపోతే సెకండ్ అప్పీల్ కలెక్టర్ స్థాయి జిల్లాల అధికారికి ఎవరైతే పంపిస్తారో అక్కడ కూడా మనకు సమాచారం ఇవ్వకపోతే నెక్స్ట్ థర్డ్ అప్పీల్కి మనం వెళ్ళొచ్చు, ఎక్కడికి, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్. నీకు ఒకవేళ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లో సెకండ్ అప్పీల్ కానీ థర్డ్ అప్పీల్లో కానీ రాకపోతే కేంద్ర స్థాయి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఢిల్లీలో ఉంటుంది, అక్కడికి మనము అప్పీలు పెట్టాల్సినటువంటి పరిస్థితి సమాచార హక్కు చట్టం ద్వారా మనకు కల్పించింది, వీలు కల్పించింది.
1: ఫస్ట్ అప్పీలు, సెకండ్ అప్పీల్, థర్డ్ అప్పీల్ వరకు వెళ్ళొచ్చు అంటున్నారు. ఎవరైతే దరఖాస్తుదారుడు ఈ సమాచారం గురించి కోరుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ ఆర్టీఐ అప్పీల్లో ఆ పౌరుడు స్వయంగా పాల్గొనొచ్చా?
0: ఖచ్చితంగా అతను స్వయంగా ప్రతిసారి స్వయంగా పాల్గొనడానికి హక్కు ఉంటుంది.
1: న్యాయవాదిని ఏమని పెట్టుకోవాలా?
0: న్యాయవాదిని పెట్టుకోవాలని అవసరమైతే ఎప్పుడూ ఉండదు, అటువంటి పరిస్థితులు చట్టంలో ఎక్కడా కానీ కల్పించలేదు. న్యాయవాదితో అవసరమే లేదు, అర్జీదారుడు డైరెక్ట్గా అతనే నేరుగా అర్జీ ఇచ్చుకొని ఉంటాడు. న్యాయవాదికి సంబంధం లేని విషయం ఇందులో మీరు అడిగేదానికంటే సమాచార హక్కు చట్టం అనేది ప్రత్యక్షంగా అర్జీదారుడే ప్రతి చోట అతనే హాజరై దానికి సంబంధించి ఏం సమాచారం కావాలని చెప్పేసి డైరెక్ట్గా ఆయనే చేసుకోవచ్చు. ఇందులో న్యాయవాది యొక్క దీంట్లో అతని యొక్క పాత్ర కానీ అతను అవసరం కానీ ఏమీ ఎటువంటి పరిస్థితులు ఉండదు.
1: మరి ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, పట్టా భూములకు సంబంధించిన రికార్డులను ఆర్టీఐ ద్వారా, అంటే ఈ సమాచార హక్కు చట్టం ద్వారా పొందవచ్చు? అలా
0: పొందవచ్చు, ఏ పౌరుడైనా పొందవచ్చు. అంటే ప్రభుత్వం యొక్క భూములు కానీ ప్రైవేటు భూములు అని, అంటే ప్రైవేట్ భూములు ఎక్కడ ఉన్నాయి అనేది, అంటే ఒక వ్యక్తి ఎవరో పేరు, అతని పేరుకి ఎన్ని ఆస్తులు ఉన్నాయని అడగడానికి లేదు నీకు, అతని యొక్క సర్వే నెంబర్ కానీ ప్రభుత్వ భూములు ఎన్ని అని అడగొచ్చేది, ఎందుకంటే పబ్లిక్ కాదు ప్రాపర్టీ. ప్రభుత్వ భూముల గురించి పలానా మండలంలో ప్రభుత్వ భూమి ఎంత, దానికి సంబంధించిన వివరాలు ఇవ్వమని అడిగే హక్కు ఉంటుంది. అంతేగాని తహసీల్దార్ పేరు మీద కాకుండా తహసీల్దార్ యొక్క అతని పేరు మీద ఎక్కడైనా కానీ అడగడానికి అయితే వీలు లేదు, ఈ చట్టంలో అటువంటి వెసులుబాటు ఎక్కడ కానీ లేదు.
1: అయితే ఇప్పుడు నడుస్తున్నదంతా డిజిటల్ యుగం లాయర్ గారు, ఇలాంటి డిజిటల్ యుగంలో ఆర్టీఐ చట్టంలో ఏమైనా మార్పులు అవసరమంటారా?
0: ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో ఏం చేస్తున్నారంటే ఆన్లైన్లో మనం దరఖాస్తును కూడా అప్లై చేసుకోవడానికి రీసెంట్గా గత 1-2 నెలల నుంచి ఆర్టీఐ కమిషనర్, స్టేట్ కమిషన్ వాళ్ళు ఆ వెసులుబాటు కల్పించారు. మనము దానికి ప్రత్యేకమైన వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్లో అప్పీల్స్ కానీ తర్వాత లేదంటే సమాచారం యొక్క అర్జీని కూడా మనము దాఖలు చేసి ఆ వెబ్సైట్లో పొందుపరిస్తే దాన్ని స్వీకరించి దానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్తున్నాం. దానికి తోడు

0: అప్పీల్స్లో ఒక్కొక్కసారి మనము మనకు రాష్ట్రానికి సంబంధించి మంగళగిరిలో స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉంది, అక్కడికి మనకు వెళ్ళకపోయినా త్రూ కాన్ఫరెన్స్ దానికి సంబంధించి దాంట్లో వీడియో కాల్ ద్వారా కూడా మనము మన వ్యక్తిగతంగా హాజరు కాకపోయినా వీడియోల ద్వారా కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యి మనం అప్పీల్ పెట్టినప్పుడు మన యొక్క విజ్ఞప్తిని విన్నపాన్ని సమాచార కమిషనర్కు మనము చెప్పడానికి వెసులుబాటు ఉంది ఈ డిజిటల్ యుగంలో. అంటే వ్యక్తిగతంగా పోవాల్సినంత అవసరం లేకుండా సమాచార కమిషన్ ఒక వెబ్సైట్ ఇచ్చారు, అందులో దాని ప్రకారం మనము హాజరయ్యి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యి మన యొక్క అప్పీల్ని దాని యొక్క సమాచారం దానికి సంబంధించిన విషయాలను మనం వెల్లడిస్తే సమాచార కమిషనర్ వాళ్ళు మనకు ఉత్తర్వులు అందజేస్తున్నారు.
1: బాంధు లాయర్ గారు, మరి రాష్ట్ర సమాచార కమిషను కేంద్ర సమాచార కమిషన్ యొక్క పాత్ర ఏమిటి అసలు?
0: ఇందాక మనము రాష్ట్ర స్థాయి కమిషన్ యొక్క పాత్ర ఏమంటే సంబంధిత పౌర సమాచార అధికారికి మరియు అప్పిలేట్ అధికారికి, ఫస్ట్ అప్పిలేట్ అధికారికి ఈ సమాచారాన్ని అందివ్వడంలో జాప్యం కానీ తిరస్కరించడం కానీ లేక అబద్ధపు సమాచారం కానీ ఇచ్చి ఉండే ఎడల ఈ చట్టం పరిధికి దాటి వాళ్ళు ఎక్కిన నెగ్లిజెన్స్ కానీ లేకపోతే వారు క్రమశిక్షణ రాహిత్యంగా ఏదైనా చేసినట్టు నిరూపణ అయితే రాష్ట్ర స్థాయి కమిషనర్ గారు ఇందులో పెనాల్టీ సెక్షన్ 20 ప్రకారము పెనాల్టీస్ అంటే ఫైన్, 25,000 రూపాయల వరకు ఫైన్ విధించే అధికారం రాష్ట్ర స్థాయి కమిషనర్కు ఉంటుంది. అదేవిధంగా కేంద్ర స్థాయిలో కూడా సేమ్ ఇదే, కేంద్రం రాష్ట్ర స్థాయిలో ఏదైనా వచ్చినటువంటి తీర్పు మనకు సాటిస్ఫాక్షన్ సంతృప్తికరంగా లేనప్పుడు కేంద్రం యొక్క సెంట్రల్ న్యూఢిల్లీలో ఉన్నటువంటిది కేంద్ర స్థాయి సమాచార కమిషనర్కి మనం వెళ్ళొచ్చు. అక్కడ కూడా సేమ్ రాష్ట్ర స్థాయి అధికారుల యొక్క కమిషన్ దాని యొక్క సంబంధించినటువంటి విధులు కూడా ఉంటాయి, వారికి యొక్క అధికారులు కూడా రాష్ట్ర స్థాయి అధికారులకు సంబంధించిన ఒకే విధమైనటువంటి అధికారులు ఉన్నాయి. ఏమంటే కేంద్రంలో ఉంటారు మొత్తం దేశానికి అందరికి సంబంధించి, ఇది కేవలం రాష్ట్రంలో మాత్రమే, అంతే తప్ప పెద్ద తేడా అంటూ ఏమి లేదు. కేంద్ర స్థాయి సమాచార కమిషన్ యొక్క ఉత్తర్వులు ఫైనల్. ఒకవేళ వీటిని మనం ఛాలెంజ్ చేయాలనుకుంటే కోర్టు ద్వారా కూడా దీని యొక్క జూరిడిక్షన్ ఉంటుంది, కోర్టు ద్వారా కూడా మనము వెళ్ళడానికి కూడా చట్టంలో వెసులుబాటు ఉంది.
1: మరి లాయర్ గారు, ఒక వ్యక్తి సమాచారాన్ని కోరినప్పుడు అది ఏదైనా దాచిపెట్టాలనే ఉద్దేశంతో అవతల నుంచి అంటే ఏ అధికారైనా ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే దానిపైన ఆ అధికారి పైన ఏమైనా చర్యలు ఉంటాయా?
0: నువ్వు తప్పుడు సమాచారం ఇచ్చినారని నీ దగ్గర ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాచారం ఉన్నప్పుడు దీనిపైన రాష్ట్ర స్థాయి సమాచార కమిషన్కి మాత్రమే అధికార పరిధి ఉంటుంది. సెక్షన్ 18 ప్రకారము దానిపైన ఫిర్యాదు చేయవచ్చు, లేదా జిల్లా స్థాయి అధికారిలో ఉన్నటువంటి కలెక్టర్ గారికైనా కూడా ఫిర్యాదు చేస్తే దాని మీద దాని ప్రకారము పెనాల్టీస్ కానీ దానిపైన డిస్క్రిమినేషన్ యాక్షన్ కానీ సీసీ రూల్స్ అంటే విధి నిర్వహణలో భాగంగా వారిపైన క్రమశిక్షణ రాహిత్యమైన చర్యలు తీసుకోవడానికి, లేదా రాష్ట్ర స్థాయి కమిషనరు దానికి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ శాఖ అయితే ఆ శాఖ వారికి సిఫారసు చేసే అధికారం రాష్ట్ర స్థాయి కమిషనర్ల గారికి అధికారం ఉంటుంది.
1: బాంధు లాయర్ గారు, ఈరోజు మనకు సమాచార హక్కు చట్టం అంటే ఏమిటి, ఆ సమాచార హక్కు చట్టం వల్ల పౌరులకు ఎలాంటి లాభాలు ఉన్నాయని మా శ్రోతలకు చక్కగా వివరించారు. ధన్యవాదాలు లాయర్ గారు.
0: నమస్తే.
2: మీరు ఇంతవరకు న్యాయ సలహాలు కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం ఆర్టీఐ యాక్ట్ గురించి న్యాయవాది శ్రీ ఎం గురుస్వామి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ వి సాయి ప్రసాద్, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఇప్పుడు విందాం ఒక పాట.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ആകാശവാണി അനന്തപുരം കേന്ദ്രം.
1: രചന ശ്രീ എസ് സുനിൽ.
2: ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, జిల్లాలో మంత్రుల పర్యటన అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేనేత సహకార సంఘాల కార్మికులకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది. చేనేత కార్మికుల యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం అవసరమైన వైద్య సేవలు, పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించేందుకు కృష్ణాజిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 13 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కృష్ణాజిల్లా కలెక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో చేనేత కార్మికులకు వైద్య సేవలను అందించేందుకు 13 రకాల స్పెషాలిటీ వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. చిలకలపూడి పాండురంగ హైస్కూల్ నందు, పెడన మండలం బట్టజ్ఞాన కోటయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ నందు పైలట్ ప్రాజెక్టుగా కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ విద్యాలక్ష్మి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వార్షిక పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని క్రమశిక్షణతో ముందస్తు ప్రణాళికతో చదివితే ఆశించిన ఫలితాలు సాధించగలరని తెలిపారు. విద్యార్థులు యోగా సాధన ద్వారా శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడంతో పాటు ఏకాగ్రత పెరుగుతుందని, తద్వారా ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చని తెలిపారు. పెడన నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలల్లో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ పెడన కార్యక్రమాన్ని పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటుగా పరిశుభ్రత, క్రమశిక్షణ విద్యార్థుల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. పాఠశాలలో అభివృద్ది కోసం మౌలిక సదుపాయాల కల్పన ఏర్పాటు చేయడానికి 3 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు ప్రారంభించిందని తెలిపారు. విద్యార్థులు తమ చదువును మెరుగుపరుచుకోవడానికి అవసరమైన పాఠ్య పుస్తకాలను అందించడంతో పాటుగా ప్రతి విద్యార్థికి ఏకరూప దుస్తులను రాష్ట్ర ప్రభుత్వం అందించిందని తెలిపారు. జిల్లాలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితా నుండి తొలగిపోకుండా జిల్లా కలెక్టర్ బాలాజీ జిల్లా వ్యాప్తంగా 14 మంది అధికారుల బృందంతో కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. కృష్ణాజిల్లా రూరల్ డెవలప్మెంట్ అథారిటీ శాఖ ఆధ్వర్యంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్సెట్టి పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. కానూరు గ్రామంలో సుజాత బ్లూమ్స్ సంస్థలో 18 సంవత్సరాలు నిండిన యువతకు జ్యూట్ బ్యాగులు తయారు చేసే శిక్షణ కార్యక్రమాన్ని డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరిహరినాథ్, సుజాత బ్లూమ్స్ కరెస్పాండెంట్ డాక్టర్ అనుష ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిరుద్యోగులైన యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా జ్యూట్ బ్యాగుల తయారీ ప్రారంభించి డిఆర్డీఏ వెలుగు సంస్థల ద్వారా మార్కెటింగ్ సదుపాయాన్ని కల్పిస్తోందని డిఆర్డీఏ పీడీ హరిహరనాథ్ తెలిపారు. శిక్షణ పొందిన యువతను ప్రోత్సహించడానికి బ్యాంకు లింకేజీ స్కీముల ద్వారా రుణాన్ని అందించడానికి సంసిద్ధంగా ఉందని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలను ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో కలిసి నిర్వహించారు. జిల్లా పరిషత్ పరిధిలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయడమే కాక జిల్లా పరిషత్ ఆస్తులను ఆదాయ వనరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన అభివృద్ది కార్యక్రమాలలో స్థానిక సంస్థల సభ్యులు నిర్వహించాలని తెలిపారు. గ్రామాలలో ఇంకుడు గుంతలు, చెరువులు ఏర్పాటు చేయాలని, గ్రామాలలో త్రాగునీటి సమస్య ఎక్కడా లేకుండా సంతృప్తి స్థాయిలో త్రాగునీటి సరఫరా కల్పించేందుకు గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా 1 కోటి 20 లక్షల రూపాయలతో ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. గూడూరు గ్రామంలో ప్రకృతి వ్యవసాయ విధానంలో బహుళ పంటల ప్రదర్శన క్షేత్రాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. తక్కువ వర్షపాతం ఉన్న పరిస్థితుల్లో పెసర, మినుములు వంటి పంటల సాగుపై అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు అవసరమైన యూరియా ఎరువులను అన్ని మార్కెట్ యార్డుల ద్వారా సకాలంలో కేంద్ర

0: ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అందించిన సబ్సిడీలతో అందిస్తున్నామని తెలిపారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏక్ పేడ్ మాఖీనామ్ కార్యక్రమాన్ని భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అధికారులతో కలిసి నిమ్మకూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ బాలాజీ ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం, భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి నిమ్మకూరు గ్రామ ప్రజలతో కలిసి 1500 మొక్కలను గ్రామంలో జిల్లా కలెక్టర్ బాలాజీ నాటారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం చిత్రసీమ సినిమా పాటలు. సుస్వాగతం చిత్రంలో మను జయచంద్రన్ పాడిన పాట. షణ్ముఖ శర్మ గీతానికి సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

ఇప్పుడు విందాం చిత్రసీమ సినిమా పాటలు. సుస్వాగతం చిత్రంలో మను జయచంద్రన్ పాడిన పాట, షణ్ముఖ శర్మ గీతానికి సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

శ్రోతలు 101.7 మెగాహెర్ట్స్పై చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత లంకేశ్వరుడు ఈ చిత్రంలో మనం ఎస్ జానకి పాడిన పాట, గీతరచన దాసరి, సంగీతం రాజ్కోటి.

0: ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: సూత్రధారులు ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాట, సీతారామ శాస్త్రి గీతానికి సంగీతం కెవి మహాదేవన్.

కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి.

0: చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసి అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: కన్నవారి కలలు ఈ చిత్రంలో వి రామకృష్ణ పిసుశీల పాడిన రాజశ్రీ గీతం, సంగీతం వి కుమార్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో

0: పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 31 నుండి ఆగస్టు 30 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ ఏఈఆర్ఓ బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: సంతోషం ఈ చిత్రంలో రాజేష్, ఉషా పాడిన సీతారామ శాస్త్రి గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఎంఎస్ విశ్వనాథన్ సంగీత దర్శకత్వం వహించినటువంటి చిత్రాలలోని పాటలు. మేము మనుషులమే ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. ఆత్రేయ గీతానికి సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

శ్రోతల 101.7 MHz పై MS విశ్వనాథన్ సంగీత దర్శకత్వం వహించిన చిత్రాల్లోని పాటలు వింటున్నారు. కార్యక్రమం తర్వాత లేత మనస్సులు. ఈ చిత్రంలో పిఠాపురం PB శ్రీనివాస్ పాడిన దాశరథి గీతం, సంగీతం MS విశ్వనాథన్.

మీ పెద్ద శాపం. సండే పిక్చర్, మండే బీచ్, ట్యూస్డే సర్కస్, వెన్స్డే డ్రామా.

ఇంకే చాలు చాలు కాలేజీ చేసుకో ఇంకా మ్యారేజ్ అమ్మాయి గారి మౌనం తెలిసే మాకు అర్థం మదిలో ఉన్న మాట.

0: మరో చరిత్ర. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం రమోలా పాడిన ఆత్రేయ గీతం. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.
1: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము. శభాష్.

మనసులు మంచి మనసులు. కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము, ఇది కలిసి వచ్చిన అదృష్టము.

0: రంగడు మనగాళ్ళకు మనగాడు దసరా బుల్లుడు ప్రేమనగర్ సోగడు పూల రంగడు పక్కింటి అమ్మాయి గడుసమ్మాయి
1: ఏం కాదు
0: పక్కింటి అమ్మాయి గడుసమ్మాయి

0: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన అదృష్టము ఇది అదృష్టము. మంచివాడు మామకు తగ్గ అల్లుడు,
1: అలాగా
0: చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడు.
1: అయ్యో పిచ్చివాడు.

0: కలిసి ఉంటే కలదు సుఖము, కలిసి వచ్చిన దుష్టము, ఇది కలిసి వచ్చిన.
1: నాలాగా ఎందరు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఆత్రేయ గీతం, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

ఇది కథ కాదు. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, ఆత్రేయ గీతానికి సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కస్టమైజ్ స్పాన్సర్డ్ కార్యక్రమం 6వ భాగం.
1: We bring you a talk on strengthening access to justice for senior citizens, from constitutional values to classroom learning, by Professor Vageshwari Deswal, University of Delhi. This talk was part of a webinar organized by the Department of Justice.
2: Bharat mein ek bahut hi speed se demographic transition ho raha hai. Hamari jo jansankhya hai, usme jo hum elder population ki baat kare, तो वो 11 में जो 100 मिलियन के करीब थी, वो 2036 तक जाते जाते 230 मिलियन हो जाएंगी, अर्थात कि वो डबल से भी ज़्यादा हो जाएंगी. और हमें ये समझना होगा कि आने वाले समय में हर 7 भारतीय

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ముఖాన మోటిమలా
2: సై బాల్,
1: గజ్జా బబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి.
4: చిత్రసీమ కార్యక్రమం తర్వాత రాజ ఈ చిత్రంలో చిత్ర పాడిన పాట. షణ్ముఖ శర్మ సాహిత్యానికి సంగీతం ఎస్ఎ రాజ్కుమార్.

సూర్యచంద్రులు ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ పాడిన, డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం రమేష్ నాయుడు.

కార్యక్రమం చివరిగా రాగమాలిక. ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వేటూరి గీతానికి సంగీతం ఇళయరాజా.

శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 10 గంటలకు వస్తుంది. మరి కాసేపట్లో ప్రకటించిన అంశం, సముద్ర మంథన్ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణ మరి కాసేపట్లో.

0: tajam, taka tajam, tajam, tajam. Tadikrata, takadimi, tap, tap, tadim, tap, tadim, taka januta. Tatajam, di tatajam, tadi tatajam, tajam, tajam, ta.
1: ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
2: సముద్ర మంథన్ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. భారతదేశ ఆర్థిక ప్రగతికి ఇంధనం ఒక కీలకమైన ఆధారం. గృహ అవసరాల నుంచి వ్యవసాయం, పరిశ్రమలు, రవాణా, రక్షణ రంగం వరకు ప్రతి రంగం ఇంధన సరఫరాపై ఆధారపడి ఉంటుంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో ఇంధన డిమాండ్ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయ ఇంధన వనరులను పెంచుకోవడం జాతీయ ప్రాధాన్యతగా మారింది. ఈ నేపథ్యంలో ముడిచమురు, సహజవాయువు కోసం విదేశీ

0: విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సముద్ర గర్భంలో ఉన్న చమురు, గ్యాస్ నిల్వలను వెలికి తీసేందుకు జాతీయ సముద్ర తీర అన్వేషణ పథకం సముద్ర మంథన్ పథకంకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ పథకం కోసం సుమారు 84,000 కోట్ల రూపాయల అంచనా వ్యయాన్ని కేటాయించనున్నారు. దేశీయంగా చమురు, గ్యాస్ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇంధన భద్రతను బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ,
1: ఎక్స్ప్లోరేషన్ కే లియే ఔర్ ఉస్కే బాద్ మే ఎక్షన్ కే లియే బహుత్ ఏక్ కాంప్రిహెన్సివ్ ప్రోగ్రామ్ బనాయా గయా హై జిస్కా నామ్ హై సముద్ర మంథన్. ఇస్కే దో కంపోనెంట్ హై బడే, ఏక్ హై డేటా అక్విజిషన్, సీజ్మిక్ డేటా అక్విజిషన్. సముద్ర మే సీ బెడ్ కే నీచే కహాన్ పర్ ఆయిల్ మిల్నే కీ సంభావనా జ్యాదా హై యా గ్యాస్ మిల్నే కీ సంభావనా జ్యాదా హై ఉస్కీ కుచ్ టెక్నాలజీస్ హై, సీజ్మిక్ టెక్నాలజీస్ హై మోస్ట్లీ. ఉస్సే ఏక్ బార్ హమారే పాస్ ప్రాపర్ జబ్ డేటా ఆ జాయే तो एक्सप्लोरेशन का प्लान ठीक से तैयार किया जा सकता है. और वंस द एक्सप्लोरेशन प्लान इज प्रिपेयर्ड, देन यू कैन स्टार्ट ड्रिलिंग द होल्स एंड देन यू गेट द एक्चुअल डेटा वेदर देयर इज ऑयल और गैस अवेलेबल इन दैट पर्टिकुलर पॉइंट और नॉट.
0: समुद्र मंथन पदकम द्वारा भारत तीर प्रांताल समीपंलोनी लोतैन समुद्र, अत्यंत लोतैन समुद्र प्रांताल्लो चमुरु मरियु सहज वायु वनरुलनु अन्वेषिंचडं, अभिवृद्धि चेयडं लक्ष्यंगा पेट्टुकुंदि. భారతదేశం ప్రస్తుతం తన చమురు అవసరాల్లో కొంత భాగాన్ని దిగుమతులపై ఆధారపడుతున్న నేపథ్యంలో దేశీయ ఇంధన వనరులను పెంచడం ద్వారా స్వయం సమృద్ధి సాధించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఈ పథకం ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సముద్ర గర్భంలో ఉన్న సహజ వనరులను గుర్తించడం, భూకంప సర్వేలు, అన్వేషణాత్మక బావుల తవ్వకం, సముద్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కార్యక్రమాలు చేపట్టబడతాయి. ఇది భారతదేశ ఇంధన భద్రతను పెంచడమే కాకుండా విదేశీ ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సముద్ర మంథన్ పథకం ద్వారా దేశంలో చమురు, సహజవాయువు ఉత్పత్తి పెరగడంతో పాటు ఇంధన రంగంలో పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుంది. అంతర్జాతీయ ఇంధన సంస్థలు, దేశీయ సంస్థలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయి. అయితే లోతైన సముద్ర అన్వేషణకు అధిక ఖర్చు, ఆధునిక సాంకేతికత అవసరాలు, సముద్ర పర్యావరణ పరిరక్షణ వంటి సవాళ్లు కూడా ఉన్నాయి. పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ ఈ పథకాన్ని అమలు చేయడం చాలా ముఖ్యమైన అంశం. 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు మొదటి దశలో ఈ పథకానికి 84,000 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి కేటాయించారు. భారతదేశ విస్తారమైన సముద్ర ప్రాంతాల్లో దాగి ఉన్న హైడ్రోకార్బన్ వనరులను గుర్తించడం, వాటి అన్వేషణను వేగవంతం చేయడం, దేశీయ చమురు, సహజవాయు ఉత్పత్తిని పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలు. ఈ కార్యక్రమం ద్వారా 600 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ ఈక్వలెంట్ MMTOE కంటే ఎక్కువ హైడ్రోకార్బన్ వనరులను పెంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
1: సముద్ర మంథన్ భారత్ మే ఆయిల్ అండ్ గ్యాస్ కే ఎక్స్ప్లోరేషన్ ఆర్ ప్రొడక్షన్ కా ప్రోగ్రామ్ హై, 84,000 కరోడ్ రూపీస్ కా ప్రోగ్రామ్ హై. ఇస్కే దో కంపోనెంట్ హై బడే, తో పహలా కంపోనెంట్ హై ఆఫ్షోర్ సీజ్మిక్ డేటా అక్విజిషన్, 28,000 కరోడ్ రూపీస్ కా ప్రోగ్రామ్ హై. దూసరా కంపోనెంట్ హై యాక్సిలరేటెడ్ ఆఫ్షోర్ ఎక్స్ప్లోరేషన్ స్కీమ్, యే 43,200 కరోడ్ రూపీస్ కా ప్రోగ్రామ్.
0: భారతదేశం ప్రపంచంలో ముడి చమురును అత్యధికంగా వినియోగించే దేశాల్లో 3వ స్థానంలో ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ చమురు, సహజవాయువు అవసరాలు కూడా వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దేశ ఇంధన అవసరాల్లో గణనీయమైన భాగం దిగుమతుల ద్వారా తీరుతున్నాయి. భారతదేశం ప్రతి సంవత్సరం సుమారు 144 బిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే దాదాపు 13 లక్షల కోట్లు విలువైన చమురును దిగుమతి చేసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల మార్పులు, ప్రపంచ రాజకీయ పరిణామాలు దేశ ఇంధన భద్రతపై ప్రభావం చూపుతున్నాయి. అందువల్ల దేశీయ ఉత్పత్తిని పెంచడం ద్వారా దిగుమతుల భారాన్ని తగ్గించడం, విదేశీ మారక నిల్వలను ఆదా చేయడం అత్యంత అవసరంగా మారింది. హైడ్రోకార్బన్లు భారతదేశ ఇంధన వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. హైడ్రోజన్ కార్బన్ మూలకాలతో ఏర్పడే ఈ సేంద్రీయ సమ్మేళనాలు భూమి లోపల మాత్రమే కాకుండా సముద్రపు అడుగు భాగాల్లో కూడా లభిస్తాయి. ముడి చమురు, సహజవాయువు ప్రధాన హైడ్రోకార్బన్ వనరులు. వీటి ఆధారంగా పెట్రోల్, డీజిల్, ద్రవీకరించిన పెట్రోలియం వాయువు ఎల్పిజి, పెట్రోకెమికల్స్, ఎరువులు, అనేక పారిశ్రామిక ఉత్పత్తులు తయారవుతాయి. అందువల్ల హైడ్రోకార్బన్ రంగం కేవలం ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా దేశ పారిశ్రామిక అభివృద్ధికి కూడా పునాది వేస్తుంది. భారతదేశ సముద్ర ప్రాంతాల్లోని వివిధ బేసిన్లలో భారీ స్థాయిలో చమురు, సహజవాయువు నిల్వల అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల్లో ఉన్న అగాధ జలాలు అత్యంత అగాధ జలాల బేసిన్లు భవిష్యత్ ఇంధన వనరులుగా పరిగణించబడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్రపు నీటిలోతు 3,000 మీటర్ల వరకు ఉంటుంది. ఈ ప్రాంతాల్లో మొత్తం 5,600 మిలియన్ మెట్రిక్ టన్నుల

0: ఆయిల్ ఈక్వెవలెంట్ కంటే ఎక్కువ హైడ్రోకార్బన్ వనరుల సామర్థ్యం ఉందని అంచనా. కావేరీ, మహానది, అండమాన్ బేసిన్లలో ఇటీవల గుర్తించిన కొత్త అవకాశాలు భారత సముద్ర తీర రంగ సామర్థ్యాన్ని మరింత పెంచాయి.
1: సముద్రమే సీ బెడ్ కే నీచే కహాన్ పర్ ఆయిల్ మిల్నే కీ సంభావనా జ్యాదా హై యా గ్యాస్ మిల్నే కీ సంభావనా జ్యాదా హై ఉస్కీ కుచ్ టెక్నాలజీస్ హై సీస్మిక్ టెక్నాలజీస్ హై మోస్ట్లీ ఉస్సే ఏక్ బార్ హమారే పాస్ ప్రాపర్ జబ్ డేటా ఆ జాయే తో ఎక్స్ప్లోరేషన్ కా ప్లాన్ ఠీక్ సే తయార్ కియా జా సక్తా హై ఆర్ వన్స్ ది ఎక్స్ప్లోరేషన్ ప్లాన్ ఇస్ ప్రిపేర్డ్ దెన్ యూ కెన్ స్టార్ట్ డ్రిల్లింగ్ ది హోల్స్ అండ్ then you get the actual data whether there is oil or gas available in that particular point or not. Or ek bar exploration ready hota hai, then production program can start in a more scientific way.
0: Aithe samudramloni chamuru vayuvu anveshana sulbhamaina prakriya kaadu. Idi adhika vyayam, aadhunika sankhetikata, ekkuva samayam avasaramayye rangam. ఒక బేసిన్లో వాణిజ్య ఉత్పత్తి ప్రారంభం కావడానికి సాధారణంగా 5 నుంచి 10 సంవత్సరాల సమయం పడుతుంది. ఒక డీప్ వాటర్ అన్వేషణ బావిని తవ్వడానికి సుమారు 125-150 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చవుతుంది. ఈ భారీ పెట్టుబడుల కారణంగా పెట్టుబడిదారులకు ఆర్థిక ఖర్చు ఎక్కువగా ఉంటుంది. మరోవైపు ప్రస్తుతం ఉత్పత్తి చేస్తున్న చమురు వాయువు క్షేత్రాల్లో ప్రతి సంవత్సరం సహజంగా 6-7% ఉత్పత్తి తగ్గుదల జరుగుతుంది. కాబట్టి భవిష్యత్తు అవసరాలను తీర్చేందుకు నిరంతర అన్వేషణ తప్పనిసరి. ఈ సవాళ్లను అధిగమించేందుకు సముద్ర మందన్ పథకం దోహదపడనుంది. ఈ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ రంగ సంస్థలను కూడా సముద్ర అన్వేషణలో భాగస్వాములను చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. అన్వేషణ నుంచి ఉత్పత్తి వరకు మొత్తం చమురు వాయువు విలువ శ్రేణిలో దేశీయ సామర్థ్యాలను అభివృద్ధి చేయడం ఈ పథకం ఉద్దేశం. ఈ పథకంలో మొదటి ప్రధాన అంశంగా తీరప్రాంత భూకంప డేటా సేకరణ, ప్రాసెసింగ్, విశ్లేషణకు ప్రాధాన్యత ఇచ్చారు. దీనికి 28,534 కోట్లు కేటాయించారు. ఇందులో బేసిన్ స్థాయి కవరేజ్ కోసం 2D భూకంప సంబంధిత సమాచారం సేకరణకు 12,000 కోట్లు, 3D భూకంప సంబంధిత సమాచారం ఇతర ఆధునిక సాంకేతిక పద్ధతులకు 12,534 కోట్లు, జాతీయ డేటా రిపాజిటరీలో ఉన్న పాత డేటాను పునః ప్రాసెసింగ్ చేయడం, కృత్రిమ మేధస్సు AI ఆధారిత విశ్లేషణకు 4,000 కోట్లు కేటాయించారు. ఆధునిక డేటా విశ్లేషణ ద్వారా కొత్తగా చమురు, సహజవాయువు అవకాశాలను వేగంగా గుర్తించవచ్చు. రెండవ ప్రధాన అంశంగా లోతైన, అత్యంత లోతైన సముద్రాల అన్వేషణను వేగవంతం చేయడానికి 43,200 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో 60 లోతైన, అత్యంత లోతైన సముద్ర బావుల తవ్వకం చేపట్టనున్నారు. అర్హత కలిగిన డ్రిల్లింగ్ ఖర్చుల్లో గరిష్టంగా 50% వరకు లేదా ఒక్కో బావికి 675 కోట్ల వరకు ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. దీని ద్వారా కొత్త నిల్వలను గుర్తించడం, సముద్ర వనరులను సమర్థవంతంగా వినియోగించడం సాధ్యమవుతుంది. మూడవ అంశంగా ఉమ్మడి సముద్ర తీర మౌలిక సదుపాయాల అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలను కేటాయించారు. మహానది, కచ్ వంటి బేసిన్లలో కొన్ని చమురు, సహజవాయువు నిల్వలు ఉన్నప్పటికీ మౌలిక సదుపాయాల కొరత కారణంగా అవి పూర్తి స్థాయిలో ఉత్పత్తిలోకి రాలేదు. ఉమ్మడి ఉత్పత్తి, రవాణా సదుపాయాల అభివృద్ధి ద్వారా ప్రాజెక్టు ఖర్చులను తగ్గించి వినియోగంలో లేని నిల్వలను ఉత్పత్తిలోకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకున్నారు.
2: భారత్ మే జిత్నీ ఆయిల్ ఆర్ గ్యాస్ కి డిమాండ్ బడ్ రహీ హై ఉస్కే హిసాబ్ సే యే స్కీమ్ ఔర్ యే ప్రోగ్రామ్ బహుత్ బడా ఏక్ గేమ్ చేంజర్ హోగా ఔర్ నయా మైల్ స్టోన్ హోగా భారత్ కి బహుత్ సారా ఫారిన్ ఎక్స్చేంజ్ ఇస్సే బచేగా. फॉरेन एक्सचेंज बचाने के लिए दो तरीके उपाय किए जा रहे हैं, आप सब जानते हैं. पहला, अपना खुद का ऑयल एंड गैस का प्रोडक्शन बढ़ाना. दूसरा, देश के ट्रांसपोर्टेशन को बहुत मेजरली इलेक्ट्रिफिकेशन की तरफ ले जाना. रेलवे का जैसे 99.6% ब्रॉडगेज नेटवर्क इलेक्ट्रीफाई हो गया है तो उससे बहुत सारा ऑयल या डीजल का कंजम्पशन बचा है. वैसे ही हाईवे में, रोड सेक्टर में बहुत इलेक्ट्रिक व्हीकल्स तेजी से आगे बढ़ रहे हैं तो उससे भी ऑयल एंड गैस का में कंजम्पशन कम होता है. ओवरऑल एक कॉम्प्रिहेंसिव अप्रोच लगाई जा रही है जिससे कि भारत के फॉरेन एक्सचेंज को बचाया जा सके.
0: నాలుగవ అంశంగా చమురు వాయువు తయారీ సేవల జోన్ అభివృద్ధికి 2,000 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రస్తుతం అన్వేషణ రంగంలో ఉపయోగించే అనేక పరికరాలు, సేవల కోసం విదేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ జోన్ ద్వారా పరికరాల తయారీ, మరమ్మతులు, నిల్వ సదుపాయాలు, ఇంజనీరింగ్ సేవలు, ఇతర సహాయక రంగాల్లో దేశీయ సామర్థ్యాలను పెంచనున్నారు. ఇది మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాలకు మరింత బలాన్ని ఇస్తుంది. అదనంగా 350 కోట్లు పర్యవేక్షణ, డిజిటల్ కార్యక్రమాలు, మానవ వనరుల అభివృద్ధి, అవగాహన ప్రచార కార్యక్రమాల కోసం వినియోగించనున్నారు. మొత్తం మీద ఈ పథకం కేవలం సముద్ర అన్వేషణ కార్యక్రమం మాత్రమే కాకుండా సాంకేతికత, పరిశ్రమ, నైపుణ్య అభివృద్ధి పెట్టుబడులను కలిపి

పే సమగ్ర ఇంధన మిషన్గా పనిచేయనుంది. సముద్ర మంథన్ పథకం ద్వారా భారతదేశం మొత్తం హైడ్రోకార్బన్ వనరులు ప్రస్తుత 1.6 బిలియన్ టన్నుల ఆయిల్ ఈక్వెవలెంట్ టీఓఈ నుంచి 2.2 బిలియన్ టీఓఈ వరకు పెరిగే అవకాశముంది. దేశీయ చమురు మరియు వాయువు ఉత్పత్తిని ప్రస్తుత 62 మిలియన్ మెట్రిక్ టన్నుల ఆయిల్ ఈక్వెవలెంట్ ఎంఎంటీఓఈ నుంచి 80 MMTOE వరకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా అదనంగా 10-15 MMTOE వరకు ఉత్పత్తి పెరుగుదల, అనుకూల పరిస్థితుల్లో 20 MMTOE వరకు పెరుగుదల సాధ్యమవుతుంది. దేశీయ ఉత్పత్తి పెరగడం వల్ల ముడి చమురు దిగుమతులు తగ్గి ప్రతి సంవత్సరం దాదాపు 1 లక్ష కోట్ల వరకు దిగుమతి వ్యయం తగ్గే అవకాశముంది. ఇది విదేశీ మారక నిల్వలను ఆదా చేయడంతో పాటు దేశ ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేస్తుంది. అదే సమయంలో అన్వేషణ, ఉత్పత్తి, తయారీ, సేవా రంగాల్లో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. సముద్ర మంథన్ జాతీయ సముద్రతీర అన్వేషణ పథకం భారతదేశ ఇంధన భద్రతకు ఒక కీలకమైన మలుపుగా చెప్పవచ్చు. సముద్రాల్లో దాగి ఉన్న వనరులను శాస్త్రీయ సాంకేతికతతో వినియోగించడం ద్వారా దేశం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చు. 84,84 కోట్ల పెట్టుబడితో అమలు కానున్న ఈ పథకం భారతదేశాన్ని ఇంధన రంగంలో మరింత స్వయం సమృద్ధి దిశగా తీసుకువెళ్లడంతో పాటు దేశీయ పరిశ్రమలు, సాంకేతిక సామర్థ్యాలు ఆర్థిక అభివృద్ధికి కొత్త అవకాశాలను సృష్టించనుందని చెప్పవచ్చు. సముద్ర మంథన్ పథకంపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఎస్ మాట్లాడుకుంటూ ఉన్నాము. మనం ఉన్న మీనాటి హరివిల్లు కార్యక్రమంలో నేను మీ ఆర్జే ప్రజ్ఞ మాట్లాడుతూ ఉన్నాను. అండ్ ఏనుగుల గురించి తెలియని కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మనం ఏదైనా గాసిపింగ్ విన్నామనుకో, ఇంత చిన్న సౌండ్స్తో కొంతమందిని మనం చూస్తూ ఉంటాము, చెవుల్లోకి వచ్చి మరి మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఫోన్ మాట్లాడేటప్పుడు కూడా మనకు అసలు వినిపించదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, పక్కనే ఉండి మాట్లాడతారు, బట్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు. అది స్పెషల్ టాలెంట్లు అండి. కానీ మనం కూడా వినలేని కొన్ని సౌండ్స్ ఉంటాయి, వాటిని ఇన్ఫ్రా సౌండ్స్ అంటారు. ఇన్ఫ్రా సౌండ్స్ ఏవైతే ఉంటాయో ఎలిఫాంట్స్కి, మన ఇయర్స్కి వినిపించని సౌండ్స్ కూడా, అంటే చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో ఉన్న శబ్దాలతో కూడా అవి దూరంలో ఉన్న ఎలిఫాంట్స్తో కమ్యూనికేట్ చేయగలవు. అర్థమైందా? అంటే ఇక్కడ నుంచి మనం ఇప్పుడు అక్కడ ఎవరన్నా పిలవాలనుకోండి, హే బాబు ఇట్రా, లేకపోతే వాళ్ళ పేరుని పెట్టి అమ్మ ఇట్రండి అని చెప్పి పిలుస్తాం. కానీ అవి ఎలా మాట్లాడుకుంటాయంటే ఆ మినిమల్ సౌండ్స్తో దూరంగా ఎక్కడో ఉన్న ఎలిఫాంట్కి కమ్యూనికేట్ చేస్తాయట అవి. అసలు ఎలా, హౌ, ఇట్స్ నేచర్ చెప్పాలంతే. అసలు అవి ఎక్కడో ఉన్న వాటితో, అంటే వాటికి అవి మనకి ఇక్కడ నుంచి ఎట్లా టెలిఫోన్ ఎట్లా ఫోన్స్ ఎలా అయితే మనం వాడతామో అవి అలా న్యాచురల్గా వాడుతూ ఉంటాయి. అంతేకాదు ఏనుగు తొండం ఒక ఆల్ ఇన్ వన్ టూల్ అని చెప్పచ్చు, తెలుసా ఎందుకో? అవి దాంతోనే ఊపిరి పీలుస్తాయి, వాసనని గుర్తిస్తాయి, నీళ్లు త్రాగుతాయి, ఇంకా ఫుడ్ కూడా అక్కడి నుంచే తీసుకుంటాయి. ఇలా చాలా పనులు చేసేస్తూ ఉంటుంది, మళ్ళీ బ్లెస్ కూడా చేస్తుంది కదా. అవి మనలాగా గజనీలు కాదండి, ఒక షార్ట్ టైం మెమరీ అంటే ఏంటో వాటికి తెలీదు. సో వాటికి మనమేమో కిచెన్లోంచి హడావిడిగా హాల్లోకి పరిగెత్తగానే ఎందుకు వచ్చాను ఇప్పుడు నేను అని ఒక డైలమాలో ఉండే మెమరీ మనది. కానీ అవి ఏం పరిచయం ఉన్న ఏనుగులు మళ్ళా వాటికి కనిపించాయనుకోండి, అవి చక్కగా గుర్తుపట్టేస్తాయి. సో అంత మెమరీ ఉంటుంది వాటికి. ఇంకొన్ని వినాలని ఉందా వాటి గురించి, నేను మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో వింటూ ఉండండి 101.3 FM వివిధ భారతి, ఓన్లీ ఆన్ హరివిల్లు ప్రోగ్రాంలో మాత్రమే నేను మీ ఆర్జే ప్రజ్ఞ అందించేస్తున్నాను స్పెషల్ ఇన్ఫర్మేషన్తో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ కూడా. బట్ దానికంటే ముందు ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత సాంగ్ మీకోసం, వింటూ ఉండండి, జస్ట్ స్టే ట్యూన్.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.

0: మరణించిన బదిలీ అయిన అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ఈసీఐఎన్ఈటీ మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.

0: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

ఎస్ హర్విలులో ఉన్నాము. మనం ఎలిఫాంట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇప్పుడు ఇందాక మనము ఆల్ ఇన్ వన్ టూల్, అదే దాని తొండం గురించి మాట్లాడుకున్నాం కదా. అసలు దాని జ్ఞాపక శక్తి గురించి కూడా మాట్లాడుకున్నాము. అండ్ ఇంకొన్ని విషయాలు ఎలిఫాంట్స్ గురించి, ఏనుగులు యాక్చువల్లీ అడవులకి ఎకో సిస్టమ్ ఇంజనీర్స్ లాంటివంట. అంటే అవి చెట్లను వాటి తొండాలతో తొలగించేస్తాయి. అవి ఎందుకంటే భారీగా ఉంటాయి కాబట్టి అలా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు దాని దారికి అడ్డొచ్చినవన్నీ లాగి పడేస్తాయి అనమాట. సో అలా చేయటం వల్ల దానికి సేఫ్, అండ్ దానికంటే చిన్నమైనటువంటి జంతువులకి ఒక రూట్ని సెట్ చేస్తున్నట్టు ఉంటాయి అంతే కదా. సో విత్తనాలని వ్యాప్తి చెందుతాయి. అవి విత్తనాల్ని ఇలా పెట్టి విసిరినప్పుడు సీడ్స్ అంతా అటు ఇటు చెల్లాచెదరైపోతాయి కాబట్టి అడవుల రూపాంతరాన్ని అవి మార్చటానికి ఇదొక మెయిన్ పాయింట్ లాగా ఉంటాయి. అండ్ అంతేకాదు, అవి ఒక ఏనుగుల గుంపు ఉందనుకోండి, తమ గుంపులో ఇతర ఏనుగులు ఉంటాయి కదా, ఆ ఇతర ఎలిఫెంట్స్ మీద బలమైన సామాజిక సంబంధాలు చూపిస్తూ ఉంటాయి. లైక్ అంటే అదేదో పెద్దవాడు అనుకున్నారు, వాటికి ఏమైనా జ్వరం వచ్చినా, లేకపోతే వాటికి ఏమైనా ఒంట్లో బాగోకపోయినా, అనారోగ్యంగా ఉన్నా, లేదా ఏదో ఇబ్బందుల్లో ఉన్నా, ఇతర ఏనుగులు ఉంటాయి కదా నైబరింగ్ ఎలిఫెంట్స్, సో అవి వీటికి సహాయం చేయటం మనం గమనించవచ్చు. అండ్ ఒక గ్రూప్ ఆఫ్ ఎలిఫెంట్స్ అన్ని దగ్గరగా ఉన్నప్పుడు ఏదైనా ఒకటి స్ట్రగుల్ అవుతుంటే ఖచ్చితంగా మిగతావన్నీ వచ్చేస్తాయి, తొందరగా వచ్చి వాటికి హెల్ప్ చేస్తూ ఉంటాయన్నమాట. అది మన సంగతి. అండ్ దాని ఇంటెలిజెన్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, మెమరీ కానీ చూస్తే అది కేవలం ఒక పెద్ద జంతువు అనిపిస్తుందా మీకు? కాదు, ప్రకృతిలో ఒక అమేజింగ్ పర్సనాలిటీ అని చెప్పచ్చు. అండ్ ఈసారి ఎప్పుడైనా ఏనుగును కనిపించినప్పుడు గర్వంగా చూడండి, ఎస్ మన దగ్గర కూడా ఏనుగులు ఉన్నాయని మరి అనుకుంటే సరిపోదు, వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉందన్నమాట. సో అదనమాట సంగతి. అండ్ మీకు ఇందాక నేను చెప్పినట్టు 10:45 ఒక స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ ఉంది, షుగర్ వ్యాధి గురించి అవగాహన. అండ్ డాక్టర్ ఫణి కుమార్ గారు మనకి కొన్ని విషయాల్ని షేర్ చేసుకుంటూ ఉంటారు. అండ్ 10:45 ప్రోగ్రామ్ని మనం వినొచ్చు. ప్రతి సాంగ్ వచ్చేస్తుంది మీ అందరి కోసం, వింటూ ఆస్వాదించండి 101.3 FM వివిధ భారతి. అండ్ ప్రేమదేశం మూవీ నుంచి కాలేజీ స్టైల్ అనే పాట మీ అందరి కోసం.

0: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
1: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, నమస్కారం అండి. మీరు విజయవాడలో ప్రముఖ జనరల్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ముఖ్యంగా షుగర్ ఉంది అని అనుమానం వచ్చి, డౌట్ వచ్చి మిమ్మల్ని సంప్రదించారనుకోండి షుగర్ స్పెషలిస్టుల దగ్గరికి, వెంటనే ఎలాంటి జాగ్రత్తలు అతను తీసుకోవాలనేటువంటిది ముందు చెప్పండి డాక్టర్ గారు.
2: ముఖ్యంగా మనం షుగర్ పేషెంట్స్ ఎవరన్నా వచ్చినప్పుడు, ఎవరన్నా మనకి షుగర్ రిపోర్ట్స్ వచ్చినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సిందే టెస్ట్లు వచ్చేసి 3 నెలల యావరేజ్ చూస్తామండి. 3 నెలల యావరేజ్ అనేది, అది కూడా చాలా మెథడ్స్లో చేస్తారు, కాకపోతే యాక్యురేట్గా రావడానికి మనం హెచ్పిఎల్సి మెథడ్లోనే ఎంచుకుంటాము. హెచ్పిఎల్సి గురించి మనం క్లుప్తంగా చెప్పినప్పుడు ఏంటంటే, ఎవరైనా సరే షుగర్ వచ్చే అవకాశం ఉందా, షుగర్ వచ్చిందా అని తెలుసుకోవడానికి మనం హెచ్పిఎల్సి అనేది చేస్తాము. సో హెచ్పిఎల్సి చేసినప్పుడు అది 5.6 లోపల ఉంటే మందులు ఏమి అవసరం లేదు, మీరు నార్మల్ పర్సన్ అని చెప్తాము. 5.7 నుంచి 6.4 దాకా ఉంటే అది ప్రీ డయాబెటిక్ కింద మనం కన్సిడర్ చేసి అతనికి ఆహార నియమాలు, తర్వాత శారీరక వ్యాయామము, తర్వాత వెయిట్ రిడక్షన్ ద్వారా తను షుగర్ తగ్గించుకునే అవకాశం గురించి మన పేషెంట్కి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అలా కాకుండా ఎవరికైనా సరే 6.5 అబవ్ ఉన్నప్పుడు ఆ పేషెంట్ యొక్క కాంప్లికేషన్ రిస్క్ బట్టి మనం ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయడం జరుగుతుందండి. సో ఎవరికైనా సరే షుగర్ పేషెంట్స్కి హెచ్పిఎల్సి ఐడియల్గా 7 లోపల మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఎవరికైనా సరే మనం డైరెక్ట్గా చూసినప్పుడు 10-12 అలా చూసినప్పుడు పేషెంట్కి ఇంకేదైనా కాంప్లికేషన్స్ లైక్ డయాబెటిక్ కీటోసిరోసిస్, డయాబెటిక్ కీటోసిస్, తర్వాత కొన్ని సందర్భాల్లో కిడ్నీ ప్రాబ్లమ్స్తో కూడా పేషెంట్ వస్తూ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్కి మనం ఖచ్చితంగా ఇన్సులిన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉంటాము. సో ఇది ఏంటంటే ఒక ఫార్ములా ప్రకారం కాదండి, పేషెంట్ యొక్క ప్రతి పేషెంట్ ప్రతి పర్సన్ డిఫరెంట్ కాబట్టి, సో పేషెంట్ యొక్క ఏజ్, పేషెంట్కి వచ్చిన రకమైన డయాబెటీస్, ఏ రకమైన డయాబెటీస్ అనేది మనం ఫస్ట్ నిర్ధారణ చేసి, అంటే టైప్1 డయాబెటీసా, టైప్2 డయాబెటీసా, జెస్టేషన్ డయాబెటీసా అనేది మనం, ఈ 3 కామన్గా ఉంటాయి కాబట్టి ఈ 3 చూసుకుని మనం పేషెంట్కి ట్రీట్మెంట్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో ఇది కాకుండా మనం చూసే వేరే పారామీటర్స్ వచ్చేసి ముఖ్యంగా కిడ్నీ అనేది ఫస్ట్ చూస్తామండి. షుగర్ పేషెంట్ వచ్చినప్పుడు ఏంటంటే బేసిక్ టెస్ట్ వచ్చేసి సీరం క్రియాటిన్ ప్లస్ ఈజీఎఫ్ఆర్ చూస్తాము. అలాగే ఇయర్లీ ఒకసారి పేషెంట్కి డయాబెటీస్ వచ్చిన తర్వాత, ఒక 1-2 ఇయర్స్ తర్వాత ఇయర్లీ ఒకసారి ఆల్బిన్ క్రియాటిన్ రేషియో అనేది, అంటే యూరిన్లో ఏమైనా మైక్రో ప్రోటీన్స్ పోతున్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకుంటాము. అలాగే కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఖచ్చితంగా చూస్తాము, ఎందుకంటే షుగర్ పేషెంట్స్ చాలామందికి తెలుసు, షుగర్ పేషెంట్స్కి చాలామందికి కొలెస్ట్రాల్ కూడా పెరిగి ఉంటుంది, ఎస్పెషల్లీ ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ లిపిడ్ ప్రొఫైల్ చూసుకుని మనం ఆ కొలెస్ట్రాల్ ఒకవేళ ఎక్కువగా ఉంటే దానికి తీసుకోవాల్సిన ఆహార నియమాలతో పాటు మెడిసిన్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. దీంతో పాటుగా ఏమన్నా లివర్ ఫంక్షన్లో, చాలామంది మీరు వినుంటారు ఫ్యాటీ లివర్ అనేది కామన్గా చూస్తుంటాము, సో ఆ లివర్ ఫంక్షన్ కూడా ఒకసారి మనం టెస్ట్ చేస్తాము. అంటే లివర్ బ్లడ్ టెస్ట్తో పాటు, లివర్ ఫంక్షన్ టెస్ట్తో పాటు ఒకసారి ఆ ఫైబ్రో స్కాన్ అనేది ఒకటి అడ్వైజ్ చేస్తాము. దాంతోపాటు కొంతమందికి షుగర్ వచ్చిన 2 ఇయర్స్ తర్వాత, 1 ఇయర్ తర్వాత, డిపెండింగ్ అప్ ఆన్ ది పేషెంట్ షుగర్ లెవెల్స్ బట్టి ఇయర్లీ ఒకసారి ఫండస్ ఎగ్జామినేషన్, ఏమైనా రెటినోపతి చేంజెస్ అనేది ఇయర్లీ ఒకసారి మనం అడ్వైస్ చేస్తూ ఉంటాము. ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా, అంటే ఇయర్లీ అంటే చిన్న వయసులో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉండే ఫ్యామిలీ వాళ్ళకి ఉంటే కనుక పేషెంట్కి కూడా ఇయర్లీ మనం ఒక్కసారి హెచ్ఎస్సిఆర్పితో పాటు ఈసీజీ అండ్ బేసిక్ కార్డియాక్ ఎవాల్యుయేషన్ అడ్వైస్ చేస్తూ ఉంటాము. అది కాకుండా మెట్ఫార్మిన్ వాడే షుగర్ పేషెంట్స్కి విటమిన్ B12 కూడా అప్పుడప్పుడు మనం సప్లిమెంట్ చేస్తూ లెవెల్స్ చూసుకుంటూ ఉంటాము. పేషెంట్ రెగ్యులర్గా మనం అసలు ఎవ్రీ 3 మంత్స్ షుగర్ ఎలా ఉందో చూసుకోవడానికి మనం ఇప్పుడు హెచ్బిఎమ్ఎన్సీ అనేది అడ్వైస్ చేస్తాం. హెచ్బిఎమ్ఎన్సీ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కాంప్లికేషన్స్ రిస్క్ అనేది చాలా తక్కువగా మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి ఇవి బేసిక్ టెస్ట్లు అనేది మనం డయాబెటిక్ పేషెంట్కి అడ్వైస్ చేస్తూ ఉంటాము.
1: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు చెప్పినంతలో హెచ్బిఏవన్సీ చాలా ముఖ్యమైన పరీక్ష అనేటువంటిది అర్థమవుతుందండి. మరి పరగడుపును చేయించుకోండి, అలాగే పరగడుపును పరీక్ష చేయించుకున్న తర్వాత టిఫిన్ చేసో లేకపోతే తిన్న తర్వాత 1.5 గంటలకు రండి, 2 గంటలకు రండి అని అంటుంటారు. సరే, అప్పుడు కూడా చేయిస్తారు. ఇప్పుడు మీరు చెప్పిన పారామీటర్స్ ప్రకారము హెచ్బిఏవన్సీ

0: ఒక 7-8 ఈ మధ్యలో ఉందనుకోండి, ఉండి పరగడుపునదేమో 150-160 తిన్న తర్వాత 200 అంటే ఆ రోజుకి అయ్యో బాబు ఏంటి ఇంత ఉంది, హెచ్బిఏ1సి చూస్తే 7 ఉంది కదా అని ఇలా అంటుంటారు. మీరు ఏం చెప్తారు ఈ విషయాన్ని?
1: కొన్నిసార్లు ఏమవుతుందంటే తెలుసో తెలియక పేషెంట్స్ వచ్చేసి వచ్చే ముందు రోజు టాబ్లెట్స్ మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది, లేకపోతే వచ్చే ముందు రోజు ఏమైనా హెవీ కార్బోహైడ్రేట్ అంటే ఎక్కువ స్వీట్ కానీ రైస్ ఎక్కువగా తినడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల టెంపరీగా షుగర్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశం ఉన్నా కూడా హెచ్బిఏ1సిని అంత తొందరగా అప్ అండ్ డౌన్ అవ్వదు కాబట్టి మనం హెచ్బిఏ1సిని రిలే చేసుకుని ట్రీట్మెంట్ అనేది మనం అడ్వైజ్ చేస్తూ ఉంటాం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు హెచ్బిఏ1సి నార్మల్ వచ్చి షుగర్ బాగా ఎక్కువ వచ్చినంత మాత్రాన మనం టాబ్లెట్స్ మార్చేసి పేషెంట్కి ఇబ్బంది కలిగించేటట్టు కాకుండా, ఒకవేళ హెచ్బిఏ1సి ఎక్కువ వచ్చి షుగర్ నార్మల్ ఉన్నా కూడా అది పేషెంట్కి ఇబ్బంది అవుతుంది. ఈ ఒకరోజు నార్మల్ కనిపిస్తున్నాయి ఎందుకంటే అతను మేబీ బహుశా కొన్నిసార్లు టాబ్లెట్స్ మధ్య మధ్యలో స్కిప్ అవుతూ ఉండొచ్చు, ఆ 2 రోజులు రెగ్యులర్గా వేసి ఉండొచ్చు, లేకపోతే డైలీ ఆహారం పాటించకుండా టెస్ట్కి వచ్చే ముందు 3 రోజులు ఆహారం పాటించినా కూడా మీకు హెచ్బిఏ1సి చేంజ్ అయ్యే అవకాశం లేదు. సో షుగర్ వాల్యూస్ మట్టికి నార్మల్ కనిపిస్తాయి. సో హెచ్బిఏ1సి చేసుకునే మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం. దీంతో పాటుగా ఇప్పుడు మనం లేటెస్ట్గా ఏం చేస్తామంటే బాగా ఫ్లక్చుయేషన్స్ అవుతున్నప్పుడు కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది మనం ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి వాడుతున్నాం. సో కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ చిప్ పెట్టేసి పేషెంట్కి 24 అవర్స్ అసలు గ్లూకోజ్ ఎలా ఉంటుంది అనేది మనం పేషెంటే సెల్ఫ్గా అతను ఫోన్లో ఆ గ్లూకోజ్ మానిటరింగ్ చేసుకుంటూ ఆ వాల్యూస్ అనేది మనకి తెచ్చి ఫాలో అప్ చేసుకునే అవకాశం ఉంటుంది.
0: బిగినింగ్లో అంటే ఒక మోస్తరుగానే ఉంది అనుకోండి షుగర్ లెవెల్స్, ఓ హై షుగర్ కాకుండా మోస్తరుగా అంటే ప్రీ డయాబెటిక్ అని కాకుండా డయాబెటిక్ అని రక్త పరీక్షల్లో నిర్ధారణ పరీక్షలో తేలింది, ఇన్సులిన్ వాడకం అనేటువంటి దాని ముందు మందులు ఎట్లా వాడాలో చెప్పండి. అసలు
1: ఏమండి అది యాక్చువల్లీ ఇది ఫార్ములా బేస్డ్గా మనం ఎప్పుడు చెప్పము. ఇన్సులిన్ అనేది అవసరమైనప్పుడు ఇవ్వాల్సిన సందర్భాలు ఉన్నప్పుడు, నార్మల్గా షుగర్ పేషెంట్ టాబ్లెట్స్ మీద కంట్రోల్ ఉన్న పేషెంట్కి సడన్గా ఎమర్జెన్సీ సర్జరీ చేయాల్సి వస్తే ఇన్సులిన్ వాడతాం టెంపరీగా, అది మళ్ళీ మనం ఆపేసి టాబ్లెట్లోకి షిఫ్ట్ చేసేస్తాం. కొంతమంది ఏమనుకుంటారంటే ఇన్సులిన్ అనేది పెద్ద అపోహ ఏంటంటే ఇన్సులిన్ అనేది అలవాటు అయిపోతుంది బాడీకి, సో ఇన్సులిన్ స్టేజ్కి వచ్చేసావు ఇంకా అది చివరి దశ. సో అలాంటి మాటలన్నీ రాంగ్ అండి. బేసికల్గా ఏంటంటే ఆ పేషెంట్ యొక్క సపోజ్ ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు అతనికి టెంపరీగా టాబ్లెట్స్ ఆపేసి నార్మల్గా కంట్రోల్ అయిన పేషెంట్ కూడా ఇన్సులిన్ ఒక వారమో ఒక 15 రోజులు వాడి మళ్ళీ బ్యాక్ టు టాబ్లెట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంతమందికి ఇంకేదో కాంప్లికేషన్స్ ఉన్నాయి, సో అది ఇన్ఫెక్షన్ ఉంది, ఏదో లంగ్ ఇన్ఫెక్షన్ కాలు ఇన్ఫెక్షన్ ఉంది, ఆ టైంలో టాబ్లెట్స్ ఇస్తూ షుగర్ లెవెల్ ఫ్లక్చువేట్ అవుతూ మనం వదిలిపెట్టేస్తే ఆ కాలు ఇన్ఫెక్షన్ పెరిగిపోయి ఆంపుటేషన్ దాకా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి, సో అడ్మిటెడ్ పేషెంట్స్కి ఇన్సులిన్ సేఫ్ డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ కండిషన్ బట్టి మనం ఇన్సులిన్ అడ్వైజ్ చేస్తూ ఉంటాం. సో కొంతమందికి ఏదైనా కిడ్నీ ప్రాబ్లం టెంపరీగా అక్యూట్ కిడ్నీ ఇంజరీ ఉన్నప్పుడు టాబ్లెట్స్ ఇవ్వకూడదు, అది ప్రాబ్లం రికవర్ అయ్యేదాకా మనం ఇన్సులినే వాడాల్సి వస్తుంది. సందర్భం బట్టి మనం ట్రీట్మెంట్ చేంజ్ చేస్తూ ఉంటాము. హెచ్బిఏ1సి తక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ డైట్, వెయిట్ రిడక్షన్, దాంతోపాటు టాబ్లెట్స్లో కూడా సెలక్షన్ ఏంటంటే ఎక్కువగా మనం ఎలాంటి టాబ్లెట్స్ సెలెక్ట్ చేయాలంటే 2 రకాలుగా చెప్పాలి. బేసికల్గా ప్యాంక్రియాస్ మీద పనిచేసే టాబ్లెట్ కాకుండా ఇండైరెక్ట్గా షుగర్ కంట్రోల్ చేసే టాబ్లెట్స్ మనం అడ్వైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ప్యాంక్రియాస్ మీద పనిచేసే టాబ్లెట్స్ అనేది అవసరమైనప్పుడు ఇవ్వాల్సింది తప్పదు, ఎందుకంటే సో ఎప్పుడు ఒక ఫార్ములా లాగా మనం చెప్పేసి ఇది అందరూ 10 మంది వాడేయండి అని ఎప్పుడు చెప్పలేము, ఎందుకంటే మనం చూసిన 10 మందిలో 10 మంది డిఫరెంట్గా రెస్పాండ్ అవుతారు. ముఖ్యంగా షుగర్ అనేది ఒకసారి చూపించుకుని మళ్ళీ 1 ఇయర్ దాకా చూపించుకోకుండా సడన్గా సర్ప్రైజ్ లాగా వెళ్ళిన తర్వాత 1 ఇయర్ బ్యాక్ బేసిక్ క్రియాటిన్ టెస్ట్ లేకుండా నేను అసలు ఏ పేషెంట్ని చెక్ చేయను, ఎందుకంటే క్రియాటిన్ లేకుండా మనం టాబ్లెట్స్ రాయం అసలు. సో ఇదేంటంటే ఫార్ములా బేస్డ్ కాకుండా ఒక బేసిక్ సెట్ ఆఫ్ టెస్ట్ చేసుకుని పేషెంట్ ఒక కండిషన్, పేషెంట్ ఒక గ్లూకోజ్ కంట్రోల్ బట్టి మనం మెడిసిన్స్ డిసైడ్ చేస్తాం, పేషెంట్ ఒక ఏజ్ బట్టి కూడా డిసైడ్ చేస్తాం, పేషెంట్ ఒక కన్వీనియన్స్ బట్టి కూడా డిసైడ్ చేస్తాం. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ప్లే అవుతూ ఉంటాయి ఇక్కడ. ఇది కాకుండా బేసికల్గా ఇన్సులిన్ వచ్చేసి అవసరమైనప్పుడు అంటే ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే ఆల్మోస్ట్ లైక్ డయాబెటీస్ వచ్చేసి 20-25 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ బాడీలో ప్యాంక్రియాస్

0: ఎంత షుగర్ లెవెల్ వరకు ఇన్సులిన్ వాడాలండి?
1: బేసికల్ గా ఎవరికైనా కొత్తగా వచ్చే పేషెంట్ హెచ్బిఏ1సి అబౌవ్ 9 ఉంటే మనం యాజ్ పర్ గైడ్ లైన్స్ ఇన్సులిన్ అడ్వైజ్ చేసి టాబ్లెట్ తో పాటు మనం దాన్ని టైట్రేట్ చేసుకుని కంట్రోల్ చేసిన తర్వాత ఇన్సులిన్ ఆపేస్తాము. అలా కాకుండా 20-30 ఇయర్స్ డయాబెటిక్ పేషెంట్, అన్ని రకాల మందులు వాడేసిన పేషెంట్ కి ఇంక ఏ మందులు వాడినా కూడా ఇన్సులిన్ రెస్పాన్స్ లేనప్పుడు, హెచ్బిఏ1సి కంట్రోల్ అవ్వనప్పుడు ఆబ్వియస్ గా ఇన్సులిన్ అనేది అడ్వైజ్ చేస్తూ ఉండాలి. లేకపోతే వచ్చే మేజర్ ఆర్గన్ కాంప్లికేషన్స్ అన్ని మీకు తెలిసినవే, లైక్ కార్డియర్నీ ఇవన్నీ. సో పేషెంట్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఇన్సులిన్ అనేది కంపల్సరీగా అందరికీ అడ్వైస్ చేయాల్సిన అవసరం లేదు. పరిస్థితి బట్టి, పేషెంట్ అవసరం బట్టి, పేషెంట్ కు ఉండే అవకాశాలు బట్టి పేషెంట్ కి టాబ్లెట్స్, ఇప్పుడు 3 రకాల టాబ్లెట్స్, 6 రకాల టాబ్లెట్స్ కూడా వేసి వస్తూ ఉంటారు. సో అప్పుడు ఆబ్వియస్ గా హెచ్బిఏ1సి 12 ఉంటుంది. అప్పుడు మనం టాబ్లెట్స్ తగ్గించేసి బాబు ఈ టాబ్లెట్స్ కంటే ఇన్సులినే బెటర్ అని అడ్వైస్ చేస్తుంటాం. సో ఇన్సులిన్ అనేది కంపల్సరీ కాదు, కంపల్సరీ కాదంటే అందరికీ కాదు, పేషెంట్ బట్టి అది మారుతూ ఉంటుంది. షుగర్ మెడిసిన్స్ రెగ్యులర్ గా డాక్టర్ గారు చెప్పిన విధంగా వాడుకుంటూ హెచ్బిఏ1సి మెయింటైన్ అవుతుంటే సో మనం ఆ టాబ్లెట్సే కంటిన్యూ చేస్తాం ఇన్సులిన్ కాకుండా. ముఖ్యంగా నేను ఇన్సులిన్ వాడేవారికి నేను చెప్పదలచిన 4 మెయిన్ పాయింట్స్ ఏంటంటే, చాలా మందికి అవగాహన ఉన్నా సరే కొన్ని పల్లెటూరులో కొంతమంది మన పేషెంట్స్ ఏంటంటే, బేసికల్ గా మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే ఇన్సులిన్ అనేది మనకి అవైలబిలిటీలో 2 రకాల బాటిల్స్లో వస్తుంది. అంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఇన్సులిన్ ఒకటి వచ్చేసి 40 యూనిట్స్ పర్ ML, ఒకటి వచ్చేసి 100 యూనిట్స్ పర్ ML. అంటే బాటిల్ని చూసినప్పుడు ఏంటంటే ఆ మూలకి మీకు ఇండికేషన్ ఉంటుంది 40 IU పర్ ML, 100 IU పర్ ML. సో ఇక్కడ ఏంటంటే పేషెంట్స్ చేస్తున్న చిన్న మిస్టేక్ వల్ల, అంటే పేషెంట్స్కి తెలియక 40 యూనిట్స్ వాడే పేషెంట్స్, ఇన్సులిన్ వాడే పేషెంట్స్ గురించి నేను చెప్తున్నాను, 40 యూనిట్స్ పర్ ML బాటిల్ వాడుతూ 100 యూనిట్స్ పర్ ML సిరంజ్ వాడితే షుగర్ కంట్రోల్ పూర్తిగా అదుపుతప్పుతుంది. అలాగే 100 యూనిట్స్ పర్ ML బాటిల్ వాడే పేషెంట్స్ 40 యూనిట్స్ పర్ ML వాడే సిరంజ్ తీసుకొచ్చి కనుక ఇన్సులిన్ చేసుకుంటే అతని బాడీలోకి 2.5 రెట్లు ఇన్సులిన్ ఎక్కువ వెళ్ళి షుగర్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. సో ఇన్సులిన్ వాడే వాళ్ళు ఖచ్చితంగా అది ఏ కాన్సన్ట్రేషన్ బాటిల్ అనేది చూసుకుని 40 యూనిట్ల బాటిలా 100 యూనిట్ల బాటిలా చూసుకుని, 40 యూనిట్ల బాటిల్ అయితే 40 యూనిట్ల సిరంజ్ వస్తుంది రెడ్ కలర్ మూతతో వస్తుంది. అదే 100 యూనిట్ల బాటిల్ అయితే కనుక 100 యూనిట్ల సిరంజ్ వస్తుంది, 100 IU సిరంజ్ అనేది ఆరెంజ్ క్యాప్తో ఉంటుంది. సో ఏ బాటిల్కి ఆ సిరంజే వాడాలి. సో పేషెంట్ అపోహ ఏంటంటే 100 యూనిట్స్ బాటిల్ అంటే పవర్ ఎక్కువ, 40 యూనిట్ల బాటిల్ అంటే పవర్ తక్కువ అని ఉంటుంది. కానీ అది కాదు. ఇక్కడ ఏంటంటే యూనిట్స్ ఎప్పుడు మారవు. 100 యూనిట్స్ బాటిల్ వచ్చేసి 1000 యూనిట్లు వస్తుంది, 40 యూనిట్ల బాటిల్ 400 యూనిట్లు వస్తుంది. ఎందుకంటే ఇది 2 10 ML. కాకపోతే కాన్సన్ట్రేషన్ మారుతున్నప్పుడు దానికి డిజైన్ చేసిన సూదిలతోనే వాళ్ళు ఇన్సులిన్ చేసుకోవాలి. సో పొరపాటున ఇంట్లో 100 బాటిల్ 2 ఉండి ర్యాండమ్గా ఏదో మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఇన్సులిన్ సూదులు అడగగానే వాళ్ళకి చెప్పాలి, బాబు మెడికల్ షాప్ వాళ్ళకి, బాబు నువ్వు ఇంట్లో 100 బాటిల్ ఉంది, నువ్వు 100 సిరంజ్ ఇవ్వు, అంటే ఆరెంజ్ క్యాప్ ఉండే సిరంజ్, 100 యూనిట్స్ పర్ ML కాన్సన్ట్రేటెడ్ సిరంజ్ అని అడగాలి. అడగకుండా బై మిస్టేక్ ఇన్సులిన్ సిరంజ్ అడిగి వాళ్ళు వీళ్ళకి ఏమి అడగకుండా సిరంజ్లు ఇచ్చేసి రెడ్ క్యాప్తో కనిపిస్తే వీళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా 2-3 డేస్లో షుగర్ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ వేరీ అవ్వడం వల్ల వీళ్ళు 10 పాయింట్లు చేసుకున్నా వీళ్ళ బాడీలోకి 2.5 టైమ్స్ ఎక్కువ వెళ్ళి డౌన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇన్సులిన్ వాడేవాళ్ళు, అంటే ఇన్సులిన్ పెన్ను వాడే వాళ్ళకి ఏ కాంప్లికేషన్ లేదు. ఎందుకంటే పెన్ను అనేది ప్రీఫిక్స్డ్ కార్ట్రేజెస్ వస్తాయి, వాళ్ళకి ఈజీగా ఉంటుంది. అంటే జస్ట్ ఆ డైల్ తిప్పేసి ఎన్ని యూనిట్లో చేసుకునే అవకాశం ఉంది కాబట్టి పెన్ను వాళ్ళకి కాంప్లికేషన్స్ ఇలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. అదే బాటిల్ వాడే వాళ్ళు మాత్రం కంపల్సరీ 100 బాటిల్ వాడేవాళ్ళు 100 సిరంజ్ వాడాలి, 40 బాటిల్ వాడేవాళ్ళు 40 సిరంజ్ వాడాలి. అది మాత్రం ఇన్సులిన్ వాడే పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
0: ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రచించిన ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనే ఆత్మకథను ఈరోజు ఢిల్లీలో విడుదల చేస్తారు. ఇటీవల తలపెట్టిన మూన్ బేస్ మిషన్లో భాగం కావాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఆహ్వానించింది. ఇండియా యుఎస్ సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే చోటు చేసుకున్న ఒప్పందాలను మరింత బలోపేతం చేసుకోవడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని కార్యాలయంలో నిన్న నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాట్లాడుతూ, పౌర సరఫరాల సేవల్ని పారదర్శకంగా నిర్వహించేలా, రైతుల ఇబ్బందులను వెంటనే తీర్చేలా ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అక్వారంగంలో రూపాయిన్నరకే విద్యుత్ రాయితీ అందించడానికి కూటమి ప్రభుత్వం నిర్ణయించిన తరుణంలో దానికి సంబంధించిన జీవో నంబర్ 5-7 పాలకొల్లులో నిన్న విడుదల చేశారు. ఆక్వా రైతులతో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఈ జీవో ప్రతులను విడుదల చేశారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద ఎస్ఎస్డి టోకెన్ల జారీని ఈరోజు నిలిపేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నిన్న ప్రకటించింది. గురువారం దర్శనానికి భక్తులు నేరుగా తిరుమలకు చేరుకుని సర్వదర్శనం చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి టోకెన్లు జారీ చేస్తామని తెలిపింది. ప్రసూతి శిశు మరణాలను మరింతగా తగ్గించడంతో పాటు గర్భిణీలు, బాలింతలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట ప్రభుత్వం తల్లి బిడ్డ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తెలిపారు. చిత్తూరు పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈరోజు వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. పార్వతీపురం, మన్యం, అల్లూరు సీతారామరాజు, పోలవరం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3.

101.3. హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్, నేను మీ ఆర్జే శృతి అండ్ మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 11:05 అయిపోయింది. సో దట్ మీన్స్ మన టైం, మన మూవీస్ టైం అయిపోయింది. సో మరి సినిమా కబుర్లు చెప్పుకునే ఎస్, మరి ఏం జరుగుతోంది మన టాలీవుడ్లో, మరి బాలీవుడ్లో, కోలీవుడ్లో, మాలీవుడ్లో, అసలు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది మాట్లాడుకుందాం. చాలా విశేషాలు ఉన్నాయి, బట్ అన్నిటికన్నా ముందు మరి శృతి వస్తే నాని పాట రావాలి కదా. సో మీ అందరి కోసం ఒక

లవ్లీ సాంగ్ ఇది మనియం సినిమా నుంచి శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజిషన్ లో కపిల్ కపిల్ అని పాడిన పాట అనమాట. 11:21 క్రాస్ అయిపోయి 54 సెకండ్స్ అయిపోయింది మన సినిమా కబుర్లు టైం. సో మరి కిరణ్ అబ్బవరం సినిమా కేఏ 15th ఫిల్మ్ అవబోతుంది అనమాట. సో ఇంద్రపుత్ర అనే టైటిల్ కూడా ఫిక్స్ అయిపోయింది. మరి ధర్మ అండ్ అధర్మ ఈ కాన్సెప్ట్ మీద స్టోరీ ఉంటుందట. లవ్లీ సాంగ్ ఇది విన్నారు కళ్యాణం కమనీయం సినిమా నుంచి శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజిషన్ లో కపిల్ కపిల్ అని పాడిన పాట అనమాట. 11:21 క్రాస్ అయిపోయి 54 సెకండ్స్ అయిపోయింది మన సినిమా కబుర్లు టైం. సో మరి కిరణ్ అబ్బవరం సినిమా కేఏ 15th ఫిల్మ్ అండి స్టార్ట్ అవ్వబోతుంది అనమాట. సో మరి ధర్మ అండ్ అధర్మ ఈ కాన్సెప్ట్ మీద స్టోరీ ఉంటుందట. పాన్ ఇండియా సినిమాగా 2027 లో రిలీజ్ అవ్వడానికి త్వరలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది. అదే మ్యాటర్ ఓకే. అండ్ నెక్స్ట్ త్వరలో మన విక్టరీ వెంకట యాక్ట్ చేసిన ఆదర్శ కుటుంబం సినిమా రిలీజ్ అవుతుంది కదా. అయితే దీని తర్వాత మన వెంకి ఒక మల్టీ స్టారర్ ఫిల్మ్ లో యాక్ట్ చేయబోతున్నారట. అసలు సూపర్ కదా. ఆల్రెడీ మన చిరుతో మన శంకర్ వరప్రసాద్ చేశారు, పవన్ కళ్యాణ్ గారితో గోపాల గోపాల చేశారు, వరుణ్ తేజ్ తో F2 చేశారు. ఇలా మల్టీ స్టారర్ మూవీస్ అంటేనే మన విక్టరీ వెంకటేష్ ఫస్ట్ ఉంటారన్నమాట. సో నెక్స్ట్ ఎవరితో అంటే తమిళ హీరో అజిత్ తో. సో డేర్ డెవిల్ అనే ఒక సినిమా చేస్తున్నారట అజిత్. ఆ సినిమాలో మన విక్టరీ వెంకి ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తున్నారని టాక్ నడుస్తుంది. సో అదే సంగతి. ఓకే మరి ఇంకా ఉన్నాయి విషయాలు మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరికి భైరవ్ కొన్న సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారత్ FM 101.3.

లెనిన్ సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు 11:29 క్రాస్ అయిపోయి 56 సెకండ్స్ అయిపోయింది. సో మరి క్లాసిక్ ఫిలిమ్స్ లిస్ట్ లో కృష్ణవంశీగా ఖచ్చితంగా ఉంటుంది కదా. 90s కిడ్స్ గా అయితే ఒక ఎమోషన్ లాగా ఫీల్ అవుతారు అనమాట ఈ సినిమాని. సో శ్రీకాంత్ గారు, రవితేజ, ప్రకాష్ రాజ్ గారు, ఇలా ఎంతో మంది మంచి యాక్టర్స్ ఉన్న ఈ సినిమాని ఈ ఆగస్ట్ 15 కి రీ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. సో మరి బ్యూటిఫుల్ ఫిలిం ఇంకొకసారి బిగ్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయకండి. ఓకే, సో మరి నెక్స్ట్ ఇలాంటి అప్డేట్స్ మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరికోసం అయితే ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

గారు, ఇలా ఎంతో మంది మంచి యాక్టర్స్ ఉన్న ఈ సినిమాని ఈ ఆగస్ట్ 15 కి రీ రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. సో మరి బ్యూటిఫుల్ ఫిల్మ్, ఇంకొకసారి బిగ్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయకండి. ఓకే, సో మరి నెక్స్ట్ ఇలాంటి అప్డేట్స్ మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం అయితే ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

రాజు సబ్ మూవీ నుంచి అయితే సాంగ్ వినేశారు అండ్ మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో కేవలం మా సినిమా భక్తి సినిమా మాత్రమే కాదు, మా సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా నిర్వాణ అండ్ ఆల్సో మా సినిమా కొత్త ఫీలింగ్ ని కూడా ఇస్తుంది అంటున్నారు అనమాట. ఎనివే, ఇంతకీ ఏ సినిమా గురించి మాట్లాడుతున్నావు శృతి అంటారా? ఎస్, ఇంకా దేని గురించి అండి? రవితేజ లీడ్ రోల్ చేస్తున్న ఇరుముడి సినిమా గురించి అనమాట. సో ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు రిలీజ్ కాబోతుంది, ఎగ్జాక్ట్ గా 6:05 PM అనమాట ఈవినింగ్. సో మరి అది మ్యాటర్, ఇరుముడి సినిమా కోసం అయితే నేను చాలా అంటే చాలా వెయిట్ చేస్తున్నా. ఓకే, అది పక్కన పెట్టేస్తే, సో మరి మన విడి ఫ్యాన్స్, అదేనండి మన విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అండ్ రష్మిక ఫ్యాన్స్ ఫుల్ కన్ఫ్యూజన్ లో ఉన్నారు ప్రస్తుతం. ఎందుకు చెప్తా, బ్రేక్ తీసుకుని రైట్ నో మీ అందరికోసం ఖడ్గం సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ రకీబ్ అండ్ చిత్ర గారు పాడిన పాట, సుద్దాల అశోక్ తేజ గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ చూసేస్తూ స్టే ట్యూన్డ్.

బ్యూటిఫుల్ సాంగ్ కదా. సో మనం ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. అండ్ మరి మ్యాటర్ ఏంటంటే సెప్టెంబర్ 11th అక్టోబర్ 30th. ఇది ఫ్యాన్స్ కు ఉన్న కన్ఫ్యూజన్ అనమాట. అంటే ఇటు మన వీడి ఫ్యాన్స్ కి, అటు రష్మిక ఫ్యాన్స్ కి, ఇద్దరికి అండ్ కంబైన్డ్ ఫుల్ ఫ్యాన్స్ కి కూడా ఒకటే కన్ఫ్యూజన్. సో మ్యాటర్ ఏంటంటే ఈ క్యూట్ కపుల్ యాక్ట్ చేస్తున్న రణబాలి సినిమా ఫస్ట్ లో సెప్టెంబర్ 11th రిలీజ్ చేస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు అది అక్టోబర్ 30th కి పోస్ట్పోన్ అయిపోయింది. ఇదైతే ప్రస్తుతానికి కన్ఫర్మ్, అది మ్యాటర్. ఓకే, మరి ఈ సెప్టెంబర్ 11th ఏం జరుగుతుందంటే ఆనంద్ దేవరకొండ యాక్ట్ చేస్తున్న ఎపిక్ సినిమా రిలీజ్ కాబోతుంది అనమాట. సో అన్న రావాల్సిందే, తమ్ముడు వస్తున్నాడు, అది విషయం. ఓకే, సో మరి ఫ్యాన్స్ కి కన్ఫ్యూజన్ లేదు, అక్టోబర్ 30th రణబాలి వస్తుంది, అదనమాట మ్యాటర్. రైట్ నో మీ అంటే వీడి ఫ్యాన్స్ కోసం అండ్ రష్మిక ఫ్యాన్స్ కోసం, అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. గీత గోవిందం సినిమా నుంచి సిద్ శ్రీరామ్ పాడిన పాట, గోపి సుందర్ మ్యూజిక్ డైరెక్షన్, శ్రీమణి గారి లిరిక్. ఈ లవ్లీ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

పెద్ది సినిమా నుంచి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో మోహిత్ చౌహాన్ పాడిన సాంగ్ అయితే విన్నారు. సో మరి నెక్స్ట్ ఏంటంటే మీర్జాపూర్ ట్రైలర్ చూసారా? చూడకపోతే ఇప్పుడే చూసేసేయండి. మరి దివ్యేందు శర్మ యాక్ట్ చేసిన మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఇప్పుడు మీర్జాపూర్ ది మూవీ పేరుతో సెప్టెంబర్ 4న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. దానికి సంబంధించిన ట్రైలర్ ని రిలీజ్ చేశారన్నమాట, 3 మినిట్స్ ట్రైలర్ ఎగ్జాక్ట్ గా. అయితే స్పెషల్ ఏంటో తెలుసా ఈ ట్రైలర్ లో? ఈ ట్రైలర్ అసలు సిరీస్ ని ఎక్కడా ఎడిట్ చేయకుండా మళ్ళీ కొత్తగా ఒక ట్రైలర్ ని షూట్ చేసి మరీ రిలీజ్ చేశారన్నమాట. అదండి డెడికేషన్ అంటే. ఎనీవేస్ మరి ఈ ట్రైలర్ ని మన తెలుగు ఇంకా హిందీ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశారు. మరి పాలిటిక్స్, రొమాన్స్, లవ్ ట్రాక్, ఇంకా చాలా చాలా చాలా యాక్షన్ సీన్స్ ఇన్నున్నాయి ఈ సినిమాలో. మరి ఎవరైనా మీర్జాపూర్ వెబ్ సిరీస్ కనుక మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మూవీ చూసి ఎంజాయ్ చేసేసండి థియేటర్స్ లో. ఓకే సో రైట్ నౌ మరి ఇంకా ఏంటంటే, ఇప్పుడు మనకి ప్రభాస్ ఫౌజీ మూవీ ఉంది కదా, ఆ సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది, అంటే డిసెంబర్ 3నే రిలీజ్ కాబోతోంది. అది ఓకే, హను రాఘవపుడి ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా. అయితే ఏంటంటే ఈ సినిమాకి గట్టి పోటీ రాబోతోంది బాలీవుడ్ నుంచి. సో మ్యాటర్ ఏంటంటే శ్రద్ధ కపూర్ ఈఠా సినిమా ఈ డిసెంబర్ 4కి పోస్ట్ పోన్ అయింది అనమాట. సో డిసెంబర్ 3న మన డార్లింగ్ సినిమా వస్తుంది, డిసెంబర్ 4న ఆ సినిమా వస్తుంది. సో అండ్ అదే రోజు అక్షయ్ కుమార్ గారి కాంబినేషన్, అంటే అక్షయ్ కుమార్ గారు అనీస్ బాజ్మీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూడా రిలీజ్ కాబోతుంది. సో ఫౌజీకి గట్టి పోటీయే ఉంది, బట్ ఎవరండి అక్కడ మన డార్లింగ్. సో మరి ఓ రేంజ్ లో ఉంటుంది ఎలాగో సినిమా. ఎనీవేస్ కాకపోతే ఈ పోటీని కాంపిటీషన్ తట్టుకోవాలంటే మాత్రం కొంచెం ప్రమోషన్స్ గట్టిగానే ఉండాలి, భారీగా ఉండాలి నార్త్ లో కూడా. ఏమంటారు? ఎనీవేస్ మరి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం మన డార్లింగ్ కి. అండ్ రైట్ నౌ మీ అందరి కోసం అర్జున్ సురవరం సినిమా నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి FM 101.3.

ఆది సినిమా నుంచి ఎస్పి బాలుగారు అని చిత్రపడిన సాంగీత విన్నారు. మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్, చంద్రబోస్ గారి లిరిక్. 12:12 PM అయిపోయి, క్రాస్ అయిపోయి మనకి 15 సెకండ్స్ కూడా అయిపోయింది మన వివిధ భారతి స్టూడియోస్ టైం. అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి ఎలిఫెంట్స్ అండి జస్ట్ ఒక జంతువు మాత్రమే కాదు, ఇంటెలిజెన్స్ విషయంలో, ఎమోషన్స్ విషయంలో, ఒక బాండింగ్ ని ఏర్పరచుకునే విషయంలో అన్నిటిలోనూ ఇది పెద్దదే అనమాట. అంటే అన్నిటిలోనూ గ్రేటే. ఇక ఎలిఫెంట్స్ నెవర్ ఫర్గెట్స్ అనే ఒక సామెత వినే ఉంటారు కదా, అదైతే ఊరికే రాలేదు. వ్యక్తుల్ని, ప్లేసెస్ని గుర్తుపెట్టుకోవడంలో ఏనుగు నెంబర్ 1 అనమాట. ఇంకా ఉన్నాయి దాని స్పెషల్స్, మాట్లాడుకుందాం అన్నిటి గురించి. బట్ రైట్ నౌ మీ అందరి కోసం చూడాలని ఉంది సినిమా నుంచి అయితే, మణిశర్మ గారి మ్యూజిక్ కంపోజిషన్లో సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పి బాలుగారు, చిత్ర గారు పడిన పాట, వేటూరు గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చెయ్యి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
4: ఏమైందమ్మా అలా ఉంటే?
3: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
4: ఆ కావాలి.
3: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
4: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

ఎస్ మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:19 అయిపోయింది అండ్ మనం ఉన్నాం మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. అండ్ ఈరోజు వరల్డ్ ఎలిఫెంట్స్ డే సందర్భంగా విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా. ఏనుగులో అండి చాలా స్పెషల్ అనిపించేవి ఏంటి, ఒకటి దాని హెవీ బాడీ, రెండోది తొండం, మూడోది చెవులు. తొండం అయితే ఓన్లీ తినడానికే కాదు తెలుసా, మల్టీపర్పస్గా యూజ్ చేసే టూల్ అనొచ్చు. ఆ తొండంతోనే తింటుంది, వాటర్ తాగుతుంది, స్నానం చేస్తుంది, స్మెల్ చేస్తుంది, ఈవెన్ ఎఫెక్షన్ చూపించడం కూడా అన్నీ ఆల్మోస్ట్ తొండంతోనే చేస్తుంది అన్నమాట. అండ్ మీకు విషయం తెలుసా, ఈ తొండంలో 40,000 కండరాలు ఉంటాయట. అండ్ ఇక చెవులు ఓన్లీ వినడానికి మాత్రమే కాదు, బాడీలో ఉన్న వేడిని రిలీజ్ చేయడానికి న్యాచురల్ కూలింగ్ సిస్టమ్ లాగా వర్క్ చేస్తాయట. సో అదనమాట మ్యాటర్. ఇంకా చాలా చాలా చాలా విషయాలు ఉన్నాయి, మాట్లాడుకుందాం ఈ జెయింట్ యానిమల్ కి సంబంధించి. బట్ రైట్ నా ఒక చిన్న కమర్షియల్ బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్ జే శృతి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్దది సంగతి.
4: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

Oh, my friends, in Manichete song vinaru 12:24 cross up 39 seconds. So, Mari World Elephants Day. సందర్భంగా మనం మాట్లాడుకున్నాం. ఫ్యామిలీ బాండ్స్ మెయింటైన్ చేయడంలో అండి, ఫ్యామిలీని లీడ్ చేయడంలో కూడా ఈ స్పెషల్ జెయింట్ యానిమల్ చాలా స్పెషల్. అండ్ మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన, ఎలిఫెంట్స్ కూడా మాట్లాడుకుంటాయట, బట్ మనకి వినిపించని లాంగ్వేజ్లో అనమాట, చాలా తక్కువ సౌండ్ భాషతో. దాన్నే ఇన్ఫ్రా సౌండ్ అని పిలుస్తారనమాట. సో అండ్ ఈ భూమి పైన నివసించే ఈ అతిపెద్ద జంతువు హార్ట్ పరంగా అచ్చం మనలాగే బిహేవ్ చేస్తుంట. ఏదైనా తోట యానిమల్స్ చనిపోతే వాటి బాడీస్ దగ్గర కూర్చోవడం, టచ్ చేయడం, ఇలాంటి బిహేవియర్ అంతా చేస్తుందన్నమాట అచ్చం మనలాగానే. సో చాలా చాలా ఎమోషనల్ కూడా అనమాట. ఇంత పెద్ద భారీ కాయం ఉన్నా కూడా మనం అనుకుంటాం కదా, జనరల్గా ఎవరైనా అంటే పెద్దగా కనిపించిన వాళ్ళు మనకు కొంచెం వాళ్ళు సెన్సిటివ్ తక్కువ ఉంటారేమో అనుకుంటాం, బట్ చూసారా ఇక్కడ చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. హార్ట్ పరంగా చాలా సెన్సిటివ్ అనమాట మన ఎలిఫెంట్స్. సో ఇంకా మాట్లాడుకుందాం, బట్ రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

దగ్గరగా దూరంగా సినిమా నుంచి రఘు కొంచెం పాడిన పాట విన్నారు, కేదార్నాథ్ పరిమి లిరిక్స్ అనమాట. సో మరి యాక్చువల్ గా మన ప్రపంచంలో ఎలిఫెంట్స్ ఎక్కువగా ఏ కంట్రీలో ఉన్నాయో మీకు తెలుసా? ఒకవేళ తెలియపోతే ఆలోచిస్తూ మాత్రం ఉండండి, అలాగే వెయిట్ చేస్తుండండి. ఎగ్జాక్ట్ గా బ్రేక్ తర్వాత మనం మీకు తెలుసా షోని కంటిన్యూ చేద్దాం. ఎగ్జాక్ట్ గా 12:30 మీకోసం తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తాయి, హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. సో ఆ తర్వాత మళ్ళీ మన షో కంటిన్యూ చేద్దాం. వరల్డ్ ఎలిఫెంట్స్ డే సందర్భంగా మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, రైట్ నౌ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశంలో యువత మహాత్ముల జీవితాల నుంచి సంగ్రహంగా తెలుసుకుని స్ఫూర్తి పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈరోజు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మన దేశంలో 14 రాష్ట్రాల్లో 33 గజ అభయారణ్యాల ద్వారా ఏనుగుల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ 2nd రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద గెలుపొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ ను విడుదల చేశారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అసాధారణ జీవన ప్రస్థానం గురించిన వ్యక్తిగత వివరాలను ఈ ఆత్మకథలో పొందుపరిచారు. కోవింద్ బాల్యనాటి అనుభవాలు, పోరాటాలు, విజయాల నుంచి మొదలుకొని విశిష్టమైన ప్రజాజీవితం, భారత 14వ రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవల వరకు ఈ గ్రంథంలో పొందుపరిచారు. ఆయన ప్రయాణాన్ని, ప్రజాసేవను తీర్చిదిద్దిన విలువలు, అనుభవాలు, పరిస్థితులపైన ఈ పుస్తకం చక్కటి అవగాహన కల్పిస్తుంది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,

0: రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ మార్గదర్శకత్వం తనకెంతో పెద్ద బలంగా నిలిచిందని అన్నారు. రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ, ఆయన జీవితం, వ్యక్తిత్వం, ఆయన దేశానికి చేసిన సేవల గురించి తెలియచేయడమే కాకుండా భారతీయ ప్రజాస్వామ్యానికి, సమాజానికి ఒక గొప్ప వారసత్వంగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: జో పరిశానియో సే పరాస్త నా హో, జో ముష్కిలో సే మాయూస్ నా హో, బల్కి అప్నీ మెహనత్ సే హర్ మంజిల్ కో ఆసాన్ బనానే కా హౌసలా రఖే. ఇసీ బదలావ్ సే సశక్త భారత్ కే నిర్మాణ కా సంకల్ప పూరా హోగా. యహీ సే ఆత్మనిర్భర్ ఔర్ వికసిత్ భారత్ కా రాస్తా బనేగా.
0: రామ్నాథ్ కోవింద్ జీవన ప్రస్థానం గురించి ఆయన సొంత పదాల్లో తెలుసుకోవాలని, ఆయన రచనలు, అనుభవాలను చదవాలని ప్రధానమంత్రి యువతరానికి పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే వంటి మహానుభావులు భారత పునర్నిర్మాణానికి కలలుగన్నారని, అత్యంత పేదలు, అణగారిన వర్గాల వారు కూడా అత్యున్నత స్థానాలు అధిరోహించే అవకాశం లభించే భారతదేశం కావాలని ఆకాంక్షించారని ప్రధానమంత్రి చెప్పారు. రామ్నాథ్ కోవింద్ వంటి ప్రముఖులు తమ కష్టపడే తత్వంతో, సామర్థ్యాలతో తమ జీవితాలను మార్చుకోవడమే కాకుండా శతాబ్దాల నాటి కళలను, ఆదర్శాలను వాస్తవ రూపంలోకి మార్చడంలో కీలక పాత్ర పోషించారని మోదీ చెప్పారు. ఈ కార్యక్రమంలో రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ, రాజకీయాలు కేవలం అధికారం పొందే సాధనం కాదని, దేశానికి సేవ చేసేందుకు ఒక అవకాశమని అన్నారు. విద్య అనేది అంతులేని అవకాశాలకు తలుపులు తెరుస్తుందని, జీవితంలో కొత్త దిశలను, అవకాశాలను అందిస్తుందని మాజీ రాష్ట్రపతి పేర్కొన్నారు. నీట్ అంశంపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీస్ చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపై ప్రతిపక్షాల ఆందోళన కారణంగా లోక్సభ ఈ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు ప్రయత్నించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు పోలీస్ చర్య ఆరోపణలు, అయోధ్య రామాలయ విరాళాల్లో అవకతవకల ఆరోపణలతో నిరసన నిర్వహించారు. దేశం అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటోందని సభలో ఓం బిర్లా తెలియజేశారు. విద్య, విజ్ఞాన శాస్త్రం, అంతరిక్షం, సైన్స్ అండ్ టెక్నాలజీ మొదలైన అనేక రంగాల్లో దేశ యువజనులు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన అన్నారు. దేశ యువత సామర్థ్యాల కారణంగా భారత్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని స్పీకర్ చెప్పారు.
1: आज अंतर्राष्ट्रीय युवा दिवस है और विशेष स्तर पर भारत के युवाओं ने शिक्षा, विज्ञान, अंतरिक्ष, विज्ञान टेक्नोलॉजी, उद्यमिता कई क्षेत्रों के अंदर विशेष पहचान बनाई है. आज उनका सामर्थ्य के कारण दुनिया में भारत का नाम हो रहा है. देश का युवा भी चाहता है कि उनके विषयों पर चर्चा हो.
0: దేశ యువత తమకు సంబంధించిన అంశాలపై చర్చలు జరగాలని కోరుకుంటున్నారని ఆయన సభ్యులకు చెప్పారు. సభ సజావుగా సాగేలా సహకరించాలని స్పీకర్ ప్రతిపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేశారు. విధానాలు, అభిప్రాయాల విషయంలో భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ దేశ ప్రజలు పార్లమెంట్ పనిచేయడం చూడాలని అనుకుంటున్నారని స్పీకర్ చెప్పారు. పార్లమెంట్ గౌరవాన్ని భంగపరచవద్దని, ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు సభను అనుమతించాలని ప్రతిపక్ష సభ్యులను స్పీకర్ పదే పదే కోరినప్పటికీ సభ్యులు గందరగోళం కొనసాగించడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీస్ చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపై రాజ్యసభలో కూడా గందరగోళం చెలరేగి మధ్యాహ్నం 2 గంటల వరకు సభను వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు సమావేశం కాగానే మంత్రులు తమ సంబంధిత మంత్రిత్వ శాఖలకు సంబంధించిన పత్రాలను సభకు సమర్పించారు. ఆర్థిక, రక్షణ, రవాణా, పర్యాటక, సంస్కృతి, వ్యవసాయం, పశు సంవర్ధక శాఖ, ఆహార ప్రాసెసింగ్, బొగ్గు గనులు, ఉక్కు శాఖలకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘం నివేదికలను సభలో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాల నినాదాల మధ్య చైర్మన్ సిపి రాధాకృష్ణన్ 0 ఓవర్ చేపట్టారు. అయితే సభలో గందరగోళ పరిస్థితి కొనసాగడంతో మధ్యాహ్నం 2 గంటలకు సభను వాయిదా వేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. జీవ వైవిధ్యంతో వాతావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈరోజు ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఒక సందేశం ఇస్తూ, ప్రపంచంలోని ఏనుగుల్లో దాదాపు 60% భారత్లోనే ఉన్నాయని, దీనివల్ల భారత్ ఏనుగుల పర్యావరణ వారసత్వానికి సజీవ చిహ్నంగా నిలుస్తోందని అన్నారు. భారత్లో భూమిపై అత్యంత సుసంపన్నమైన, వైవిధ్యమైన భూభాగాలున్నాయని కీర్తివర్ధన్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. కీలకమైన ఆవాసాలను పరిరక్షించేందుకు, ఏనుగులు వలస వెళ్లే మార్గాలను సంరక్షించేందుకు దేశంలో 14 రాష్ట్రాల్లో 33 ఏనుగుల అభయారణ్యాలు ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. ఆసియా ఏనుగులు అత్యంత గంభీరమైన

ఆయన సౌందర్యాన్ని కలిగి ఉండడంతో పాటు సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా కలిగి ఉన్నాయని ఆయన చెప్పారు. పర్యావరణ ఇంజనీర్లుగా ఏనుగులు పనిచేస్తాయని మంత్రి అభివర్ణించారు. ప్రపంచ ఏనుగుల సంరక్షణ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా భారత్లో ఏనుగులు మానవుల భాగస్వామ్యం భవిష్యత్తు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. అధునాతన పర్యవేక్షణ ద్వారా మానవులకు ఏనుగులకు మధ్య సంఘర్షణను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, శాస్త్రీయంగా రూపొందించిన 150 ఏనుగు కారిడార్లు ఏర్పాటు చేశామని భూపేందర్ యాదవ్ తెలియజేశారు. భారత అంతరిక్ష పితామహుడు ఇస్రో తొలి చైర్మన్ డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జయంతి సందర్భంగా కేంద్ర శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఒక సాధారణమైన శాస్త్రీయ వ్యవస్థలో పనిచేసిన విక్రమ్ సారాభాయ్ ఆనాడుగన్న కలలు ఈనాడు అద్భుత విజయాలుగా సాకారమై ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని వ్యాప్తి చేస్తున్నాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటానికి వందే మాతరం స్ఫూర్తినిచ్చిందని, నేటికీ దేశ గుర్తింపును బలోపేతం చేస్తూనే ఉందని

0: ఒక సాధారణమైన శాస్త్రీయ వ్యవస్థలో పనిచేసిన విక్రమ్ సారాభాయ్ ఆనాడుగన్న కలలు ఈనాడు అద్భుత విజయాలుగా సాకారమై ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తిని వ్యాప్తి చేస్తున్నాయని జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటానికి వందే మాతరం స్ఫూర్తినిచ్చిందని, నేటికి దేశ గుర్తింపును బలోపేతం చేస్తూనే ఉందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ చెప్పారు. జాతీయ గీతం వందే మాతరానికి 150 పూర్తయిన సందర్భంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న వారిని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి మాట్లాడారు. వీర సావర్కర్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, తిరుపూర్ కుమారన్ వంటి స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. వారి ధైర్యం వందే మాతరం స్ఫూర్తిని సజీవంగా ఉంచిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో చిరాగ్ నగర్ గౌసియా చాల్ వద్ద భారీ వర్షం కారణంగా ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా 6 నుంచి 8 మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. ప్రస్తుతం జాతీయ విపత్తు నిర్వహణ దళం, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అంబులెన్స్లతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బలూచిస్తాన్లోని వరద బాధితుల కుటుంబాల కోసం కేటాయించిన 1,000 కోట్ల రూపాయల నిధులను మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు మళ్లించాలని పాకిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైన ప్రపంచ బ్యాంక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ చర్య వల్ల దేశంలో పేదరికం మరింతగా పెరుగుతుందని, బలహీన కుటుంబాలకు విపత్తు ముప్పును పెంచుతుందని ప్రపంచ బ్యాంక్ హెచ్చరించింది. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ 2వ రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద విజయం సాధించారు. గ్రాండ్ చెస్ టూరాకరి పోటీ అయిన ఈ టోర్నమెంట్లో ప్రజ్ఞానందకు ఇది మొదటి విజయం. గేమ్ ప్రారంభం నుంచే ప్రజ్ఞానంద పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. డ్యూరాంట్ కప్ ఫుట్బాల్ పోటీలో 135వ సంచికలో నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఫుట్బాల్ క్లబ్ ఎఫ్సీఐపై 3-1 తేడాతో ఘన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్లోకి దూసుకుని వెళ్లింది. విశేషాలు మరొకసారి. దేశంలో యువత మహాత్ముల జీవితాల గురించి సంగ్రహంగా తెలుసుకుని స్ఫూర్తి పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంట్ ఉభయ సభలు ఈ రోజు మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మన దేశంలో ఏనుగుల పరిరక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ చెప్పారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన సింక్ఫీల్డ్ కప్ చెస్ టోర్నమెంట్ 2వ రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద గెలుపొందారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
3: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం 12:40 క్రాస్ అయిపోయి 42 సెకండ్స్ అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా, అండ్ నేను మీ ఆర్జే శృతి. మరి ఈ రోజు వరల్డ్ ఎలిఫెంట్స్ డే సందర్భంగా మనం చాలా విషయాలు మాట్లాడుకుంటున్నాం కదా. యాక్చువల్గా అండి, ఒక ఎలిఫెంట్ హ్యాపీగా ఉన్న, ఎగ్జైట్మెంట్ వచ్చిన, వాటి పెద్ద పెద్ద చెవులను ఊపుతూ, వాటి తొండాన్ని కదిలిస్తూ, బాడీని ఫుల్ ఎనర్జెటిక్గా కదుపుతూ ఉంటుంట. సో ఇలా కనుక ఒక ఎలిఫెంట్ మీకు కనిపిస్తే గుర్తుపెట్టుకోండి, అది చాలా హ్యాపీగా ఉందని అర్థం. సో తోటి ఫ్రెండ్ కలిసినప్పుడు వాటి తొండంతో గ్రీట్ చేసుకుంటాయట, మనం హ్యాండ్ చెక్ చేసుకున్నట్టుగా. ఇక బేబీ ఎలిఫెంట్స్ మోస్ట్ క్యూట్ వన్స్ అని చెప్పొచ్చు. పుట్టి పుట్టగానే వాటి ప్రాక్టీస్ ఏంటో తెలుసా? వాటి తొండంని ఎలా యూజ్ చేయాలి అనే దాంతో స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ యాక్చువల్గా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి బేబీ ఎలిఫెంట్స్కి సంబంధించి, ఎంత క్యూట్గా ఉంటాయంటే అసలు చెప్పలేను నేను. అండ్ ఒక్కొక్కసారి వాటి తొండాన్ని ఏం చేస్తాయంటే అవే తొక్కుకొని కిందకు పడిపోతుంటాయన్నమాట. అండ్ అది చూడడానికి భలే క్యూట్గా అనిపిస్తుంది మనకి. అండ్ నీళ్ళల్లో ఆడుకోవడం వాటికి ఇష్టమైన గేమ్. అండ్ ఇక వాటి అమ్మ వెనకైతే ఆల్మోస్ట్ అవి నీడలాగా వెళ్తూ ఉంటాయి అన్నమాట, ఎక్కడికి వెళ్తే అక్కడికి. అండ్ ఆల్సో మన ఇంట్లో ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళని ఇమిటేట్ చేస్తూ నడుస్తుంటారు కదా, ఆల్మోస్ట్ బేబీ ఎలిఫెంట్స్ కూడా అంతే, ఇలాంటి పనులే చేస్తూ ఉంటాయి చాలా చాలా క్యూట్గా. ఇలా ఈ ఎలిఫెంట్స్ అన్నీ కూడా చాలా క్యూట్గా అనిపించే వన్ అండ్ ఓన్లీ బిగ్ యానిమల్ మన భూమి పైన. సో అదే మ్యాటర్. మరి ఇంతకు నేను ఒక క్వశ్చన్ అడిగాను యాక్చువల్గా బ్రేక్ కన్నా ముందు, మన ప్రపంచంలో ఎలిఫెంట్స్ ఎక్కువగా ఏ కంట్రీలో ఉన్నాయో తెలుసా అని. దాని గురించి బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం నాగబంధం సినిమా నుంచి నమోరే సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

Yes, beautiful song ito vinesaru. Mari lovely, lovely song. Jay Janaki Naika cinema nincha mata. 12:51 cross up 20 seconds ayipoyindi. Manam meeku telusa time. So mari ee roju manam World Elephants Day sandarbhanga chala vishayalu maatladukunnam kada. Aithe prapanchamlo mana prapanchamlo elephants ekkuvaga ee country lo unnayi ani adigaanu intaka. Actually ga mana India ప్రపంచంలోనే అత్యధిక ఏషియన్ ఎలిఫెంట్స్ ఉన్న దేశం. కానీ అన్ని ఎలిఫెంట్స్ జాతుల్ని కలిపి చూస్తే ఆఫ్రికన్ ఎలిఫెంట్ పాపులేషన్ కారణంగా బోట్స్వానా ఫస్ట్ ప్లేస్లో ఉంటుందన్నమాట. అక్కడ దగ్గర దగ్గర 130,000 ఏనుగులు నివసిస్తున్నాయట తెలుసా అండి. అండ్ దాని తర్వాత జింబాబ్వే, టాంజేనియా లాంటి ఆఫ్రికన్ కంట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ బోట్స్వానా చాబే నేషనల్ పార్క్లో అయితే ఎన్నో ఎన్నో ఎన్నో ఎన్నో ఏనుగులు ఉన్నాయి, దాదాపుగా 100,000 పైనే ఏనుగులు. అండ్ మే టు అక్టోబర్ ఈ పార్క్ని విజిట్ చేయొచ్చు తెలుసా. ఎవరైనా పిల్లలకి చాలా ఏనుగులు అంటే ఇష్టం ఉంటే కనుక ఈ పార్క్కి తక్కువగా తీసుకెళ్ళి చూపించవచ్చు. అండ్ నెక్స్ట్ జింబాబ్వే హాంగే నేషనల్ పార్క్లో కూడా 45,000 ఏనుగులు ఉన్నాయట. ఆగస్ట్ టు అక్టోబర్ బెస్ట్ ప్లేస్ అన్నమాట ఈ అంటే

బెస్ట్ టైం ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి. అండ్ మన ఇండియాలో జిమ్ కార్బెటే నేషనల్ పార్క్లో, అలాగే అస్సాంలో కజరంగా నేషనల్ పార్క్లో, ఉత్తరాఖండ్లోని జిమ్ కార్బెటే నేషనల్ పార్క్లో, ఇలా చాలా చోట్ల ఎలిఫెంట్స్ పాపులేషన్ని కాపాడుతున్నారు అనమాట. సో అది మ్యాటర్. ఈ బిగ్ యానిమల్కి సంబంధించిన ఒక స్మాల్ స్మాల్ స్మాల్ స్టోరీ మాట్లాడుకున్నాం ఈరోజు మీకు తెలుసా లో. ఓకే, సో మరి రైట్ నౌ ఐ సినిమా నుంచి అయితే ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో ప్లే చేస్తున్నా. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతీ ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
4: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
5: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
4: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
5: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
3: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
5: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
4: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రచించిన ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్, మై లైఫ్ మై స్ట్రగుల్స్ అనే ఆత్మకథను ఈరోజు ఢిల్లీలో విడుదల చేస్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల నిర్వహణ, మహిళలు చిన్నారులపై నేరాల నియంత్రణ, సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. ప్రజలంతా స్వాతంత్ర్య దినోత్సవ ఘనకీర్తిని చాటి చెబుతూ అభివృద్ధి భారతానికి ప్రతిజ్ఞ బూనుతూ సగౌరవంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో ప్రధానమంత్రి ఈ మేరకు తెలియజేశారు. ఎన్టీఆర్ వైద్య సేవల పథకం ద్వారా గతంలో ఏడాదికి సగటున 8.2 లక్షల మందికి ప్రయోజనం చేకూరితే ప్రస్తుతం 14.5 లక్షల మంది లబ్ది పొందుతున్నారని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో 50 వాహనాలు, వైద్యశాలలో పలు యూనిట్లను ప్రారంభించిన అనంతరం ఆయన ప్రసంగిస్తూ ఈ మేరకు తెలియజేశారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు 1999 నుంచి ప్రతి ఏటా ఆగస్టు 12వ తేదీన ప్రపంచ యువజన దినోత్సవాన్ని సభ్య దేశాలు నిర్వహిస్తున్నాయి. యువతకు ఉన్నత అవకాశాలు కల్పించి సవాళ్లను సమస్యలను అధిగమించే రీతిలో వారిని సన్నద్ధులను చేసేందుకు వీలుగా పలు కార్యక్రమాలు నిర్వహించడం ఈ యువజన దినోత్సవ ప్రధాన ఉద్దేశం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈయన మేరకు తెలియజేశారు. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఐక్యరాజ్య సమితి తీర్మానం మేరకు 1999 నుంచి ప్రతి ఏటా ఆగస్టు 12వ తేదీన ప్రపంచ యువజన దినోత్సవాన్ని సభ్య దేశాలు నిర్వహిస్తున్నాయి. యువతకు ఉన్నత అవకాశాలు కల్పించి సవాళ్లను సమస్యలను అధిగమించే రీతిలో వారిని సన్నద్ధులను చేసేందుకు వీలుగా పలు కార్యక్రమాలు నిర్వహించడం ఈ యువజన దినోత్సవ ప్రధాన ఉద్దేశం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో

0: పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ.

भारती FM 101.3 ఎగ్జాక్ట్లీ అండ్ మన స్టూడియోలో టైం 1:03 క్రాస్ అయిపోయి 55 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ ఇది మన ధీరా టైం. ఈ రోజు అండి వరల్డ్ యూత్ డే కదా. మరి యూత్ అంటే 18, 20, 25 ఇలా ఏజ్ మాత్రమే కాదు కదా, యూత్ అంటే కొత్తగా ఆలోచించే ధైర్యం, ఇంపాసిబుల్ అనిపించిన దాన్ని ప్రయత్నించే ఒక క్యూరియాసిటీ, పడిపోయినా లేచి నిలబడే ఒక కాన్ఫిడెన్స్. ఇలా ఎన్నో డెఫినేషన్స్ ఉన్నాయి యూత్ అంటే. మరి స్వామి వివేకానంద అన్నారు కదా, రైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని. సో ఇప్పటికి కావాల్సిన యూత్కి అసలైన అర్థం అనమాట ఈ ఒక్క లైన్లో. ఇవాళ యూత్కి కావాల్సిన ఒక కంప్లీట్ ఎనర్జీ ఉంది కదా. సో ఈరోజు వరల్డ్ యూత్ డే సందర్భంగా మన దేశంలో డిఫరెంట్ ఫీల్డ్స్లో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన యూత్ అచీవర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, సో మరి రైట్ నౌ మీ అందుకోసం గోవిందుడు అందరివాడలే సినిమా నుంచి రంజిత్ పాడిన పాట ప్లే చేస్తున్నాను. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజిషన్ అనమాట, రామజోగే శాస్త్రి గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి.

ఆహా సినిమా నుంచి వందే మాత్రం శ్రీనివాస్ గర్భ అనే సాంగ్ అయితే విన్నారు. మరి సిరివెన్నెల గారి లిరిక్ అనమాట. 1:14:52 అయిపోయింది మన టైం. మరి యాక్చువల్గా ఈ రోజు వరల్డ్ యూత్ డే కాబట్టి మనం కొంతమంది యంగ్ అచీవర్స్ గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను. సో మరి స్పోర్ట్స్లో అండి, ముఖ్యంగా క్రికెట్లో వైభవ్ సూర్యవంశీ అసలు టాలెంట్కి ఏజ్ బ్యారియర్ లేదు అని ప్రూవ్ చేస్తున్నాడు కదా. సో మరి చాలా చిన్న ఏజ్లోనే ప్రొఫెషనల్ క్రికెట్లో అటెన్షన్ గ్రాప్ చేసి కాన్ఫిడెన్స్తో పర్ఫామ్ చేయడం అంటే అసలు ఇది జస్ట్ టాలెంట్ మాత్రమే కాదు, దానికి ధైర్యం ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, ఆపర్చునిటీ కూడా ఉండాలి. సో అదే మ్యాటర్. మరి వైభవ సూర్యవంశీ అయితే అలా దూసుకెళ్ళిపోతున్నాడు. ఇంకా బ్యాడ్మింటన్లో అన్మోల్ లాంటి యంగ్ ప్లేయర్స్ కూడా ఇండియా ఫ్యూచర్ స్పోర్టింగ్ స్ట్రెంగ్త్ని రిప్రజెంట్ చేస్తున్నారు. ఇక మన అథ్లెటిక్స్ గురించి మాట్లాడితే నీరజ్ చోప్రా లాంటి ప్లేయర్స్ అయితే ఒక జనరేషన్కి ఇన్స్పిరేషన్ అని చెప్పచ్చు. అండ్ చెస్లో గుకేష్, ప్రజ్ఞానంద్ అండ్ తన సిస్టర్ వీళ్ళందరూ వరల్డ్ స్టేజ్ మీద హయ్యెస్ట్ లెవెల్లో విన్ అవ్వడం అంటే అసలు అది ఒక ఇండివిజువల్ విన్ మాత్రమే కాదు, ఎంతోమంది యూత్కి ఐ క్యాన్ డూ ఇట్ అని ఇచ్చిన ఒక కాన్ఫిడెన్స్ కదా. సో మరి ఇలాంటి వాటి వల్ల ఒకటైతే క్లియర్ అండి, మనం మాట్లాడక్కర్లేదు స్పెషల్గా, మన గెలుపు మాట్లాడితే చాలు, అది సక్సెస్ అంటే ఏమంటారు. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం, బట్ రైట్ నో మీ అందరి కోసం ఆది సినిమా నుంచి టిప్పు పడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను మణిశర్మ గారి కంపోజిషన్లో. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

0: మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:20 రీచ్ అయిపోయింది. మరికొద్ది సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు. స్టే ట్యూన్డ్.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశం కొనసాగుతోంది. విశాఖపట్నం ఓడరేవులో 334.89 కోట్ల రూపాయల వ్యయంతో పైవంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో త్వరలో సరస్ మేళాను నిర్వహించనున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. హెచ్ఐవి ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఇక వార్తలను వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశం కొనసాగుతోంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటక, ఆహార శుద్ది రంగాలకు సంబంధించిన వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న 37 ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతిపాదనలు చర్చించి ఆమోదించే అవకాశముందని అధికారులు తెలిపారు. విశాఖపట్నం ఓడరేవులో 334.89 కోట్ల రూపాయల వ్యయంతో అంతర్గత పైవంతెన నిర్మాణానికి కేంద్ర నౌకాశ్రయాలు, నౌకాయానం, జల రవాణా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. సరుకు రవాణాను వేగవంతం చేయడం, ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, పోర్టు ప్రాంగణంలో రాకపోకలను క్రమబద్దీకరించడం ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని కేంద్ర నౌకాశ్రయాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖలోని కాన్వెంట్ జంక్షన్ను డాక్ ప్రాంతంతో అనుసంధానిస్తూ 3.584 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనున్నామని తెలిపారు. దీనివల్ల పోర్టు పరిధిలో 9 ప్రధాన రైల్వే లెవెల్ క్రాసింగ్ల వద్ద ఏర్పడుతున్న జాప్యానికి పరిష్కారం లభించనుందని చెప్పారు. దేశ గౌరవం, ఐక్యతకు ప్రతీకగా హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ కోరారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. స్వాతంత్ర సమరయోధులకు నివాళులర్పిస్తూ వికసిత్ భారత్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సంకల్పం తీసుకోవాలని సూచించారు. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో త్వరలో సరస్ మేళాను నిర్వహించనున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు సరస్ మేళా ఏర్పాట్లపై గ్రామీణాభివృద్ది శాఖ ఉన్నతాధికారులు, రాష్ట ప్రభుత్వ అధికారులతో ఆయన నిన్న

0: సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు విస్తృత మార్కెట్ కల్పించడం, వారి ఆదాయాన్ని పెంచడం మేళా ప్రధాన లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. ఈ ప్రదర్శనకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా జరిగేలా శాఖల మధ్య సమన్వయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. హెచ్ఐవి ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ 2026 కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొని మాట్లాడుతూ, హెచ్ఐవిపై ఉన్న అపోహలు వివక్షను తొలగించేందుకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, మీడియా సమన్వయంతో పనిచేయాలని కోరారు. హెచ్ఐవి నియంత్రణలో భాగంగా సురక్ష డాష్ బోర్డును ప్రారంభించామని, దీని ద్వారా బాధితులను గుర్తించి పరీక్షలు, కౌన్సిలింగ్, చికిత్స అందిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: రాబోయే రోజుల్లో పూర్తిగా సమాజం నుంచి హెచ్ఐవిని పారదోలే క్రమంలో ప్రభుత్వాలు చేస్తున్న పనికి ఇవాళ సమాజం కూడా అందిస్తున్న తోడ్పాటు కారణంగా లక్ష్యాన్ని చేరుకోగలమనే విశ్వాసం ఉంది. దాని తర్వాత బారిన పడిన వారిని గుర్తించిన తర్వాత వాళ్ళకి ఏఆర్టీ థెరపీ ఉచితంగా తీసుకోవడానికి అవకాశం ఉంది. 61 ఏఆర్టీ సెంటర్లు ఉన్నాయి. తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని, ఒక ఎయిడ్స్ రహిత సమాజాన్ని నిర్మించే ప్రయత్నం మనం చేయాలా. దానికి అనుగుణంగా ఇవాళ ఒక డాష్ బోర్డ్ ఏర్పాటు చేసుకుని నిరంతరం వాటిని పర్యవేక్షణ చేయడం ప్రయత్నం చేస్తున్న సందర్భంగా ఏపీ శాఖ
0: రాష్ట్ర పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. అమరావతిలో ఏపీటీడీసీ నూతన మేనేజింగ్ డైరెక్టర్ పట్టంశెట్టి రవి సుభాష్ మంత్రిని ఈరోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్దికి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి చర్చించారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లోని పర్యాటక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ అభివృద్దికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ప్రకృతి సమతుల్యతను కాపాడుతూ పర్యావరణ ఆరోగ్య పర్యాటక ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పార్కులను ఆధునిక వసతులతో అభివృద్ది చేసి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చేపడుతున్న అభివృద్ది పనుల్లో భాగంగా డాక్టర్ అబ్దుల్ కలాం ఉద్యానవనం, చెరువుగట్టు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో అభివృద్ది పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం నిమ్మల రామానాయుడు పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: వారానికి ఒక రోజైనా కుటుంబ సమేతంగా సంతోషంగా ఉండేటువంటి విధంగా మన ఉద్యానవనం, అదేవిధంగా అబ్దుల్ కలాం హెల్త్ పార్కు, వీటితో పాటుగా మన ట్యాంక్ బండ దగ్గర కూడా బండని స్ట్రెంగ్తన్ చేయడం, ఆరోగ్యకరంగా దీన్ని అందంగా తీర్చిదిద్దాలనేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. దీన్ని అధికారులతోటి, ఏజెన్సీలతో రివ్యూ చేసుకుని ఆ బ్యాలెన్స్ పనులు త్వరితగతంగా పూర్తి అయ్యేటువంటి విధంగా ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ట్యాంకును ఈరోజు పరిశీలించడం జరిగింది.
0: హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా వినుకొండలో నిర్వహించిన తిరంగా సైకిల్ యాత్రలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రజలు భాగస్వామ్యం ముఖ్యమని, జాతీయ జెండాను ఇంటిపై ఎగురవేసి దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటాలని అన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో దేశ అభివృద్దికి పాటుపడాలని తెలుపుతూ,
3: 80వ స్వాతంత్ర దినోత్సవం ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ వికసిత్ భారత్, 2047 కల్లా వికసిత్ భారత్ ని సాధించడం ఆశయంగా ఈరోజు మనం ముందుకెళ్తున్నాం. ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమంత్రి మోడీ గారు పిలిపించారు ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయాలని చెప్పి. వికసిత్ భారత్ సాధించడానికి నేటి యువత విద్యార్థి నడుంపించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా.
0: అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. యువతకు ఉన్నత అవకాశాలు కల్పించడం, వారు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను అధిగమించేలా వారిని సన్నద్దం చేయడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు 1999 నుండి ప్రతి ఏటా ఆగస్టు 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, విద్య, ఉపాధి, సామాజిక అభివృద్దిలో వారికి మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. తక్కువ రుసుముతో జర్నలిజంలో డిప్లొమా కోర్సు చేసే అవకాశాన్ని సి రాఘవాచారి మీడియా అకాడమీ

అందిస్తోందని చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 6 నెలల డిప్లొమా కోర్సుకు వర్కింగ్ జర్నలిస్టులతో జర్నలిజంపై ఆసక్తి ఉన్న డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలో తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దరఖాస్తులను విజయవాడ మొగల్రాజ్పురంలోని సిఆర్ మీడియా అకాడమీ కార్యాలయానికి ఈ నెల 20వ తేదీలోపు పంపాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని విశాఖపట్నం మహానగరపాలక సంస్థ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. జీవీఎంసీ పరిధిలోని ప్రజలకు తాగునీరు సరఫరా చేసే జలాశయాన్ని ఆయన ఈరోజు సందర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశం కొనసాగుతోంది. విశాఖపట్నం ఓడరేవులో 334.89 కోట్ల రూపాయల వ్యయంతో పైవంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో త్వరలో సరస్ మేళాను నిర్వహించనున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. హెచ్ఐవి ఎయిడ్స్ రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మన ఇండియా తరఫున రిప్రజెంట్ చేస్తున్నారు. అండ్ యూత్ అంటే స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంటే కాదు కదా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో కూడా మన యంగ్ మైండ్స్ ఎన్నో అమేజింగ్ థింగ్స్ చేస్తున్నారు. సో మరి నెక్స్ట్ మనం మాట్లాడుకుందాం దాని గురించి. బట్ రైట్ నౌ మీ అందరి కోసం వెయిటర్ గారి లిరిక్లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. సర్ప్రైజింగ్గా వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

దిమిదక జను జగడ జగడ జగడం చేసేస్తాం, రగడ రగడ రగడం తున్నేస్తాం, ఎగుడు దిగుడు గగనం మేమేగా పిడుగులం. మరణ మరణ జననం రానీరా, మరల మరణ మరణం మింగేస్తాం, భగద భగద గరణం మా పిలుపే జమరుకం.

నా పేరు శివ సినిమా నుంచి అయితే సాంగ్ వినేశారు. కార్తిక్ పాడిన పాట 1:43 అయిపోయి 2 సెకండ్స్ అయిపోయింది మన ధీరా టైం. సో మరి ఈ రోజు మనం వరల్డ్ యూత్ డే సందర్భంగా మరి యంగ్ అచీవర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అయితే సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫీల్డ్లో రిఫత్ షారూక్ తమిళనాడుకి చెందిన యంగ్ ఇండియన్ స్పేస్ సైంటిస్ట్ అనమాట తను. సో మరి 18 ఏళ్ల వయసులోనే కలాం శాట్ అనే ఒక శాటిలైట్ ని డిజైన్ చేసిన, టీంని లీడ్ చేసిన పర్సన్. మరి అప్పట్లో అండి వరల్డ్స్ లైటెస్ట్ శాటిలైట్ గా చాలా ఫేమస్ అయిపోయింది ఈ కలాం శాట్ అనే శాటిలైట్. మరి ఈ ప్రాజెక్ట్ ని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఇన్స్పిరేషన్ తో డెవలప్ చేశారు. ఒక చిన్న ఐడియా, ఒక క్యూరియస్ మైండ్, ఒక ఎక్స్పెరిమెంట్, ఇవన్నీ కలిసి ఒక హిస్టరీని క్రియేట్ చేశాయి. అందుకే అంటారు ఏ చిన్న ఐడియాని మనం తక్కువ అంచనా వేయకూడదు అని కదా. సో యాక్చువల్గా ఏ పెద్ద ఇన్వెన్షన్ అయినా సరే ఒక చిన్న ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది, ఇది మనం గుర్తుంచుకోవాలి. అండ్ మరి ఇవాళ యంగ్ జనరేషన్ అయితే జాబ్స్ కోసం వెయిట్ చేయడమే కాదు, జాబ్స్ క్రియేట్ చేయాలని కూడా ట్రై చేస్తున్నారు. మరి మీకు కైవల్య ఓహ్రా తెలుసు కదా, మన ఇండియాకు చెందిన యంగ్ ఎంటర్ప్రీనియర్ తను. మరి 19 ఏళ్ల వయసులో మన బిజినెస్ ఫీల్డ్లో ఒక పెద్ద ఐడియాని బిల్డ్ చేశారనమాట. మరి ఏ చిన్నదే కానీ ఆంబిషన్ చాలా పెద్దది. సక్సెస్ అంటే ఇప్పుడు మనకి ఓవర్ నైట్ వచ్చేస్తే అద్భుతం అయితే కాదు కదా, దాని వెనుక కూడా ఎన్నోసార్లు ఫెయిల్యూర్స్ ఉంటాయి, రిజెక్ట్ చేసిన ఐడియాస్ ఉంటాయి, నిద్రలేని రాత్రులు ఉంటాయి, ఎన్నో అటెంప్ట్స్ ఉంటాయి, ఇలా చాలా స్ట్రగుల్ ఉంటుంది. వీటన్నిటి నుంచి నేర్చుకోవాల్సింది ఒక్కటే, ఫెయిల్యూర్ అంటే సక్సెస్కి ఆపోజిట్గా ఉండేది కాదు, ఫెయిల్యూర్ అంటే మన జర్నీలో అది కూడా ఒక భాగమే. ఇది అర్థం చేసుకున్న వాళ్ళే డెఫినెట్గా సక్సెస్ అవుతారు, స్టార్స్ అవుతారు, అది మ్యాటర్. సో నెక్స్ట్ మీ అందరి కోసం టిప్పు పడిన సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను ఆర్యా సినిమా నుంచి. ఎంజాయ్ లిస్నింగ్.

నేను లోకల్ సినిమా నుంచి డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో సాగర్ పాడిన పాట విన్నారు చంద్రబోస్ గారు లిరిక్. సో మరి వరల్డ్ యూత్ డే రోజు మనం ఒక ఇంపార్టెంట్ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలండి. యూత్ అంటే మెడల్స్, ట్రోఫీస్, అవార్డ్స్, ఫాలోయర్స్, రీల్స్ ఆర్ ఫేమ్, ఇది మాత్రమే కాదు. ఒక స్టూడెంట్ సిన్సియర్గా తన చదువు కంప్లీట్ చేసిన, ఒక అమ్మాయి తను సక్సెస్ఫుల్ అయి తన ఫ్యామిలీకి సపోర్ట్ చేసిన, ఒక అబ్బాయి తన లైఫ్లో తన కెరీర్లో సక్సెస్ఫుల్ అయినా, ఒక యంగ్స్టర్ తన సొసైటీ కోసం వాలంటీర్ చేసిన, ఇవన్నీ కూడా అచీవ్మెంట్సే. ఏ యంగ్స్టర్ అయినా సరే ఫేమస్ అయిపోయి సక్సెస్ఫుల్ అవ్వకపోయినా తన లైఫ్ని మీనింగ్ఫుల్ చేసుకోగలిగితే చాలు, అది కూడా అచీవ్మెంటే. సో నెల్సన్ మండేలా ఒకసారి అన్నారు, యూత్ ఈజ్ ద చెరిస్డ్ పొజిషన్ ఆఫ్ ఎ నేషన్ అని. సో నిజంగానే మన కంట్రీ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ మనకున్న న్యాచురల్ రిసోర్సెస్లోనో, లేకపోతే మనం కట్టే పెద్ద పెద్ద బిల్డింగ్స్లోనో, మనం డెవలప్ చేస్తున్న టెక్నాలజీలోనో కన్నా ఒక దేశానికి బలం వాళ్ళ ప్రజల్లో ఉంటుంది, ముఖ్యంగా యూత్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ షో వింటున్న యూత్కి ఆల్ ఇండియా రేడియో వివిధ భారతి నుంచి ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, మిమ్మల్ని వేరొకరితో కంపేర్ చేసుకోకండి. ఏదైనా సరే విషయాన్ని చిన్నగా స్టార్ట్ చేయడానికి భయపడకండి. అండ్ మీ ఫ్యూచర్ డిసైడ్ చేసే హక్కు కానీ, మీ ఫెయిల్యూర్స్ గురించి అనే హక్కు కానీ పక్కవాళ్ల చేతిలో అసలు పెట్టకండి. నేర్చుకోండి, ఎక్స్పెరిమెంట్ చేయండి, ప్రయత్నించండి, తప్పులు జరుగుతాయి, జరగనివ్వండి, కానీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. కానీ ఈసారి మాత్రం డెఫినెట్గా సక్సెస్ మీదే గుర్తుంచుకోండి. ఓకే, యూత్ స్ట్రాంగ్గా ఉంటే అండి మన ఇండియా ఫ్యూచర్ ఆటోమేటిక్గా స్ట్రాంగ్గా ఉంటుంది. సో హ్యాపీ వరల్డ్ యూత్ డే అందరికీ కూడా. సో నెక్స్ట్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఇంటూ ఇంటూ చేస్తూ స్టే ట్యూన్డ్.

ప్రతి గొప్ప శాస్త్రవేత్త ఒకప్పుడు సాధారణ విద్యార్థే. ఇప్పుడు మీ వద్దు సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబిలిటీ అంశంతో జరుగుతున్న నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎన్సీఎస్ఈ 2026లో 10 నుండి 17 ఏళ్ల విద్యార్థులు పాల్గొనండి. మీ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడిని

0: సంప్రదించి ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోండి. మరిన్ని వివరాలకు 8099999477. ఎన్సిఎస్ఈ, మీ ప్రతిభకు జాతీయ వేదిక.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 32, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి,
3: ఆంధ్రప్రదేశ్. లలిత గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు తిరుపతి త్యాగరాజు, ఎస్ కళ్యాణి గారు గానం చేసిన లలిత గీతం.

ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి మన సందడే సందడిలో ఫస్ట్ అయితే మనకి ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ చేశారు. నేషనల్ లైబ్రరీ డే సందర్భంగా ఆకాశవాణి అధికారులు, సిబ్బందులు, శ్రోతలందరికీ శుభాకాంక్షలు. ఓకే, ఎక్కడ ఆన్సర్? ఎక్కడ? ఓకే. సో ఎనీవేస్, నెక్స్ట్ కనకారావు గారు పెడన్ నుంచి రోలు రోకలి అంటున్నారు. సో ఓకే, సో మరి నేను ఏ క్వశ్చన్ అడిగానంటే, ఒక ఇంట్లో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు, ఎవరు వాళ్ళు? ఇదనమాట నా క్వశ్చన్. దానికి రోలు రోకలి అని ఆన్సర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, జవాబు, వేరుశనఖాయ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మూసాపేట నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అంటున్నారు. నేను అక్క చెల్లెళ్ళు అంటే తమ్ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? అచ్చచ్చో. ఎనీవేస్, నెక్స్ట్ ప్రశ్నను రిపీట్ చేయండి మేడం అంటూ మాధవి మెసేజ్ చేశారు భూదాన్ పోచంపల్లి నుంచి. ఆల్రెడీ రిపీట్ చేస్తాను మాధవి గారు. అండ్ ఏంటంటే, ఒకే ఇంట్లో ఇద్దరు అక్క? నో నో నో నో, నాట్ నో నో, కాదు. అండ్ నెక్స్ట్ ఎం కొండారెడ్డి గారు సిద్ధపట్టం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు భగత్ సింగ్ నగర్ రాజు తాత గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ తలంపాడు దొరవారి సత్రం. ఓకే, సో

రామ్ చరణ్, హేమ, జవాబు, వేరుశనఖాయ అంటున్నారు. అండ్ నెక్స్ట్ మూసాపేట నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో చెల్లెళ్ళు తమ్ముళ్ళు అంటున్నారు. నేను అక్క చెల్లెళ్ళు అంటే తమ్ముళ్ళు ఎక్కడి నుంచి వచ్చారండి? అచ్చచ్చో. ఎనీవేస్ నెక్స్ట్ ప్రశ్నను రిపీట్ చేయండి మేడం అంటూ మాధవి మెసేజ్ చేశారు భూదాన్ పోచంపల్లి నుంచి. ఆల్రెడీ రిపీట్ చేస్తాను మాధవి గారు. అండ్ ఏంటంటే ఒకే ఇంట్లో ఇద్దరు అక్క, నో నో నో నో నాట్ నో నో కాదు. అండ్ నెక్స్ట్ ఎం కొండారెడ్డి గారు సిద్ధపట్టం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూల్ భగత్ సింగ్ నగర్ రాజు తాత గారు రైట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ తలంపాడు దొరవారి సత్రం, ఓకే, సో మధుప్రసాద్ ఫ్యామిలీ అట రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ తోటికోడళ్ళు అంటున్నారు. అయ్యబాబోయ్, కర్నూలు నుంచి. ఓకే, సో మరి ఒకే ఇంట్లో ఉండే అక్క చెల్లెళ్ళు. వా, నైస్ నైస్ ఐడియా యాక్చువల్లీ మీది. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే రైట్ ఆన్సర్ వచ్చేసింది పెదకాక నుంచి పద్మగారు అండ్ చంద్రశేఖర్ గారు. నెక్స్ట్ కనకారావు గారు పెడన్ నుంచి వేరుశనకాయ అంటున్నారు. అండ్ మంగళగిరి నుంచి అనమాట దామల్ల చినిమస్థానరావు గారు, దామల్ల పెదమస్థానరావు గారు, నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ నుంచి, ఓకే, టూ ఆన్సర్స్ వచ్చాయి. అందులో ఫస్ట్ది అయితే రైట్, సెకండ్ ముక్కు రంధ్రాల గాడ్. ఎనీవేస్ నెక్స్ట్ అయితే శ్రావణి బద్రీరాజుపాలెం నుంచి, ఓకే. శ్రావణి అయితే ఏమిటో మరి ఒక ఎగ్ పంపించింది నాకు. అండ్ నెక్స్ట్ మెసేజ్ నరసింహనాయుడు గారా, ఇంతకీ పేరేంటి, ఓకే, విజయ పరమేష్ గుంతకల్లు నుంచి అనమాట నరసింహనాయుడు. ఓకే ఓకే ఓకే, రైట్ ఆన్సర్ వచ్చింది. ఎనీవేస్ నెక్స్ట్ ఇంట్లో వస్తువులు అండ్ గ్యాస్ అట గౌస్ గారు అనంతపురం నుంచి. నెక్స్ట్ మెసేజ్ ఓకే ఇసురు రాళ్ళు అంటున్నారు శాంతినగర్ నుంచి. ఒకే ఒకడు మీరు అనేది తిరగలే కదా ఇసురు రాళ్ళు అంటే. ఎనీవేస్ నెక్స్ట్ అయితే కుసుమ గారు అంబటి నగర్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దేవనూరు మజురా చిన్నపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు నాలుక కొండ నాలుక అట, ఆహా ఏం ఆలోచించారండి. నెక్స్ట్ కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. రాజేష్ రెడ్డి ఆదోని మండలం నుంచి సీత గీత మేడం అట. నెక్స్ట్ మెసేజ్ అనంతపురం మస్తాన్ ఫ్యామిలీ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ శనక్కాయ అంటున్నారు. నెక్స్ట్ తోడికోడళ్ళు అంటున్నారు లలిత మురళి భాను కామకూరు తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి. ఓకే నెక్స్ట్ మెసేజ్ దేవినగర్ నుంచి సత్యనారాయణ గారు పంపించారు. ఓకే టూ ఆన్సర్స్, అందులో ఒకటి రైట్ అండ్ రెండోది వేరుశనక్కాయ. నెక్స్ట్ సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ, ఓకే కోడిగుడ్డ అండి, ఎందుకంటే తెల్ల సొనా పచ్చ సొనా ఉంటాయి కదా అట. ఓహో, అందుకని ఇంత కూడా ఎగ్గు వచ్చిందా నాకు, అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది. నెక్స్ట్ ఓకే ఏంటిది పరఖ అండ్ చాట ఏమిటో మరి, గౌస్ గారు పంపించారు. నెక్స్ట్ పెద్దని జోగానంద్ర కాలనీ చప్పలరాజు గారు గ్యాస్ పై సిలిండర్ అట, అయ్యా బాబోయ్, భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి ఐ థింక్ అంటూ కరెక్ట్ ఆన్సర్. సో ఇంతకి ఏమై ఉండొచ్చు, ఒకే ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు, ఎవరు వాళ్ళు, ఏంటి సంగతి? ఓకే, మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి మన వాట్సాప్ నెంబర్కి 8662488144 ఈ నెంబర్కి. రైట్ నౌ ఉస్తాద్ భగత్ సింగ్ సిబ్బా నుంచి బ్యూటిఫుల్ సాంగ్, ఎంజాయ్ లిసన్.

విశాల్ దద్లాని పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 247 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అయిపోయింది మన సండే సండే షో టైం. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి విజయవాడ నుంచి కరుణ గారు పంపించారు. రైట్ ఆన్సర్ వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధన్ బాబు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మిరపకాయ అంటున్నారు. ఓకే, చిన్నపల్లి గ్రామం నుంచి అష్టదిగ్గజాలు ఇంటి తలుపులు అట. సూర్యకుమారి గారు పాలకొల్లు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. ఉరుకుడు నుంచి ఈశ్వరయ్య గారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుంచి. ఓకే, ఒక ఇంట్లో ఇద్దరు అక్క చెల్లెలు అంటే ఒకే కుటుంబంలో లేదా తల్లిదండ్రులకు పుట్టిన ఇద్దరు ఆడపిల్లలు అనే అర్థం అట. అరే రే రే రే. ఓకే, నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. మూసాపేట నుంచి ఎం నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సూర్యచంద్రులు అట. పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మేడం, వెల్కమ్ టు సాటర్డే సండే ప్రోగ్రామ్ షో టైమ్ కి అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ అయితే కరెక్టే కానీ నా పేరు మాత్రం ప్రసన్న కాదండి, శృతి. సో అది మ్యాటర్. ఓకే, ఇంతకీ ఆన్సర్ ఏంటంటే కళ్ళు అనమాట. ఇది ఒక పొడుపు కథ, దానికి ఆన్సర్ కళ్ళు. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా, పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్. తెలుసు కదా శృతి, మార్క్ క్వశ్చన్. అయితే ఈరోజు పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్కి సంబంధించి ఏంటి స్పెషల్ అంటే, ఇవాళ డే స్పెషల్కి సంబంధించిన పార్క్ అనమాట. ఓకే, ఇది క్లూ కూడా అనుకోవచ్చు మీరు, క్లూ లాగా తీసుకోండి. ఓకే, ఇంతకి మ్యాటర్ ఏంటంటే, పుస్తక్ అనే ఒక పార్క్ ఉంది, అక్కడ ఒక బెంచ్ ఉంది. ఆ బెంచ్ మీద 6 ప్లేసెస్ ఉన్నాయి, 6 ప్లేసులు ఎప్పటిలాగానే. అయితే మొదటి 5 ప్లేసుల్లో కొన్ని సిటీస్ పేర్లు రాసున్నాయి, 6వ ప్లేస్ మాత్రం క్వశ్చన్ మార్క్. అక్కడ ఏముండాలి అనేది మీరు డిసైడ్ చేసి నాకు చెప్పండి. ఓకే, పుస్తక్ అనే ఒక పార్కులో బెంచ్ మీద 6 ప్లేసులు, 6 ప్లేసుల్లో 5 సిటీ నేమ్స్ అయితే ఫిల్ అయిపోయినాయి, కానీ 6th ప్లేస్లో ఉండాల్సిన సిటీ నేమ్ ఏది వస్తుంది అనేది మీరు గెస్ చేసి నాకు చెప్పండి. మీకు ఇలా ఎప్పుడు నేను పార్క్ క్వశ్చన్ అడిగినా

కూడా మీకు తెలుసు కదా, ఆ లిస్ట్ అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక ఫార్మాట్ ప్రకారం, ఒక సిరీస్ ప్రకారం ఉంటుంది. సో దాన్ని మీరు గెస్ చేసేయాలి. అండ్ నేను క్లూ కూడా ఇచ్చాను ఈరోజు డే స్పెషల్కి సంబంధించిన క్వశ్చన్ అని, అండ్ ఆల్సో పార్క్ పేర్లో కూడా ఉంది అది. ఓకే, సో మరి గుర్తుపెట్టేసేయండి. అండ్ మరి సిటీస్ నేమ్స్ వచ్చేస్తే ఫస్ట్ ప్లేస్లో కోల్కతా ఉంది, సెకండ్ ప్లేస్లో న్యూఢిల్లీ, థర్డ్ ప్లేస్లో హైదరాబాద్, ఫోర్త్ ప్లేస్లో తంజావూర్, ఫిఫ్త్ ప్లేస్లో బెంగళూరు, మరి సిక్స్త్ ప్లేస్లో ఏ సిటీ వస్తుంది. ఇక్కడైతే మూడు సిటీస్ ఉన్నాయి, అంటే మూడు సిటీస్కి అక్కడ కాంపిటీషన్ అనమాట. సో ఏ సిటీ వస్తుంది అక్కడ అనేది మీరు చెప్పాలి. తిరువనంతపురం, త్రివేంద్రం, వడోదర, ఈ మూడిట్లో ఆ సిక్స్త్ ప్లేస్లో ఏది వస్తుంది. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసిన క్వశ్చన్ని, పుస్తక్ అనే ఒక పార్క్, అక్కడ ఒక బెంచ్, అక్కడ ఒక సిక్స్ ప్లేసెస్ ఉంటే ఫస్ట్ ప్లేస్లో కోల్కతా ఉంది, సెకండ్ ప్లేస్లో న్యూఢిల్లీ ఉంది, థర్డ్ ప్లేస్లో హైదరాబాద్ ఉంది, ఫోర్త్ ప్లేస్లో తంజావూర్ ఉంది, ఫిఫ్త్ ప్లేస్లో బెంగళూరు ఉంది. మరి సిక్స్త్ ప్లేస్లో రావాల్సిన సిటీకి అయితే కాంపిటీషన్ నడుస్తుంది. అక్కడ త్రీ సిటీస్ ఉన్నాయి, వాటిలో ఒకటి తిరువనంతపురం, రెండోది త్రివేంద్రం, అండ్ మూడోది వడోదర. ఓకే, వీటిల్లో ఏది వస్తుంది ఆ ప్లేస్లోకి మీరు గెస్ చేసి నాకు ఆన్సర్ పంపించండి. రైట్ నౌ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను, ది వారియర్ సినిమా నుంచి, ఎంజాయ్ లిజనింగ్.

చేసిన త్యాగాలను జీవితాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని అన్నారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈ రోజు రేపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు ప్రసారమైన న్యూస్ లో మళ్లీ కలుద్దాం.

0: भारती FM 101.3।
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM ఏంటో సీత, అది నాకు చాలా ఇష్టం.
1: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి FM 101.3. మన స్టూడియోలో టైం 3:04 క్రాస్ అయిపోయి 10 seconds అయిపోయింది, అండ్ దిస్ ఇస్ అడ్జస్ శృతి, అండ్ మనం ఉన్నాం సందడి గేమ్ షోలో. సో మరి న్యూస్ బ్రేక్ కన్న ముందు నేను ఒక క్వశ్చన్ అడిగాను, పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్. సో దానికి సంబంధించి అయితే చాలా ఆన్సర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. గుడ్ ఆఫ్టర్నూన్ విజయవాడ, ఓకే ఏమస్ స్టేషన్ డైరెక్టర్ గారికి గార్జీలకు మా నమస్కారాలు అంటూ మనకి రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామ్ల మెసేజ్ చేశారు. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ రెండు కళ్ళు అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ మెసేజ్ నంద్యాల పాషా అనంతపురం అంటూ మెసేజ్ చేశారు సెకండ్ క్వశ్చన్కి. అండ్ నేను ఇచ్చిన ఆప్షన్స్ అయితే తిరువనంతపురం, త్రివేంద్రం, వడోదర, పాష. మరి అనంతపురం అయితే తిరువనంతపురం ఏమో అనుకుంటున్నా. ఎనీవేస్, నెక్స్ట్ అయితే వడోదర అంటున్నారు ఎవరింతకి. ఓకే, విజయ పరమేష్ గుంతకల్ నుంచి. అండ్ నెక్స్ట్ కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కూడా తిరువనంతపురం. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సేమ్ ఆన్సర్ పంపించారు. అండ్ సూర్యకుమారి గారు పాలకొల్లు నుంచి త్రివేంద్రం అంటున్నారు. అండ్ విజయవాడ విజయలక్ష్మి గారు ఓకే తిరువనంతపురం. అండ్ నెక్స్ట్ త్రివేంద్రం అంటున్నారు ఎవరు అంటే గౌస్ గారు అనంతపూర్ నుంచి. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు త్రివేంద్రం అంటున్నారు. అండ్ విజయవాడ నుంచి కరుణ, ఓకే త్రివేంద్రం. లాజిక్ లేదు, ఓన్లీ మ్యాజిక్కే అంటున్నారు. లాజిక్ ఉంది, అది నా దగ్గర ఉంది ప్రస్తుతం. అండ్ నెక్స్ట్ అనంతపూర్ నుంచి, ఓకే నవోదయ కాలనీ నుంచి ఐఎమ్ బీ హ్యాండ్ అక్తర్ వల్లి భాష ఎలిఫెంట్ ఎలిఫెంట్ ఈ రోజు డే స్పెషల్ అంటే ఎలిఫెంటేనా ఇంకా, అయ్యయ్యో. నెక్స్ట్ తిరువనంతపురం అంటూ మధుప్రసాద్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తలంపాడు దొరవారి సత్ర మండలి నుంచి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ గనగలు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి త్రివేంద్రం అనుకుంటున్నాను అంటున్నారు. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ కూడా సేమ్ మెసేజ్. అండ్ వై గోపి పాటిబండ్ల ఓకే సేమ్ ఆన్సర్ పంపించారు. కుసుమ గారు అంబట్ నగర్ నుంచి ఓకే తిరువనంతపురం. అండ్ సేమ్ ఆన్సర్ తోటి ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు. పెడన జోగానందరావు కాల్ నుంచి అప్పలరాజు గారు ఏమో న్యూజిలాండ్ అంటున్నారు. న్యూజిలాండ్ ఎక్కడి నుంచి వచ్చిందండి, అయ్యయ్యో. నెక్స్ట్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి కే పెద్ద నరసింహ, పద్మబాయి, శ్రీవాణి, జగదీష్, శివరాణి. లక్నో కూడా నేను ఇచ్చిన ఆప్షన్స్లో లేదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి, అమలాపురం, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లు చూసారా, వడోదర అంటూ మెసేజ్ చేశారు. నేనేం చెప్పా, డే స్పెషల్కి సంబంధించిన క్వశ్చన్ అన్నాను. సో అలా ఆలోచించుంటే వచ్చింది ఆన్సర్. ఎనీవేస్, దశగిరి సంధ్య ప్రతిటూరు కడప జిల్లా నుంచి కూడా వడోదరానే అంటున్నారు. మీరు కూడా ఆల్ఫాబెట్లోనే వెళ్ళారా, ఆర్డర్లోనే. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ రెడ్డి గారు ఒడిశా నుంచి, హాయ్ శృతి మేడం, ఆన్సర్ ఈస్ త్రివేంద్రం అంటున్నారు. హలో అండి. అండ్ శ్రీను ఆయిరాల నుంచి, ఓకే శృతి వాయిస్ సిగ్నల్ సరిగా రావట్లేదు అంటూ మెసేజ్ చేశారు. ఇలా రోజు కనీసం ఒక్క మెసేజ్ అని వస్తుంది, చూడాలి మరి దీని సంగతి ఏంటో. అండ్ నెక్స్ట్ అయితే గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నుంచి ఓకే బడోదర అంటున్నారు అనమాట. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రతిటూరు కృష్ణ సంతోష్ గారు కళ్ళు. ఇంకా ఫస్ట్ క్వశ్చన్లోనే ఆగిపోయారా, సెకండ్ క్వశ్చన్ కూడా అయిపోయి చాలాసేపు పోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్ వెంకటసుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి తిరువనంతపురం.

0: అంటున్నారు. అండ్ నెక్స్ట్ సేమ్ మెసేజ్ తోటి మనకి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భానుజైనుద్దీన్ మెసేజ్ చేశారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి గోవర్ధన్ రావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమో విశాఖపట్నం అంటున్నారు. అది కూడా నేను ఆప్షన్స్ లో ఇవ్వలేదండి. కాదిరి వీరేష్ రాజోలు మండలం నుంచి త్రివేంద్రం అంటున్నారు. అండ్ బుక్రా సముద్రం నుంచి అనంతపురం జిల్లా అనమాట శ్రీనివాస్ మూర్తి గారు, క్వశ్చన్ ప్లీజ్. ఓకే సరే, ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను క్వశ్చన్ని. పుస్తక్ అనే ఒక పార్క్ ఉంది, అక్కడ ఒక బెంచ్ ఉంది. ఆ బెంచ్ మీద 6 ప్లేసెస్ ఉన్నాయి. ఆ 6 ప్లేసెస్లో మొదటి 5 ప్లేసుల్లో ఒక సిటీస్ నేమ్స్ రాసి ఉన్నాయి అనమాట, ఊర్ల పేర్లు ఉన్నాయి. 6 ప్లేస్ మాత్రం ఎంటీగా ఉంది. అక్కడ నేను 3 సిటీ నేమ్స్ ఇచ్చాను. ఆ 3 ఏ అయి ఉండొచ్చు అక్కడ 6 ప్లేస్లో ఉండేది అని అడిగాను. ఎందుకు అంటే ఇది డే స్పెషల్కి సంబంధించిన క్వశ్చన్, ఇది ఒక ఫార్మాట్లో ఒక సిరీస్లో ఉంది అని కూడా చెప్పానమాట. ఓకే సో మరి మనకి వచ్చిన సిటీ నేమ్స్ ఏంటంటే, ఫస్ట్ ప్లేస్లో కోల్కతా, సెకండ్ ప్లేస్లో న్యూఢిల్లీ, థర్డ్ ప్లేస్లో హైదరాబాద్, ఫోర్త్ ప్లేస్లో తంజావూర్, ఫిఫ్త్ ప్లేస్లో బెంగళూరు ఉన్నాయి. మరి 6 ప్లేస్లో 3 సిటీస్ కాంపిటీషన్లో ఉన్నాయి, తిరువనంతపురం, త్రివేంద్రం, వడోదర. సో ఏమై ఉండొచ్చు 6 ప్లేస్లో, నెక్స్ట్ మెసేజ్ చేసేసేయండి నాకు మన వాట్సాప్ నెంబర్కి. ఓకే రైట్ నౌ నా ఫేవరెట్ సాంగ్ ప్లే చేసేస్తున్నా మీకోసం, గబ్బర్ సింగ్ సినిమా నుంచి ఎంజాయ్ లిజనింగ్.
1: ఏ పిల్లా అట్లా నవ్వేసి స్పార్పు మాకే బాబు, మీరేంట్రా నన్ను చూస్తున్నారు, ఎవడి డప్పుడు కొట్టండా.

Yes, beautiful song to win. Saru Saru Santosh and Srinisha Padna Pata, Return of the Dragon Cinema Nunchi, 3:16 PM cross up 20 seconds appendi and Manmunam Sandari Sandari game show. So my next message Maniki Nagarjuna and Lakshmi from Vadiyam Peta message Saru. Vadodara Antu and next Trivendram and Chapesi Venkatesh Kannul Nunchi message Saru. Musa Pinish Naresh Kuda Vadodara Kochar Motanik Visakhapatnam Nunchi. Next Madhavi and Kanjanelu Budhan Pochampalli Nunchi Kuda Trivendram Antunaru. Next message Vadodara అంటూ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృషి సంతోష్ మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ కోల్కతా అంటున్నారు కొనగండ్ల రమణారావు గారు బెంగళూరు నుంచి ఫస్ట్ ప్లేస్ నుంచి సిక్స్త్ ప్లేస్ కి తెచ్చేశారు అండి దాన్ని. నెక్స్ట్ మెసేజ్ అనంతపూర్ నుంచి వింటున్నాను అంటూ మెసేజ్ చేశారు. ఎవరు? దేవసేన తిరుపతి నుంచి. ఓకే ఓకే, లాజిక్ మాకు అర్థం కాలేదు, బుర్రకు ఎక్కలేదు అంటున్నారు. అనంతపురం నుంచి అనురాధ గారు వడోదర అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి టైలర్ రమేష్. ఓకే, వెంకటచలపతి వడోదరాకే ఓటేసేసారు. ఓకే, ఎంఎస్ దుర్గారావు గారు. ఓకే, మీరు చెప్పిన సిటీస్ లిస్ట్లో ప్రతి చోట. ఓకే, రైట్.

చెరమల సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి. బట్ ఏంటంటే మీరు చెప్పిన లాజిక్ కరెక్టే కానీ ఆన్సర్ మాత్రం అది కాదు. ఓకే, రాజశేఖర్ రెడ్డి గారు ఆదోని మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఉట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ, మోహన్జీ, దివ్యబాయ్, అజయ్, శృతి, త్రివేంద్రం అంటున్నారు. ఓకే, సో మొత్తానికి ఏంటంటే ఆన్సర్ తిరువనంతపురం అనమాట. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ సిటీస్ కోల్కతా, న్యూఢిల్లీ, హైదరాబాద్, తంజావూర్, బెంగళూరు, వీటన్నిటిలో అండ్ ఆల్సో తిరువనంతపురం, వీటన్నిటిలో కూడా లైబ్రరీస్, బిగ్గెస్ట్ లార్జెస్ట్ లైబ్రరీస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ కోల్కతాలో నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా ఉంది, అండ్ సెకండ్ న్యూఢిల్లీలో ఢిల్లీ పబ్లిక్ లైబ్రరీ ఉంది, అండ్ థర్డ్ ప్లేస్లో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ హైదరాబాద్లో ఉందన్నమాట. అండ్ అలాగే ఫోర్త్ ప్లేస్లో తంజావూర్ అన్నాను కదా, సరస్వతి మహల్ ఉందన్నమాట అక్కడ. అండ్ ఆల్సో బెంగళూరులో ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వరల్డ్ కల్చరల్ లైబ్రరీ ఉంది. అండ్ మరి ఇక మన ఆన్సర్ తిరువనంతపురం, కేరళంలో స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. ఇవన్నీ కూడా లార్జెస్ట్ లైబ్రరీస్ ఆఫ్ ఇండియా లిస్ట్ అనమాట. అదే మ్యాటర్ చెప్పా నేను. ఈ రోజు మనకి నేషనల్ లైబ్రరీస్ డే కదా, మరి అది మ్యాటర్. పుస్తక్ అనే పార్క్ సగది. ఓకే, సో ఆన్సర్ వచ్చేసి తిరువనంతపురం. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. కొంచెం చాలాసేపు ఆలోచించారు కాబట్టి ఇప్పుడు మనం కొంచెం ఒక సరదా ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఓకే, ఈ రోజు వరల్డ్ ఎలిఫెంట్స్ డే కూడా కాబట్టి ఏనుగు చీమ జోక్స్ చాలా ఫేమస్ కాబట్టి మీకు ఒక క్వశ్చన్ అడుగుతాం. ఒక ఏనుగు చీమ ఎదురుపడ్డాయట. అయితే ఒక ఏనుగు ఒక చీమని ఒక క్వశ్చన్ అడిగింది, నీకు ఎప్పుడు కూడా పెద్దగా అవ్వాలని అనిపించలేదా అని అడిగిందిట ఏనుగు చీమని. ఓకే, దానికి ఆన్సర్ చీమ చెప్పింది. ఏనుగు షాక్ అయిపోయింది. ఇంతకీ ఈ చీమ ఏమని చెప్పుంటుంది, మీరు గెస్ చేసి నాకు ఆన్సర్ పంపించండి. ఫన్నీగా క్రియేటివ్గా ఉంటే ఈరోజు స్టార్ ఆఫ్ ది డే అవార్డ్ కూడా ఇచ్చేస్తాను మీకు. ఓకేనా, సో మరి ఒక ఏనుగు చీమని ఒక క్వశ్చన్ అడిగింది ఎదురుపడినప్పుడు, నీకు పెద్దగా అవ్వాలని ఎప్పుడైనా అనిపించిందా అని అడిగింట. దానికి ఆన్సర్ చీమ చెప్పింది. దానికి ఏనుగు చాలా షాక్, చాలా సర్ప్రైజ్ అయిపోయింది. ఏమని చెప్పుండొచ్చు, మీరు గెస్ చేసి నాకు ఆన్సర్ పంపించండి 8662488114 ఈ నెంబర్కి. ఓకే, రైట్ నౌ మరి ఇప్పుడు ఈ పాట మీ అందరి కోసం. ఎంజాయ్ లిస్నింగ్.

గిబ్రన్ మ్యూజిక్ కంపోజిషన్ భాస్కర్ భట్ల రవికుమార్ గారి లిరిక్, సింహ ధనుజయ్ అండ్ లిప్సిక పాడిన పాట. హైపర్ సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 3:28 క్రాస్ అయిపోయి 5 సెకండ్స్ అయిపోయింది మన సందడి షో టైం. సో మరి నా క్వశ్చన్ కి, చీమా ఏనుగు క్వశ్చన్ కి అయితే చాలా మెసేజెస్ అయితే వచ్చాయి. ఫస్ట్ అయితే ఎవరు పంపించారంటే శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించారు. ఏమంది చీమా ఇంటికి అంటే, నీలా పెద్దగా అయితే ఎక్కువ ఆహారం తీసుకోవాలి. ఎక్కువ ఆహారం తీసుకోవాలంటే ఎక్కువ కష్టపడాలి, అందుకే నాకు ఇష్టం లేదు. చిన్నగా ఉంటే ఎన్నో దొంగతనాలు చేయొచ్చు, ఇలా ఉంటే చేయడం కష్టం అందట. అర్రే రే రే రే, ఏమన్నా చెప్పిందండి. అసలు ఆరోగ్యం మన చేతిలోనే అనే కాన్సెప్ట్లో కూడా వెళ్తోంది చీమ మొత్తానికి. వెరీ నైస్. నెక్స్ట్ సత్యనారాయణ గారు దేవినగర్ నుంచి, నేను కూడా ఎలిఫెంట్ అయితే నేను కూడా ఏంటి, నేను కూడా ఎలిఫెంట్ని అయితే నేను కూడా పెద్ద యాంట్ని అవుతాను కదా అన్నది, బికాజ్ ఎలిఫెంట్ కాబట్టి. ఆహా హా హా హా, ఏమి చెప్పారండి మీరు అసలు. నెక్స్ట్ మెసేజ్ దేవనూరు మజ్రా చిన్నపల్లి గ్రామం నుంచి అష్ట దిగ్గజాలు, నీవు చాలా చిన్నగా అవుతావా అని అడిగిందట. ఓహో, క్వశ్చన్కి క్వశ్చన్ వేసింది అనమాట. సూపర్ అండి. నెక్స్ట్ హాయ్ శృతి గారు అంటూ మురళి గారు మెసేజ్, హాయ్ మురళి గారు. నెక్స్ట్ మూసాపేట నుంచి నరేష్ గారు, బాగున్నావా అందట్, బాగున్నావా అని అడిగిందట్ అని ఆన్సర్ చెప్పిందా. అయ్యో, కనీసం ఉన్న రెండు పేర్లు చదవండి మేడం అట. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ బ్యాంక్ కాలనీ నుంచి తిరుపతి, ఓకే బ్యాంక్ కాలనీ తిరుపతి నుంచి సాయి శిరీష, నేను కుట్టినట్లు నీవు కుట్టలేవుగా అన్నది చీమ అట. అడిగిన క్వశ్చన్ ఏంటండి ఏనుగు అసలు, నీవు నీకు ఎప్పుడైనా పెద్దగా అవ్వాలని అనిపించిందా అని ఏనుగు అడిగితే చీమ నేను కుట్టినట్లు నువ్వు కుట్టలేవుగా అంటే అసలు దీనికి దానికి ఎక్కడ ఎక్కడ మ్యాచ్ అయింది అని అడుగుతున్నాను. ఎనీవేస్, నెక్స్ట్ ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, నేను ఎందులోనైనా దూరగలను అందుకే చిన్నగా ఉన్నాను చాలు ఇలాగా అన్నట్టుగా చెప్పారనమాట ఆన్సర్. వెరీ నైస్. నెక్స్ట్ పెద్దగా అయితే నేను నా పుట్టలో పట్టనుగా అందిట, జగిత్యాల జిల్లా బుగ్గారం నుంచి తిరుణగిరి ఓకే ప్రకాష్, ఇంకా సుజాత. ఓకే, సో మరి వెరీ నైస్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి పంపించారు మహమ్మద్ జైనుద్దీన్ గారు అండ్ స్నేహ భాను జైనుద్దీన్, నీలాగా ఉంటే నాకు స్థలం సరిపోదుగా అని చెప్పింట. అనంతపురం నుంచి టైలర్ రమేష్ గారు, ఓకే సో నేను బరువు పెరిగితే భూమి తట్టుకోలేదు, అందుకే నేను చిన్నగానే ఉండి భూమిని అందరినీ కాపాడుతున్నాను అని చెప్పింటే అందుకు ఏనుగు షాక్ అయిందిట. వెరీ నైస్. నెక్స్ట్ కమత వెంకట లక్ష్మీరెడ్డి భీమునిపాడు నుంచి, చిన్నగా ఉండడం ఆరోగ్యరీత్యా చాలా ప్రయోజనాలు ఉన్నాయి, పెద్దగా ఉంటే అన్ని సమస్యలే అందిట. కొంచెం నా ఆన్సర్కి మీ ఆన్సర్ దగ్గరగా ఉందండి ఓయ్ వెంకట లక్ష్మీరెడ్డి గారు. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ కర్నూలు డిస్టిక్ కోడుమూరు మండల్ ముల్లగుర్తి విలేజ్ నుంచి తేజేశ్వరి, శ్రీనివాసులు, విజయలక్ష్మి, మేఘ్న, చాణక్య, శంకర్ కుమారి, అజయ్, గ్రీష్మ ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. క్వశ్చన్ ప్లీజ్ మేడం, ఇప్పుడే ట్యూన్ చేశా. ఓకే సో మై నెక్స్ట్ మెసేజ్, నేను ప్రతిదానిలో దూరగలను బట్ నువ్వు దూరలేవు కదా అందిట. గౌస్ అనంతపురం నుంచి మెసేజ్. నెక్స్ట్ మెసేజ్ అయితే వెంకటేష్ కర్నూలు నుంచి మెసేజ్ చేశారు, నేను కుడతానబ్బా. ఏంటి నేను కుడతా అంటారు, నాకు ఇష్టం ఏంటిది ఏమిటిది, కొంచెం కూడా అర్థం కాలేదు నాకు మీ ఆన్సర్. కొంచెం సరిచేసి మళ్ళీ పెడతారని భావిస్తున్నా. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుంచి అనురాధ గారు, పెద్దగా అవ్వాలని అనిపించింది కానీ మా అమ్మ చెప్పింది పెద్దగా అయితే షూస్ కొనాలని. ఓకే వెరీ నైస్. నెక్స్ట్ మెసేజ్, ఓకే కొనగండ్ల రమణారావు గారు బెంగళూరు నుంచి, నేను డైట్ చేస్తున్నా అని చెప్పింది అందుకే ఏనుగు డెఫినెట్గా షాక్ అయి ఉంటుంది. చీమ మళ్ళీ డైట్ చేయడం ఒకటి. ఓకే నెక్స్ట్ కడప నుంచి డాక్టర్ అరుణ్ పులివెందుల, అరుణ్ ఫ్రమ్ పులివెందుల, ఓకే కడప నుంచి, చీమ పెద్దది అయితే ఏనుకుని పెళ్లి చేసుకోవాలి కాబట్టి నేను ఇలాగే ఉంటా అంటుందట. అయ్యయ్యో, ఇది ఎక్కడ లిటికేషన్ అండి. ఎనీవేస్, నెక్స్ట్ అయితే గడ్డ మంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి, ఐఎమ్ పవర్ఫుల్ అందట, నీకు పెద్దగా అవ్వాలనిపించలేదా అంటే నేను పెద్దగా అయినా అవ్వపోయినా నేను సూపర్ పవర్తో ఉన్నానని చెప్పింది అనమాట, దానికి దెబ్బకి ఏనుగు షాకు. ఎనీవేస్, నెక్స్ట్ వేదాంతం జాయి

0: ఆర్కే శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. మీ ప్రశ్న భలే ఉంది ప్రజ్ఞ గారు. ఎస్ వస్తా, మీ దగ్గరికే వస్తా, బట్ మీ ఆన్సర్ చదువుతా ముందు. చీమ ఆన్సర్ ఏంటంటే, నా పరిమాణం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పి అంటుందట. వెరీ నైస్. అలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలండి ఎవరికైనా. మనం బాగా చేస్తున్నాం, మనం బాగున్నాం, మనం చెయ్యగలం, ఇలాంటిది ఉంటేనే పాజిటివ్ వైబ్స్ అనేవి మన చుట్టూ ఎప్పుడు అలా ఆరాలా తిరుగుతూ ఉంటాయి అనమాట. లేదనుకోండి ఇడ్డీ లవడిపోతాం. మీ ఆన్సర్ బాగుంది, దాంట్లో లాజిక్ ఇంకా బాగుంది. అండ్ కాకపోతే మీరు ప్రజ్ఞ గారు అన్నారు చూసారు, అక్కడే కొంచెం బాధగా ఉంది. నేను ప్రజ్ఞగా శృతి, ప్రజ్ఞ మార్నింగ్ వచ్చింది, తర్వాత నేను వచ్చి కూడా చాలాసేపు అయింది. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ అయితే కర్నూలు భగత్ సింగ్ దగ్గర నుంచి రాజు తాత గారు. పెద్దగా అవ్వాలనే కోరిక నాకు లేదు, ఏనుగు చిన్నగా ఉంటేనే అందరి కళ్ళకు చిక్కకుండా హాయిగా తిరగచ్చు కదా అట. అర్రెర్రెర్రెర్రె, ఏం చెప్పారు అసలు. వెరీ నైస్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, మేడం చీమ అంటుంది, నేను ఎప్పుడో పెద్దగా ఉన్నాను కానీ ఒకసారి నిన్ను పెళ్లి చేసుకుని ఇలా చిన్నగా ఉన్నాను అంటుందంట. నెక్స్ట్ మెసేజ్, ఎంఎస్ దుర్గారావు గారు. లేదు బ్రో, నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పై ఏజెంట్గా వర్క్ చేస్తున్నా, సో నువ్వు పెద్దగా అయితే అందుకే ఇలా ఉన్నాను నా దాని అర్థం. ఓకే దుర్గారావు గారు, బాగుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇంకా చాలా చాలా మెసేజెస్ ఉన్నాయి, బట్ అన్నీ చదువుతాను. బట్ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా, నేను ఇంతకీ ఏం అడిగానంటే ఏనుగు చీమ ఎదురెదురు పడ్డాయి. ఓకే, ఏనుగు చీమని ఒక క్వశ్చన్ అడిగింది. చీమ చీమ చీమ, నీకు ఎప్పుడూ కూడా పెద్దగా అవ్వాలని అనిపించలేదా, నీకు ఎప్పుడైనా పెద్దగా అవ్వాలని ఎప్పుడైనా అనిపించిందా అని అడిగింది. దానికి ఆన్సర్ ఒక చీమ చెప్పింది. ఏం చెప్పింటుంది అని నేను అడిగాను అనమాట. సో దీనికి ఆన్సర్స్ అయితే ఇంకా ఇక్కడ రెడీగా ఉన్నాయి. ఒకవేళ మీకు కూడా ఆన్సర్ చెప్పాలనిపిస్తే ఇప్పుడే ట్యూన్ చేసిన వాళ్ళకి నాకు వాట్సాప్ చేయండి. మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8662488114 ఈ నంబర్కి. ఓకే, రైట్ నా ఒక చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ మిగతా మెసేజెస్ కూడా చదివేస్తాను, స్టే ట్యూన్డ్.
1: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
3: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
0: ఎగ్జాక్ట్లీ, మనం ఉన్నాం సందడే సందడి గేమ్ షోలో. అండ్ మన స్టూడియోలో టైం 3:35 క్రాస్ అయిపోయి 48 సెకండ్స్ అయిపోయింది. నేను మీ ఆర్జే శృతి. అండ్ మనకి నెక్స్ట్ మెసేజ్ కూడా వచ్చేసింది అనమాట, గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి. కే పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. తిన్నావా అని అడిగింట, అంతే. అంటే అది ఏం అడిగినా మనకి సంబంధం లేదు, మనం ఇచ్చే ఆన్సర్ మనం ఇస్తాం అంతే. వెరీ నైస్. ఓకే, నెక్స్ట్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికైపల్లి గ్రామం నుంచి. నేను నీ అంత తెలియలేను కాబట్టి నేను ఇంతే ఉన్నా అందిట. అర్రెర్రెర్రె, ఏం చెప్పింది, ఎంత ధైర్యంగా చెప్పింది, అంత పెద్ద జంతువుకి ఆన్సర్ ఇది. ఎనీవేస్, రమేష్ దొంతి అనంతపురం నుంచి, నేను సింహాన్ని కూడా ఆట పట్టించగలను, అది నీ చేత కాదది, సో కాబట్టి నాకు పెద్దగా అవ్వాలని అనిపించలేదు. ఏంటి, ఎంత కాన్ఫిడెన్స్తో ఉంది కదా మన చీమ ఇక్కడ. ఎనీవేస్, నెక్స్ట్ హాయ్ మేడం అంటూ కుమార్ మున్నంగి నుంచి మెసేజ్ చేశారు. నేను నీకన్నా వయసులో పెద్ద కానీ నేను ఒక సోపు వాడతాను అంటూ మెసేజ్ చేశారు అనమాట. ఓకే, నెక్స్ట్ మెసేజ్ సుబ్బరామయ్య గారు తిరుపతి నుంచి. ఒబెసిటీ వస్తే తగ్గదమ్మా, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అందిట, అందుకని ఏనుగు షాకు. నెక్స్ట్ కర్నూలు నుంచి, ముజఫర్ నగర్ నుంచి రామకార్తిక, వెన్నెలవల్లి, తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ. నీలాగా ఉంటే హెల్త్ పాడైపోతుంది, జిమ్కి పోతే బోల్డ్ అంత ఖర్చు పెట్టాలి, సో నేను స్లిమ్గానే ఉంటాను అని చెప్పింట. ఓకే, నెక్స్ట్ విజయవాడ నుంచి విజయలక్ష్మి. మేడం చీమ నాకు ఇలా ఉండడం ఇష్టం అన్నది మేడం అట. చిన్నమ్మాయి గారు మిర్యాల గురించి, హలో శృతమ్మ, నాకు నేనే స్పెషల్ అంది చీమ.

మాట అంతే కదండి, ఎవరికి వాళ్ళు స్పెషల్ అనిపిస్తారు కదా. ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి ప్రతి ఒక్కళ్ళలో. అండ్ నెక్స్ట్ మెసేజ్ వివిధ్ భారతి అంటేనే ఓకే, శ్రోతలు కోరిన పాటలు ప్లే చేసే విభాగం అంటూ మెసేజ్ చేశారు మాధవి ఆంజనేయులు గారు. ఓకే, మీరు అడిగిన పాటలు అనే ఒక ప్రోగ్రాం ఇప్పుడైతే ప్రస్తుతం లేదండి. సో ప్రస్తుతానికి మంచిగా పాటలన్నీ వస్తుంటే విని ఎంజాయ్ చేస్తున్నారు, షోస్ అన్నీ వింటున్నారని నేనైతే ఆశిస్తున్నా. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అండ్ ఎవరంటే ముళ్ళదిన్న ఆచారి గారు ఓకే మెసేజ్ చేశారు. ఏంటంటే, మనిషి చీమ అంది, మనిషి కాళ్ళ కింద నేను పడుతున్నాను, నేను పెద్దగా అయ్యానంటే మనిషి నా కాళ్ళ కింద పడిపోతారు అందుట. అబ్బా ఏం చెప్పారండి. నెక్స్ట్ వై గోపి పాటి పండ్ల, హాయ్ శృతి మేడం అంటూ మెసేజ్ చేశారు. హలో అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం. బెంచ్ ప్రశ్న విన్నప్పుడే శృతి గారు అనుకున్నా, శృతి గారు సందడే సందడి చేస్తున్నారు అని అంట. అవునా, మరి ఏది ఆన్సర్ ఏది ఆన్సర్ ఏది? ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ అయితే నరేష్ గారు పంపించారు మూసాపేట నుంచి. నేను చిన్నగానే ఉంటాను అందట. ఓకే, ఒక్క దెబ్బతో ఆన్సర్ ఇచ్చేసరికి ఏనుగు షాక్ అయిపోయింది. నెక్స్ట్ దినేష్ మెసేజ్ చేశారు తిరుపతి నుంచి. ఓకే, చీమ అందట నా వైఫ్తో గొడవ పడినప్పుడు అనిపించిందట, పెద్దగా అవ్వాలని అప్పుడు అనిపించింది ఆ చెవకి. ఓకే, ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు, నేను నీ కాళ్ళు సందులో దూరగలను కానీ నువ్వు దూరలేవుగా, అందుకే నాకు ఇలానే ఉండాలనిపిస్తుంది అన్నమాట. ఓకే, ప్రవీణ్ ఫ్రమ్ దేవంగ్రి కర్ణాటక, చీమ ఏనుగుకు డైట్ ప్లాన్ చెప్పలేదు, సో ఏనుగు సైజ్ పెద్దగా ఉంది అట. ఓకే, ఎంఎస్ దుర్గారావు గారు, ఇంతక ఓకే స్పై ఏజెంట్గా వర్క్ చేస్తున్నాను అందుకే ఇలానే ఉండాలి అనుకుందట చీమ. నెక్స్ట్ మెసేజ్ అయితే ఎవరంటే తేజేశ్వరి, నేను చిన్నగానే బాగున్నాను ఎందుకంటే నేను ఎక్కడికైనా సులభంగా వెళ్ళగలను అని బదిలిచ్చింట. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఊట్కూర్ నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ గారు మెసేజ్ చేశారు, మీకు జ్వరం వచ్చిందా అని. ఎవరికండి?

గానే ఉండాలి అనుకుందట చీమ. నెక్స్ట్ మెసేజ్ అయితే ఎవరంటే తేజేశ్వరి, నేను చిన్నగానే బాగున్నాను ఎందుకంటే నేను ఎక్కడికైనా సులభంగా వెళ్ళగలను అని బదిలించింట. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఊట్కూర్ నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ గారు మెసేజ్ చేశారు, మీకు జ్వరం వచ్చిందా అని. ఎవరికండి మీరు నన్ను అడుగుతున్నారా? నన్న. అండ్ మెసేజ్ నెక్స్ట్ అయితే హాయ్ అండి ఎలా ఉన్నావు అని అడిగిందట భద్రేశ్వర చారి గారు అయ్యప్ప నగర్ మేడ్చల్ నుంచి మెసేజ్. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ఆదోర్ నుంచి, నేను ఎవరినైనా కొరకగలను కాబట్టి ఇలాగే ఉండాలనుకుంటున్నాను అందనమాట. నెక్స్ట్ అయితే వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం దేవరపల్లి నుంచి డి గోవర్ధన్ రావు గారు, నీకు ఆకలిగా ఉందా అని చీమ చెప్పిందనమాట. ఆన్సర్ ఇవ్వలేదు, మళ్ళీ క్వశ్చన్ వేసింది చీమ. ఎనీవేస్ ఇక్కడైతే ఇలా రకరకాలుగా వచ్చాయి. చీమకి మొత్తానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ ఉన్నాడు అనిపించింది నాకు ఆన్సర్స్లో. ఎనీవేస్ ఇంతకి నా దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి తెలుసా, ఫన్నీ ఆన్సర్. ఏనుగు చీమని ఏమడిగింది, నీకు పెద్దగా అవ్వాలని ఎప్పుడైనా అనిపించిందా అని అడిగింది. దానికి ఆన్సర్ చీమ ఏం చెప్పింది తెలుసా, లేదు లేదు ఎప్పుడు అవ్వాలనిపించలేదు, ఎందుకంటే చిన్నగా ఉంటే చిన్న సమస్యలే వస్తాయి, పెద్దగా ఉన్నావు అనుకో పెద్ద సమస్యలు వస్తాయి. సో ఇలాగే ఉండాలనుకుందంట. ఓ గాడ్, మంచి ఇంటెలిజెంట్ చేయమన్నమాట ఇది. ఎనీవేస్ దాన్ని కాసేపు పక్కన పెట్టేద్దాం, మళ్ళీ ఆన్సర్స్ అయితే పంపించకండి ఆ క్వశ్చన్కి, ఇక్కడతో ఫుల్ స్టాప్ చేసేద్దాం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా, మన ఆల్రెడీ మన క్లాక్లో టైం 3:40 క్రాస్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది. సో డైరెక్ట్ క్వశ్చన్, సితం అంటే ఏమిటి? సితం అనేది ఒక తెలుగు పదం, ఈ సితం అంటే ఏమిటి? సాగుడిసేసి తాకి సున్నా పెడితే తం, సితం అంటే ఏమిటి? సిత కిరణాలు, సిత పద్మం అంటారు కదా, సో ఈ సితం అంటే ఏంటి, ఏమై ఉండొచ్చు? మీరు గెస్ చేసి నాకు మెసేజ్ చేయండి. ఓకే రైట్ నౌ ఇడ్లీ కొట్టు సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా, ఎంజాయ్ లిస్నింగ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి ఇడ్లీ కొట్టు సినిమా నుంచి మరి నేను ఒక క్వశ్చన్ అడిగాను, సీతం అంటే ఏమిటి అని. దానికి ఫస్ట్ ఆన్సర్ అయితే మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒకడు పంపించారు, చక్కెర అంటున్నారు. చక్కెర కాదండి, వెరీ సారీ. నెక్స్ట్ మూసాపేట నుంచి నరేష్ గారు, సినిమా పేరు అండి అట. అయ్యో బాబోయ్, సీతం అనే సినిమా పేరు కూడా ఉందా? నాకైతే తెలియదు, బట్ అది కాదు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ జగిత్యాల జిల్లా బుగ్గారం నుంచి తిరునగిరి ప్రకాష్ గారు, ఇంకా సుజాత హింస అంటున్నారు. హింస కూడా కాదు. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి సిద్ధం అంటున్నారు, కాదు. అయ్యయ్యో, నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, మనసు కోరిక ఇష్టం అంటున్నారు, ఇవేవి కాదు. నెక్స్ట్ మెసేజ్ నాగలి విజయ గారు, నాగలి నుంచి విజయ ఇంకా కరుణ. ఓకే, సో నాగలియా, అచ్చచ్చా, ఓకే. ఇక్కడ ఈ క్వశ్చన్కి కామాలు అవేమీ లేకపోతే అదనుకుంటున్నాను. ఎనీవేస్, నాగలి కూడా కాదండి, విజయవాడ కరుణ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే హాయ్ అంటూ వచ్చింది, ఎవరు ఎక్కడి నుంచి ఏమీ తెలియదు మనకి. నెక్స్ట్ మెసేజ్ మనసు అంటున్నారు కర్నూలు భగత్ సింగ్ నగర్ నుంచి రాజు తాత గారు, కాదండి. అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, ఓకే, అయినప్పటికీ అని మెసేజ్ అయితే వచ్చింది, కాదు. అండ్ నెక్స్ట్ అయితే మోర్ టఫ్ క్వశ్చన్ సెర్చింగ్ అంటూ మెసేజ్ చేశారు ప్రవీణ్ దేవాంగ్రి కర్ణాటక నుంచి. ఓకే ఓకే, చేంజ్ చేయింది, టైం ఉంది ఇంకా మనకి. నెక్స్ట్ మెసేజ్ వెరీ నైస్, సుబ్బారెడ్డి గారు శివాజీ నగర్ మదనపల్లి టౌన్ నుంచి ఎగ్జాక్ట్గా రైట్ ఆన్సర్ పంపించారు, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ కమిత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నంద్యాల నుంచి ఇస్మాయిల్ ఖనం అంటున్నారు, కాదు. నెక్స్ట్ మెసేజ్ సీతం అంటే రేఖ ఆర్ గీత, కాదు కాదు, అసలు ఫస్ట్ సీతం కాదు, సీతం. ఓకే, సాకి గుడి మాత్రమే, దీర్ఘం లేదు. ఎనీవేస్ అది కాదు ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి దున్నిన పొలం అంటున్నారు, కాదండి. నెక్స్ట్ మెసేజ్ అయితే రమేష్ గారు, ఓకే, అనంతపురం నుంచి పంపించారు. అండ్ వెంకటాచలపతి గారు కూడా ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ తల్లంపాడు దొరవారి సత్రం మండలం మధుప్రసాద్ గారు, ఓకే, రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి పెద్ద నరసింహ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెల్లం అంటున్నారు. ఓకే, సో మా నెక్స్ట్ మెసేజ్ అయితే ఉండదిన్న ఆచారి గారు, ఓకే, సో హితము అంటే మంచి, హితము కాదండి, నేను అన్నది సీతం. ఓకే, సో మై నెక్స్ట్ మెసేజ్ రామళ్ళకోట నుంచి దుబాయ్ భాష ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఆపద అంటున్నారు, కాదండి. నెక్స్ట్ ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు గారు, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు, వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే క్రూరత్వం, నిరంకుశత్వం, దుష్ప్రవర్తన, అణచివేత, హింస, అన్యాయం, ఓ మై గాడ్. డాక్టర్ అరుణ్ ఫ్రమ్ పులివెందుల కడప, నో, సీతం అంటే కాదు, నేను అడిగింది సీతం. ఓకే, నెక్స్ట్ చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి నిజం ఇంకా వాస్తవం అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్ కొనగండ్ల రమణారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుంచి ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎంసీ రెడ్డి అనంతపురం నుంచి హాయ్ అంటున్నారు, హలో. అండ్ నెక్స్ట్ శ్రీనివాసమూర్తి గారు క్వశ్చన్ ప్లీజ్ అంటూ మెసేజ్ చేశారు, ఎఫ్ఎం రేడియో ప్రాబ్లం అట. అండ్ నెక్స్ట్ అయితే సాంబశివరావు గారు ఫ్రమ్ వేటపాలెం కట్నం ఇంకా డౌరి అంటూ మెసేజ్ చేశారు. అనంతపురం నుంచి అనురాధ గారు చల్లని లేదా వేడి లేదా అని చెప్పేసి ఇంకొక ఆన్సర్ అయితే వచ్చింది, అదైతే రైట్. ఓకే, ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ గారు నాగలి అంటున్నారు. నెక్స్ట్ అయితే జగిత్యాల నుంచి బుగ్గారం నుంచి అనమాట తిరునగిరి ప్రకాష్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. ఉరవకూరు నుంచి ఈశ్వరయ్య గారు, ఏ కోరిక లేనివాడు అట. నెక్స్ట్ మెసేజ్ మాధవి ఆంజనేయులు శ్రీమంతం అంటున్నారు. అండ్ నెక్స్ట్ ముజాపేట నుంచి ఎం నరహేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ రోజు మీ షో చాలా బాగుంది, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మెసేజ్ కర్నూలు నుంచి భగత్ సింగ్ నగర్ నుంచి అనమాట ఝాన్సీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. జయం భాష ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ కర్నూలు నుంచి. సో నెక్స్ట్ మెసేజ్ ఓకే ఓకే ఓకే, సో ఇక్కడైతే ప్రస్తుతానికి ఉన్న మెసేజెస్ అయితే ఇది. ఓకే, సో ఇంతకీ ఏమై ఉండొచ్చు సీతం అంటే, మీరు గెస్ చేసి నాకు ఆన్సర్ పంపించండి మన వాట్సాప్ నెంబర్కి. సీత కిరణాలు, సీత పద్మం ఇలా కూడా అంటారనమాట. సో ఏమై ఉండొచ్చు సీతం అంటే. రైట్ నౌ మీ అందరి కోసం ఎక్స్ప్రెస్ రాజా మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ లిస్ట్.

కనులు కనులను దోచాయింటి సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు. 3:57 అయిపోతుంది మన సందడి సందడి టైం. సో మరి డాక్టర్ అరుణ్ పులివెందుల కడప నుంచి మెసేజ్ చేశారు, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ అండి, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే దేవకీదేవి హర్షిత ఫ్రమ్ మదనపల్లి చల్లని అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ప్లేయింగ్ నైస్ సాంగ్స్ అండి అంటూ మెసేజ్ చేశారు. ఇంతకీ ఎవరు రైట్ ఆన్సర్ పంపించారు, బట్ మీ పేరు పంపించుంటే ఇంకా బాగుండేది. కర్ణాటక నుంచి ప్రవీణ్, ఓకే. సో నెక్స్ట్ మెసేజ్ విజయ్ పరమేష్ గుంతకల్ నుంచి, స్థిరంగా లేక కదలకుండా ఉండడం అట, బుక్కరాయ సముద్రం అనంతపురం జిల్లా నుంచి శ్రీనివాస్ మూర్తి గారు. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఓకే, రైట్ ఆన్సర్ యాక్చువల్గా మీరు నో, మీరు అన్నది అయితే రాంగ్ ఆన్సరే. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, సో మీరు ఏంటి ఎస్పీ, ఓకే ఇక్కడ, ఓకే ఓకే ఓకే, చాలా హాయ్ శృతి, ఒక పాట పాడర మురళి గారు మీరు మారరా. నెక్స్ట్ మెసేజ్ అయ్యప్ప కాలనీ జగిత్యాల నుంచి, ఓకే రైట్ ఆన్సర్ అయితే వచ్చేసింది కార్తికేయ సుజాత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. నెక్స్ట్ మెసేజ్ మనకి విజయ్ గారు కరుణను, ఐ మీన్ విజయవాడ నుంచి కరుణ గారు, మీ పేరు ఎందుకో నేను ఇవాళ పలకడానికి చాలా కష్టపడుతున్నా. ఎనీవేస్, తేలికైనా లేదా నులివెచ్చని అంటూ పంపించారు. అండ్ నెక్స్ట్ మూసాపేట నుంచి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సీత కిరణాలు అట, ఆహా నేను చెప్పిందే, అయ్యో. నెక్స్ట్ కమిత వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుంచి, ఈరోజు సందడే సందడే చాలా సరదాగా సారీ సో మచ్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మెసేజ్ అయితే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, పొలాల్లో దున్నిన వచ్చే రేఖ, నాకు తెలిసి మీరందరూ సీత అనే పదానికి వచ్చిన అర్థాలు చెప్తున్నట్టున్నారు. ఎనీవేస్, నెక్స్ట్ మెసేజ్ అయితే సురేంద్రనాథ్ ఓకే ఒడిశా నుంచి అనమాట, ఈ స్మాల్ వైట్ ఎ మినిట్ అంటూ మెసేజ్ చేశారు. నెక్స్ట్ మెసేజ్ కూల్ అంటున్నారు కోడి రామకృష్ణ గారు, ఓకే. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే చిన్నమ్మాయి మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ పంపించారనమాట, ఓకే సూపర్. అది సంగతి ఇంకా మెసేజెస్ అయితే ప్రస్తుతానికి నా దగ్గర ఉన్నవి ఇవే, ఓకే. ఊట్కో నారాయణపేట జిల్లా డి అరుణ గారు రైట్ ఆన్సరా, మొత్తానికి కిరణాలు అయితే పంపించారు కానీ సూర్యకిరణాలు అంటున్నారు, నేను అడిగింది మాత్రం సీత కిరణాలు. సీత కిరణాలు అంటే ఏమిటి? ఓకే సో మరి

0: టెక్స్ట్ మెసేజ్ అయితే, నరేష్ గారు మళ్ళీ ఎప్పుడు వస్తారు మేడం అట, తప్పకుండా వస్తాను వస్తాను కలుస్తాను. ఎనీవేస్, ఇంతకీ సీతం అంటే ఏంటంటే వైట్ కలర్, తెల్లని. ఓకేనా, సంస్కృతంలో సీతం అంటే తెల్లని అని అర్థం. సో సీత కిరణాలు అంటే తెల్లని కిరణాలు, సీత పద్మం అంటే తెల్లని పద్మం. ఓకే, సో మరి ఇది ఇవాళ సందరే సందరి. మరి ఎగ్జాక్ట్గా టైం అయితే 4 o'clock అయిపోతుంది కాబట్టి మరి కొద్దిసేపట్లో మీ ముందుకు వచ్చేస్తే ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్, ఆ తర్వాత 4:02 వివిధాలో ఇవాళ స్పెషల్తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారత్ ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెన్జీ యువతకు కీలక సూచనలు చేశారు. జీవితంలో ముందుకు సాగే క్రమంలో అర్థవంతమైన మార్గాలను ఎంచుకోవాలని హితవు పలికారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకం విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటక, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించి వివిధ పెట్టుబడి ప్రతిపాదనలపై ఎస్ఐపీబీలో చర్చ జరిగింది. రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ముందుకు 37 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు 2.8 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు ప్రవేశపెట్టారు. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ఈరోజు తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జెండా ఊపి ఈ ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణతో పాటు బాధ్యతాయుతమైన భావన పెంపొందించేలా పాఠశాలల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై కలెక్టర్ ఈరోజు వర్చువల్గా తనిఖీ నిర్వహించి పలు కీలక సూచనలు చేశారు. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలతో పేదలకు ఎంతో మేలు జరుగుతోందని, 102 నెంబర్కు ఫోన్ చేసి సేవలను వినియోగించుకోవాలని రాష్ట పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరపు శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాకు రాష్ట ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 13 వాహనాలను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటల ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 4:03 క్రాస్ అయిపోయి 32 సెకండ్స్ అయిపోయింది. సో మనం ఎంటర్పోయాం వివిధ ప్రోగ్రాంలోకి. మరి ఈరోజు వెన్స్డే కదా, మన వివిధాల్లో స్పెషల్ ఏంటో తెలుసా? సింగర్ స్పెషల్. సో మరి ఈ రోజు మీరు వినపోతున్న సింగర్ ఎవరు అంటే రాజేష్ అనమాట. సో పూర్తి పేరైతే రాజేష్ కృష్ణన్. మన ఇండియాకి సంబంధించి, మన యాక్చువల్గా తను కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువగా పాటలు పాడారు, కానీ మన తెలుగులో, తమిళ్లో, హిందీలో చాలా సూపర్ డూపర్ హిట్స్ పాడారు అనమాట. ముఖ్యంగా 90స్లో తను పాడిన మెలడీ సాంగ్స్ అయితే సూపర్ ఫేమస్ అండ్ 90స్ కిడ్స్కి చాలా బాగా పరిచయం ఉన్న పేరు కూడా. సో రాజేష్ పాడిన ఫస్ట్ సాంగ్ ఏంటో తెలుసా? ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమా నుంచి, నిన్నే పెళ్ళాడుతా, ఐ మీన్ ఎటో వెళ్ళిపోయింది సాంగ్ అనమాట, నిన్నే పెళ్ళాడుతా సినిమా నుంచి. సో ఈ ఫస్ట్ సాంగ్కే తనకి నంది అవార్డు కూడా వచ్చింది. మరి ఆ బ్యూటిఫుల్ సాంగ్ మీ అందరి కోసం ప్లే చేస్తున్నాను, అలాగే రాజేష్ పాడి

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. మరి లవ్లీ లవ్లీ సాంగ్, నీకు నేను నాకు నవ్వు సినిమా నుంచి అనమాట. సో మరి 4:13 క్రాస్ అయిపోయి 36 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం వివిధ ప్రోగ్రామ్లో అండ్ నేను మీ ఆర్జే శృతి. యాక్చువల్గా అండి, ఒక పాట వినగానే సింగర్ వాయిస్ని ఐడెంటిఫై చేయగలిగే వాయిసెస్ కొన్ని ఉంటాయి కదా. ఆ లిస్ట్లో రాజేష్ గారి వాయిస్కి ఒక స్పెషల్ ప్లేస్ ఉందని చెప్పచ్చు. మెలోడియస్గా, స్మూత్గా, ఎమోషన్ని పర్ఫెక్ట్గా క్యారీ చేస్తూ తన సింగింగ్తో ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్కి లైఫ్ ఇచ్చారు మన తెలుగులో స్పెషల్.

ప్రేమ కథ సినిమా నుంచి సందీప్ చౌత మ్యూజిక్ కంపోజిషన్ లో రాజేష్ పండే సూపర్ సాంగ్ అయితే వినేశారు. సిరివెల్లి గారు లిరిక్ అనమాట. 4:23 క్రాస్ అయిపోయి 54 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం వివిధాలో. సో ఈ రోజు స్పెషల్ రాజేష్, సింగర్ రాజేష్ పాడిన సాంగ్స్ అనమాట. మరి మెలోడియస్ సింగర్ తను. మరి 90s లో అయితే సూపర్ మెలడీస్ పాడారు.

మరి నెక్స్ట్ మీ అందరి కోసం నిన్నే ప్రేమిస్తా సినిమా నుంచి రాజేష్ అండ్ చిత్ర గారు పాడిన ఒక బ్యూటిఫుల్ డ్యూయట్ సాంగ్ ప్లే చేస్తున్నాను, ఘంటాడి కృష్ణ గారి లిరిక్. ఈ సాంగ్ వింటూ ఇంట్రోడ్యూస్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

ఎస్, బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. వేటూరు గారి లిరిక్, జెమినీ సినిమా నుంచి మరి రాజేష్ పాడిన పాట. సో 4:33 క్రాస్ అయిపోయి 22 సెకండ్స్ అయిపోయింది. మరి పూలలో తేనె ప్రేమ, తీపిలో దాగుంది ప్రేమ, తేనెలో ప్రేమ, అన్నిట్లోనూ ప్రేమే. సో ప్రేమ సక్సెస్ఫుల్ అయింది అనుకోండి, అలాగే అనిపిస్తుంది. ఒకవేళ ప్రేమ చెప్పాక అది సక్సెస్ అవునో కాదో, అక్కడ యాక్సెప్ట్ చేశారో లేదో, ఇలాంటి ఒక తెలియని కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది చూసారా, అది నిజంగా హెల్ అనమాట, నరకం, ప్రత్యక్షంగా నరకం కదా, స్పెషలీ లవర్స్కి. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం రాజేష్ పాడిన లాంటి ఒక పాట మీకోసం ప్లే చేస్తాను. మరి ప్రేమ కథ సినిమా నుంచి, ప్రేమ కథ సినిమా అని చెప్పగానే జనరల్గా మీ అందరికీ ఒకే ఒక సాంగ్ ఠక్కని గుర్తొచ్చుంటుంది, దేవుడు కరుణిస్తాడని. బట్ ఇదే సినిమాలో ఇంకొక మ్యాజికల్ సాంగ్ ఉంది, మరి సిరివెన్లు గారు రాసిన పాట చెప్పాను కదా.

కదా, ఒక ఒక విరహ గీతం టైప్ అనుకోండి, ఆ సాంగ్ మీకోసం ప్లే చేశాను. ఈ సాంగ్ కూడా మనకి రాజేషే పాడారనమాట, ఈ బ్యూటిఫుల్ సాంగ్ని. సో అది వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ, ఓన్లీ ఓన్ వివిధ భారతి FM 101.3, అండ్ దిస్ ఈజ్ అర్జు శృతి.

బ్యూటిఫుల్ సంగీతం వినేశారు రాజా సినిమా నుంచి. మరి రాజేష్ అండ్ సుజాత పాడిన పాట అనమాట బ్యూటిఫుల్ సాంగ్, రాజా సినిమా నుంచి రాజేష్ గారు. అండ్ మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం ఏంటంటే సాంగ్ ప్లే చేసేస్తున్నాను, నువ్వు వస్తావనే సినిమా నుంచి సాంగ్, రాజేష్ గారు అగైన్ సుజాత గారు పాడిన పాట, పోతుల రవికిరణ్ లిరిక్స్. బ్యూటిఫుల్ సాంగ్ వినే ముందు మ్యాటర్ ఏంటంటే, యాక్చువల్గా అంటే ప్లేబ్యాక్ సింగింగ్ అంటే జస్ట్ ట్యూన్ని ఫాలో అవ్వడం కాదు కదా, సాంగ్లో ఎమోషన్ని లిజనర్ వరకు తీసుకువెళ్ళాలి. మరి రాజేష్ గారు తన సింగింగ్తో అయితే ఆ ఎమోషన్ని చాలా చాలా చాలా చక్కగా కన్వే చేస్తారని చెప్పచ్చు. మెలడీ అయినా, రొమాంటిక్ సాంగ్ అయినా, ఎమోషనల్ నెంబర్ అయినా, వాయిస్కి ఒక యూనిక్నెస్ ఉంటుందన్నమాట. సో పాట అయిపోయిన తర్వాత కూడా కొన్ని వాయిసెస్ మన మైండ్లో కంటిన్యూ అవుతూనే ఉంటాయి, అంటే అలాంటి వాయిసెస్లో రాజేష్ గారిది కూడా ఒక బ్యూటిఫుల్ వాయిస్ అనమాట. సో ఆయన పాటలు వినడం అంటే జస్ట్ మ్యూజిక్ ఎంజాయ్ చేయడం మాత్రమే కాదు, ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడం. ఏమంటారు? సో నెక్స్ట్ మీ అందరి కోసం నువ్వు వస్తావనే సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

అది మ్యాటర్ మరి నువ్వు వస్తావు అనే సినిమా నుంచి లవ్లీ సాంగ్ అయితే వినేశారు. మరి 2000 వచ్చిందండి ఈ సినిమా, 26 ఇయర్స్ అయింది, బట్ స్టిల్ ఎంత ఎవర్ గ్రీన్ గా వినిపిస్తుంది కదా. సో మరి ఇది మ్యాటర్, ఇవాళ వివిధ అయితే ఇక్కడతో అయిపోయింది. మరి మార్నింగ్ 11 నుంచి ఇప్పుడు ఈవినింగ్ 5 o'clock దాకా ఇంతసేపు నాతో పాటు బ్యూటిఫుల్ జర్నీలో ట్రావెల్ చేసిన మీ అందరికీ కూడా బిగ్ థ్యాంక్ యూ. సో మరి ఈ రోజు షో అయితే ఇక్కడతో అయిపోయింది, బట్ మన మాటలు, మన మ్యూజిక్, మన మెమరీస్ మాత్రం ఇక్కడతో ఆగవు. మళ్ళీ ఒక కొత్త రోజు, ఒక కొత్త షో, ఇంకొన్ని కొత్త కబుర్లతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ కీప్ లిజనింగ్. ఓకే, మళ్ళీ మనం కలుసుకుందాం ఒక కొత్త షోతో. అప్పటి వరకు మీ ఆర్జే శృతి సైనింగ్ ఆఫ్. రైట్ నౌ ఆర్జే చైతన్ వెనల ప్రోగ్రామ్తో రెడీగా ఉన్నారు, స్టే ట్యూన్డ్.

हेलो नमस्ते आदाब माय डियर फ्रेंड्स, वेलकम टू वेनिला प्रोग्राम विथ मी योर आरजे चेतन। తిండి తినడం అంటే బండికి పెట్రోల్ కొట్టించడం కాదు, ఆగమాగం కాకండి, మైండ్ఫుల్ ఈటింగ్ గురించి మాట్లాడుతున్నాను। జాగృతతో బుద్ధిపూర్వకంగా తినడం చాలా మేలు చేస్తుందని మానసిక వైద్య నిపుణులు చెప్తున్నారు। మైండ్ఫుల్ ఈటింగ్ ఇస్ అబౌట్ పేయింగ్ అటెన్షన్ టు యువర్ బాడీస్ హంగర్ క్యూస్ అండ్ స్టాప్ ఈటింగ్ వెన్ యు ఆర్ ఫుల్। చాలు, కొంచెం కడుపు నిండిందంటే ఆపేసేయాలి, అంటే పొట్ట నిండా ఉక్కిరి బిక్కిరి అయ్యేదాకా తింటాము। స్పెషల్గా పెళ్లిళ్ళలో ఫంక్షన్స్లో వెళ్ళినప్పుడు మనం చూసే ప్రక్రియ ఇది। చూడడమే కాదు, మనం చేస్తాం కూడా। కొందరు ఆగమాగం తినేస్తారు, ఆకలి అయిందంటే చాలు 5-6 నిమిషంలో తినడం చెయ్యాల్సిందే, శరీరం ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదండి, చూపు ఎక్కడో ఉంటుంది, ఫోన్లో ఉంటుంది, మనసు ఇంకో చోటు ఉంటుంది, వాహనానికి పెట్రోల్ కొట్టించేంతసేపు కూడా ఆగరు। ఇంత వేగంగా భోజనం పూర్తి చేశారా? కానీ భోజనం తినేటప్పుడు స్పృహ జాగృకత చాలా అవసరం। మనం ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఎంత అవసరం అన్న విషయాలు పట్టింపు అవసరం। మనం తినే తిండి వల్ల ప్రభావం, అది ఎలాంటి రుచి ఉంది, మీకు ఎలా అనిపిస్తుంది, దాని టెక్స్చర్ ఏంటి వంటి విషయాలపై అవగాహన కలిగి ఉండడం బుద్ధిపూర్వకంగా తినడం సూచిస్తాయి। అవేర్నెస్ లేదా బుద్ధిపూర్వకంగా తినడం అంటే చూపు, వాసన, స్పర్శ, రుచి, శబ్దం అనే ఇంద్రియాల పరస్పర చర్య మిమ్మల్ని అంత ఫాస్ట్గా తినకుండా ఈ క్షణంలో జీవించేలా, మీ చర్యలపై దృష్టి పెట్టేలా చేస్తుంది। ఇలా అవేర్నెస్తో తినడం వల్ల మీ దైనందిన జీవితంలో ప్రశాంతతను తెస్తుంది, ఆనందాన్ని తెచ్చిపెడుతుంది। ఇందుకోసం కొత్తగా మీరు చేయాల్సిందేమీ లేదు। మీ పోషకాలతో కూడిన రుచికరమైన భోజనాన్ని బుద్ధిపూర్వకంగా అవేర్నెస్తో తినండి। మీరు క్రమంగా ఇలా అవేర్నెస్తో తినడం అలవాటు చేసుకోవడానికి వీలుగా కొన్ని టిప్స్ చెప్తాడు మీ చేతన్ ఇవాల్టి వెనల ప్రోగ్రాంలో। ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, మీ ఉద్దేశంపై అవగాహన, అవేర్నెస్ ఉండాలి। మీరెప్పుడైనా సరే ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి, అంటే అందుకు గలే ఉద్దేశాన్ని గుర్తించండి। వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ ఈటింగ్? టైం అయింది కదా అని తినాలా, ఆకలిస్తుందని తినాలా, ఏం పని లేదు ఒప్పుతుందని తినాలా, నిజంగా ఆకలిగా ఉందా, లేక ఉద్దీపన కోసం పుట్టిన కోరిక, లేక మీకోసం ఆ వంటకం చేసిన వ్యక్తిని గౌరవించడానిక? బుద్ధిపూర్వకంగా జాగృతతో ఉండడం వల్ల మీరు ఎందుకు తినాలనుకుంటున్నారో గుర్తించండి। ఇది మీరు మీ ఫుడ్ ఎంపికనే తెలివిగా చేసుకునేందుకు పనికొస్తుంది। జాగ్రత్తగా ఉండండి, మీరు ఏం తింటున్నారో గమనించండి, ఎంత తింటున్నారో గమనించండి, అది మీకు ఎలా అనిపిస్తుందో గమనించండి। మీరేం తింటున్నారో అవగాహన ఉండి దానిని మెచ్చుకోవడం అనేది జాగృతతో తినడం ముఖ్యం। మైండ్ఫుల్నెస్ టీచర్ దీనిపై మాట్లాడుతూ, మనం సహజంగా మన జీవితాలను ఆటో పైలట్ మోడ్లో ఉంచుతాం, ఎలాంటి గమనిక లేకుండానే అలవాట్లను డెవలప్ చేసుకుంటాం। గమనించండి, తెలియకపోతే ఆనందించడం మర్చిపోతాం, మెచ్చుకోవడం, ఆనందించడం లేక ఫుడ్ క్వాలిటీ కాకుండా క్వాంటిటీ గురించి ఆలోచిస్తాం। మీ కళ్ళతో చూస్తూ తినండి, చెవులతో వింటూ తినండి, అలాగే మీకు ముక్కుకి నోటికి పని చెప్పండి। మీరు తినబోయే ఆహారంపై ఇంద్రియాలన్నిటినీ నిమగ్నం చేయండి, మీ కంచంలోని రంగురంగుల ఆహారాన్ని మెచ్చుకోండి, ఆ సువాసనలను ఆస్వాదించండి, ప్రతి ముద్దను నమలడాన్ని ఆనందించండి। మీరు తింటున్న ఆహారం ఎక్కడి నుంచి మీ ప్లేట్లో వచ్చింది, ఆ ప్రయాణాన్ని మెచ్చుకోండి।

ఓ క్షణం సమయాన్ని తీసుకుని అది ఎక్కడ్నుంచి వచ్చింది, ఆ రైతుల చరిత్ర ఏంటి, దాన్ని ఎవరు పండించారు, ఎంతమంది శ్రమిస్తే ఆ పంట మీ ప్లేట్లో చేరింది, వారి పట్ల కృతజ్ఞతగా ఉండండి. అన్యమనస్కంగా తినే ఆహారం ఒంటికి పట్టదని పూర్వీకులు చెప్పిన మాట అక్షర సత్యం. భోజనాన్ని ఒక పూజలా భావించి శ్రద్ధగా తినాలి. పళ్లెం మీద, అందులోని పదార్థాల మీద మనసు పెట్టాలి. ఏం తింటున్నాం, ఎంత తింటున్నామో ఎరుక ఉండాలి. దీన్నే ఆధునిక కాలంలో మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు. అంటే ఆహారం మీద శ్రద్ధ పెట్టి తినడం అన్నమాట. అలా కాకుండా టీవీ చూస్తూ తింటే తెర మీద కనిపించే దృశ్యాలకు సంబంధించిన భావోద్వేగాలను మనసు ఆకళింపు చేసుకుంటుంది. దానికి తగిన చర్యలే తాను జరుపుకుంటుంది. దీంతో ఆహార శోషణ, జీర్ణక్రియకు పంపాల్సిన సంకేతాల్లో అంతరాయాలు ఏర్పడతాయి. మనం ఎన్ని పోషకాలు తిన్నా కూడా వాటిలో కొన్నిటికి మాత్రమే శరీరం తీసుకోగలదు, మిగతాది వ్యర్థంగా మారి బయటికెళ్లిపోతుంది. అంతేకాదు జీవక్రియ కూడా మందగిస్తుంది, దాంతో ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీనికి తోడు పరధ్యానంగా తినడం వల్ల ఎంత తింటున్నామో ధ్యాస ఉండదు, అవసరానికి మించి తినేస్తాం. అన్నం మీద ప్రేమతో తినలేదు కాబట్టి తినడం పూర్తయ్యాక కూడా మంచి భోజనం చేశామని సంతృప్తి ఉండదు. అలా లేకపోవడం వల్ల కాసేపటికే మళ్లీ ఆకలేస్తుంది, లేదంటే ఏదో ఒకటి తినాలని కోరిక కలుగుతుంది. సాధారణంగా టీవీ చూసేటప్పుడు ప్యాకేజ్ జంక్ ఫుడ్స్ లాంటివి అధికంగా తింటాం. దీంతో శరీరంలో కొవ్వు పేరుకుపోయి అధిక బరువుకు గురవుతాం. పిల్లల విషయం మరీ దారుణం. చాలా చిన్నప్పటి నుంచే రైమ్స్, కార్టూన్స్, మరేదైనా వీడియో ఉంటే కానీ వాళ్లు ముద్ద ముట్టడం లేదు. ఇంతకు ముందులా పరిసరాలు చూపిస్తూ బువ్వ తినిపించే పద్ధతి అమల్లో పోయింది. దీంతో ఫోన్ ముందేసి కూర్చోబెట్టి అన్నం కుక్కేస్తున్నారు కాబట్టి తినాలంటే ఏదో చూడాలి అన్నట్టు పిల్లల మెదడులో ప్రోగ్రామ్ అయిపోయింది. ఇది మొదటి దశ. ఇక రెండో దశలో టీవీ చూస్తున్నా, సినిమా చూస్తున్నా ఏదో ఒకటి తినాలన్న కోరిక కలగడం. దీంతో అనవసరంగా శరీరం లావెక్కిపోతుంది. ఊబకాయం, చెప్పలేనన్ని సమస్యలకు నిలయం. పాత కాలంలో పెద్దవాళ్లు పిల్లలు కలిసి ఒక్క దగ్గర కూర్చొని తింటే ఆహారం మీద మనసు కేంద్రీకృతం కావడమే కాదు, మానసిక సమస్యలు దరిచేరవు. మనం ఏం తింటున్నాం, ఏ పోషకాలు తీసుకుంటున్నాం లాంటి వివరాలు తెలుసుకుని తింటే మెదడు సరైన సంకేతాలు పంపి శరీరం పోషకాలను అధికంగా శోషించుకునేలా చేస్తుంది. కాబట్టి టీవీ చూస్తూ పరధ్యానం, అశ్రద్ధగా తినడం చాలా ప్రమాదకరం అనే విషయాన్ని గుర్తించాలి. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదండి. ఇది వింటే మీకే అనిపిస్తుంది, ఏంటి ఇంత మారిపోయిందా కాలమని. జస్ట్ ఒక 10 ఏళ్ల కింద చూడండి మన ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి, మనం ఏం తింటున్నాం, ఎక్కడ తింటున్నామో గుర్తుందా మీకు? ఇంట్లో 15 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి, 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళండి. ఇలా వెనక్కి వెళ్లే కొద్దీ ఫ్యామిలీ అందరూ కలిసి నవ్వుతూ మాట్లాడుతూ తినే టైం ఎంతకాలమైంది అలా కూర్చుంది. ఈ మధ్య ఫ్యామిలీ అంతా కూర్చున్నా గానీ ఒక్కొక్కరు ఒక సెల్ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు.

0: హోటల్లో రెస్టారెంట్లో ఉండే సీన్ లాగా లేదు, ఏదో ఒక సాడ్ స్టోరీలో సీన్ లాగా ఉంది. అలాగని ఇంకో టేబుల్లో చూస్తే ఇంచుమించు అలాగే ఒక కపుల్ కూర్చొని ఉన్నారు. వారు మాట్లాడుతున్నారు, అమ్మాయి ఏదో నవ్వినట్టు యాక్టింగ్, కానీ చేతిలో ఫోన్లో టకటకటక మెసేజెస్ పెడుతుంది. ఇలా ప్రతి టేబుల్లో ఏదో ఒక స్టోరీ ఉంది. ఇది మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడుకోవడం కాదు, మన గురించి మనమే ఆలోచిద్దాం. తినేటప్పుడు ఎంత ఫోకస్డ్గా తింటున్నాం? ఆర్ వి రియలీ ఫీలింగ్ ద ఫుడ్ ఆర్ నాట్? ఒకవేళ అలాంటివి ఏమన్నా అలవాట్లుంటే ఇమ్మీడియట్గా ఈ రోజే వదిలేసుకుందాం. విత్ దిస్ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ టుడే, విత్ దిస్ వెరీ ఎమోషనల్ స్టేట్మెంట్ టుడే, దిస్ ఇస్ చేతన్ ఇన్ మైండ్ఫుల్ ఈటింగ్, డెవలపింగ్ ఎ హెల్తీ రిలేషన్షిప్ విత్ ఫుడ్ ఇన్ ఆర్ వెన్నెలా ప్రోగ్రామ్. ఇలాంటి ఎన్నో యూస్ఫుల్ ప్రోగ్రామ్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే. మీ సలహాలు సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, విందాం చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హే, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
2: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.

0: విన్నా పాట దేవి చిత్రం కోసం సుమంగళి అనిపించిన సీతారామ శాస్త్రి గీతం. అది సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుక్కోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.

0: విన్నా పాట. బాలు చిత్రం కోసం హరిహరన్ శ్రేయ ఘోషాల్ ఆలపించిన పాటది.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే?
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం.

0: delete.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
2: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
1: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
2: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
1: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
2: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
1: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
2: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
1: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: హే, ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
4: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు. 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
3: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే
4: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
3: బంగారం ధర తగ్గితే
4: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
5: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. GRT జ్యువెలర్స్.

కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట సీన్ చిత్రం కోసం పార్థసారథి చిత్ర అనిపించిన పాట. మీరు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం

లేపాక్షిక్ కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. ముందుగా ఈ ఉత్తరం కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి. బొమ్మితేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి, రామకిష్టయ్య, గంగాధర, శ్రీనివాస్, శివకోటి శేఖర్, వెంకటేశం, వీరంతా కోరుతున్న పాట చంద్రముఖి చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారండి. మరి వారి కోసం ఈ పాట.

విన్నా ఆ పాట. ఆయనకిద్దరు చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్.

విన్నా ఆ పాట. ఆయనకిద్దరు చిత్రంలోనిది. కోరిన శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మాన్విత్. తర్వాతి ఉత్తరం, తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా చిత్ర నగరం నుండి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజ్కోటి, విశ్రాంత్, జగన్, దుర్గయ్య, లక్ష్మీ దుర్గయ్య, రాజేశ్వర్, దుర్గాప్రసాద్, లావణ్య కుమారి వీరు కోరుతున్న పాట. చదువుకున్న అమ్మాయిల చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారండి. మరి వారి కోసం ఈ పాట.

విన్నా పాట? ఆరాధన చిత్రం కోసం మహమ్మద్ రఫీ జానకి ఆలపించిన పాటది. మరి కోరిన శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బురాహోన్ ఉద్దీన్, యూసఫ్ ఉద్దీన్, ప్రీతి సురేష్, మధుసూదన్ రెడ్డి, ముత్యాల్ బాబు, సదానంద గౌడ్, రాజేశ్వర్, మహమ్మద్ అబ్దుల్ బాబా అంజన్. తర్వాతి ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోడ నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని. వీరు కోరుతున్న పాట బొంబాయి ప్రియుడి చిత్రం నుండి ఒక మంచి పాట వినిపించమని కోరుతున్నారండి. మరి వారి కోసం వారు కోరిన ఈ పాట.

మీరింతవరకు లే పాక్షి కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం లలిత గీతం.

లలిత గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:05. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. వివిధ రంగాల్లో 2,08,406 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి ఈరోజు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వచ్చే సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజా పండుగలా నిర్వహించేందుకు అసెంబ్లీ ప్రాంగణం సిద్దమైందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 20వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి సమావేశం అమరావతిలోని సచివాలయంలో ఈరోజు జరిగింది. పరిశ్రమలు, ఇంధనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో మొత్తం 25 ప్రాజెక్టులకు సంబంధించి 2,08,406 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. వీటి ద్వారా 21,627 మందికి ఉద్యోగ కల్పన జరగనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు జరిగిన 20 ఎస్ఐపిబి సమావేశాల ద్వారా 13,78,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు ఆమోదం దక్కిందని, ఈ పెట్టుబడుల ద్వారా 10,86,000 మందికి ఉద్యోగాలు రానున్నాయని తెలియజేశారు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి పారిశ్రామిక ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతాలో వేసేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందించేందుకు ఎస్క్రో ఖాతాలను అనుసంధానించాలని సూచించారు. రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వచ్చే సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. అమరావతిలో ఈరోజు జరిగిన ఎస్ఐపిబి సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గత ఏడాది నుంచి కుదుర్చుకున్న పెట్టుబడి ఒప్పందాలు ఎస్ఐ

0: ఏపీబీలో అనుమతి పొందిన ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి మిగిలిన 37 ఎంఎస్ఎంఈ పార్కులను కూడా పూర్తి చేసి 175 నియోజకవర్గాల్లో పారిశ్రామిక వాడలు అందుబాటులోకి రావాలన్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టాలని చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. మూలపేట పోర్టు డిసెంబర్లో ప్రారంభించేలా నిర్మాణం పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో లాజిస్టిక్స్, ఆధునిక వేర్హౌసింగ్, కోల్డ్ చైన్ ప్రాజెక్టులను అనుసంధానించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజా పండుగలా నిర్వహించేందుకు అమరావతిలోని అసెంబ్లీ ప్రాంగణం సిద్దమైందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు తెలిపారు. కేవలం విద్యుత్ దీపాల అలంకరణలు అధికారుల జెండా వందనానికే పరిమితం కాకుండా సామాన్య ప్రజలను, విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేయాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అమరావతిలోని అసెంబ్లీ భవనంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆగస్టు 14-15 తేదీలలో సాయంత్రం సమయాల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు వచ్చి అసెంబ్లీ విద్యుత్ కాంతులను వీక్షించవచ్చని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సాయంత్రం వేళల్లో ప్రత్యేక పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు, స్వాతంత్ర్య పోరాట త్యాగాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.
1: నెక్స్ట్ జనరేషన్ కూడా చెప్పాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమం పెట్టాం. ఆ సాయంత్రం పూట 14-15 ఒక పోలీస్ బ్యాండ్, సాంస్కృతిక కార్యక్రమాలు, మన ఆ రోజు పోరాటం చేసిన సందర్భాలు, ఇవన్నీ కూడా అక్కడ ప్లే చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసాం. దానికి అందరూ కూడా, ఈ ప్రాంతం వాళ్ళు కాదు, ఎవరైనా రావచ్చు, అందరికీ కూడా ఓపెన్ చేసి ఉంచుతాం కాబట్టి వచ్చి ఆ సంబరాల్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ పండుగలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంతో చేయాలని చెప్పి ఇది ముఖ్య ఉద్దేశం.
0: ఇక శాసనసభ సమావేశాలకు హాజరు కాని ప్రజాప్రతినిధుల వైఖరిపై సభాపతి అసహనం వ్యక్తం చేశారు. సాధారణ ఉద్యోగి విధులకు వెళ్లకపోతే కంపెనీ జీతం ఇవ్వదని, ప్రజల సమస్యలు చర్చించడమే ప్రాథమిక విధిగా ఉన్న శాసనసభ్యులు సభకు రాకుండా వేతనాలు, భత్యాలు ఎలా డిమాండ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజా సమస్యలపై మరింత గట్టిగా పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ఆ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, పార్టీ చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలు తదితర కీలక అంశాలపై సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల 17 నుండి ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని వైఎస్సార్సీపీ శాసనసభ్యులకు స్పష్టం చేశారు. శాసన మండలి సమావేశాలకు మాత్రం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు హాజరు కావాలని, మండలిలో తమ పార్టీకి బలం ఉన్నందున ప్రజల తరఫున అక్కడ గట్టిగా పోరాడాలని సూచించారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంటుందని పేర్కొంది. ఇది రాబోయే 12 గంటల్లో అదే ప్రాంతంలో స్పష్టమైన అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశముందని వెల్లడించింది. ఆ తర్వాత ఇది వాయుగుండంగా బలపడి తదుపరి 24 గంటల్లో పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ తీరాల మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశముందని తెలిపింది. వీటి ఫలితంగా రేపటి వర్ష సమాచారాన్ని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ వెల్లడిస్తూ,
2: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే.
0: కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మేరా యువ భారత్ విశాఖపట్నం ఆధ్వర్యంలో నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ కార్యక్రమాన్ని చోడవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నాగకార్తీక్ మాట్లాడుతూ, సులువైన మార్గాలలో వచ్చే డబ్బు కోసం ఆశపడి యువకులు గంజాయి రవాణా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి రవాణా చేసే క్రమంలో యువత దానికి అలవాటు పడిపోతున్నారని చెప్పారు. గంజాయి సేవించినా, అక్రమంగా తరలించినా కఠిన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. మత్తు

0: చేస్తేనే భవిష్యత్ ఉంటుందని విద్యార్థులకు ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం యువతను సక్రమ మార్గంలో పెట్టేందుకు మాదక ద్రవ్యాల నిర్మూలన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తోందని చెప్పారు. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని వినియోగించుకుని యువత సన్మార్గంలో జీవించాలని ఆయన సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వివిధ రంగాల్లో 2,08,406 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలకు రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఎస్ఐపిబి ఈరోజు ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో 175 ఎంఎస్ఎంఈ పార్కులు వచ్చే సెప్టెంబర్ నాటికి అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రజా పండుగలా నిర్వహించేందుకు అసెంబ్లీ ప్రాంగణం సిద్దమైందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 7:15 పల్లె ప్రాంతాలు, ఇందులో శ్రీమతి డి వీరనారమ్మ బృందం ఆలపించు జానపద గీతాలు, అలాగే వెంకటరాయుడు ఆలపించు జానపద గీతాలు, 7:45 వికసిత్ భారత్ నెల్లూరు కేంద్ర సమర్పణ, 8:00 రసధుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు, 8:15 అసెంబ్లీ రివ్యూ, 8:45 రూపశిల్పి రూపకం, నిర్వహణ డి ప్రభాకర్ రెడ్డి, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 నాటిక, రాత్రి 10:00 రాగం తానం పల్లవి. శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో 10:45 ఇంద్రధనుసు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. ఇవండి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.
2: కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
3: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
2: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
3: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
2: బంగారం ధర తగ్గితే?
3: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
4: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై, జిఆర్టీ జ్యువెలర్స్.
1: రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6:10 భక్తిరంజనే కార్యక్రమంలో త్యాగరాజ దివ్యనామ సంకీర్తనలు, 6:30 శ్రీ డి వాసుదేవ శాస్త్రి వినిపించు వినదగుమాట, 6:35 సేద్యపు శుద్ధులు, ఇందులో రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం గురించి కె బాలాజీ నాయక్ అందిస్తున్న వివరాలు, 6:45 ప్రాంతీయ వార్తలు.

6 గంటల 55 నిమిషాలకు ప్రసార వివరాలు 7 గంటలకు లలిత గీతం, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 7 గంటల 15 నిమిషాలకు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి. ఇందులో నేల ఉసిరి మొక్కలో ఔషధ గుణాల గురించి డాక్టర్ ఎస్ జగదీశ్వర

ఆచారి గారు అందించే వివరాలు. అనంతరం పర్యావరణ గీతాలు వినిపిస్తున్న వారు బీటి నాగేంద్ర బృందం. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 NTR జిల్లా సమాచార లేఖ.

8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 9:00 మన ఆలయాలు. ఇందులో ధర్మవరం చెరువుకట్టపై వెలిసిన జీవి ఆంజనేయ స్వామి నిలయం గురించిన వివరాలు. వ్యాఖ్యానం శ్రీ వి చలపతి మరియు శ్రీమతి వి పద్మలత. 9:30 అభిలాష కార్యక్రమంలో మీరు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 అవయవదానం ప్రాముఖ్యతపై ప్రత్యేక ముఖాముఖి అతిథి డాక్టర్ మన్మథరావు, చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్, పరిచయకర్త కేసుమ సమర్పణ.

సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 5:30 హలో బావున్నారా ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. ఈ వారం అంశం, ఏదైనా వస్తువును కొనడానికి ముందు బేరమాడటంలో ఆడవారు ముందుంటారు. అలా ఎక్కువసేపు బేరమాడిన సందర్భాలు మీకున్నాయా? ఇలా ఉంటే ఆ విషయాలు మీరు మాతో పంచుకోండి. ఫోన్ నంబర్ 08554, ఎస్టడీ కోడ్ 08554, ఫోన్ నంబర్ 22555333. 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు.

6 గంటల 30 నిమిషాలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7 గంటలకు లలిత గీతం, 7:05 నిమిషాలకు తెలుగులో జాతీయ స్థాయి వార్తలు, 7:15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం, ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ, 7:45 నిమిషాలకు వికసిత్ భారత్ మార్కాపురం కేంద్ర సమర్పణ, 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 8:15 అసెంబ్లీ రివ్యూ, 8:45 శ్రీ పి వీరనారప బృందం ఆలపించు జానపద

9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రాత్రి 10:00 పార్లమెంటులో జరిగిన ప్రశ్నోత్తరాల సమయం.

10:30 ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు ఇవ్వండి. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ప్రసార వివరాలు విన్నారు.

0: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
1: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
0: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
1: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
0: బంగారం ధర తగ్గితే?
1: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్.

0: విన్నా పాట? ఆర్యా 2 చిత్రం కోసం కేకే ఆలపించిన పాటది.
1: ఇదేంటి కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జిఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలు ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. జిఆర్టీ జ్యువెలర్స్.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: విన్నా పాట శివ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర అనిపించిన పాటది.
1: ఏయ్, ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావ్?
2: జిఆర్టి గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12వ నెలలో ఆభరణాలు కొనుకోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జిఆర్టి గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

విన్నా పాట కొండవీటి సింహం చిత్రం నుండి, సంగీతం ఇళయరాజా. తర్వాత వినండి, ఓ పాప లల్లి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన రాజశ్రీ గీతం, సంగీతం ఇళయరాజా.

0: గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

విన్నా పాట. గజన చిత్రం కోసం కార్తీక్ ఆలపించిన వేటూరి గీతం, అది సంగీతం హరీష్ జయరాజ్.

லலித கீதம் విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కాస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. నీటి వ్యవహారంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసుల చర్యతో సహా పలు అంశాలపై విపక్షాల గందరగోళంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రీల్స్, సోషల్ మీడియా యుగంలో యువత ప్రముఖుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 3వ రోజున భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని సాధించింది. నీటి వ్యవహారంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యతో సహా పలు అంశాలపై విపక్షాల గందరగోళంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటలకు లోక్సభ ప్రారంభం కాగానే విపక్షాల నిరసనల మధ్యే ప్రిసైడింగ్ ఆఫీసర్ జగదాంబికాపాల్ మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లు 2026ను పరిశీలన ఆమోదం కోసం

0: చేపట్టారు. ఎటువంటి చర్చ లేకుండానే ఈ బిల్లు ఆమోదం పొందింది. ఆ తర్వాత సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులకు స్పీకర్ విజ్ఞప్తి చేశారు. నీట్ పరీక్షపై విద్యార్థుల నిరసనలపై చర్చ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారని, దీనిపై సభ చర్చను చేపట్టవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు.
1: पार्लियामेंट डेमोक्रेसी में ओपोजिशन पार्टी डिस्कशन के लिए डिमांड करते हैं और सरकार जवाब देते हैं. यहाँ तो सरकार खुद ही कह रहे हैं कि हम डिस्कशन करेंगे, जवाब देंगे और ओपोजिशन जवाब सुनना नहीं चाहते और भाग रहे हैं.
0: అంతక ముందు ఉదయం 11 గంటలకు లోక్సభ ప్రారంభమైనప్పుడు స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. కానీ విపక్ష సభ్యులు విద్యార్థుల నిరసనలపై పోలీసుల చర్య, అయోధ్య రామ్ మందిర్ విరాళాల్లో అక్రమాలు జరిగాయనే ఆరోపణల అంశాన్ని లేవనెత్తారు. దేశం నేడు అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటోందని బిర్లా అన్నారు.
2: आज अंतर्राष्ट्रीय युवा दिवस है और विश्व स्तर पर भारत के युवाओं ने शिक्षा, विज्ञान, अंतरिक्ष, विज्ञान, टेक्नोलॉजी, उद्यमिता कई क्षेत्रों के अंदर विशेष पहचान बनाई है. आज उनका सामर्थ्य के कारण दुनिया में भारत का नाम हो रहा है.
0: ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలి తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. బ్రిక్స్ సభ్య దేశాల్లో ప్రైవేటు మూలధనాన్ని సమీకరించడంలో న్యూ డెవలప్మెంట్ బ్యాంకు పాత్రపై జైపూర్లో జరిగిన సదస్సులో సీతారామన్ మాట్లాడుతూ, బ్రిక్స్ ఆర్థిక వ్యవస్థలు ప్రపంచ వృద్ధికి ప్రధాన యంత్రాల్లో ఒకటిగా ఉన్నాయని, అయితే ప్రైవేటు మూలధనాన్ని ఆకర్షించడంలో కూడా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని అన్నారు. మూలధనం అందుబాటులో ఉండేలా చూడడంతో పాటు పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడం, స్థిరత్వాన్ని కాపాడుకోవడం, అంచనా వేయదగిన సుదీర్ఘకాల విధాన చట్రాన్ని అందించడం అంతే ముఖ్యమని ఆమె అన్నారు. పార్లమెంటులో చర్చలపై విపక్షాలు తమ వైఖరిని పదే పదే మార్చుకుంటున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడుతూ ఆయన, విపక్షాలు మొదట చర్చను డిమాండ్ చేశాయని, అయితే ప్రభుత్వం దానికి అంగీకరించిన తర్వాత తమ వైఖరిని మార్చుకున్నాయని ఆరోపించారు. వర్షాకాలం పార్లమెంటు సమావేశాల ప్రారంభం నుంచి ప్రభుత్వం విపక్షాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని తెలిపారు. ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసిందని, చర్చల్లో పాల్గొనాలని విపక్షాలకు పదే పదే విజ్ఞప్తి చేసిందని ఆయన అన్నారు. సభా కార్యకలాపాలను అడ్డుకోవడానికి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ బాధ్యుడని ఆయన ఆరోపించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ పుస్తకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో ఆవిష్కరించారు. రీల్స్, సోషల్ మీడియా యుగంలో యువత ప్రముఖుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఈ పుస్తకం కోవింద్ బాల్యం నుండి భారత 14వ రాష్ట్రపతిగా ఆయన సాగించిన ప్రయాణం, అనుభవాలు, సవాళ్లను వివరిస్తుంది. గాంధీజీ, అంబేద్కర్, జ్యోతిబా పూలే వంటి మహనీయులు కన్న నవభారత కలలను నిజం చేయడంలో రామ్నాథ్ కోవింద్ వంటి నేతలు కీలక పాత్ర పోషించారని మోదీ ప్రశంసించారు.
3: हमें भविष्य में कोविंद जी जैसे अनेकों युवा चाहिए, जो परेशानियों से परास्त न हो, जो मुश्किलों से मायूस न हो, बल्कि अपनी मेहनत से हर मंजिल को आसान बनाने का हौसला रखे. इसी बदलाव से सशक्त भारत के निर्माण का संकल्प पूरा होगा. यहीं से आत्मनिर्भर और विकसित भारत का रास्ता बनेगा.
0: ఈ సందర్భంగా రామ్నాథ్ కోవింద్ మాట్లాడుతూ, రాజకీయం అనేది కేవలం అధికారాన్ని సాధించే మార్గం మాత్రమే కాదని, అది దేశానికి సేవ చేసే ఒక సాధనమని అన్నారు. ఈశాన్య రైల్వేలోని ఇజ్జత్ నగర్ డివిజన్కు చెందిన 660 కిలోమీటర్ల మేర 295 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో కవచ్ వెర్షన్ 4.0 ఏర్పాటుకు భారత రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ వెర్షన్ కింద గుర్తించిన రైల్వే సెక్షన్లలో భద్రతా మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేస్తుంది. రైళ్లు గరిష్ట అనుమతించదగిన వేగంతో సురక్షితంగా ప్రయాణించేలా చేస్తుంది. కార్యాచరణ విశ్వసనీయతను మెరుగుపరుస్తుంది. దట్టమైన పొగ

0: మంచు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సురక్షితమైన రైలు కార్యకలాపాలకు మద్దతిస్తుంది. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 3వ రోజున భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 29కి చేరింది. వీటిలో 8 స్వర్ణాలు, 7 రజతాలు, 14 కాంస్యాలు ఉన్నాయి. మహిళల ఫాయిల్ విభాగంలో కనగలక్ష్మి స్వర్ణం, జోయిస్ అషిత రజతం సాధించి అగ్రస్థానాల్లో నిలిచారు. పురుషుల ఈపీ విభాగంలో రాజేంద్రన్ శాంతిమోల్ షర్జిన్ దేశానికి 2వ స్వర్ణ పతకాన్ని అందించారు. పురుషుల సాబ్రే విభాగంలో సింగ్ కరణ్ సింగ్ 3వ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోగా, ఇదే విభాగంలో కుమరేశన్ పద్మగిషో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. జూలై 18 నుంచి 20 వరకు ఎగువ అసోంలోని జిల్లాల్లో కురిసిన భారీ నుండి అతి భారీ వర్షాల సమయంలోనూ, అంతకుముందు కూడా ఆయా జిల్లాలకు భారత వాతావరణ శాఖ ముందస్తు జిల్లా స్థాయి వర్షపాత అంచనాలను, హెచ్చరికలను జారీ చేసింది. ప్రభుత్వం ఈ విషయాన్ని తెలియజేస్తూ జిల్లాల్లో జోర్హాట్, గోలాఘాట్, శివసాగర్, చెరాయిదేవ్ ఉన్నాయని పేర్కొంది. లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో భూ విజ్ఞాన శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అస్సాం రాష్ట్రం కోసం వాతావరణ శాఖ జారీ చేసిన అంచనాలు 7 రోజుల ముందస్తు సమయంతో భారీ, అతి భారీ వర్షపాత సంఘటనలను ఖచ్చితంగా నమోదు చేశాయని, తర్వాతి 7 రోజులకు చెల్లుబాటయ్యే రోజువారీ హెచ్చరికలు కూడా జారీ చేశాయని చెప్పారు. రాజస్థాన్, గ్యాంగ్టెక్, పశ్చిమ బెంగాల్, మధ్య మహారాష్ట్ర, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి వరకు అండమాన్, నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, మధ్యప్రదేశ్, తెలంగాణల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నీటి వ్యవహారంపై విద్యార్థుల నిరసనల సందర్భంగా జరిగినట్టు చెబుతున్న పోలీసు చర్యలతో సహా పలు అంశాలపై విపక్షాల గందరగోళంతో లోక్సభ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వ రంగ పెట్టుబడులు ప్రైవేటు పెట్టుబడులకు ఉత్ప్రేరకంగా పనిచేయాలే తప్ప వాటికి ప్రత్యామ్నాయంగా మారకూడదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రీల్స్, సోషల్ మీడియా యుగంలో యువత ప్రముఖుల ఆత్మకథలు చదివి ప్రేరణ పొందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నైజీరియాలోని లాగోస్లో జరుగుతున్న కామన్వెల్త్ ఛాంపియన్షిప్ 3వ రోజున భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన చేసి 3 స్వర్ణాలు, 1 రజతం, 1 కాంస్య పతకం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందం పల్లె ప్రాంతాలు. ముందుగా శ్రీమతి డి వీరనారమ బృందం ఆలపించు జానపద గీతాలు.

వీరనారమ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఇప్పుడు విందాం డి వెంకటరాయుడు ఆలపించిన జానపద గీతాలు.

కేసి పిల్లలను బాయిలేకేసి పిల్లలను బాయిలేకేసి గోన్ర గొప్పను కాయల పెట్టి ఇప్పుడే ఇప్పుడే.

0: వరకు ఓ మామా ఆరణం మోగించి లారీ దిగే వరకు దేవుణ్ణి మొక్కుతాను మామా స్వామి ముడుపుల్లే కడతాను మామా.
1: పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీమతి డి వీరనారాయణ బృందం అలాగే వెంకటరాయుడు బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం సమయం 7:45 మరికొద్ది క్షణాల్లో వికసిత భారత్ ప్రసారం అవుతుంది. నెల్లూరు కేంద్ర సమర్పణ.

0: ஆகாசவாணி.
1: சமயம் 7 கட்டில் அதனால అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి శ్రీ అబ్దుల్ ఖయ్యం గారితో పరిచయం వింటారు.
0: ఆకాశవాణి ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి, అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సయ్యద్ ఆబిద్ హుసేన్.
2: ఆకాశవాణి యువత భవిష్యత్తును మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ఈ పథకాల గురించి మనకు వివరించేందుకు ఈరోజు స్టూడియోలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయ్యూం ఉన్నారు. వారితో చర్చిద్దాం. నమస్కారం ఖయ్యూం గారు.
3: నమస్కారం అండి.
2: యువతకు నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో పిఎం ఇంటర్న్షిప్ కార్యక్రమం ముఖ్యమైనది కదా ఖయ్యూం గారు. మరి ఈ కార్యక్రమం అమలు తీరు గురించి మా శ్రోతలకు వివరిస్తారా?
3: అందుకే నమస్కారం అండి. పిఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రాం కొత్తగా ఫేజ్ 3 ఇప్పుడు జరుగుతుందండి. గత 2 సంవత్సరాలు కూడా పిఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. ఈ మొదటి ఉన్న ప్రోగ్రామ్స్కి ఇప్పటికీ పిఎం ఇంటర్న్షిప్లో చాలా చేంజెస్ జరిగాయి. సో మొట్టమొదటిగా ఇది ఇప్పుడు జరుగుతుంది ఫేజ్ 3 అంటున్నాము. దీంట్లో ప్రధానంగా 18 నుంచి 25 సంవత్సరాలు ఉన్న యువతీ యువకులందరూ కూడా దీనికి అర్హులు. క్వాలిఫికేషన్ ప్రకారంగా చూసుకుంటే 10వ తరగతి కానీ, ఇంటర్ కానీ, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా

0: ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్. వీళ్ళందరూ అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వీళ్ళందరూ ఎలిజిబుల్ ఉంటుండ. సో ఇంకోటి చూసుకుంటే, దీని ముందు ఈ పిఎం ఇంటర్న్షిప్ అనే ప్రోగ్రామ్ 1 ఇయర్ ప్రోగ్రామ్ ఉంది. దాంట్లో కొంతమంది ఇబ్బందులు గురవుతున్న ఉద్దేశంతో ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని 6 నెలల నుంచి 9 నెలలకి తగ్గించడం జరిగింది. సో అదేవిధంగా దీని ముందు యువతి యువకులకు అందరికీ కూడా స్టైఫండ్ కింద 5,000 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దీన్ని 9,000కి పెంచడం జరిగింది. సో ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకాలు. యువతి యువకులు, నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇబ్బందులు గురి కాకుండా వాళ్ళందరికీ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో దేశంలోని ప్రధాన కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సో అలాంటి కంపెనీలు అన్నింటిలో కూడా ఈ పిఎం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ని అర్హులు చేయడం జరిగింది. ఇది ప్రతి జిల్లాలో, అలాగే రాష్ట్రంలో, అలాగే దేశంలో 3 రకాల అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. ఎక్కడైనా కూడా ఒక యువకుడు ఉద్యోగం పొందాలంటే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, కంపెనీని సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేవిధంగా దేశంలో ఉన్న ప్రధాన కంపెనీలు కూడా చేసుకోవచ్చు. ఇంకొక గొప్ప అవకాశం దీంట్లో ఉన్నది ఏంటంటే, వీళ్ళకి అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులకు గురి కాకుండా 1 టైమ్ సెటిల్మెంట్ కింద వీరందరికీ కూడా 6,000 రూపాయలు ముందుగా ఇవ్వడం జరుగుతుంది జాయిన్ అవ్వగానే. అది కాకుండా అడిషనల్గా ప్రతిసారి వాళ్ళకి స్టైఫండ్ కింద ఇప్పుడు 9,000 కూడా ఇవ్వడం జరుగుతుంది. టోటల్ ప్రోగ్రామ్ పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అదే కంపెనీలో వాళ్ళు ఒకళ్ళ వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ ఇవి నచ్చితే అదే కంపెనీలో కంటిన్యూ అవ్వచ్చు. వద్దు అనుకుంటే మళ్ళీ ఆ సర్టిఫికేషన్ తీసుకొని వాళ్ళకి నచ్చిన కంపెనీలో ఆ సర్టిఫికేషన్ ద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సో ఇలాంటి అవకాశము ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం మనకు యువతి యువకుల కోసం ఏర్పాటు చేస్తుంది. రాష్ట్రంలో అలాగే దేశంలో ఈ ప్రోగ్రామ్ ఫాస్ట్ మేనర్లో ఉంది. ఫేజ్ 3కి, ఫస్ట్ 1కి, ఫేజ్ 1కి, ఫేజ్2కి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో 1 ఇయర్ అనే ప్రోగ్రామ్ని దాన్ని 9 నెలలకి ఇప్పుడు 6 నుంచి 9 నెలలకి కుదించడం జరిగింది. అదేవిధంగా మేజర్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ మేజర్ కంపెనీస్ అన్నిటి కూడా దీన్ని ఆన్ బోర్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నప్పుడే మీకు మొత్తం కంపెనీ లిస్ట్ మీకు కనబడుతుంది. మనకి ఏ కంపెనీ అయితే నచ్చుతుందో ఆ కంపెనీని మనం సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంటర్న్షిప్ 1 కన్నా 3 ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏ ఆప్షన్ నచ్చితే, వాళ్ళు లోకల్గా కావాలనుకుంటున్నారా, లేదా రాష్ట్రంలో కావాలనుకుంటున్నారా, లేదా ప్రధాన నగరాల్లో ఏమైనా కావాలనుకుంటున్నారా, దాన్ని చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మంచి ఉద్యోగం పొందే అవకాశం.
1: అంటే శిక్షణలో ఏ రంగంలో ట్రైనింగ్ ఇస్తున్నారు?
0: అన్ని రంగాలండి. దీంట్లో ఎస్పెషల్ చెప్పాలంటే సర్వీస్ సెక్టర్ ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఉంది, ఆటోమొబైల్ సెక్టర్ ఉంది. అలాగే ప్రతి రంగంలో ఇలాంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఆ ప్రతి రంగం వాళ్ళకి ఏ రంగంలో అయితే ఇంట్రెస్టింగ్ ఉంటుందో ఆ రంగంలో దాన్ని చూస్ చేసుకోవచ్చు.
1: గ్రామస్థాయిలో తీసుకుంటే, గ్రామస్థాయిలో ఈ కోర్సులపై అవగాహన విషయం తీసుకుంటే అవగాహన ఎలా ఉంది, అక్కడ అమలు తీరు ఎలా ఉంది, అలాగే యువత నుంచి స్పందన ఎలా ఉందంటారు?
0: ప్రధానంగా చూసుకుంటే ఈ ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో ఆ ప్రోగ్రామ్ గ్రాస్ రూట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మా ప్రయత్నం అన్నీ చేస్తున్నాము. అలాగే ఈ ప్రోగ్రామ్ గురించి రెగ్యులర్గా అందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ గురించి ఎక్కువగా ఇంట్రెస్ట్ చేసుకుని జరిగింది. మన జిల్లాలో చూసుకుంటే సుమారుగా ఈ రోజు వరకు కూడా 1,350 మంది వరకు దీంట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో వీరందరికీ కూడా ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు కాబట్టి, సంవత్సరంలో ఒక్కసారి ఇలాంటి ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి, ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, ఫైనల్ సెమిస్టర్లో ఉన్న విద్యార్థులు కావచ్చు, లేదా కంప్లీట్ చేసిన వాళ్ళు 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు.
1: శిక్షణ పూర్తయిందనుకుందాం. శిక్షణ పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ఎలాంటి కంపెనీలు ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి, అలాగే ప్లేస్మెంట్ ప్రాసెస్ తీసుకుంటే ప్లేస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంది?
0: దీంట్లో మ్యాక్సిమం అండి మంచి కంపెనీలే ఉన్నాయి. అంటే ఎంఎన్సీ కంపెనీలు, మేజర్ కంపెనీసే ఉన్నాయి. సో ఈ కంపెనీస్లో సర్టిఫికేషన్ పొందడం అనేది మీకు ఫర్దర్గా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఈ సర్టిఫికేషన్ తీసుకొని ఫర్దర్ కంపెనీస్కి అప్లై చేసినప్పుడు మీ పాత కంపెనీ యొక్క రెప్యుటేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆ కంపెనీలో మీ అవగాహన బాగుండి, మీ యొక్క బిహేవియర్ బాగుండి, లేదా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే తప్పనిసరిగా అదే కంపెనీలో మీ రెగ్యులర్ జాబ్స్ కూడా పొందే అవకాశం ఉంది.
1: టెక్నికల్ స్కిల్స్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి మనందరికీ తెలిసిందే, మరి ఆ దిశగా ప్రత్యేకమైనటువంటి శిక్షణా తరగతులు ఏమైనా అందిస్తున్నారా?
0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొట్టమొదట ప్రతి ప్రోగ్రాంలో కూడా ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, బిహేవియర్ స్కిల్స్ కావచ్చు, లేదా వాళ్ళ యొక్క ఫుల్ డెవలప్మెంట్ కోసం రకరకాల చర్యలు తీసుకుంటున్నాయి. వాళ్ళకి ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రాంలో మొట్టమొదట దీని మీద నుంచే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద మొట్టమొదటి ట్రైనింగ్స్ ఉంటాయి, మొదటి 10-15 రోజులు. సో దీని ద్వారా ఫర్దర్గా ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి కానీ, లేదా మంచి జాబ్స్ పొందడానికి కానీ మంచి అవకాశాలు ఉంటాయి.
1: అలాగే అబ్దుల్ ఖైమ్ గారు, ఈ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి కూడా మా శ్రోతలకు వివరిస్తారా?
0: తప్పనిసరిగానండి. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న

0: ముఖ్యమైన పథకాల్లో పిఎంకేవివై ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ యోజన అనేది ఇప్పుడు 4.0 వర్షన్ జరుగుతుంది. దీని ముందు ఫస్ట్ వర్షన్ జరిగింది, సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్, ప్రజెంట్ నాలుగో వర్షన్ జరుగుతుంది. పిఎం ఇంటర్న్షిప్ డైరెక్ట్ ప్లేస్మెంట్ సంబంధించింది అయితే పిఎంకేవివై అనేది శిక్షణ మరియు ఉపాధి కల్పించడానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో శిక్షణ కాలం ఉంటుంది, శిక్షణ పొందిన తర్వాత ఆ శిక్షణ పొందిన ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రైమ్ మినిస్టర్ కౌశల్ వికాస్ అనే ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. ఇది ముఖ్యంగా ప్రతి రాష్ట్రంలో అలాగే ప్రతి జిల్లాలో కూడా ఈ ప్రోగ్రామ్ని జరుగుతూ ఉంది. ప్రతి జిల్లాలో ఒక స్కిల్ హబ్ అని ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో, గవర్నమెంట్ ఐటీఐ కాలేజెస్లో, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్లో అలాగే యూనివర్సిటీలో ప్రతి దగ్గర స్కిల్ హబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించిన శిక్షణా కాలం 240 రోజుల నుంచి 480 గంటల వరకు కూడా ఈ ప్రోగ్రాం ఉంటుంది. సో ఈ ప్రోగ్రాంలో ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగపరుచుకొని శిక్షణ పొంది శిక్షణతో పాటు ఉపాధి పొందే అవకాశం కూడా ఉంది.
1: ఎలాంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు?
0: నెల్లూరు జిల్లాలో చూసుకుంటే ఈ అప్డేటెడ్ కోర్సెస్లో మనకు ఫీల్డ్ టెక్నీషియన్ కంప్యూటింగ్ పెరిఫెరల్స్ కానీ అలాగే మైక్రో ఇరిగేషన్ టెక్నీషియన్ అనేది నెల్లూరు డీకేడబ్ల్యూ కాలేజీలో, అలాగే సైబర్ సెక్యూరిటీ అండ్ సోషల్ మీడియా అనలిస్ట్ అనేది మన డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డీకేడబ్ల్యూ కాలేజ్లో జరుగుతుంది. అలాగే కోవూరులో చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్ విత్ ఏడబ్ల్యూఎస్ అండ్ అజూర్, కస్టమర్ కేర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ వాయిస్ అండ్ నాన్ వాయిస్. అలాగే మన విక్రమసింహారావు యూనివర్సిటీలో సైబర్ సెక్యూరిటీ విత్ సోషల్ మీడియా అనలిస్ట్, అప్లికేషన్ డెవలపర్, వెబ్ అండ్ మొబైల్, అలాగే సెక్యూరిటీ అనలిస్ట్, మైక్రో ఇరిగేషన్ టెక్నీస్. అంటే జనరల్ కోర్సెస్ కాకుండా అప్డేటెడ్ కోర్సెస్. వీళ్ళందరికీ ఈ ట్రైనింగ్ పొందిన తర్వాత మంచి సర్టిఫికేషన్తో పాటు వాళ్ళకి మంచి ఉపాధి అవకాశాలు పొందే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి.
1: సో ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ విషయం తీసుకుంటే ప్లేస్మెంట్ ఏ విధంగా ఉంది అంటే టెక్నికల్ స్కిల్స్ లేదే ఈ రోజుల్లో ప్లేస్మెంట్స్ అనేది చాలా కష్టం అని చెప్తూ ఉంటారు కదా?
0: అవునండి, ఇప్పుడు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నింటిలో కూడా ఖచ్చితంగా ప్లేస్మెంట్ అనేది ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ట్రైనింగ్ ప్రోగ్రామ్కి ముందే కొన్ని కంపెనీలతో మనం టైఅప్ చేసుకోవడం జరుగుతుంది. వీరందరూ ట్రైనింగ్ పొందుతున్నప్పుడు అదేవిధంగా ట్రైనింగ్ కంప్లీట్ అయ్యేటప్పుడు వీళ్ళందరికీ ఫైనల్గా ఒక అసెస్మెంట్ అని కండక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా అసెస్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ రావడం జరుగుతుంది. సర్టిఫికేషన్తో పాటు వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం పొందే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో కూడా చూసుకుంటే కూడా వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా నైపుణ్యం అనే ఒక యాప్ని తీసుకురావడం జరిగింది. ఈ నైపుణ్యం యాప్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వారికి రాష్ట్రంలో జరుగుతున్న శిక్షణ వివరాలు, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ట్రైనింగ్ ప్రోగ్రామ్ అన్నిటి కూడా వాళ్ళకి మెసేజ్ రూపంలో, వాట్సాప్ రూపంలో, అలాగే డైరెక్ట్గా కాల్ సెంటర్కి కాల్ చేయడం ద్వారా కూడా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు పొందవచ్చు. ఎన్ఎస్డిసి, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా సర్టిఫికేషన్ అనేది చాలా వాల్యుయబుల్ సర్టిఫికేషన్ ఉంటుంది. ఆ సర్టిఫికేషన్ పొందడం వల్ల మీ ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది.
1: అంటే మీరు ఇప్పుడు రెండు కోర్సులు చెప్పారు కదా, రెండిట్లో యువత ఎక్కువగా ఏ కోర్సు నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తున్నారంటారు?
0: ఈ మనం చూసుకున్న చూస్ చేసుకున్న కోర్సులన్నీ కూడా అండి మంచి డిమాండ్ ఉన్న కోర్సులే కూడా, రెండింటికి కూడా హైలీ డిమాండ్ ఉంది. వాళ్ళకి దీంట్లో అయితే ఎక్కువ అభిరుచి కలిగి ఉంటారు, ఆ కోర్సును చూస్ చేసుకునే అవకాశం ఉంది. మనం తక్కువ టార్గెట్ అయినా కూడా వాళ్ళకి ఇంట్రెస్టెస్ కోర్సెస్ని ఎప్పుడు పెట్టడం జరుగుతుంది.
1: గ్రామీణ యువతకు కూడా ఈ కోర్సెస్ బాగా ఉపయోగకరంగా ఉంటాయి.
0: తప్పనిసరిగా అండి, ఇప్పుడు ఆల్రెడీ అందరికీ క్వాలిఫికేషన్స్ పెరిగాయండి. మినిమం చాలామంది ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నారు. సో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందడం ద్వారా వాళ్ళ ఉపాధి అవకాశాలను బాగా పెంచుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా మన ద్వారా కూడా మనం ఉపాధి కల్పిస్తున్నాం. వీళ్ళందరికీ కూడా డిగ్రీ నుంచి బయటకు వస్తున్నప్పుడే ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ అని ప్రతి డిగ్రీ కాలేజీలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్ సెంటర్స్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏదైతే కోర్సులు ఉంటుందో ఆ కోర్సులో వాళ్ళకి శిక్షణ ఇచ్చి సర్టిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్ ఇయర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి ఇమీడియట్గా ఒక సర్టిఫికేషన్ ద్వారా వారు బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్రెస్టెస్ కోర్సెస్లో వారు చదువుతున్న బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, వారికి సంబంధించిన కోర్సెస్లో వాళ్ళకి సర్టిఫికేషన్ పొందుతున్నారు. సో బయటకు వచ్చేటప్పుడు ఒక సర్టిఫికేషన్తో బయటకు వస్తే వాళ్ళు ఉద్యోగం పొందే అవకాశాలు మెరుగుపడతాయి. అదే ఉద్దేశంతో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సెంటర్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం, నిరుద్యోగ యువతి యువకుల కోసం స్కిల్ హబ్స్ని ఏర్పాటు చేశాం. ప్రతి 3 నెలలకి ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మెగా జాబ్ మేళా, అంటే కనీసం 10 నుంచి 25 కంపెనీల వరకు ఈ జాబ్ మేళా నిర్వహించి డైరెక్ట్గా ఉపాధి అవకాశాలను పెంచడం కోసం చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఇవే కాకుండా ఎవరైనా వేరే విదేశాల్లో పనిచేయాలనుకునే ఉద్దేశం ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో

0: దాన్ని కూడా వర్కౌట్ చేసి వారందరికీ కూడా వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు డైరెక్ట్గా ఏపీఎస్డిసి మరియు ఓం క్యాప్ ఓవర్సీస్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీని ద్వారా కూడా వారందరికీ కొంత శిక్షణ ఇచ్చి జర్మనీ లాంగ్వేజ్ అయితే జర్మనీ లాంగ్వేజ్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది, అలాగే రష్యన్ అయితే రష్యన్ లాంగ్వేజ్ మీద ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వారు అక్కడికి వెళ్ళినప్పుడు ఇబ్బందులు ఎదుర్కోకుండా వాళ్ళకి మంచి ఒక ప్లాట్ఫామ్ లాగా ఏపీఎస్డిసి వర్తిస్తారు.
1: చివరిగా నేటి యువతకు మీరేమైనా చెప్పదలచారా?
0: మా ఉద్దేశంలో అండి, నేటి యువత అందరూ కూడా ప్రధానంగా చూస్తుంది ఏంటంటే మనకు స్కిల్స్ కలిగి ఉన్నాయా లేదా అనేది మొట్టమొదట వాళ్ళందరూ గమనించాల్సిన విషయం. స్కిల్స్ ఉంటే ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా తీసుకుంటుంది. మనం కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనకు అకాడమిక్ నాలెడ్జే ఉంటుంది, కొంత ఉద్యోగం పొందిన తర్వాత ఆ పరిశ్రమలో ఉన్న దీని మీద ఒక అవగాహన వస్తుంది. కాబట్టి నా ఉద్దేశంలో నా సలహా, ప్రతి ఒక్క యువత కూడా మొట్టమొదట శాలరీ అనే కన్సర్న్ కాకుండా మొదట ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయాలనే ఉద్దేశంతో ఉపాధిని పొందితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. సో యువత అందరూ కూడా వచ్చిన అవకాశాన్ని జారవిడ్చుకోకుండా కొంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయాలి, తద్వారా ఫ్యూచర్లో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి వీరందరూ కూడా మొదట ఉన్న దాన్ని స్టార్టింగ్ స్టెప్గా తీసుకొని ఎక్స్పీరియన్స్ పొందడం ద్వారా ఎక్కువగా ఉద్యోగాలు పొందాలని నేను కోరుకుంటున్నాను.
1: రైట్, అబ్దుల్ కరీం గారు చాలా ధన్యవాదాలు. సో పిఎం ఇంటర్న్షిప్ స్కీమ్ అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, ఈ రెండు స్కీమ్స్ కూడా యువతకు కొత్త దారులు చూపిస్తున్నాయి, సరైన స్కిల్స్తో పాటు అవకాశాలు కూడా అందిస్తున్నాయి. కాబట్టి ప్రతి యువత ఈ స్కీమ్స్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తున్నారు అబ్దుల్ ఖయీం గారు. ధన్యవాదాలు అబ్దుల్ ఖయీం గారు.
0: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం గురించి మరియు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం గురించి ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నెల్లూరు జిల్లా అధికారి అబ్దుల్ ఖయూం గారితో పరిచయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందం రసధుని కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు. ముందుగా
1: కొత్తదా, ఎప్పుడు కొన్నావు?
2: జీఆర్టీ గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
2: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
2: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
3: జీఆర్టీ గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్స్ అప్లై. జీఆర్టీ జ్యువెలర్స్,

0: కన్య వయసు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన దాశరథి గీతం సంగీతం సత్యం.
1: ఇదేంటి కొత్తదా? ఇదేంటి కొత్తదా? ఎప్పుడు కొన్నావు?
0: GRT గోల్డెన్ 11 జ్యువెలరీ పర్చేస్ ప్లాన్ లో కొన్నాను. ఇందులో 11 నెలలు ప్రత్యేక మొత్తాన్ని చెల్లిస్తే చాలు, 18% వరకు తరుగు లేకుండా 12 నెలలో ఆభరణాలు కొనుక్కోవచ్చు.
1: 11 నెలల తర్వాత బంగారం ధర పెరిగితే?
0: పొదుపు చేసిన బంగారానికి సమానంగా నగలు.
1: బంగారం ధర తగ్గితే?
0: పొదుపు చేసిన మొత్తానికి సమానంగా నగలు.
2: GRT గోల్డెన్ 11 ఫ్లెక్సీ ఆభరణాల కొనుగోలు పథకం 18% వరకు తరుగు లేదు. పొదుపు చేసిన బంగారానికి లేదా పొదుపు చేసిన మొత్తానికి సమంగా ఆభరణాల కొనుగోలు చేయడం ఆనందించండి. కండిషన్ సప్లై. GRT జ్యువెలర్స్.
0: చివరిగా వింటున్న ఈ పాట కటకటాల విద్రయ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన వేటూరి గీతం. ఇది సంగీతం జేవి రాఘవులు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. మహనీయుల జీవిత చరిత్రలను చదవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతకు పిలుపునిచ్చారు. వందే మాతరం స్ఫూర్తి భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణనిచ్చిందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ ఎస్సీఆర్ఏ బిల్లుకు లోక్సభ సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించింది. విద్యార్థుల సమస్యతో సహా ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. వార్తల వివరాలు. సోషల్ మీడియా రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం పెరుగుతున్న ప్రస్తుత కాలంలో జీవితంలో షార్ట్ కట్స్ ను అనుసరించకుండా తాము అభిమానించే వ్యక్తుల జీవిత చరిత్రలను చదవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువతకు సూచించారు. వికసిత భారత్ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు దేశానికి అంకిత భావం కలిగిన యువత నిరంతరం అవసరమని అన్నారు. పూర్వ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జీవిత చరిత్ర ట్రయంఫ్ ఆఫ్ ద ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్స్ పుస్తకాన్ని ప్రధానమంత్రి న్యూఢిల్లీలో ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామ్నాథ్ కోవింద్ జీవిత ప్రస్థానాన్ని ఆయన రాసిన మాటల్లోనే తెలుసుకోవాలని యువతకు సూచించారు. దేశ నిర్మాణం కోసం కలలుగన్న మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే వంటి మహనీయులు జీవిత చరిత్రను చదవాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు.
1: రీల్ కా జమానా హై, సోషల్ మీడియా మే ఇన్ఫ్లుయెన్సర్ ఆప్కో ఖీచ్ కే కహీ కహీ లే జాతే హై. ఇస్ షార్ట్ కట్ కే యుగ్ మే భీ ఏక్ బాత్ హమ్ జరూర్ యాద్ రఖే, రేల్వే స్టేషన్ పే లిఖా హువా హోతా హై, షార్ట్ కట్ విల్ కట్ యు షార్ట్, ఆర్ అగర్ షార్ట్ కట్ కే రాస్తే సే భీ కహీ బాహర్ నికల్నా హై తో మే నౌజవానో కో కహూంగా.

0: आपको जिसका भी पसंद हो ऑटोबायोग्राफी जरूर पढ़ें। ऑटोबायोग्राफी उस कालखंड की इतिहास की घटनाओं को अलग तरीके से समझने का अवसर देती।
1: వందే మాతరం స్ఫూర్తి భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణనిచ్చిందని, నేటికి దేశ ఐక్యతను అది మరింత బలోపేతం చేస్తోందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటోందని, సేవా స్ఫూర్తిని మరింత బలోపేతం చేసేందుకు ఇది దోహదపడుతోందని పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలు చురుగ్గా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
2: హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీ ఈజ్ పర్టికులర్లీ మీనింగ్ ఫుల్ దట్ ఇన్ ది 150th ఇయర్ ఆఫ్ వందే మాతరం వి ఆర్ టేకింగ్ ది స్పిరిట్ ఆఫ్ దట్ సాంగ్ బ్యాక్ టు ది స్ట్రీట్స్. వందే మాతరం గే వాయిస్ టు ది ఫీలింగ్ ఆఫ్ వన్స్ మదర్లాండ్ అవర్ కౌంట్లెస్ ఫ్రీడమ్ ఫైటర్స్. దిస్ సాంగ్ వాస్ మోర్ దెన్ జస్ట్ వర్డ్స్, దే వర్ సోర్స్ ఆఫ్ కరేజ్ సాక్రిఫైస్ అండ్ రైసింగ్ దేర్ వాయిస్ వందే మాతరం ఆల్ ద టైమ్.
1: విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు ఎఫ్సీఆర్ఏ 2026ను మరింత పరిశీలన కోసం ఉభయ సభల సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి లోక్సభ పంపించింది. విదేశీ విరాళాల వినియోగాన్ని మరింత పారదర్శకంగా జవాబుదారీతనంతో నిర్వహించడమే బిల్లు ప్రధాన ఉద్దేశ్యమని ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లును విస్తృతంగా సంప్రదింపులు జరిపేందుకు ఉభయ సభలకు చెందిన సభ్యులతో కూడిన సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రతిపాదించారు. ఈ కమిటీలో లోక్సభ నుంచి స్పీకర్ నామినేట్ చేసే 21 మంది సభ్యులు, రాజ్యసభ నుంచి చైర్మన్ నామినేట్ చేసే 10 మంది సభ్యులు ఉంటారని ఆయన తెలిపారు. రాబోయే శీతాకాల సమావేశాల తొలి వారంలోని చివరి రోజులోగా కమిటీ తన నివేదికను లోక్సభకు సమర్పిస్తుందని నిత్యానంద్ రాయ్ పేర్కొన్నారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఎన్సీడీసీ సవరణ బిల్లు 2026ను రాజ్యసభ ఆమోదించింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. కేంద్ర సహకార శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ ఈ బిల్లును ఈరోజు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జాతీయ సహకార అభివృద్ధి సంస్థ చట్టం 1962ను సవరించడమే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. సవరించిన చట్టం ప్రకారం ఎన్సీడీసీ పారిశ్రామిక వస్తువుల రంగంలో కూడా తన కార్యకలాపాలను చేపట్టేందుకు వీలు కలుగుతుంది. సహకార అభివృద్ధిలో నిమగ్నమైన ఏ సంస్థకైనా ఎన్సీడీసీ ద్వారా నిధులు అందించేందుకు రాష్ట ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తుంది. బిల్లుపై జరిగిన చర్చలో మురళీధర్ మొహోల్ మాట్లాడుతూ, ఈ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల సంక్షేమం, ఆర్థిక సాధికారత మరింత బలోపేతమవుతాయని అన్నారు. దేశంలో సహకార రంగం వ్యవస్థీకృతంగా అభివృద్ధి చెందేందుకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ఎన్సీడీసీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. విద్యార్థుల సమస్యతో సహా ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. పార్లమెంటు ప్రాంగణంలో ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ, సభ్యులు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వం దాచాల్సింది ఏమీ లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సభా కార్యకలాపాలను సాగనివ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఇంత తీవ్రమైన అంశంపై పార్లమెంటరీ నిబంధనల ప్రకారం చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.
3: आंदोलन के छात्र प्रदर्शन पर सभी प्रकार की चर्चा करने के लिए सरकार तैयार है और चर्चा के लिए समय सुनिश्चित किया जाए और विपक्ष तैयार हो जाए. मेरी ओर से भी मैंने कह दिया है कि मैं किसी भी सवाल का जवाब देने के लिए संसद में तैयार हूँ. आज भी मैं कहता हूँ स्पीकर साहब को वो पत्र दे दे कर कल 3 बजे तक सभी प्रकार की चर्चा के लिए हम तैयार है. मैं सदन में ही बैठूंगा, सबको सुनूंगा और सब चीजों का जवाब दूंगा. सरकार के पास छुपाने के लिए कुछ नहीं.
1: భారత్ అధ్యక్షతన బ్రిక్స్ సముద్ర ధ్రువ విజ్ఞాన శాస్త్రం సాంకేతికత వర్కింగ్ గ్రూప్ 8వ సమావేశం గోవాలో ఈ రోజు ప్రారంభమైంది. భూ విజ్ఞాన శాస్త్రాల మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్ ఈ 3 రోజుల సమావేశానికి ఆతిథ్యమిస్తోంది. సముద్రాలు, ఆర్కిటిక్, అంటార్కిటిక్ ప్రాంతాల్లో పరిశోధనలను మరింత ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. రైల్వే రిజర్వ్డ్ టికెట్ల బుకింగ్లో ప్రస్తుతం దాదాపు 89% టికెట్లు ఆన్లైన్లోనే అవుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని

0: విష్ణు తెలిపారు. 2013-14లో ఆన్లైన్ ద్వారా బుక్ అయిన రిజర్వ్డ్ టికెట్ల వాటా సుమారు 49% ఉండేదని ఆయన పేర్కొన్నారు. లోక్సభలో ఈరోజు ఒక ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిస్తూ రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్ టికెట్ల కొనుగోలులో డిజిటల్ విధానాన్ని మరింత విస్తరించే లక్ష్యంతో రైల్వే శాఖ రైల్ వన్ యాప్ను ప్రారంభించిందని తెలిపారు. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్ నుంచే రిజర్వ్డ్తో పాటు అన్ రిజర్వ్డ్ టికెట్లను కూడా బుక్ చేసుకునే సౌకర్యం కల్పించినట్లు మంత్రి వివరించారు. ముంబైలోని ఘాట్కోపర్ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున కొండ చర్యలు విరిగిపడి ఓ భవనంపై పడిన ఘటనలో 6 మృతి చెందగా మరో 4 గాయపడ్డారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ తెలిపిన వివరాల ప్రకారం ఘాట్కోపర్లోని చిరాగ్ నగర్ ప్రాంతంలోని గౌషియా చాల్లో తెల్లవారుజామున 3 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండ ప్రాంతంలోని కొంత భాగం కూలి చాల్ భవనంపై పడడంతో శిథిలాలు 2-3 ఇళ్లపై పడినట్లు అధికారులు తెలిపారు. ముంబై అగ్నిమాపక సిబ్బంది, ముంబై పోలీసులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం సిబ్బంది సంయుక్తంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. నైజీరియాలోని లాగోస్ నగరం వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో 3 భారత ఫెన్సింగ్ జట్టు అద్భుత ప్రదర్శన కనపరిచింది. వివిధ సీనియర్ వ్యక్తిగత విభాగాల్లో భారత్ 3 స్వర్ణ పతకాలు, 1 ఒక కాంస్య పతకం సాధించింది. దీంతో భారత్ మొత్తం పతకాల సంఖ్య 29 చేరింది. ఇందులో 8 7 14 కాంస్య పతకాలు ఉన్నాయి. సీనియర్ మహిళల ఫాయిల్ విభాగంలో అద్భుతంగా రాణించిన కనకలక్ష్మి స్వర్ణ పతకం సాధించగా సహచర క్రీడాకారిణి జోయిస్ అసిత రజత పతకం గెలుచుకుంది. దీంతో ఈ విభాగంలో భారత్ తొలి 2 స్థానాలను దక్కించుకుంది. భారతీయ వ్యాపారులు న్యాయబద్దమైన వాణిజ్య విధానాలను అనుసరించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. అదేవిధంగా పునర్వినియోగం, రీసైక్లింగ్ను ప్రోత్సహించాలని, సర్క్యులర్ ఎకానమీని అభివృద్ది చేయాలని అన్నారు. భారతీయ ఉత్పత్తులు, సేవలను అంతర్జాతీయ మార్కెట్లకు తీసుకువెళ్లే క్రమంలో ఈ విధానాలను పాటించాలని ఆయన సూచించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహనీయుల జీవిత చరిత్రలను చదవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ యువతకు పిలుపునిచ్చారు. వందే మాత్రం స్ఫూర్తి భారత స్వాతంత్ర్య పోరాటానికి ప్రేరణనిచ్చిందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ ఎఫ్సీఆర్ఏ బిల్లును లోక్సభ సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీకి పంపించింది. విద్యార్థుల సమస్యతో సహా ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం విందం చిత్రగీతం. ముందుగా
2: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
3: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
2: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
3: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు వారి వివరాలు.
2: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

చిత్రగీతం విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం రూపశిల్పి రూపకం. నిర్వహణ శ్రీ డి ప్రభాకర్ రెడ్డి.

0: ರೂಪಶಿಲ್ಪಿ ರೂಪಕಂ ನಿರ್ವಹಣ ಶ್ರೀ ಡಿ ಪ್ರಭಾಕರ ರೆಡ್ಡಿ.
1: ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి జీవన మనుగడ కోసం కాలంతో పోటీ పడుతూ యాంత్రిక జీవనానికి అలవాటు పడి ఆరోగ్యాన్ని విస్మరిస్తున్నాడు. ఇలా రాత్రింబవళ్ళు కష్టపడుతూ అనేక ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నాడు. చివరికి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న రీతిన వ్యాధి బారిన పడిన తర్వాత నివారణ ఉపాయాలు ఆలోచిస్తున్నాడు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే మొక్కల ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇలా ప్రకృతి సహజ సిద్ధంగా లభించే మొక్క అలోవేరా. దీన్నే తెలుగులో మనం కలబందగా చెప్పుకుంటాం. సంస్కృతంలో దీనిని కుమారి అని పిలుస్తారు. దీనికే మిరాకిల్ ప్లాంట్, ది ప్లాంట్ ఆఫ్ ఇమ్మెర్ఫాల్టీ, అగర్ చెట్లు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో సౌందర్య ఉత్పత్తుల తయారీలో ఆయుర్వేదంలో దీన్ని విరివిగా ఉపయోగిస్తున్నారు. మంచి కలబంద ఒక అద్భుతమైన ఔషధ గుణాల మొక్క. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 250 రకాల కలబంద మొక్కలు ఉన్నాయి.

0: ఇందులో 4-5 రకాల మొక్కలకు మాత్రమే ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్క లిల్లీ జాతికి సంబంధించింది. ఇవి పుష్పించే పూలను బట్టి మొక్కల రకాలను కనుగొంటారు. ఉష్ణమండల ప్రాంతంలో ఈ కలబంద మొక్కలు బాగా పెరుగుతాయి. చలి వాతావరణంలో అంతగా వృద్ధి చెందవు. ఇక ఆకారం విషయానికి వస్తే కలబంద మొక్కలు తామర పువ్వు ఆకారంలో పెరుగుతాయి. ఆకుల చివరి భాగాన ముళ్ళులు ఉంటాయి. దాదాపు 4-6 అడుగుల ఎత్తుదాకా పెరిగి ఈ మొక్క ఆకులు 30-36 అంగుళాల వరకు పెరుగుతాయి. మొక్క సంపూర్ణంగా ఎదగటానికి 2-3 సంవత్సరాల కాలం పడుతుంది. ఇలా సంపూర్ణంగా ఎదిగిన మంచి కలబందలు మన శరీరానికి అవసరమైన 75 రకాల పోషకాలు, సుమారు 200 రకాల మూలకాలు, 20 రకాల ఖనిజ లవణాలు, 18 అమైనో ఆమ్లాలు, 12 విటమిన్లు ఉన్నాయి. ప్రకృతిలో లభించే ఏ ఇతర మొక్కలలో ఇన్ని ఔషధ గుణాలు ఉండవంటే అతిశయోక్తి కాదు. క్రీస్తు పూర్వం 4000 సంవత్సరంలోనే ఈ మొక్క వాడుకలో ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. ప్రాచీన గ్రంథాలలో, వేదాలలో, ఆయుర్వేదంలో కలబంద వాడకం గురించి ప్రస్తావన ఉంది. హిందువులు దీనిని సైలెంట్ హీలర్గా, చైనీయులు హార్మోన్ రెమెడీగా పిలుస్తారు. ప్రపంచాన్ని గడగడలాడించిన అలెగ్జాండర్ ది గ్రేట్ యుద్ధ సమయంలో తన సైనికులు సంభవించే గాయాలను మాన్పటానికి హిందూ మహాసముద్రంలోని అలోవెరా మొక్కల కోసం సొకోత్రా దీవిని ఆక్రమించాడని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. దీంతో దీని విశిష్టత ఏమిటో ఈపాటికే మీకు అర్థమై ఉంటుంది. ఇక కలబందలోని ఔషధ విలువల విషయానికి వస్తే, నిత్యం మన జీవితంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు మూల కారణం జీర్ణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసినప్పుడే శరీరానికి కావలసిన పోషకాలు, విటమినులు అందుతాయి. ప్రస్తుత తరుణంలో మనం పీల్చుకునే గాలి, తీసుకునే ఆహారం, నీరు కలుషితమైపోయి జీర్ణ వ్యవస్థ పనితీరును ప్రభావితం చేస్తున్నాయి. అలా జీర్ణ వ్యవస్థలో పేరుకుపోయిన విష పదార్థాలను ఈ మంచి కలబంద సమర్థవంతంగా శుభ్రం చేయడమే కాకుండా జీర్ణశక్తిని పెంచి రక్తశుద్ధికి తోడ్పడుతుంది. మరి ఇన్ని మంచి సుగుణాలను కలిగిన కలబందను అందరూ, అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు. ఎందుకంటే ఇందులో అడాప్టోజెనిక్ గుణం ఉండటం వల్ల ఎవరికైనా వంటపడుతుంది. మరి ఈ కలబంద రోగ లక్షణాల మీద పనిచేయటమే కాకుండా రోగాన్ని కలుగు చేసే మూల కారకం మీద పనిచేసి వ్యాధిని సమూలంగా నయం కావటానికి దోహదపడుతుంది. మరి ఇన్ని విశిష్టతలు కలిగిన మంచి కలబందను ఏ విధంగా ఉపయోగించాలి, మరి ఆరోగ్యానికి కలబంద ఏ విధంగా తోడ్పడుతుంది, మరిన్ని వివరాలు తెలియజేస్తారు ఆయుర్వేదంలో డాక్టర్ కాశీ భట్ల రామ్ కుమార్ గారు.
1: ఇప్పుడు చెప్పబడుతున్న ఈ కలబంద గురించి ఆయుర్వేదంలో మనకు కొన్ని 100 సంవత్సరాల కిందటే చెప్పబడింది. దీన్ని ఆయుర్వేద పరిభాషలో కుమారి అని, గృహకన్య అని, మృతకుమారి అని, సహా అని అంటారు. ఈ చరక సుశ్రుత సంహితలు అనేవి ఆయుర్వేదానికి మూల గ్రంథాలు. వాటిలో చెప్పపోయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన ఆయుర్వేద గ్రంథాల్లో దీని గురించి బాగా చెప్పబడింది. మామూలు జనాలకి ఇది ఏదో కలబంద అనేది ఒక కలుపు మొక్కలాగానో, ఏదో ముళ్ళ మొక్కలాగానో, మనకు పనికిరాని మొక్కలాగానో అని అనుకుంటున్నప్పటికీ ఆయుర్వేదం దీని యొక్క గొప్పదనాన్ని గుర్తించి ఎప్పుడో దీనికి చాలా విశిష్టత ఇచ్చింది. సాధారణంగా మనకి ఇంట్లో వచ్చే చిన్న జబ్బులకు కలబందతో మనం కొన్ని నివారణలు చేసుకోవచ్చు. జాండిస్ కామల అంటారు ఆయుర్వేదంలో. ఆకులు ఉంటాయి, దళంగా లావుగా ఉంటాయి కదా, వాటిని కోస్తే 2 రోజులు గుజ్జు వస్తుంది. ఆ గుజ్జుని మనం బట్టలో వేసి పిండితే రసం వస్తుంది. ఆ రసాన్ని 2-3 చుక్కలు జాండిస్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఒక ముక్కులోకి వేసి పీల్చి మళ్ళీ గాలి విడిచిపెట్టిన తర్వాత ఇంకొక ముక్కులో కూడా ఇదే రకంగా వేయాలి. అంటే ముక్కు మార్చి మార్చి వేసుకోవాలి. ఈ విధంగా రోజుకు ఒకసారి వేస్తే సరిపోతుంది. ఇంకా చెవి నొప్పి ఉన్న వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇదే కలబంద రసాన్ని 2-3 చుక్కలు గోరువెచ్చగా చేసి నొప్పి ఉన్న చెవిలోకి వేసి పత్తి పెట్టేస్తే సరిపోతుంది. కాలిన గాయాలకు ఏం చేయొచ్చు అంటే ఈ కలబంద రసాన్ని

దానికి వెన్న కలిపి పైపూతకు పోయొచ్చు, ఏది కాలిన పుండ్లకు, లేదా మామూలుగా వచ్చే గాయాలకు పసుపు కలిపి ఈ గుజ్జులో కానీ రసంలో కానీ పసుపు కలిపి పోయొచ్చు. లివర్ ప్రాబ్లమ్స్ అంటే లివర్ ఎన్లార్జ్మెంట్ అని వస్తుంది సాధారణంగా. ఇప్పుడు రకరకాల కారణాల వల్ల కాలేయం అనేది సైజు దాని ఆకారము పెరుగుతుంది. వాటికి నివారణ ఏం చేయొచ్చు అంటే ఇది 10 నుంచి 20 ml అంటే 2 నుంచి 4 స్పూన్ల ఈ రసానికి 1/2 గ్రాము సైంధవ లవణం, మామూలు ఉప్పు కాదు, సైంధవ లవణం అని ఆయుర్వేదం మూలికలు అమ్మే అంగళ్ళలో దొరుకుతుంది, 1/2 గ్రాము చొప్పున కలిపి 2 పూట్ల తీసుకుంటే సరిపోతూ ఉంటుంది. ఇంకా ఎక్కిళ్ళు, ఎక్కిళ్లకు 1-2 చెంచాల ఈ రసానికి శొంఠిపొడి 1 గ్రాము కలిపి 2 పూట్ల తీసుకోవచ్చు. దగ్గుకి ఏం చేస్తామంటే కలబంద రసం 1 చెంచా కలబంద రసానికి మిరియాల పొడి, ఇంత 1 గ్రాము మిరియాల పొడి కలిపి 2 పూట్ల తీసుకుంటే కూడా సాధారణంగా వచ్చే దగ్గు తగ్గిపోతుంది. ముఖ్యంగా ఇంకా మధుమేహంలో ఈ కలబంద గుజ్జు 10 గ్రాములు కలబంద గుజ్జుకు 5 గ్రాములు తిప్పతీగాని మనకు పల్లెల్లో చాలా చోట్ల చాలా ఒక ముఖ్యంగా వేప చెట్లు అల్లుకొని ఉంటుంది ఒక తీగ, దాన్ని తిప్పతీగ అంటారు. ఈ తిప్పతీగను ఎండిస్తే పొడి అవుతుంది, ఆ పొడిని ఈ కలబంద కలిపి తీసుకుంటే కూడా మధుమేహం బాగా కంట్రోల్లో ఉంటుంది. ఇంకా ముఖ్యంగా దీనికి ఉన్న పేరు ఘృతకుమారి కన్య అంటే కన్యలు అంటే పెళ్లి కావాల్సిన ఆడపిల్లల్లో వచ్చే బహిష్టు సమస్యల్లో చాలా అద్భుతమైన మందు ఇది. తక్కువ స్కాంటిమెన్సెస్ అంటారు, అంటే వాళ్లకు తక్కువగా అవ్వడం బహిష్టు అంటే 1 రోజుతో నిలిచిపోవడము, లేదా ఒకవేళ అయినా కూడా చాలా తక్కువగా కావడం, ఇటువంటి దీంట్లో 5 గ్రాముల ఈ కలబంద గుజ్జును మోదుగా అంటే మామూలు మనం మోదుగతో విస్త్రాకులు అవి కుడతారు కదా, మోదుగా ఆకులను పొడి చేసి ఆ మోదుగా ఆకుల పొడితో తీసుకోవచ్చు 2 పూటల. మలబద్ధకం విబంధం అంటారు, దీంట్లో 5 గ్రాముల గుజ్జుకి 1-2 గ్రాములు కరక్కాయ చూర్ణం. కరక్కాయ అనేది ఆయుర్వేదంలో త్రిఫలాలు అనే వాటిలో ఇది ఒకటి, ఇది కూడా ఆయుర్వేదం మందుల అంగళ్ళలో దొరుకుతుంది. 2 గ్రాముల కరక్కాయ చూర్ణానికి 5 గ్రాములు కలబంద గుజ్జు కలిపి రాత్రి పడుకోనే ముందు గోరువెచ్చని నీటితో తీసుకుంటే సులభంగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో దీని మీద మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో ఎంతో రీసెర్చ్ జరుగుతుంది. వాటిల్లో తెలిసిన విషయం ఏమంటే ఇది పెప్టిక్ అల్సర్ అంటారు, మామూలుగా సాధారణంగా అల్సర్ అంటూ ఉంటారు ఆహారం తీసుకున్న తర్వాత కొంతమంది కడుపులో పుండు ఉండడంలో నొప్పి రావడం అని జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఇది చాలా బాగా పనిచేస్తున్నట్టు రీసెర్చ్ పరిశోధనలో తేలింది. అంతేకాకుండా కలబందను రకరకాల కాంబినేషన్స్ అంటే దీనికి వేరేది కలుపుకుంటే చాలా జబ్బుల్లో మనం వాడుకోవచ్చు. కలబందను ఏదైనా వ్యాధులు వచ్చినప్పుడే కాకుండా డైలీ కూడా అతి తక్కువ డోసులో అంటే 1/2 గ్రాము అంత గుజ్జు కానీ 1 ml 2 ml అంత రసాన్ని ఉంటే ముఖ్యంగా లివర్ సంబంధించిన జబ్బులు, ఈ జ్వరాలు ప్లస్ ఈ మధుమేహాన్ని అవాయిడ్ చేయొచ్చు. అట్లీస్ట్ మధుమేహాన్ని కొంతకాలం వాయిదా వేస్తూ రావచ్చు, కొన్ని సంవత్సరాల పాటు వాయిదా వేస్తూ రావచ్చు. ఎందుకంటే కలబంద జీర్ణశక్తి మీద, జీర్ణకోశం మీద పనిచేసే ఒక అద్భుతమైన మందు. ఆయుర్వేదం ప్రకారము రోగాలన్నీ జీర్ణశక్తిలో, జీర్ణక్రియలో వచ్చిన ఏదైనా ప్రాబ్లమ్స్ వల్లనే వస్తున్నాయి. మధుమేహం కూడా ఇన్సులిన్ అనేది జీర్ణక్రియలో ఒక పనికొచ్చే మందు. జాండిస్ కూడా, ఇది కూడా ఏమంటే కాలేయం ఉత్పత్తి చేసే ఒక ఎంజైమ్, ఇది జంజంలో వచ్చే ప్రాబ్లం వల్ల వచ్చేది. సో ఇటువంటివన్నీ జీర్ణ వ్యవస్థ వల్ల వచ్చే రోగాలన్నింటిలోనూ కలబంద పనిచేస్తుంది. కాబట్టి జీర్ణశక్తి బాగా ఉంది, జీర్ణ వ్యవస్థ బాగా ఉందంటే రోగాలు దగ్గరికే రావు అనేది దీనికి వెనకాల ఉన్న ఐడియా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అతి తక్కువ డోసులో నేను చెప్పినట్లు 1 ml 2 ml కలబందను రోజు తీసుకుంటే చాలా రోగాలను రాకుండా కాపాడచ్చు. ఈ డోసు కంటే ఎక్కువ తీసుకుంటే కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

0: సౌందర్య పోషణగా మంచి కలబందను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో శ్రీమతి ఏ లహరి గారు తెలియజేస్తారు, విందాం.
1: అలోవీరా అంటే మంచి కలబంద. మరి స్త్రీలు కూడా బ్యూటీ పార్లర్కు వెళ్లకుండా ఇంటిలోనే ఈ మంచి కలమందను ఉపయోగిస్తున్నారు. ఏ విధంగా అంటే మంచి కలమంద చీల్చి అందులో ఉండే జల్లును తీసుకొని పండిన అరటి పండుతో కలిపి మిక్ గ్రైండ్ చేసి ముఖానికి వ్రాసుకొని 10 నిమిషాల తర్వాత వెచ్చని నీటితో కడుక్కుంటే ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది.

0: మరిన్ని మంచి ఔషధ గుణాలు కలిగిన కలబంద కొండ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాలలో విరివిగా లభిస్తుంది. మరి మనం కూడా నిత్య జీవితంలో మంచి కలబందను వాడటం ద్వారా నిత్యం మనం ఎదుర్కొంటున్న మధుమేహం, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, కొలెస్ట్రాల్, గుండెపోటు, మలబద్ధకం, క్యాన్సర్, క్షయ, ఇంకా అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.
1: రూపశిల్పి రూపకం విన్నారు. నిర్వహణ శ్రీ డి ప్రభాకర రెడ్డి.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి తప్పెవరిది నాటిక రచన శ్రీ బి దుర్గా మల్లేశ్వరరావు నిర్వహణ శ్రీ ఎం వాసుదేవమూర్తి.

0: ఇంకా ఎంత దూరం నడవాలో ఈ హోరుగాలిలో. నడవటం కష్టంగా ఉంది. ఆ కనిపించేదే జడ్జి రామచంద్రరావు గారి ఇల్లు ఉంటుంది. అమ్మయ్య, నా శ్రమ ఫలించింది. చింతల రామచంద్రరావు జడ్జి. అమ్మయ్య, అడ్రస్ దొరికింది. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళటం ఎలా? నా శక్తితో లోపలికి వెళ్ళొచ్చు, కానీ ఆయన కంగారు పడతారు. అయితే ఎలా? సరే, తలుపు కొడతాను.
1: ఇంత రాత్రిపూట ఎవరబ్బా వచ్చేది?
2: వస్తున్నా.
0: నమస్కారం సార్.
2: పాపా, ఎవరు నువ్వు ఇంత రాత్రి వేళ, పైగా ఈ వర్షంలో? ఎవరు కావాలి?
0: మీరేగా జడ్జి గారు.
2: నేను కావాలా? ఆశ్చర్యంగా ఉంది. మీ పెద్దవాళ్ళు ఎవరైనా వస్తున్నారా?
0: నాకు తోడుగా ఎవ్వరూ రాలేదు. దయచేసి నన్ను లోపలికి రానిస్తారా?
2: రా పాప, రా. ఇదిగో పాప, ఈ టవల్తో తలదొడుచుకో, బాగా తడిసిపోయావు. ఆ కుర్చీలో కూర్చో. పాప, ఈ వేడి పాలు తాగు, చలి తగ్గుతుంది.
0: నాకు చలి లేదు, గిలి లేదు. మీకు చలిగా ఉంటే ఆ పాలు మీరే తాగండి.
2: పాప, నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది. ఎక్కడా గుర్తు రావడం లేదే.
0: మీరు మొన్న పేపర్ చూసారా?
2: చూశాను.
0: ఆ పేపర్లో మొదటి పేజీలో ముఖ్యమైన వార్త. స్కూల్ నుండి వస్తున్న పాప వర్షం నీరు రోడ్డు మీద ఏరులా పారుతుంది.

0: ప్రమాదవశాత్తు కాలువలో పడి ప్రాణాలు కోల్పోయిన నా ఫోటో చూశారు కదూ?
1: ఆ వార్త చదివాను. పాపం ఆ పాప. అదే, నువ్వే ఆ పాపవే? అంటే నువ్వు చనిపోలేదా? ఆపద నుండి ఎలా తప్పించుకున్నావమ్మా? పేపర్లో నువ్వు చనిపోయావని రాశారు. మరి నువ్వు పాపా? మీ ఇంటి ఫోన్ నంబర్ చెప్పు, మీ వాళ్ళని పిలిపిస్తాను. నువ్వు బ్రతికే ఉన్నావని తెలిస్తే మీ అమ్మ నాన్న ఎంత ఆనందిస్తారో.
0: ఆనంద పడకండి సార్, నేను చనిపోయాను. మీ ముందున్నది దేవి ఆత్మ, అంటే నా ఆత్మ.
1: ఆత్మ ఏమిటి? నువ్వు అనేది నిజమా?
0: నిజమే.
1: నా ముందున్నది ఆత్మ. ఏం కావాలి?
0: భయపడకండి జడ్జి గారు, నాకు న్యాయం కావాలి.
1: పాపా, నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు.
0: ఎందుకు సార్ అలా వణికిపోతున్నారు? మీతో నా కథ చెప్పుకొని ఉపశమనం పొందాలని, నా చావుకు కారణమైన వారికి మీరు శిక్ష విధిస్తారని వచ్చాను. దయచేసి నా కథ వినండి.
1: నా కళ్ళ ముందు జరుగుతున్నది, నా చెవులతో వింటున్నది కళా నిజమా అని నిర్ధారించుకోలేకపోతున్నాను.
0: కళ కాదు, అక్షరాల నిజం. మీరు కూర్చోండి.
1: పాపా, ఏం చెప్పాలనుకుంటున్నావో వివరంగా చెప్పు. నీకెవరి నుండి అన్యాయం జరిగితే వారిని తప్పకుండా శిక్షిస్తాను. కానీ ఈ కేసు కోర్టులో వాదించడానికి కుదరదు.
0: దీనికి కోర్టు అక్కర్లేదు, ఇక్కడే న్యాయ విచారణ జరగాలి. దోషులను విచారించి శిక్ష విధించాలి. శిక్ష కాకపోయినా వారు చేసిన తప్పులు వారు తెలుసుకోవాలి.
1: అలాగే, ఇక్కడే విచారణ జరిపిద్దాం. ఇంతకే నీ కథ
0: చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ రోజు ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా భోరున వర్షం.

0: టైం అవుతుంది, త్వరగా తయారవ్వమ్మా.
1: మమ్మీ మమ్మీ, బయట వర్షం చూడు ఎలా వస్తుందో. ఈరోజు స్కూల్కి డుమా కొట్టేస్తా.
0: ఏయ్, నా దగ్గర వేషాలైకు, నా బుజ్జివి కదూ. ఈరోజు ఒక్కరోజే స్కూల్ అమ్మా, రేపటి నుంచి సెలవులే కదా. పైగా బాగా వర్షం వస్తుంది కదా, హాజరు వేసుకుని పంపించేస్తారే.
1: అయితే స్కూల్కి వెళ్ళడం తప్పదా మమ్మీ?
0: తప్పదు మమ్మీ. ఇదిగో ఈ రైన్ కోట్ వేసుకో, మీ నాన్నగారితో చెప్తాను. స్కూటర్ మీద నిన్ను తీసుకువెళ్ళి స్కూల్ దగ్గర దించేస్తారు. నా బుజ్జివి కదూ, ప్లీజ్ నా మాట వినమ్మా.
1: నీ జట్టు పచ్చి.
2: ఏమిటో బొంగమూతి బుల్లెమ్మని బుజ్జగిస్తున్నావు?
0: ఇదిగో చూడండి, స్కూల్కు వెళ్ళనని మారాన్ చేస్తుంది. మీరు స్కూటర్ మీద తీసుకువెళ్ళి దించండి.
2: సరే సరే, ఈ స్కూల్ డ్యూటీలు అంటగట్టుకు. రిక్షా రంగన వస్తాడో వాటితో పంపించు.
0: ఏదో ఒక్కరోజు స్కూల్కు తీసుకువెళ్ళమంటే అంత బాధపడిపోతారే? వర్షం కదా, రంగన వస్తాడో లేదో.
2: అది కాదు, ఈరోజు నా స్నేహితుడు వెంకటరత్నం పుట్టినరోజు. బ్రహ్మాండమైన పార్టీ అరేంజ్ చేశాడు. ఆ పార్టీ ఏర్పాట్లని నా నెత్తిన వేశాడు. నాకు కుదరదు.
0: వెధవ పార్టీలు పాప కంటేనా ఏమిటి?
2: అంత కోపం ఎందుకోయ్? నా వ్యాపారానికి మూల స్తంభం ఆ రత్నం గారు. ఆయనను మంచి చేసుకోక తప్పదు. బయట వర్షం బాగా ఉంది, ఈరోజుకు సెలవు ఇచ్చేయకూడదా? పాపం దాన్ని చూస్తుంటే జాలిస్తుందో.
3: అమ్మగారు అమ్మగారు!
2: అమ్మయ్యా, వచ్చాడు ఆపద్బంధుడు. శ్రీమతి గారు, ఇక నన్ను వదిలేయండి.
0: సర్లేండి, మరీ ఇంత నిర్లక్ష్యం పనికిరాదు.
3: దండాలమ్మగారు, వాన బాగా వస్తున్నది, అందుకని రావటం సిట్టం ఆలస్యం అయిపోయినది.
0: సరే సర్లే, నీ సందేశీలు తర్వాత తీరిగ్గా వింటాను. ముందు పాపను జాగ్రత్తగా స్కూల్కి తీసుకువెళ్ళు.
3: చిన్నమ్మ గారు, త్వరగా రావాలా?
1: ఆ వస్తున్నాలే పద, ఇవిగో పుస్తకాలు పట్టుకో.
0: అలా కోపంగా వెళ్ళకు, నువ్వు వచ్చేసరికి నీకోసం కేక్ తయారు చేసి ఉంచుతాగా.
1: హే, నిజంగా?
0: నిజంగానే.
1: మా మంచి మమ్మీ, టాటా, వెళ్తున్నా.
0: ఆ వెళ్తున్నా ఏమిటమ్మా, వెళ్ళొస్తా అనాలి.
2: ఏమోయ్, నాకు టైం అవుతుంది, ఇక దాని గొడవ వదిలి నా ఊరు పట్టించుకో.

0: ఇదిగో రంగన్న.
1: అమ్మా
0: పాపను జాగ్రత్తగా తీసుకువెళ్ళు, వర్షం నిన్ను పడకుండా చూడు.
1: అట్లాగే నమ్మగారు. అమ్మాయి గురు జాగ్రత్తగా దిగండి. ఆ ఇదిగో పుత్తకాల సంచి. అమ్మాయి గురు ఇసుకులు లేకపోతే ఇదిగో ఈ పక్కనే కూకోండి, నాను వచ్చి మిమ్మల్ని ఇంటికాడికి తీసుకెళ్తా.
2: అలాగే రంగన్న, ఇక్కడే ఉంటాను, త్వరగా రావాలి.
1: అట్లాగే ఇదిగో ఈ పిల్లల్ని ఆ రాజా స్కూల్ దగ్గర దించేసి వచ్చేస్తాను.
2: టాటా.
1: అమ్మాయి గారు వానలో తడవకండి, జలుబు చేస్తుంది, జ్వరం కూడా వస్తుంది.
2: అబ్బా అందరూ నాకు జాగ్రత్తలు చెప్పేవాళ్ళే, సర్లే నేను వర్షంలో తడవను కానీ వెళ్ళు.

ఈ రంగం ఇంకా రాలేదు, అందరూ ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. నేను కూడా ఎంత చక్క వర్షంలో తడుస్తూ నీటిలో ఈదుకుంటూ వెళ్తే ఎంత బాగుంటుందో. అమ్మో, మమ్మీ కొడుతుంది. అయినా మమ్మీకి నేను నీళ్ళల్లో తడిసినట్టు ఎలా తెలుస్తుంది? మమ్మీ కోపడితే రంగాన్ని రాలేదు, చూసి చూసి వచ్చేసానని అబద్ధం చెప్తాను. భలే భలే.

0: మీద చల్లగా ఉన్నాయో. చిన్న నదిలాగా ఎంత జోరుగా వెళ్తున్నాయో. భలే మజాగా ఉంది. మెల్లగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాను. అయ్యో, నా చెప్పు కాలు నుండి ఊడి జారిపోయిందే. అదిగా అక్కడికి వెళ్ళింది. అమ్మ దొంగ వస్తున్నా, నన్ను తప్పించుకోలేవులే. అదే దూరంగా వెళ్ళిపోయింది. అమ్మో, ఈ చెప్పుకపోతే మమ్మీ కొడుతుంది. ఎలాగైనా దాన్ని పట్టుకోవాలి.
1: మునిపోతున్నా.

జడ్జి గారు ఆ రోజు జరిగిందంతా మీకు వివరించారు. మీరు ఆలోచించి నా మరణానికి కారణమైన వారిని శిక్షించాలి. కనుక మీరు పద్మ, శ్రీనివాసరావు, రంగన్న, ప్రిన్సిపల్, మున్సిపల్ ఆఫీసర్ని రేపు రాత్రి 12 గంటలకి పిలిపించండి. ఆ సమయానికి నేను వస్తాను. శ్రీనివాసరావు గారి ఫోన్ నెంబర్ 7 5 1 3 6. సెలవు. నమస్కారం.

0: హలో 751-36 ఏనా? నేను జడ్జి రామచంద్రరావుని మాట్లాడుతున్నాను. మీరు శ్రీనివాసరావు గారేనా?
1: అవును.

0: దేవి మీ అమ్మాయి కదూ?
1: అవునండి, నా చిన్నారి దేవిని మా చేతులారా మేమే చంపుకున్నాం. కానీ ఇంత అర్ధరాత్రి దేవి గురించి ఎందుకు అడుగుతున్నారు?
0: చూడండి శ్రీనివాసరావు గారు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. కొద్ది నిమిషాల క్రితం మీ అమ్మాయి దేవి ఆత్మ నా దగ్గరకు వచ్చి మీపై కేసు పెట్టింది.
1: వాట్? ఏమిటి సార్ మీరు చెప్పేది?
0: నేను చెప్పేది అక్షరాలా నిజం. ఆ పాప మరణానికి కారణమైన వారిని విచారించి శిక్ష విధించమంది.
1: చూడండి, హాస్యం ఆడటానికి నేనే

0: సార్ మీరు చెప్పేది?
1: నేను చెప్పేది అక్షరాలా నిజం. ఆ పాప మరణానికి కారణమైన వారిని విచారించి శిక్ష విధించమంది.
0: చూడండి, హాస్యం ఆడటానికి నేనే దొరికానా? ఇంత అర్ధరాత్రి ఫోన్ చేసి ఈ విధంగా మమ్మల్ని బాధ పెట్టడం పెద్ద మనుషులు చేసే పని కాదు.
1: క్షమించండి మిస్టర్ శ్రీనివాస్, నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి. మీ ఫోన్ నంబర్ కూడా మీ పాపే రాసిచ్చింది. రేపు రాత్రి 12 గంటలకు మా ఇంటికి రండి. దయచేసి మీ శ్రీమతి పద్మ గారిని, రిషా రంగనను, స్కూల్ ప్రిన్సిపాల్ గారిని, మున్సిపల్ ఆఫీసర్ గారిని తీసుకొని రండి. మీ కళ్ళతో మీరే చూస్తారు. ఈ కేసు నాకు చాలా ఆశ్చర్యంగాను ఇంట్రెస్టింగ్గాను ఉంది. కనుక నేను చెప్పిన అందరినీ తీసుకుని రేపు రాత్రి 12 గంటలలోపు నా బంగ్లాకి రండి. మీకోసం ఎదురు చూస్తుంటాను.
0: కానీ
1: సందేహం వద్దు, ఇది నిజంగా విచిత్రమైన సంఘటనే. మీ పాప ఆత్మ ఆ రోజు జరిగింది కళ్ళకు కట్టినట్లు వివరించింది. మీరు తప్పకుండా వస్తే ఏం జరుగుతుందో చూద్దాం. సెలవు. నమస్తే.

0: చెడ్డిగారు, మీరు మీరు చెప్పింది నిజమా? 12 గంటలు అవుతుంది ఇంకా.
1: నేను చెప్పింది నిజమేనమ్మా, సందేహం వద్దు. 12 ఇప్పుడే కదా అయింది, చూద్దాం.
2: అందరికీ నమస్కారం. జడ్జి గారు, మీకు చాలా శ్రమ కలిగించారు. అందరూ హాజరైనందుకు సంతోషం.
0: అమ్మా దేవి, దేవి నువ్వు నువ్వు
2: యారోగన్. పద్మ గారు క్షమించండి, మిమ్మల్ని పేరు పెట్టి పిలిచినందుకు. ఇప్పుడు మీరెవరో నేనెవరో?
0: దేవి ఎంత మారిపోయావమ్మా.
2: జడ్జి గారు దయచేసి విచారణ మొదలు పెట్టండి.
1: మొదటి నిందితురాలు శ్రీమతి పద్మ గారు, మరి ఎవరు వాదిస్తారు?
2: ఎవరో ఎందుకు, నేనే వాదిస్తాను.
1: వెరీ గుడ్. శ్రీమతి పద్మ గారు దయచేసి మీరు ఈ బోన్లో నిల్చోండి. దేవి విచారణ ప్రారంభించు.
2: చూడండి పద్మ గారు.
0: ఏం మాటలమ్మా, నా దగ్గరకు రా తల్లి, ఈ అమ్మకు దూరం కాకు.
2: మన్నించండి, ఇప్పుడు నేను బంధాలకు అతీతురాలను. దయచేసి నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. మీరు ఏడుస్తూ సమయం వృధా చేయవద్దు.
0: భగవంతుడా, నాకెందుకయ్యే ఈ శిక్ష? నా చిన్నారి నన్ను ప్రశ్నిస్తుందట, నేను జవాబు చెప్పాలట. అడుగమ్మా అడుగు. ఈ పాపిష్టి తల్లి నీకు చేసిన అన్యాయానికి కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. ఇంకా ఏడిపించమ్మా, ఇంకా ఏడిపించు.
2: నేను అడిగే ప్రశ్నలకు మీరు విపులంగా సమాధానం చెప్పండి. ఆ రోజు పొద్దున్నీ వర్షం వస్తున్నప్పుడు మీ కుమార్తె దేవి ఏమన్నారు?
0: మమ్మీ మమ్మీ, ఈరోజు స్కూల్కు వెళ్ళను ప్లీజ్ అని బ్రతిమలాడింది.
2: మరి మీరేం చేశారు?
0: మూర్ఖురాలిని, దాని మాటలు వినకుండా రాక్షసులా నా చిట్టి తల్లిని చేతులారో మృత్యుదేవతకు అప్పగించాను.
2: అంటే మీరు మీ కుమార్తె మరణానికి కారణమని ఒప్పుకుంటున్నారా?
0: భగవంతుడా భగవంతుడా, ఏమిటి నాకే శిక్ష? ఈ ప్రశ్నకు సమాధానం ఏమని చెప్పను? నా కుమార్తె మరణం నేను కావాలని కోరుకుంటానా? మంచిగా చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని ప్రతి క్షణం ఆలోచించిన నేను ఇలా జరుగుతుందని ఊహించగలనా? జడ్జి గారు, ఏ తల్లి తన పిల్లలను నిర్దాక్షిణ్యంగా చంపుకోవాలనుకోదు. కానీ ఆ రోజు జరిగిన సంఘటన ఎవ్వరూ ఊహించనిది. ఇందులో నా తప్పేముంది? స్కూలుకు వెళ్ళనని మారాలు చేస్తే, స్కూలుకు వెళ్ళమని బుజ్జగించి నా చిన్నారికి ఇష్టమని కేక్ చేశాను. కానీ ఆ కేక్ తినకుండానే నా చిట్టి తల్లికి 100 ఏళ్ళు నిండిపోయాయి, 100 ఏళ్ళు నిండిపోయాయి.
1: శ్రీనివాసరావు గారు, ఆమెను బోన్ నుంచి తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి

0: మంచినీళ్ళు త్రాగించండి.
1: రెండవ నిందితుడు శ్రీనివాసరావు గారిని పిలిపించండి.
0: శ్రీనివాసరావు గారు, దయచేసి వచ్చి బోన్లో నిల్చోండి.
2: అలాగే సార్.
1: శ్రీనివాసరావు గారు.
3: అమ్మా బుచ్చి,
1: ప్లీజ్ ఏడవకండి. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఆ రోజు జరిగిన సంఘటనకు మీరెంతవరకు బాధ్యులు?
3: దేవి మరణానికి పూర్తి బాధ్యత నాది. నన్ను శిక్షించండి, నన్ను శిక్షించండి.
1: నిజమా? ఎలా?
3: ఆ రోజు నా స్నేహితుడి పార్టీ ఏర్పాట్ల గురించి ఆలోచించాను, కానీ నా పాపను స్కూల్ దగ్గర స్కూటర్పై తీసుకెళ్లి వదలండి అని నా భార్య చెప్పినా వినలేదు. పాపను స్కూల్కి తీసుకెళ్లి ఉంటే ప్రిన్సిపాల్ గారితో మాట్లాడి ఇంటికి తీసుకొచ్చేసేవాడిని. పాపను రంగన్న స్కూల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఆ విషయం గురించే ఆలోచించలేదు. ఇందులో నా తప్పు చాలా ఉంది, కనుక మీరు విధించే ఏ శిక్షణైనా ఆనందంతో స్వీకరిస్తాను.
1: జడ్జి గారు విన్నారు కదా, పిల్లల గురించి ఆలోచించకుండా తన స్నేహితుడి పార్టీ గురించి ఆలోచించిన ఈ పెద్ద మనిషి లాంటి వారు సమాజంలో చాలా మంది ఉంటారు. ఈ సంఘటన వారి కళ్ళు తెరిపించాలి.
0: దేవి, ఇంకా ఎవరైనా ప్రశ్నించాలా?
1: నో సార్.
0: శ్రీనివాసరావు గారు, మీరు వెళ్ళి ఆ కుర్చీలో కూర్చోండి. తర్వాత నిందితులు
1: ప్రిన్సిపల్ జేమ్స్ గారు.
0: జేమ్స్ గారు, దయచేసి వచ్చి ఈ బోన్లో నిల్చోండి.
1: సార్, ఆ రోజు మీరు తీసుకున్న నిర్ణయం ఎంతవరకు సమంజసం? వర్షం వస్తున్నా పిల్లలు ఇళ్ళకి ఎలా వెళ్తారని ఆలోచించకుండా స్కూల్కి సెలవు ప్రకటించి పాపు మరణానికి కారకులయ్యారు.
4: ఇంకా వర్షం ఎక్కువ అవుతుందేమో అని సెలవు ప్రకటించాను. దాని కారణంగా పాప చనిపోతుందని నేను ఊహించగలనా? అనవసరంగా నన్ను నిందితుని చేశారు.
1: అక్షరాలా మీరు ఆ రోజు చేసిన తప్పు. సెలవు ప్రకటించిన పిల్లల్ని స్కూల్లోనే ఉంచితే వారి తల్లిదండ్రులు వచ్చి తీసుకువెళ్ళేవారు కదా.
4: మామూలుగా స్కూల్ వదిలిపెట్టంగానే పిల్లలంతా వారి తల్లిదండ్రులు చేసిన ఏర్పాట్ల ప్రకారం, అంటే కొందరు రిక్షాలలో, మరికొందరు బస్సుల్లో, ఏ ఏర్పాటు లేని పిల్లలు నడిచి వారి ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఆ రోజు వర్షం తీవ్రంగా పడుతుంది, అందుకని వారి తల్లిదండ్రులు ఏదో ఏర్పాటు చేసుకుంటారని భావించి అంతగా పట్టించుకోలేదు. అయినా అంతమంది పిల్లల్ని వారి తల్లిదండ్రులు వచ్చేదాకా కంట్రోల్ చేయడం కష్టం కదండి జడ్జి గారు.
1: ఒక స్కూల్ ప్రిన్సిపల్ అయ్యుండి ఇలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. తల్లిదండ్రులు మీపై బాధ్యతలు ఉంచి తమ పిల్లల్ని స్కూల్కి పంపించారు. మీ స్కూల్లో ఉన్నంత వరకు పిల్లల బాధ్యత మీదే, మీరే కంట్రోల్ చేయాలి.
4: నిజమే, కానీ ఆ రోజు
1: ఆ రోజు మీరు సెలవు ప్రకటించకుండా వర్షం తగ్గే వరకు మీరు కూడా పిల్లలతో ఉండి వారి క్షేమంగా ఇళ్లకు వెళ్లే మార్గం గురించి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఆ ఘోరం జరిగేది కాదు. మీరు బాగా ఆలోచించండి.
4: నిజమే, నేను ఆ రోజు ఇంతగా ఆలోచించలేదు. సెలవు ప్రకటించి నా దారిని నేను వెళ్ళిపోయాను. నిజంగా ఆ రోజు జరిగిన సంఘటనకు కొంతవరకు నేనే కారణం. జడ్జి గారు, నా తప్పు తెలుసుకున్నాను. మీరు విధించే శిక్ష శిరసావహిస్తాను.
1: విన్నారుగా సార్, తదుపరి నిందితులు మున్సిపల్ ఆఫీసర్ గారు.
0: షణ్ముఖం గారు, దయచేసి వచ్చి ఈ బోన్లో నిల్చోండి.
1: ఇంతవరకు జరిగిన సంభాషణలు విన్నారు కదా?
5: ఆ విన్నానమ్మా.
1: మరి ఈ సంఘటనలో మీరు కూడా నిందితులు, మీ వివరణ?
5: నాకేమీ తెలీదు, పాప చనిపోవడానికి నాకు ఏ సంబంధం లేదు.
1: చనిపోవడంలో మీ ప్రమేయం ఏమీ లేదు, కానీ చనిపోయింది మురికి కాలువలో పడి కదా, నిజమేనా?
5: నిజమే.
1: మరి ఆ మురికి కాలువపై రాళ్ళు ఎందుకు వేయించలేదు?
5: చూడమ్మా, మేము వేస్తూ ఉంటాము, దాన్ని ఎవరో ఒకరు ఎత్తుకెళ్తూ ఉంటారు. దానికి మేమేం చేస్తామమ్మా?
1: ఎత్తుకు వెళ్ళిన వారిని మీరు పట్టుకొని శిక్షించాలి, కానీ ఎత్తుకుపోతున్నారని రాళ్ళు వెయ్యకుండా వదలటం మీ తప్పు, అవునా?
5: అవును.
1: ఆ తప్పు వల్ల పాప చనిపోయింది, అవునా?
5: అవును.
1: మరి తప్పు మీది కాదా? ఆలోచించండి.
5: తప్పేనమ్మా, కానీ ఆ రోజు అంత పెద్ద వర్షం వస్తుందని తెలియదు.

0: వర్షం వచ్చినా రాకపోయినా ప్రమాదకరమైన మురికాలాలపై రక్షణ కల్పించే రాళ్ళు వేయటం మీ కర్తవ్యం.
1: మా చిన్న తప్పు పాప ప్రాణం బలి తీసుకుంది. ఇందులో నా తప్పు చాలా ఉంది. నా తప్పు తెలుసుకున్న జడ్జి గారు, ఆ రోజు జరిగిన సంఘటనకు నేనే బాధ్యుణ్ణి. అందుకు చాలా సిగ్గుపడుతున్నాను. ఇక మీరు ఎలాంటి శిక్ష విధించినా దానికి బద్ధునే ఉంటాను.
0: విన్నారుగా జడ్జి గారు, తర్వాత నిందితుడు రంగన్నను పిలిపించండి.
2: రంగన్న, ఇలా వచ్చి బోల్లో నుంచో.
3: త్వరగారు దండాలండి, చిన్నమ్మగారు దండాలండి. త్వర, ఈ చిన్నమ్మగారు చచ్చిపోవటానికి నానే కారణం. నాకు ఉరిసి చేయండి.
0: రంగన్న అలా ఏడవకు. పాప చనిపోవడానికి నీవే కారణమని ఎలా అనుకుంటున్నావు?
3: అవునమ్మాయి గారు, ఆ ఎల తప్పంతా నాదే. మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళడానికి గంట ఆలస్యంగా ఈ స్కూల్కి వచ్చినాను.
0: ఎందుకు ఆలస్యమైంది?
3: పాపిట్టోడిని దారిలో 10 రూపాయల కిరాయికి ఆశపడి వెళ్ళిన. బేగి వచ్చేద్దామనుకున్నా, కానీ వాన ఎక్కువైపోయింది. చుట్టూత నీళ్లు, బండి తిరగబడిపోయినది. ఆ నీటి నుంచి తంటాలు పడి బండిని బయటికి తీసుకొచ్చేసరికి గంట ఆలస్యం అయిపోయినది. ఈ స్కూల్ కాడ ఎవ్వరూ లేరు. ఆ అమ్మాయిగారిని ఆ అమ్మగారు తీసుకెళ్ళి ఉంటారనుకుని నా ఇంటికి వెళ్ళి కూడు తిని తొంగున్నా. సాయంకాలం తెలిసినది అమ్మాయి విషయం. అమ్మా చిన్నమ్మ, వాళ్ళ తడవమాక జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది అని భయం చెప్పిన నాకు నీటిలో ముద్దైపోయి పుత్తకాల సంచి ఈపున అలాగే వేలాడుతూ, రంగన్న నువ్వు రాకపోవటం వల్లనే చచ్చిపోనాను అని నా కళ్ళలోకి కోపంగా చూస్తున్నట్టున్నా. అమ్మాయి గారు కట్టిన చూసి నన్ను పిచ్చుడిని అయిపోనాను ధరా, నన్ను పిచ్చుడిని అయిపోనాను. నాకు చెయ్యండి, నాకు చెయ్యండి.
0: రంగన్న ఏడవకు, వెళ్ళు వెళ్ళు కూర్చో కూర్చో. విన్నారుగా జడ్జి గారు, ఇక మీ హృదయం.
2: అందరూ చెప్పింది విన్నాను. దేవి, నిన్ను కూడా కొన్ని ప్రశ్నలు అడగాలి. బోల్లోకి వచ్చి నిల్చో.
0: నన్నా? ఎందుకు?
2: నీ తప్పు కూడా ఉంది కనుక.
0: తప్పు నాపై నెట్టాలని చూస్తున్నారా జడ్జి గారు? సరే, మీ ఇష్టం, అడగండి.
2: ఆ రోజు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంలో నువ్వెందుకు బయలుదేరావు?
0: రంగన్న రాలేదు కదా.
2: నిజం చెప్పు, రంగన్న రాడని నిర్ణయించుకుని బయలుదేరావా?
0: అదే.
2: పర్వాలేదు చెప్పు.
0: వర్షంలో తడవాలని రోడ్డు మీద నదిలా ఉన్న వర్షం నీళ్ళల్లో చెంగు చెంగున ఎగురుతూ నడవాలని అనిపించింది. అందుకని రంగన్న రాకూడదు దేవుడా అని ప్రార్థించి వర్షంలో తడుస్తూ బయలుదేరా. ఆ తరువాత ఏం జరిగిందో మీకు తెలుసు.
2: సరే, నీ వెళ్ళి కుర్చీలో కూర్చో. ఇంతవరకు నేను ఎన్నో జడ్జిమెంట్స్ ఇచ్చాను, కానీ ఈరోజు నా వృత్తికే సవాలుగా నిలిచిన రోజు. ఓ పాప మరణం వెనుక ఎన్నో చిక్కుముడులు. ఇందులో తప్పెవరిది? తల్లిదండ్రులదా, ప్రిన్సిపాల్దా, లేక మున్సిపాలిటీ అధికారులదా? వీరందరూ కాక ఆఖరుకు రిక్షా రంగన్నదా? ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు తమ పిల్లల బంగారు భవిష్యత్తు గురించి కలలుగంటారు, కానీ వారి నిండి జీవితాలను బలి తీసుకోవాలని అనుకోరు కదా. అంత వర్షంలోనూ స్కూల్కి పంపించడానికి పద్మావతి గారు చేసిన ప్రయత్నం పాప బంగారు భవిష్యత్తు కోసమే కదా. ఇక తండ్రి శ్రీనివాసరావు రొటీన్ వ్యవహారంగా తీసుకుని రిక్షా రంగన్న ఉన్నాడు కదా అనే ధీమాతో పార్టీకి వెళ్ళిపోయాడు. అతను ఇంత ఘోరం జరుగుతుందని ఊహించలేదు. ఇక రిక్షా రంగన్న అనుకోని పరిస్థితిలో ఆలస్యమైంది, అయినా స్కూల్ దగ్గరకు వచ్చాడు. పాప లేకపోవడంతో పెద్దవారు వచ్చి తీసుకువెళ్లారని భావించాడు, కావాలని ఆలస్యం చేయలేదు. పైగా స్కూల్కి అర్ధాంతరంగా సెలవు ప్రకటిస్తారని అతనికి తెలియదు. కొన్ని భయంకరమైన సంఘటనలు చిన్న చిన్న లోపాల వల్ల జరిగిపోతాయి, ఆ తర్వాత బాధపడినా ప్రయోజనం లేదు. ప్రతి ఒక్కరూ తమ వృత్తిలో లోపాలు లేకుండా సర్దిద్దుకుంటే ఇలాంటి ఘోరాలు జరగవు. పిల్లలకు ఆపదలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో నేర్పించాలి. చదువుతో పాటు ప్రాణరక్షణ కూడా ఎంతో ముఖ్యం. అలాగే స్కూల్స్ పరిసర ప్రాంతాల్లో ప్రజలకు ప్రాణ సంకటమైన మురుగు కాల్వలపై నిరంతరం సర్వే జరుపుతూ తగు చర్యలు తీసుకోవాలి, అది వారి బాధ్యత.
4: తప్పెవరిది నాటిక మీరింతవరకు విన్నారు. రచన శ్రీ బి దుర్గా మల్లేశ్వరరావు. ఇందలి పాత్రలు పాత్రధారు.

హలో, జడ్జి రామచంద్రరావు, శ్రీ అన్నవరపు కోటేశ్వరరావు, శ్రీనివాసరావు, శ్రీ మాచూరి వెంకటేశ్వర్లు, ప్రిన్సిపల్ జేఎస్ శ్రీ బోడేపూడి భాస్కరరావు, మున్సిపల్ ఆఫీసర్ శ్రీ సిహెచ్ఎస్ రాంబాబు, రంగన్న శ్రీ కేపి రాజు, పద్మ శ్రీమతి బుర్రా విజయదుర్గ, దేవి బేబీ కందకట్ల మధులత, నిర్వహణ శ్రీ ఎం వాసుదేవమూర్తి, సహకారం శ్రీ బేతా రామసూర్య ప్రకాశరావు. ఈనాటిక ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పుల్లెల భాస్కర్ ఫణి శ్రీనివాస్ గారి వీణావాద్యం వింటారు. మృదంగం శ్రీ మోదరి మురళీకృష్ణ. శంకరాభరణ రాగాలపన ఆదితాళం ఎత్తుగడ సమం నుండి 6 అక్షరాల జాగ. పల్లవి శ్రీ వెంకటేశు నామమే.

0: మీరింతవరకు రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీ పుల్లెల భాస్కర్ ఫణి శ్రీనివాస్ గారి వీణావాద్యం విన్నారు. శ్రీ మోదిరి మురళీకృష్ణ మృదంగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇంద్రధనస్సు కార్యక్రమంలో తెలుగు సినిమా పాటలు. శ్రీకృష్ణ పాండవీయం చిత్రం కోసం జిక్కి ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం, సంగీతం టీవీ రాజు.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
0: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
1: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
0: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై

మీరు ఇంతవరకు ఇంద్రధనుసు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు రేపు ఉదయం 6:10 భక్తిరంజని కార్యక్రమంలో త్యాగరాజ దివ్యనామ సంకీర్తనలు, 6:30 వినతగుమాట వినిపిస్తున్నవారు శ్రీ డి వాసుదేవ శాస్త్రి, 6:35 సేద్యపు శుద్ధులు. ఇందులో రైతులకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానం గురించి శ్రీ కె బాలాజీ నాయక్ గారు అందించే వివరాలు, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం విజ్ఞాన విపంచి. ఇందులో నేల ఉసిరి మొక్కలో ఔషధ గుణాల గురించి డాక్టర్ ఎస్ జగదీశ్వరాచారి గారు అందించే

వివరాలు. అనంతరం పర్యావరణ గీతాలు వినిపిస్తున్నవారు బీటీ నాగేంద్ర బృందం. 8:15 ఆంగ్లంలో వార్తలు, 8:30 ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ. రచన కె నవీన్ కుమార్. 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 9:00 మన ఆలయాలు. ధర్మవరం చెరువుకట్టపై వెలసిన జీవి ఆంజనేయ స్వామిని గురించిన వివరాలు వ్యాఖ్యానం శ్రీ వి చలపతి, శ్రీమతి వి పద్మలత. 9:30 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు లేఖల ద్వారా కోరిన సినిమా పాటలు. 10:00 అవయవ దానం ప్రాముఖ్యతపై ప్రత్యేక ముఖాముఖి అతిథి డాక్టర్ మన్మథరావు, చీఫ్ ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్ పరిచయకర్త కేసుమ సమర్పణ ప్రాంతీయ వార్త విభాగం. 10:25 వివిధ భారతి కార్యక్రమాలు సాయంత్రం 5:00 కొనసాగుతాయి. 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 5:30 హలో బాగున్నారా ఫోనిన్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం. ఈ వారం అంశం, ఏదైనా వస్తువును కొనడానికి ముందు బేరమాడటంలో ఆడవారు ముందుంటారు. అలా ఎక్కువసేపు బేరమాడిన సందర్భాలు మీకున్నాయా? మాతో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఫోన్ చేసిన ఫోన్ నంబర్ 2255333, ఎస్టీడీ కోడ్ 08554. 6:00 లలిత గీతం, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ, 7:45 వికసిత్ భారత్ మార్కాపురం కేంద్ర సమర్పణ, 8:00 చిత్రసీమ, 8:15 అసెంబ్లీ రివ్యూ, 8:45 పి వీరనారప బృందం ఆలపించు జానపద గీతాలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పా